0: vibration knowledge though, meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-451.
1: Hello, hello, hello. Welcome, Dallas Vasulu. Itlunaru, how is everybody doing? Nena Cheshna, Mito Patu, 7 to 9, Doom Damaka Jainiki, Mi Arjianu, only on 107.4 FM SG3, Radio Surabila. ఇవాళ చాలా మంది చెట్లు మాట్లాడుకుందాము. మనది ఫీఫా స్టార్ట్ అయిపోయింది. ఓ మై గాడ్, దేర్ సో మచ్ ఐ వాంట్ టు టెల్ అబౌట్ అవర్ వీకెండ్ అండ్ ఆల్సో వాట్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ద కమింగ్ వీకెండ్. సో ఇంకా లేట్ ఎందుకు, స్టార్ట్ చేసేద్దామా ఒక మంచి పాటతోని. మస్తు మూడ్లోకి వెళ్ళిపోదాం, లెట్స్ గో.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా. నేను మీ అనుని వచ్చేసిన థర్స్డే 7 to 9 మంచిగా ధూమ్ ధమాకా తీసుకోనికి. సో హౌ ఈస్ ఎవ్రీబడి? ఈస్ ఎవ్రీబడి హ్యావింగ్ అ గుడ్ వీక్? ఐ హోప్ సో, బికాస్ నాకెందుకు ఈ వీక్ చాలా ఫాస్ట్ అయిపోయింది అనిపించింది. ఈ వీకెండ్ కూడా చాలా ఫాస్ట్ వెళ్ళిపోయిన అనిపించింది, మెయిన్లీ బికాస్ సండే రోజు మా జాతర అసలు ఒక రేంజ్ లో సూపర్ అయింది. అండ్ దాట్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై ఈరో నేను ఇంకా హ్యాపీనెస్ లోనే మండే రోజున్నా. సో షార్ట్ వీక్ లే కనిపించేసింది నాకు. సో ఐఎమ్ రెడీ ఫర్ ఫ్రైడే టు బి ఆనెస్ట్, ఎందుకంటే ఒక రిలాక్సింగ్ గా ఉంటది వీకెండ్. బికాస్ యూరో ఇట్ వాజ్ సో హై, ఎస్పెషల్లీ ఫస్ట్ మేము సండే రోజు పొద్దున కళ్యాణం అటెండ్ అయినాము. సీతారాముల కళ్యాణము వాజ్ బ్యూటిఫుల్, ఇట్ వాజ్ సో మెమరబుల్ ఫర్ మీ అండ్ ద కిడ్స్. ఎట్లా ఉండే అంటే, మనము ఇండియాలో పెళ్లి అటెండ్ అవుతాం కదా, మండపము, స్టేజ్ అండ్ దెన్ పంతులు, ఎవ్రీథింగ్ ఫెల్ట్ లైక్ రియలీ రియలీ రియలీ వండర్ఫుల్. సో దాట్ అంటే ఇంకా చాలా ముచ్చట్లు ఉన్నాయి, బట్ నాకు ద హైలైట్ అనిపించింది, ఎందుకంటే మనం ఇండియాలో ఎన్నో ఇండ్లు అవుతారు కదా పెళ్లికి పోయి అథెంటిక్ గా మొత్తం ఈవెంట్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా చూసి. సో ఇప్పుడు మనం ఇట్లా మంచిగా కూర్చొని కొంచెం రిలాక్స్ గా మొత్తం పెళ్లి చూసి జమాన్ అయిపోయింది అనిపించింది నాకైతే. కానీ మొన్న సండే రోజు కూర్చున్నప్పుడు అయితే అదొక టైప్ ఆఫ్ మంచి పీస్ కూడా వచ్చింది అనిపించింది. సో ఐ యాక్చువల్లీ ట్రూలీ ఎంజాయ్డ్ ఇక దాని తర్వాత కోలాటంలో అయితే ఫుల్ చింపేసినాం మేము అందరము, ఫుల్ డాన్స్ ఆడినాము, ఫుల్ మల్టిపుల్ టైమ్స్ చేసినాము. సో ఇట్ వాజ్ లాట్ ఆఫ్ ఫన్ అండ్ ఎవ్రీబడి హూ కేమ్ ఇన్ వాళ్ళు కూడా జాయిన్ అయిపోయినారు. సో ఇట్ వాజ్ వెరీ లవ్లీ చెప్పాలంటే. అండ్ ఇక దాని తర్వాత ఒక్కొక్క పర్ఫార్మెన్స్ వన్ ఆఫ్టర్ ది అదర్, కొన్ని డాన్సులు అయితే చింపేసిండ్రు భయ్, అసలు చెప్పాలంటే జోష్ తీసుకొచ్చిండ్రు. వాట్ ఐ లైక్ యూనో, ఆ ధమాకా చేసేసిండ్రు. సో ఫర్ మీ ఇట్ వాజ్ లైక్ అమేజింగ్. మేము పొద్దు నుంచి రాత్రి దాకా అసలు టైం ఎట్లా అయిపోయిందో తెలియదు. ఇట్ వాజ్ అ ఫుల్ డే అండ్ ఐ ఆమ్ వెరీ హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ ఇట్. ఐ హోప్ వచ్చిన వాళ్ళు అందరు కూడా అగ్రీ చేస్తారు. బట్ రాను వాళ్ళు మీరు మిస్ అయిపోయింది భయ్, మిస్ కాకుండా మంచి వచ్చేయాల్సింది. ఐ నో వర్షం స్టార్టింగ్ ఉండే, బట్ తర్వాత వర్షం ఆగిపోయినాక వెదర్ క్లియర్ అయినప్పుడు అయితే సూపర్ ఉండే. అండ్ దెన్ మీకు మిస్ అయిపోతే ఫీల్ కాకండి, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేస్తాము. అప్పుడు ఇక ఫుల్ మళ్ళీ వచ్చేసేనరీ, వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అగైన్ అండ్ అగైన్. అండ్ ద బెస్ట్ పార్ట్ వాజ్ యూనో ఇట్ ఫెల్ట్ లైక్ అవర్ ఈవెంట్. బికాస్ ఒకటి ఏంటి అంటే వీ డిడ్ ఇట్ ఇండోర్స్ కదా, సో పార్క్ చేసినాం, వచ్చినాం, లోపలికి వచ్చిన తర్వాత వైబే వేరు అనమాట. బయట పార్క్ చేసినప్పుడు మనకి ఏం తెలియదు ఏం జరుగుతుందని, బట్ ఒక్కసారి లోపలికి వచ్చేసిన తర్వాత ఇట్ ఫెల్ట్ లైక్ అరే మనోళ్ళము మనమంత్రం చేసుకుంటున్నాము. సో ఐ థింక్ దాట్ ఈస్ నీడెడ్ రైట్ నౌ, బికాస్ యు నో వెన్ యు ఆర్ సరౌండెడ్ బై సో మచ్ గోయింగ్ ఆన్, యువర్ కమ్యూనిటీ ఫీలింగ్, యూ ఫీలింగ్ పార్ట్ ఆఫ్ అ కమ్యూనిటీ, యూ ఫీలింగ్ గుడ్ అబౌట్ బీయింగ్ విత్ యువర్ టీమ్, దాట్ ఫీల్స్ రియలీ ఆసమ్. అండ్ ఐ థింక్ ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ వాజ్ అమేజింగ్, ఫస్ట్ టైమ్ టు బి పార్ట్ ఆఫ్ ద టీమ్. సో అది కూడా సూపర్ అనిపించింది. అండ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మెనీ మోర్ లైక్ దిస్, యు నో జాతర బోనాలు అన్ని వేసుకుందాం. But you know, we all need like this kind of motivation to come together and pitch in. So I was very happy. Well, that was the highlight of our weekend, my weekend at least. Inga mee weekend etlunde annadi meer cheppani naaku, but danakante mundu oka paatla kelipodam. Next paata isedi enduku ante meek most probably already ninna innunte telisipoyi untadi, mana Balakrishna birthday unde ninna. He celebrated his 66th birthday, so June 10th untindu aina. So ayanadi ippudu NBK 111 movie vastundi. సో ఆయన కోసము నాకు అన్ని మూవీలు ఇష్టమే కానీ, బట్ ఆ ఎరా ఉంటుంది చూడు. ఇప్పుడు నేను నెక్స్ట్ పార్ట్ ఏదైతే పెడుతున్నాను, దాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్ ఆఫ్ హిస్. అసలు నేను బ్యాక్ టు బ్యాక్ చూడగలుగుతా, అది ఏదో ఒక ఫ్యాక్షనిజం ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. బట్ ఐ ఎంజాయ్ ఇట్. నాకు ఇందిరా గానీ లేకపోతే ఇప్పుడు సామరసింహారెడ్డి గానీ, ఈ మూవీస్ లైక్ ఐ ఫీల్ లైక్ యునో మేక్ మీ అలైవ్ వెన్ ఐ వాచ్ ఇట్. సో ఈ ఒక్క పార్ట్ ఇనేష్ వద్దాము. దానికంటే ముందు ఒక చిన్న ట్రివియా అడుగుతా, మీకు తెలిస్తే మీరు కాల్ చేయండి. బాలకృష్ణ గారి ఫస్ట్ మూవీ యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ చేసిండు, గూగుల్ చేసుకోకండి, చాట్ జీపీటీని అడగకండి, మీకు తెలిస్తే ఫస్ట్ మూవీ ఆఫ్ బాలయ్య వాట్ ఈస్ దాట్ మూవీ తెలిస్తే కాల్ చేయండి 9726361966. ఒక మంచి పాట ఇనేష్ వచ్చేసాం అండ్ దెన్ ఐ థింక్ మీకు ఈ పాట తెలిసే ఉంటది పక్క. అసలు ఏమన్నా స్టెప్లా

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరేంటున్నారు ధూమ్ ద మకా. నేను మీ ఆర్జే అనూని 7 to 9 ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసిన మనం మన ఫస్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోయినాం. అండ్ నాకు కరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. నారాయణ గారు కాల్ చేసి నాకు కరెక్ట్ ఆన్సర్ చెప్పేసిండ్రు. బట్ నేను ఇంకొక కాల్ కోసం వెయిట్ చేస్తాను, చూసాం ఎవరైనా చెప్తారా అని. ఇప్పుడే ట్యూడిన్ అవుతున్న వాళ్ళకి మనము బాలకృష్ణ గారికి వీఆర్ సెలబ్రేటింగ్ హిస్ బర్త్డే. హిస్ బర్త్డే వాజ్ యెస్టర్డే, నిన్న ఉండే ఆయన బర్త్డే. హీ సెలబ్రేటెడ్ 66th బర్త్డే. సో మనం హ్యాపీ బర్త్డే చెప్తున్నాం అనమాట. బట్ హ్యాపీ బర్త్డే ఉంటే చెప్తే మంచిగా ఉంటది కదా అని చెప్పి ఒక్కొక్క కపుల్ సాంగ్స్ వేసాం. బికాస్ యునో ఆయన సాంగ్స్ వెరైటీ వెరైటీ మస్తు ఉంటాయి కదా. సో బట్ నెక్స్ట్ సాంగ్ యాక్చువల్లీ ఈజ్ ఆ టైంలో ఈ మూవీ అసలు ఒక ట్రెండ్ సెటర్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే హీరో హీరోయిన్ అండ్ విలన్ ఫైటింగ్ ఇదే జానర్ నడుస్తున్న సినిమాల టైంలో ఒక కొత్త ట్రెండ్ సెట్ చేసింది. ఆ సెట్ చేయడమే కాకుండా పాటలు కూడా వెరీ డిఫరెంట్ ఉండే అండ్ అట్ ద సేమ్ టైమ్ థాట్ ప్రొవోకింగ్ ఉండే అనమాట. లైక్ మనము ఓ వావ్ ఇట్లయితే ఇట్లయితదా అని మనం ఆలోచించిన మాట సినిమా చూసి అనమాట. అది ఐ ఫీల్ లైక్ దిస్ మూవీ వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్, విచ్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. అండ్ దిస్ ఇస్ అ రిక్వెస్ట్ సాంగ్. మనకి నారాయణ గారు సాంగ్ రిక్వెస్ట్ చేసిన కరెక్ట్ ఆన్సర్ కూడా చెప్పిండ్రు. బట్ చూసాం. నేను అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే బాలకృష్ణ ఫస్ట్ మూవీ ఏంది, మీకు తెలిస్తే కాల్ చేయండి అన్న 9726361966. నాకు ఆల్రెడీ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. బట్ లెట్ మీ సీ ఇఫ్ ఐ గెట్ వన్ మోర్ ఆన్సర్ దెన్ ఐ రివీల్ ది ఆన్సర్. బట్ మీ రిక్వెస్ట్ కాబట్టి ఈ పాట ప్లే చేస్తున్నా. బట్ ఐ ఆల్సో లవ్ దిస్ సాంగ్. అండ్ ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసిన ఈ మూవీ అంటే మీరు గెస్ కొట్టినో లేదో నాకు తెలియదు కానీ, బట్ ఐ హోప్ యూ డిడ్ గెస్. గెస్ కొట్టకపోతే ఇది ఏ సినిమాలో అన్నది ఈ పాట అయినాక చెప్తా. ఓకే, లిసన్ అండ్ కమ్ బ్యాక్.
1: వయస్సు మాది.

మెయిన్ అసలు ఏమన్న పాటన ఐ థింక్ దట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫన్ సాంగ్స్ లిస్ట్ లో వస్తుంది అనిపిస్తుంది. అండ్ మీరు గెస్ కొట్టేసింటారు ఈ పాటకి ఇది ఏ మూవీలో అన్నది. దిస్ ఈజ్ ఫ్రమ్ ఆదిత్య 369 మూవీ. ఇది ఇండియాస్ ది ఫస్ట్ ఫుల్ ఫ్లెడ్జ్ టైం ట్రావెల్ ఫిల్మ్ అని అనొచ్చు. బికాస్ ఆ టైంలో అసలు సైఫై థీమ్ మన తెలుగు సినిమాలలో లేదు. అండ్ ఇది ఎప్పుడు రిలీజ్ అయినది లైక్ 1991 ఇయర్స్ బిఫోర్ మన సైఫై ఒక కామన్ కేటగిరీ ఇన్ ఇండియన్ సినిమా, నాట్ ఈవెన్ తెలుగు సినిమా. సో దట్స్ వై ఐ సెడ్ ఇంతకు ముందు దట్ దిస్ వాజ్ అహెడ్ ఆఫ్ ఇట్స్ టైమ్, విచ్ ఇస్ యు నో ఆ థింకింగ్. ఐ థింక్ దట్ ఈస్ లైక్ యునో లెజెండరీ ఫిల్మ్ మేకర్ ఎవరైతే ఉన్నారో సింగీతం శ్రీనివాసరావు గారు, హీ డైరెక్టెడ్ దిస్ మూవీ. అండ్ యూనిక్ కాన్సెప్ట్, యునో అట్లాంటి యూనిక్ కాన్సెప్ట్ రావాలి అంటే యూనో యూ హ్యావ్ టు థింక్ అవుట్ సైడ్ ద బాక్స్ అనిపిస్తుంది. సో దెన్ యునో ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ అయిపోయింది, లాట్ ఆఫ్ పీపుల్ హ్యావ్ డన్ లాట్ ఆఫ్ మూవీస్ ఆన్ సైఫై, బట్ ఈ మూవీ వన్ ఆఫ్ ద ట్రెండ్ సెటర్స్ అనిపిస్తుంది నాకు. మళ్ళీ దాని తర్వాత అట్లాంటి మూవీ ఇంత హిట్ కూడా కాలేదు మన తెలుగులో. బాలకృష్ణ ఏం చేసిండు సార్, ఇంట్లో టూ రోల్స్ ప్లే చేసిండు, ఒకటి కింగ్ రోల్ ప్లే చేసిండు అండ్ ఒకటి మోడర్న్ డే హీరో క్యారెక్టర్ ప్లే చేసిండు అనమాట. సో బికాస్ మనం ట్రివియా బాలకృష్ణ నడిపిస్తున్నాం కాబట్టి ఐ విల్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్, ఆయన ఎవరు కింగ్ లాగా చేసిండు? ఆర్ ఇఫ్ ఐ వాంట్ టు ఆస్క్, ఇది ఈ టైమ్ మిషన్ ట్రావెల్ ఏదైతే ఉంటుందో అది ఈ కింగ్ కి ఏ ఎంపైర్ టైమ్ కి, సో ఆ కింగ్ పేరు చెప్పొచ్చు లేకపోతే అది ఏం ఎంపైరో చెప్పొచ్చు, బట్ ఈ టైమ్ ట్రావెల్ లా సెకండ్ క్యారెక్టర్ చేసిండు, వాట్ ఈస్ దట్ కింగ్స్ నేమ్ ఆర్ విచ్ ఎరా వాజ్ హీ ఇన్? తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. అది మనం ఇప్పుడే ట్యూరిన్ అవుతున్న వాళ్ళకి వెల్కమ్ ఆల్. మనం చేస్తున్నాం ధూమ్ ద మాకా, నేను మీ అనుని. 7 to 9 ఫుల్ ఎంటర్టైన్ చేసుకుంటా మీకు, ఫుల్ మంచి పాటలు అయ్యానికి వచ్చేసిన మనము ఫస్ట్ సెగ్మెంట్ వీఆర్ గివింగ్ అ హ్యాపీ బర్త్డే విషెస్ టు అవర్ బాలకృష్ణ. సో ఆ బాలకృష్ణ గారికి ఏంది అంటే మాస్ మసాలానే కాకుండా ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ కూడా చేసిండు కాబట్టి మనము ఒక మంచి సాంగ్ ప్లే చేసాము. అండ్ నేను ఫస్ట్ ఇంతకుముందు ఏం క్వశ్చన్ అడిగినా అంటే ఐ ఆస్డ్ ఫస్ట్ మూవీ ఏంది బాలకృష్ణ గారిది అన్న, నాకు కరెక్ట్ ఆన్సర్ ఆల్రెడీ వచ్చేసింది. సో ద ఆన్సర్ ఈజ్ తాతమ్మ కళ. ఈ మూవీ చేసినప్పుడు బాలకృష్ణ వాజ్ ఓన్లీ 14 years old. అమతరా ఆయన 14 years ఉన్నప్పుడు యాక్చువల్లీ దే హీ మేడ్ దిస్ మూవీ, హీ యాక్టెడ్ ఇన్ దిస్ మూవీ టు బి వెరీ ఆనెస్ట్. అండ్ దెన్ ఆ చైల్డ్ ఆర్టిస్ట్ చేసినప్పుడు ఈ మూవీ డైరెక్ట్ చేసింది నన్ అదర్ దాన్ మన సీనియర్ ఎన్టీఆర్. ఓకే, సో దిస్ మూవీ వాజ్ డైరెక్టెడ్ బై హిస్ ఫాదర్ అండ్ ఇది ఎప్పుడు 1974 లో హీ డిడ్ హిస్ ఎంట్రీ. సో దట్ ఈస్ అబౌట్ బాలకృష్ణస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద మూవీ ఎప్పుడు స్టార్ట్ అయింది అన్నది. సో అందుకని వీ వాంటెడ్ టు జస్ట్ గివ్ యూ లైక్ ఎ లిటిల్ ట్రివియా. ఆదిత్య 369 లో కింగ్ లాగా చేసిండు, అది ఏది మూవీలో క్యారెక్టర్ పేరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. అంత లోపల ఒక మంచి పార్టీ అనేసి వచ్చేసాం.

0: అండ్ టీమ్ అందరికి కూడా బర్త్డే విషెస్ అండ్ సెలబ్రేటింగ్ 4 మ్యాజికల్ మ్యూజికల్ ఇయర్స్ విత్ రేడియో సురభి. అండ్ రేడియో సురభి వింటున్న ప్రతి ఒక్క లిసనర్ కి కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
1: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
2: Sure.
1: How many people are we expecting?
2: 5K anukuntunna,
1: but koncham mood baagunte inka ekku avachu.
2: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
3: Radio Surabhi Revisit.
4: Pallu chuvvu antunna.
5: We have Shine Star Dental Care, our very own Telugu dentist.
6: Chala padadvanni apply chesarandi ivanni.
5: Spice rack undi kadandi, vaalle anta chusukuntaru.
7: Aya, Haleem, Rumali Roti, Natukori Curries and much more.
8: Feel more Indian cafe.
3: Thank you for being in our journey.
9: Nallanchu tella chira appappo arachakam.
10: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaabotham. Keep listening to me next time, Radio Surabhi.
11: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
12: Chepan sir, what you'd like to order?
13: Bhaiya, any specials me lagara?
12: Actually, there are many. Hot idli, ee dosa, medu vada, A to B executed special thali, bispe lava, cheese dosa, paneer dosa, honey chili, garlic, lotus ham, amki pani tikka, vichami kava parata kuna.
13: Endi bro, gandhi yeppino, nen specials maatrame adina.
12: Inka unnai, cheppantara, meeru ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్.com. పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
14: Welcome back listeners, మీరు వింటున్నారు ధూమ్ ధమాక విత్ మీ ఆర్జే అనుతోని. నేనుంటా ఎవ్రీ థర్స్డే 7 to 9 PM అండ్ వీ డూ లాట్ ఆఫ్ ఆల్ అరౌండ్ ముచ్చట్లు. దెన్ ఐ గివ్ యూ అ రౌండ్ అప్ ఆఫ్ వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ద వీకెండ్, వాట్ హ్యాపెండ్ ఇన్ ద వీకెండ్, వాట్ టు లుక్ ఫార్వర్డ్ ఫర్ ద వీకెండ్. సో ఇట్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఎవ్రీథింగ్ సో దట్ యూ డోంట్ హ్యావ్ టు స్పెండ్ అవర్స్ స్క్రోలింగ్ ఫర్ ఇన్ఫర్మేషన్. అదే కాకుండా మన ముచ్చట్లు కూడా ఉంటాయి, మనం ఏం చేస్తున్నాం అన్నది ఉంటది, మన లొల్లి ఉంటది. సో మన చిల్ అవుట్ సెషన్లు కూడా ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అవర్ ఎంత ఫాస్ట్ అయిపోయింది, బాలయ్య బాబు గురించి మాట్లాడడం స్టార్ట్ కాగానే అసలు హాఫ్ అయిపోయింది. నాకు కరెక్ట్ ఆన్సర్ కూడా వచ్చేసింది. ఐ హ్యాడ్ 2 కాల్స్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ గెస్డ్ ఇట్ కరెక్ట్లీ, విచ్ వాజ్ ఎన్ ఈజీ క్వశ్చన్ అనుకుంటా నేను. మనం బాలకృష్ణ గారు ఏదైతే ఆదిత్య 369 మూవీ చేసినరో అందులో సెకండ్ క్యారెక్టర్ ఒకటేమో హీరో క్యారెక్టర్, ఇంకొకటి టైం ట్రావెల్ చేసి ఒక ఎరాలోకి వెళ్ళిపోతారు. ఆ ఎరాలో ఆ కింగ్ పేరేంది అని అడిగిన. And it is very easy actually. He was Krishnadevaraya. Krishnadevaraya character play చేసిండు. సో ఆయన మన రాజు శ్రీ కృష్ణదేవరాయ లాగా కూడా ఉండి ఆ కృష్ణదేవరాయ ఎరాలోకి వెళ్ళిపోతారు అనమాట. అసలు చూడనోళ్ళంటూ ఉండరని నేను అనుకుంటా, బట్ ఎవరైతే చూడకపోతే పోయి చూడండి, లేకపోతే మళ్ళీ రీవిజిట్ చేయండి. వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ మూవీస్ అనిపిస్తుంది ఆదిత్య 369. దానికి మన మ్యూజిక్ కూడా ఇళయరాజా సూపర్ సాంగ్స్ ఇచ్చేసిండ్రు. అండ్ ఇంకొక పాట కూడా మన జిక్కీది ఉంటది, జాన్నవులే నెర జాన్నవులే, ఆ పాట కూడా సూపర్ ఉంటది. కానీ ఇది నేను అట్లా ఒక్కొక్క పాట వేసుకుంటూ పోతే మనము నాకు ఇవాళ చాలా ముచ్చట్లున్నాయి చెప్పనికి, సో టైం అయిపోతుంది. సో మనము బాలకృష్ణ గారిని హ్యాపీ బర్త్డే చెప్పేసాం. హోప్ యూ హ్యాడ్ ఎ గ్రేట్ 66 బర్త్డే yesterday. That was a nice day for all the Balakrishna fans. Nenaithe reel kuda chusina mana daggara kuda full celebrate chesukuntunnaru and cake cut chesindru. The only thing I tell them is cheyandri, you know, but just be mindful of your surroundings. Like I always say, right now where you are, you don't want to get negative attention towards yourself, your community, right? So be just mindful, have celebrations, do everything, but just, you know, watch where you are. Anta yepta nenu. Let us move forward. I mean, good news aside, actually, when I was reading about news and all, I actually heard sad news that Bharathi Raja, I don't know how many of you people actually know, he's a very legendary director. He passed away yesterday. Bharathi Raja, actually, technically, he's a very Tamil film actor, director. But ఆయన డైరెక్ట్ చేసిన తెలుగు మూవీస్ ఆర్ వన్ ఆఫ్ ద క్లాసిక్స్. అండ్ నేను ఆయన గురించి వెరీ స్పెసిఫిక్లీ కొంచెంసేపు మాట్లాడదాం అనుకున్నా, ఎందుకు అంటే ఆయన ఈవెన్ దో హీఈస్ అ కోర్ తమిళ్ డైరెక్టర్, హిస్ విజన్ సేమ్ లైక్ నేను ఇప్పుడు ఆదిత్య 369 గురించి ఎట్లా మాట్లాడుతున్నాను అట్లా ఆయన బ్రెయిన్ చైల్డ్స్ ఏవైతే మూవీస్ ఉన్నాయో దే వేర్ వన్ ఆఫ్ దేర్ కైండ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన 16 ఏళ్ల వయస్సు మూవీ ఆయన తమిళ తీసిండు, దాని డబ్డ్ వర్షన్ మన 16 ఏళ్ల వయసు. సో శ్రీదేవి వాజ్ ఇన్ దట్ మూవీ రైట్. అండ్ అట్లా హీ మేడ్ సో మెనీ మూవీస్ దట్ ఆర్ వెరీ డిఫరెంట్, వెరీ థాట్ఫుల్ అండ్ వెరీ ఇమోషనల్ మూవీస్ ఆల్సో. నేను అందులోంచి ఒక పాట ఇస్తా, ఈ పాట తెలియనోళ్ళు అంటూ ఉండదు బట్ నాకు ఐ వాంట్ రియలీ నో ఇఫ్ యు నో ద నేమ్ ఆఫ్ దిస్ మూవీ. ఓకే, ఈ మూవీ పేరు తెలిస్తే, ఈ మూవీ గురించి డీటెయిల్స్ నేను మళ్ళీ ఇస్తా బట్ ఈ మూవీ మీకు పేరు తెలిస్తే కాల్ చేయండి 972-636-1966. ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీస్. ఓకే,

వెల్కమ్ బ్యాక్. మీరింటున్నారు ధూమ్ ధమాక. నా ఫోన్ నాన్ స్టాప్ మోగుతుండే బికాస్ ఈ పాట నాకు ఇంతకు ముందు మాట్లాడినప్పుడు శ్రీకాంత్ గారు అన్నట్టు అసలు ఆ మూవీ తెలియని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అండ్ ద ఫనీ పార్ట్ వాట్ హీ సెడ్ వాజ్ ఇట్స్ యాక్చువల్లీ ట్రూ. అసలు డాలస్పురంలో డాలస్ ఎంట్రీ అయ్యేటప్పుడు ఈ సినిమా పేరు తెలియకపోతే వెళ్ళిపోండి మీరు అని అనొచ్చు మనం. అంత అంత పాపులర్ మూవీ ఇది. లైక్ యునో ఇది ఒక వేరియస్ రీజన్స్ కి ఆ పాట అంత హిట్ అయింది. అండ్ ఐ ఆల్సో ట్రూలీ అగ్రీ విత్ వాట్ శ్రీకాంత్ గారు వాళ్ళు టోల్డ్ మీ. అండ్ ఐ మిస్డ్ కపుల్ కాల్స్ బట్ ఐ నేను ఇంకా ఆన్సర్ రివీల్ చేయలే. సో ఇఫ్ యూ వాంట్ కాల్ బ్యాక్ డూ కాల్ మీ బ్యాక్, ఐ టేక్ యువర్ కాల్ అండ్ ఐ స్టిల్ వాంట్ నో అబౌట్ ద మూవీ. ఇప్పుడు ఇంతకుముందు ప్లే చేసింది బట్ ఐ రియలీ వాంట్ టాక్ అబౌట్ భారతిరాజ గారు. ఆయన అండ్ యాక్చువల్లీ హిస్ రియల్ నేమ్ ఈస్ చిన్నస్వామి పెరియమన తెవర్. ఆయన స్క్రీన్ కి భారతి రాజాని రాసుకున్నారు. అండ్ నేను ఆయనది నిన్న వెన్ ఐ హర్డ్ అబౌట్ ఆయన చనిపోయినని ఐ వాజ్ జస్ట్ గోయింగ్ త్రూ యునో లైక్ హిస్ ఓల్డ్ వీడియోస్ అండ్ జస్ట్ ట్రైంగ్ టు సీ. అండ్ నాకు ఒక బ్యూటిఫుల్ వీడియో కనిపించింది. మనము బాలసుబ్రహ్మణ్యం గురించి లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం కదా. సో బాలసుబ్రహ్మణ్యం గారు ఈ పాడుతో తీయగా చేసినప్పుడు హీ యూస్ టు డూ లైక్ ఆనిముత్యాలు. సో ఎవ్రీ వీక్ ఒక్కొక్కరిని గురించి జస్ట్ ఒక డెడికేషన్ అనొచ్చు ఏదని అనొచ్చు. సో భారతి రాజ్ గురించి నేను మాట్లాడుతా ఇవ్వాలా అంటే ఆయన అంటే ఫోన్ చేసి నువ్వు వచ్చేసాయి నేను ఇవాళ నీ గురించి అంటే ఆయన ఎక్కడో మలేషియాలో ఉండి కూడా వచ్చేసిన ఎప్పుడు రావాలా ఏం రావాలని. అంటే బాలసుబ్రహ్మణ్యం గారికి అండ్ భారతీ రాజా గారిది కనెక్షన్ ఈజ్ రియలీ రియలీ ఓల్డ్ అండ్ ఎన్ని బ్యూటిఫుల్ అనెక్డోట్స్ చెప్పింది ఆయన వాళ్ళిద్దరి మెమరీస్ గురించి. అండ్ అది ఈ జనరేషన్ లో ఎన్నుకుంటుంటే కూడా నాకు అనిపించింది అసలు హౌ పీపుల్ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ నథింగ్. వాళ్ళిద్దరు అంటే ఇప్పుడు మనము లెజెండ్స్ కదా వీళ్ళు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాజ్ యునో లివింగ్ లెజెండ్ అండ్ దెన్ హీ ప్యాస్డ్ అవే. హీ స్టిల్ లివ్స్ త్రూ హిస్ సాంగ్స్. మనం లాస్ట్ వీకే ఒక స్టార్ట్ చేసే వరకలే వీ కుడెంట్ స్టాప్ ఇట్ ఆఫ్టర్ 2 hours, రైట్. అండ్ భారతీ రాజా గారు కూడా ఈవెన్ దో హీ మేడ్ ఫ్యూ మూవీస్ హీ వాజ్ ఎ తరో రైటర్. ఆయన రాసింది డెప్త్ గాని ఒక చిరంజీవి గారితో స్టార్టింగ్ లో గాని. అండ్ ఈవెన్ రజనీకాంత్ గురు అన్నారంట దట్ ఇప్పుడు నేను భారతీరాజ గారి మూవీకి పోతున్న షూటింగ్ కి అంటే ఐ హ్యావ్ టు బి ప్రిపేర్డ్ బికాస్ హీ ఈజ్ కంప్లీట్ యూనో ఫిల్మ్ మేకర్. హీ నీడ్స్ ఎవ్రీథింగ్ టు బి డన్ పర్ఫెక్ట్లీ. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏం చెప్పిండు నాకు బాలసుబ్రహ్మణ్యం గారు ఆ ఇంటర్వ్యూలో చూస్తే మనం నమ్మ

ఒక ఇద్దరు ముగ్గురు మ్యూజిషియన్స్ ఉన్నారు, వాళ్ళని మీతో పాటు స్టార్ట్ చేయండి అన్నారు. అండ్ వన్ ఆఫ్ ద గైస్ ఫ్రమ్ దాట్ ట్రూప్ ఈజ్ నన్ అదర్ దాన్ ఇలయరాజా గారు. కెన్ యూ బిలీవ్ దట్? సో ఇవన్నీ ఆల్ దీస్ పీపుల్, లాట్ ఆఫ్ పీపుల్ దట్ వేర్ ఇంట్రడ్యూస్డ్ ఆర్ ఫ్రమ్ భారతీరాజా. యుల్ బి వెరీ సర్ప్రైజ్డ్ హౌ మెనీ పీపుల్ హీ హాజ్ ఇంట్రడ్యూస్డ్. ఒక రేంజ్ లో మనము ఇట్లా లైక్ వెన్ ఐ స్టార్టెడ్ లిస్నింగ్ ఐ వాజ్ లైక్ వావ్, ఈయన నేనా వీళ్ళని ఇంట్రడ్యూస్ చేసింది అని. సో ఆయన ఒక లెజెండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎవ్రీబడి ఇంక్లూడింగ్ ఇప్పుడు మనము లాస్ట్ వీక్ ఎక్ దూజేకి వెళ్ళి అయినాం కదా, అన్న రతి అగ్నిహోత్రిని కూడా ఆయన ఇంట్రడ్యూస్ చేసిండు. అండ్ లాట్ ఆఫ్ యాక్టర్స్ నేను ఐ హావ్ టు లుక్ అప్ టు నో హౌ మెనీ పీపుల్ హీ బ్రాట్ ఇన్ టు అని. బట్ లాట్ ఆఫ్ యాక్టర్స్, రాధా గాని లేకపోతే మన తమిళ యాక్టర్స్ యాక్ట్రెసెస్, ఎంతో మందికి ఆయన తీసుకొచ్చి ఆయన లాంచ్ ఇచ్చిండు. సో he is known as one of the godfather for a lot of actors. So yesterday it was very heart you know, wrenching for a lot of people to see that, you know, he passed away. Okoksari anipisthadi, are will inka movies is any varieties of movies ostundeno ani. And you know, ఆయన చేసిన మూవీస్ నేషనల్ అవార్డ్స్ వెళ్ళినాయి. ఆయన అంట బాలసుబ్రహ్మణ్యం కూడా చెప్పిండంట, అరే ఒక మూవీ చేయి నాకు ఇయ్యి అని చెప్పి. కానీ అన్ఫార్చునేట్లీ ఈయనకి డేట్లు వీలు కాక చేయలేదంట కానీ, బట్ ఆ మూవీకి ఎన్నో నేషనల్ అవార్డ్స్ కూడా వచ్చినాయంట. సో హీ సెడ్ దట్ వాజ్ ఆల్వేస్ బీన్ హిస్ రిగ్రెట్ నాట్ డూయింగ్ భారత్ రాజా మూవీ. దట్ వాజ్ బాలసుబ్రహ్మణ్యం యునో రిగ్రెట్. బట్ on that note, you know, I want to play one more song. This was a request that came from, but ee paata kuda Aaradhana movie, which is mana Chiranjeevi and Suhasini Radhika vallu teesa movie idi. Idi kuda, can you believe, is actually a remake of the Tamil movie also, then Tamil dubbed version kuda. But తీసింది తెలుగులో కూడా తీసిన తెలుగు మూవీ కూడా ఈయననే, మన భారతి రాజా గారే తీసిండ్రు. అండ్ ఈ పాట ఈజ్ ఆల్సో అ వెరీ క్లాసిక్ సాంగ్. సో ఐ హోప్ యూ ఎంజాయ్, వైల్ ఐ ఆల్సో ఎంజాయ్ ప్లేయింగ్ దిస్ ఫర్ యూ.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరింటున్నారు ధూమ్ ద మాకా. మనము ఈ సెగ్మెంట్ చేస్తున్నాము విత్ ఎ ట్రిబ్యూట్ టు శ్రీ భారతి రాజా గారు. అన్ఫార్చునేట్లీ పాస్డ్ అవే యెస్టర్డే, సో ఇఫ్ ఎనీబడీ ఈస్ ట్యూనింగ్ ఇన్, వీఆర్ టాకింగ్ అబౌట్ ది లెజెండరీ భారతి రాజా గారు, హూ వాజ్ అన్ ఇండియన్ ఫిల్మ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, స్క్రీన్ రైటర్, మెయిన్లీ తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీ, బట్ తెలుగు మూవీస్ లో కూడా అసలు ఒక టూ మెనీ థింగ్స్ వీ కెన్ టాక్ అబౌట్ హిమ్. హీ హాజ్ గివెన్ బ్యూటిఫుల్ మూవీస్ అండ్ అందులోంచి ఒక పాట ప్లే చేసిన ఇప్పుడు, దట్ వాజ్ ఆరాధన మూవీలోంచి మన చిరంజీవి, సుహాసిని, రాధిక వీళ్ళందరూ యాక్ట్ చేసిన మూవీ ఇది. అండ్ టాకింగ్ అబౌట్ జస్ట్ యునో ట్రైంగ్ టు కంక్లూడ్ అబౌట్ హీరో, దిస్ ఇస్ అ లాట్ వీ కెన్ సే అబౌట్ హిమ్ కానీ, బట్ నాకు అంతకంటే నచ్చింది ఏంటి అంటే ఆయన ఏదైతే చిన్న ఊరు నుంచి వచ్చిండు, ఆ అక్కడ నుంచి వచ్చి మూవీ ఇండస్ట్రీలకి సఖిన్ కాలే ఆయన. ఆయన పల్లెటూరు తనంని, ఆయన పల్లెటూరు ఆ వైబ్ ని అది మూవీలోకి తీసుకొచ్చిండు. దాట్ ఈస్ సచ్ ఏ గ్రేట్ థింగ్ అనిపిస్తుంది నాకు. ఆ విలేజ్ థీమ్డ్ ఫిల్మ్స్, అది తమిళ్లోనే కాకుండా తమిళ్ నుంచి ఆయన రీమేక్ చేసిన డబ్డ్ రీమేక్ వర్షన్స్ కానీ, లేకపోతే ట్రూలీ రీమేక్ వర్షన్ కానీ, అవి బ్యూటిఫుల్ మూవీస్ అని నేను చెప్తా. అండ్ ఐ ఫీల్ లైక్ ఆ మూవీస్ వల్ల మనకి ఇంత కొత్త కొత్త మంది యాక్టర్స్, అండ్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ వీ ఐ ట్రూలీ ట్రూలీ అడ్మైర్ అబౌట్ హిమ్ ఈజ్, ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళని వాళ్ళే చూసుకుంటా అదొక ఫాల్స్ ఈగోలా మేమే గొప్ప అనుకుంటారు కదా. హీ వాజ్ నెవర్ లైక్ దాట్. హీఈస్ ద ఓన్లీ పర్సన్ హూ వాజ్ నోన్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ లాట్ ఆఫ్ న్యూ ఫేసెస్ ఇన్ ద ఇండస్ట్రీ. అండ్ నేను ఇంతకు ముందు చెప్తుండే కదా, ఆల్ ఆఫ్ దెమ్, కార్తిక్, రాధా, రేవతి, రాధిక, మన విజయశాంతి, వీళ్ళందరినీ ఆయన తీసుకొచ్చిండు. కెన్ యూ బిలీవ్ దాట్? ఈవెన్ వాళ్ళ ఊర్లో మ్యూజిక్ ప్లే చేసుకుంటా చిన్న ట్రూప్ లో ఉన్న ఆయనని కూడా తీసుకొచ్చి ఒక లెజెండ్ తయారు చేసిండు. హీస్ నన్ అదర్ దాన్ ఇళయరాజా ఆల్సో. సో దట్ ఈస్ వాట్ ఈస్ సో గ్రేట్ అబౌట్ హిమ్ అనిపించింది నాకు, దట్ చిన్న చిన్న యాక్టర్స్ కి కూడా చిన్న చిన్న రోల్స్ ఇవ్వాలన్నా కూడా హీ గేవ్ న్యూ కమర్స్ ఏ ఛాన్స్. అండ్ యునో దట్ ఈస్ సచ్ ఎ బిగ్ థింగ్ ఫర్ హిమ్ ఆ జమానాలా. ఇప్పుడు మన ఇన్స్టాలా లేకపోతే యునో ఆ పాపులారిటీ హ్యాస్ బికమ్ వెరీ క్విక్ అండ్ యునో ద అటెన్షన్ స్పాన్ హ్యాస్ బికమ్ సో స్మాల్, సో యునో పీపుల్ ఎదుగుతారు దిగిపోతారు ఎవరో కూడా తెలియదు. కానీ ఆ జమానాలో వెన్ దేర్ వాజ్ నో విజిబిలిటీ, హీ గేవ్ దిస్ విజిబిలిటీ టు సో మెనీ పీపుల్, సో మెనీ న్యూ ఫేసెస్ హీ డిడ్, హీ టుక్ ఏ ఛాన్స్ ఆన్ దెమ్. యునో దాట్ ఈస్ సచ్ ఏ గ్రేట్ థింగ్ అనిపించింది నాకు. అండ్ ఆయనకి యునో ఎంత చెప్పినా తక్కువనే, and he has won a lot of awards. He won a Padma Shri award, no national awards ochina aina movie ki, but naaku one of his favorites oka two telugu movies antise, which is one is inta mundu play chesina na correct answers chaala mandi call chesi cheppindru, and that is none other than Sita Koka Chilka. Dantlo ayanne introduce chesindu that you know the actress manaki evaraithe undaro Aruna Mucharla Aruna antam kada, ame was also introduced by him. So you can imagine that, you know, there's so many people that today thank him, you know, naku atla ఇగో బతుకు అట్లా బతకాలి భయ్, దట్ యునో నువ్వు మంచి చేయాలి నలుగురికి మంచి చేసి పోవాలి. యూనో ఏం తీసుకోవద్దాం చెప్పు, పెద్ద పెద్ద వాళ్ళు కానీ చిన్న చిన్న వాళ్ళు కానీ పోయేటోళ్ళం అందరం పోయేటోళ్ళమే, ఇవాళ కాకపోతే రేపు అందరం పోయేటోళ్ళం, బట్ ఆ ఉన్న టైం ని మనము ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుని ఇఫ్ యూ డూ సంథింగ్ గుడ్ ఫర్ అదర్ పీపుల్ దట్ ఈస్ ద బెస్ట్ ఫీలింగ్ యూ హ్యావ్ వెన్ యూ ప్యాస్ అవే ఈవెన్చువల్లీ. అబో మనో ఇస్ బికమింగ్ వెరీ వెరీ ఇమోషనల్, బట్ టాపిక్ అట్లాంటిది, లైక్ యునో వెన్ యూ లూజ్ లెజెండ్స్ లైక్ దిస్ ఇట్ మేక్స్ యూ యునో ఒక యూ వాంట్ టు రీవిజిట్ హౌ యువర్ లైఫ్ స్టైల్ ఈస్, హౌ యూ విజిట్. సో ఐ ఆల్వేస్ సే డూ గుడ్ థింగ్స్, యునో డూ ఎనీథింగ్, మనకి ఎంత తాతలు ఎంత చేతన అయితే అంత చేయాలి, బట్ మంచి చేయాలి. యునో కుళ్ళుపోవద్దు, పక్కోడు చూసి ఏడవద్దు, యునో డూ థింగ్స్ దట్ ఆర్ డూయింగ్ గుడ్ ఫర్ యూ, ఫర్ యువర్ కమ్యూనిటీ, ఫర్ ఎవ్రీబడి ఎల్స్. ఆన్ దట్ నోట్ ఇది ఒక్క పాట ప్లే చేస్తా. ఈ పాట కూడా వన్ ఆఫ్ ద క్లాసిక్స్, 16 వయసు మూవీలోంచి మనకు శ్రీదేవి ఇస్ లిటరలీ 16 ఇయర్స్ ఓల్డ్. ఆమె ఎంత బ్యూటిఫుల్ ఉంటది, అండ్ ఆమె లెక్క మళ్ళా ఎవ్వరు చేయలేరు భయ్, మీరు ఎవరని ఏమని అనుకోరు కానీ, బట్ డాటర్స్ కి కూడా ఆ బ్యూటీ రాలేదని నేనైతే ఒప్పుకుంటా, ఎందుకంటే షీ వాజ్ అ న్యాచురల్ యునో. ఆ యాక్టింగ్ స్కిల్ గానీ ఆమె లెక్క మళ్ళా ఎవరు రారు రాలేరు, including the jeans that you know she has produced. I feel like they are their own genre kaadantilenu ama, she is good, great actress. I like Janvi Kapoor in few movies, but
no Shridevi. On that note, ee paata Inesh Randri, we'll probably go to commercial after this. Ochin tarvata, I will wrap you up with more lightning news. You know, this was a little bit harder, but you know, you when you talk about legends, you have to go a little bit deep on Pisadi. So listen to this beautiful song and then come back. So I hope you enjoy this song.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: ఈ వీకెండ్ గ్రాసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్.
5: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో, సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సాస్. Or call 469-269-6476.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous.
8: Welcome back, listeners. Meri Dinaru Doom the Maka with me, Maspilla, me, RJ Anutoni. ఫస్ట్ వన్ అవర్ అయిపోయింది, వెరీ ఫాస్ట్ అయిపోయింది. యాజ్ యూజువల్ గా నాకు అసలు ఒక టాపిక్ తీసుకుని స్టార్ట్ చేస్తే అసలు ఎప్పుడైపోతుంది అని అర్థమైతే లేదు. బట్ దట్ వాజ్ అ లిటిల్ బిట్ డీపర్ టాపిక్. మనం వి టాక్డ్ అబౌట్ బాలకృష్ణ, వి టాక్డ్ అబౌట్ భారతిరాజా గారు, అండ్ అగైన్ లైక్ ఐ సెడ్, లెజెండ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెము అట్లా క్యారీ ఓవర్ అయిపోతాము. బ్యూటిఫుల్ సాంగ్స్ ఉండే, బట్ వీ నీడ్ టు గెట్ బ్యాక్ టు ద అను వర్షన్ ఆఫ్ ద సాంగ్స్. కాబట్టి మనము ఈ వన్ అవర్ వీఆర్ గోయింగ్ టు ప్లే లిటిల్ బిట్ మోర్ ఫన్ సాంగ్స్. బట్ ఈ వీక్ ఏం జరుగుతుంది అన్నది అడిగితే మాత్రం కమాన్, సోషల్ మీడియాలో ఈ వీక్ ఫుల్ జోష్. ఎందుకంటే అరే బై, ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయిపోయింది. ఎవరైతే సాకర్ ఫాలో గారో వాళ్ళకి వెరీ స్పెసిఫిక్లీ చెప్తున్నా, 4 ఇయర్స్ కి ఒకసారి వచ్చే సాకర్, మన ఫుట్బాల్ అంటాం కదా, నాట్ ద అమెరికన్ ఫుట్బాల్ బట్ ద యాక్చువల్ ఫుట్బాల్, ఫీఫా వరల్డ్ కప్ స్టార్ట్ అయింది. ఇవాళనే జూన్11 స్టార్ట్స్ ఫీఫా వరల్డ్ కప్. ఇది కొంతమంది మెస్సీ వరల్డ్ కప్ అని కూడా అంటున్నారు, ఎందుకంటే మెస్సీ కుడ్ నాట్ బి ప్లేయింగ్ అగైన్. కాబట్టి 2022 అర్జెంటీనానే గెలిచింది. సో అందరు ఏమంటున్నారు అంటే మేబీ మళ్ళా బ్యాక్ టు బ్యాక్ వాళ్ళకి వస్తుందేమో తెలియదు అని. బట్ కరెంట్లీ అర్జెంటీనా ఇస్ ద రీనింగ్ ఫిఫా చాంపియన్షిప్. దే ఆర్ ట్రైంగ్ టు సీ ఇఫ్ దే విల్ డిఫెండ్ ఇట్. అండ్ ఈ ఇయర్ ఇంకొకటి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే వీ హ్యావ్ వే మోర్ టీమ్స్. ఓకే, 48 టీమ్స్ ఉన్నాయి అండ్ వాళ్ళని 12 డివిజన్స్ లా డివైడ్ అయ్యి 4 ఉన్నారు. అండ్ దే ఆర్ గోయింగ్ టు ప్లే లైక్ 104 గేమ్స్. సో ఈ స్కెడ్యూల్ ఏదైతే ఉందో, ఈ స్కెడ్యూల్ ప్రిటీ మచ్ ఇస్ గోన్ గో ఆల్ ది వే. గ్రూప్స్ స్టేజ్ జూన్11 ఇవాళ నుంచి స్టార్ట్ అయ్యి 27 దాకా అయితే ఓకే, అండ్ దెన్ మళ్ళా రౌండ్ ఆఫ్ 32 టీమ్స్ క్వాలిఫై అయితే అందులోకెళ్ళి, అది మన జూలై 3 దాకా, జూలై 4 స్టార్ట్ అవ్వకంటే ముందు దాకా అందులోకెళ్ళి ఒక 16 టీమ్స్ వస్తారు. మళ్ళీ జూలై 4 నుంచి జూలై 7 లా రౌండ్ ఆఫ్ 16 అవుతుంది. జూలై 9 నుంచి అదొక కంప్లీట్ డిఫరెంట్ హవా ఉంటుంది, ఎందుకంటే అప్పటి నుంచి క్వార్టర్ ఫైనల్ స్టార్ట్ అయితే. ద ఫైనల్ ఆఫ్ ద ఫీఫా వరల్డ్ కప్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఆన్ జూలై 19. సో టెక్నికలీ మోర్ దాన్ 1 ఉంది. కానీ ఇప్పుడు నాకు కూడా స్పోర్ట్స్ పిచ్చే, మొన్నటి దాకా మనం ఐపీఎల్ గురించి మాట్లాడడం, బట్ యూనో ఎనీ game, I feel, is like a fun thing to know more about, to watch and to, you know, be entertained in a good way. So, most of the kids, both of them go play soccer. But ippudu nenu chusina trend Frisco lo kuda, lot of kids are into playing soccer. And nenaithe cheptunna kada, aadapillalu kuda, you have to encourage. Naaku inkokati telisina vishayam endi ante, mana Frisco la, you won't believe, the Frisco FC Dallas, the girls team undo, adi one of the top teams anta. With the coaches taking them all the way up to the state levels. So, nenu ma 6-year-old is kodha chustha kada, you will be very surprised that 3-year-old, 4-year-old girls enta cute ga vala soccer uniform lo iskoni practice kostaru. There are cheerleaders also for them. And it is so beautiful to see little young kids, including girls and boys, start being active so early. I really think that's a good thing. So, meer ippudaka summer la yekapothe mee pillalana yenri. That's what I say is, let your kids be active. They need to play. They need to get their energy burned out. And what other better game than soccer anipisadi? It is not as aggressive as mana American football gaani edana. But, idi inkokati kuda FIFA maatladinappudu manam maatladali. Few years back, eppudaithe Africa lo jarigindo, aa paata actually play chestha. But, Shakira is one of the faces of FIFA anipisadi naaku. ఆమె సాంగ్ ఎవ్రీ టైమ్ లిటరలీ లైక్ బిలియన్స్ ఆఫ్ వ్యూస్ కెళ్ళిపోతాయి. ఈ ఇయర్ ఆమె దాయ్ దాయ్, ఐ మీన్ తెలుగు వర్డ్ అనిపిస్తుంది కానీ కాదు, ఆ పాటతోనే ఆమె కొంచెంసేపు ప్లే చేస్తాం మీరు వినండి. ఇట్స్ హర్ అఫీషియల్ ఇంట్రొడక్షన్ అండ్ అందులో అందరి టీమ్ లోనే ఆమె కాల్ చేస్తుంది. బట్ మన సాడ్ పార్ట్ ఏంటి అంటే, మన ఇండియా హ్యాస్ సచ్ అ బిగ్ పాపులేషన్, కిడ్స్ ఆర్ సో టాలెంటెడ్, కానీ మన వాళ్ళు క్వాలిఫై కాలేదు. I hope at least next World Cup 4 years lopal nanna we grow there and we see an India team. US team is already there. US is playing I think tomorrow. So it will be interesting to see how far will idi go mana US ekkadaaka pothadi annadu chudale. Already oka first match aipoyindi madhyanam. There was a Mexico and South Africa adinru and Mexico gelchindi. ఇప్పుడు 9:00 కి సౌత్ కొరియా అండ్ ఐ డోంట్ నో హౌ డు యూ కాల్ దట్ షెజియా ఆర్ చెచియా, ఓకే మేబీ ఇట్స్ చెచియా, జీ సైలెంట్, వాళ్ళ టీం ఉంది. సో విల్ సీ హూ విల్ ప్లే టుడే. టుమారో కెనడాది బాస్నియా టీమ్ ఉంది అండ్ యుఎస్ఏ ఇస్ ప్లేయింగ్ పారాగ్వే. సో గేమ్స్ అయితే సూపర్ ఉంటాయి, మీరు ఇంట్లో చూడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏదైతే ఐపీఎల్ స్క్రీనింగ్ చేస్తున్నానో, ఎవ్రీ దేశీ బార్స్, దేశీ రెస్టారెంట్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ స్క్రీనింగ్ నైస్ ఫీఫా వరల్డ్ కప్ మ్యాచెస్. సో పోయి చూడండి, ఎంజాయ్ చేయండి. షకీరా పాట అయితే ఇనేష్ రండి. Let us see if you like the song. Lyrics are so beautiful.
9: We are ready.
10: We are ready.
11: We are ready.
12: Are you ready?
13: We are ready.
14: We are ready too.
8: I am ready. Oh, the moves are Shakira for her age.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్. మీరేంటనరో ధూమ్ ద మాకా. అండ్ నేను ఈ సాంగ్ ఇప్పుడు మీరు ఎవరైనా ఇప్పుడే ట్యూన్ అవుతున్నారు, ఉరియమ్మ నేను అసలు రేడియో సురభికే ట్యూన్ అయినా తెలుగు కదా అనే టెన్షన్ పడకండ్రి. ఎందుకంటే నేనే మీ అనునే ధూమ్ ధమాకా నేను నడుస్తుంది. బట్ మనము వీ హ్యావ్ టు బి వేర్ ఎవ్రీబడి ఎల్స్ ఈజ్ అని చెప్పి ప్లే చేసిన, బికాస్ దాట్ వాజ్ దాయ్ దాయ్ బై షకీరా. మనకి ఫీఫా ఫీవర్ స్టార్ట్ అయిపోయింది అండ్ మనం ఎందుకు వెనకాల ఉండాలి అండ్ ఎస్పెషలీ ఉమెన్ కి నేనైతే అదే చెప్తా. ఏంది మనం ఐపీఎల్ గురించి అప్పుడు కూడా ఓన్లీ నాకు గైజే కాల్ చేస్తుండే, లేడీస్ వర్ వెరీ ఫ్యూ. అండ్ ఇప్పుడు ఇక ఫీఫా వచ్చేసే వరకు దిల్ బి లైక్ అబ్బా ఎవడు సాకర్ వింటాడు అని అనుకుంటుండే. అరే బై కమ్ ఆన్ గెట్ యువర్ గర్ల్ గ్యాంగ్ గో వాచ్ ఎ గేమ్. యాక్చువల్ ఎంత ఫన్ ఉంటుంది తెలుసా 90 మినిట్స్ గేమ్. అండ్ ఏం లేకపోతే ఆడ కూర్చొని పెద్ద స్క్రీన్ లో చూసుకుంటా మంచి గుజర్ ముచ్చట పెట్టుకోండి, దిస్ ఈస్ లైక్ సో మచ్ ఫన్. నేనైతే గేమ్ కూడా చూస్తా. బట్ ఇది షకీరా, షీ యాక్చువల్లీ మేడ్ దిస్ సాంగ్ ఫర్ దిస్ ఇయర్ అనమాట. ఆమె ఎవ్రీ ఇయర్ చేస్తుంది బట్ ఆమెది ఒక ఫేమస్ సాంగ్ అది, నాకు ఇక వేయకపోతే నాకు మనం సాగుతలేదు. బట్ ఇప్పుడు ఈ పాట కూడా మీరు ఇన్నరో లేదో గానీ, బట్ ఇట్ ఈస్ సచ్ ఎ పాజిటివ్ సాంగ్ ఫర్ యువర్ కిడ్స్ టు లిసన్ అనిపిస్తుంది నాకు. యు న్యూ ఫ్రమ్ ద డే యు వర్ బోర్న్ యు నో దట్ హియర్ ఇన్ దిస్ ప్లేస్ యు బిలాంగ్. You know, follow your desires. Where there's a will, there's a way. In the simple, simple lyrics, and in the positive study, like, you know, all the highs and lows, all the tears and pain, you have been there through it all. Itla manaki chinna ponunche pillalaki itla manamu itla injection ichinattu positivity ichinam anko vallu peddagain tarvata they actually become very strong positive people anpisadu naaku. So that, you know, life stress lo vallu they should be able to handle it better anpisadu. So చిన్న ఉన్నప్పటి నుంచే మనం వాళ్ళకి ఒక ఒక మంచి స్ట్రాంగ్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలి. ఎస్పెషలీ అథ్లెటిక్ బిల్డ్ చేస్తే వాళ్ళకి నొప్పి అనేది తెలుస్తుంది, ఎట్లా తట్టుకోవాలన్నది తెలుస్తుంది, అండ్ ఎట్లా హౌ డు యూ కమ్అట్ ఆఫ్ ఇట్ అనేది తెలుస్తుంది. అండ్ దిస్ సాంగ్ యాక్చువల్లీ ఐ లవ్డ్ ఇట్ బికాస్ చిన్న చిన్న లిరిక్స్ అన్న చిన్న చిన్న పిల్లలు మీరు చూడకపోతే పోయి షకీరా దాయ్ దాయ్ అని యూట్యూబ్ లో కొట్టి చూడండి. చిన్న చిన్న నీ అమ్మ ఇంత ఫోటోలో ఇంత బుడుమకాయలు లేకున్నారు కానీ ఏం డాన్స్ చేస్తున్నారు భయ్. అసలు నేను ఒక్కడైతే హైలైట్ ఉన్నాడు వాడిని ఇడికి పట్టుకొచ్చారు కానీ హీఈస్ అమేజింగ్. వాడు డాన్స్ వాడి కాన్ఫిడెన్స్ ఇన్ ద డాన్స్ గాని ఇట్స్ బ్యూటిఫుల్. సో అందుకే నా పాట ప్లే చేసిన. బట్ ఇక ఆ టాపిక్ లోనే ఉన్నాం కాబట్టి ఈ ఒక్కటి నాకోసం ఇనిషియండి, బికాస్ ఇది పాతది, ఆఫ్రికా 2010 లా వచ్చినప్పటిది. కానీ ఈ పాట ఒక రేంజ్ లో జోష్ ఉంటుంది. నాకోసం ఈ పాట ఇనిషియండి, దీని తర్వాత మళ్ళా బ్యాక్ టు తెలుగుకి వచ్చేస్తా. సో ఈ ఒక్క పాట ఫీఫా వరల్డ్ కప్ కోసం. బట్ మీరింటే కూడా మీకు కూడా ఫుల్ జోష్ వస్తుంది ఈ పాట, బికాస్ అదొక ట్రెండ్ సెట్టర్ పాట. అప్పుడు ఇప్పుడు కూడా Let's go.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, మీరేంటున్నారు ధూమ్ ధమాకా. నేను మీ ఆర్జే అనోని ఉంటా 9 o'clock దాకా, ఓన్లీ ఆన్ ధూమ్ ధమాకా ఆన్ 107.9 FM HD3 లో. మనం ఇంతకు ముందు మాట్లాడుతుండే ఫీఫా వరల్డ్ కప్ గురించి, దానికోసమే మీకు రెండు డిఫరెంట్ డిఫరెంట్ పాటలు వచ్చినాయి. సో అదేంది, ఏమైపోయింది అను, తెలుగు పాటలు కాకుండా ఏడిపోయింది, అరే ఏమైంది, అక్కడ నుంచి ఎటు వెళ్ళిపోయింది అని అనుకోకండి. వచ్చేసినా బ్యాక్ వచ్చేసినా మన పాటలకే వచ్చేసినా మీరేం టెన్షన్ పడకండి. అండ్ ఇక ముచ్చట్ల గురించి వస్తే, నేను యాక్చువల్లీ మొన్న వీకెండ్ లో, ఐ డోంట్ నో ఇఫ్ యూ గైస్ వెంట్ టు ద కాన్సర్ట్, బట్ రామ్ మిరియాల కాన్సర్ట్ అయింది. నేను కాన్సర్ట్ కోలేకపోయాను, ఎందుకంటే మేము అందరం ఫుల్ మా జాతరలో ఫుల్ ఎంజాయ్ చేస్తుండే, వీ వర్ లిటిల్ బిజీ. బట్ మాకు నాకు ఐ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ హిమ్ ఆన్ మండే. అండ్ యూ విల్ బి, నేను ఫస్ట్ టైం కలిసిన ఆయనని 1-to-1. అండ్ ఇంత లైక్ యూనో, హీ వాస్ వెరీ డౌన్ టు ఎర్త్ అనిపించింది నాకు. హీ వాస్ వెరీ స్వీట్ అండ్ మంచి ముచ్చట పెట్టిండు. యూనో ఆ ఫోక్ లా మాట్లాడుకుంటా, అరే ఏం భయ్ ఏం చేస్తున్నావు ఎట్లున్నావు ఇట్లా, యూనో కనెక్ట్ అయ్యిండు అనిపించింది నాకు. దట్ వాస్ వెరీ నైస్ ఆఫ్ హిమ్. అండ్ దెన్ యూనో ఆయన ఒక మాట అన్నది కూడా నాకు ఎంత మంచి అనిపించింది బేసిక్లీ. అండ్ ఏంటంటే, అరే మీరు ఇక్కడికి వచ్చేసిండ్రు, ఇక్కడనే ఇరికిపోయినరు అన్న ఫీలింగ్ లో ఎప్పుడు బతకొద్దు, ఎందుకంటే మీ మీ ఊరు మీకు ఎప్పటికుంటది, అది ఇండియానే గాని అనరి, అమెరికానే గాని అనరి. సో మీరు ఆల్వేస్ బీ, యునో, బీ ఇన్ ఎ గుడ్ మూడ్ వేర్ యూ క్యాన్ ఆల్వేస్ కనెక్ట్ బ్యాక్ ఇఫ్ యూ వాంట్ టు. ఎక్కడున్నా అదొక కమ్యూనిటీ, ఒక హ్యాపీనెస్, మీరు అందరు కలుస్తారు, యునో దట్స్ ఎ గ్రేట్ థింగ్ అని వెన్ యూ వర్ సేయింగ్ నాకు మంచి అనిపించింది. సో అండ్ యునో వెన్ యూ మీట్ పీపుల్, ఎస్పెషలీ వెన్ యునో మనకి షోలకి చేసిన వచ్చిన వాళ్ళకి, యూనో ఆయన కంటే ఆయన ఎన్నికలు వచ్చిన వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉండే అనమాట. లైక్ అగర్ అగర్ అగర్ అగర్ అరే బై, మనం అందరం ఒకటే, మనం అందరము సేమ్, యునో మనుషులమంతా ఒకటమే అని అన్న ఫీలింగ్ ఉండాలి. సో అట్లా అట్లా ఆయనకు ఉండే, ఆయన హీ వాజ్ వెరీ డౌన్ టు ఎర్త్, హీ వాజ్ వెరీ స్వీట్ అనిపించింది నాకు. సో ఆయన ఆయన పాట పాడినప్పుడు కూడా నాకు అసలు ఆ లిరిక్స్ లో ఎంత స్వీట్ అనిపించిందో, ఎస్పెషలీ నువ్వు వితౌట్ ద ఫుల్ బ్యాండ్ లేకుండా ఒక్కడే ఇట్లా పాట పాడినప్పుడు ఏంటి ఎంత మంచిగా అనిపిస్తుంది. వాడ వైబ్ వాయిస్ మ్యాన్, నాకు ఊరు పల్లెటూరు అయితే చాలా నచ్చింది పాడినప్పుడు. ఆ సాంగ్ ప్లే చేస్తా ఇనిషియల్లీ. I think this is a good song and a great song. This is Balagam movie launchi. I didn't know what to do and he got an award also for that. So listen to this song. I think you will enjoy it.
1: One more time. I'm going to tell you. I'm going to tell you. I'm going to tell you. I'm going to tell you.

0: హలో
1: హలో
0: హాయ్, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హాయ్ హలో, నా పేరు మౌనిక.
0: హాయ్ మౌనిక, హౌ ఆర్ యూ టుడే? ఎట్లున్నావు?
1: పాస్కున్నా.
0: అరే సూపర్ కదా, వింటున్నావు అనమాట. నేను నా షో వింటున్నావు అయితే.
1: షో స్టార్ట్ అవ్వడమే.
0: అరే ఐ లాస్ట్ ఇట్, ఒక్కసారి లెట్ మీ టేక్ అనదర్ కాల్. హలో, హాయ్ అండి, యు ఆర్ ఆన్ ఎయిర్. ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్ అండి, హలో గారు.
0: హాయ్, బాగున్నారా?
2: బాగున్నాను. హర్ష అండి.
0: హర్ష, నేను ఇంకొక కాల్ కూడా తీసుకుంటాను హర్ష, బట్ ఒక మీతో మాట్లాడిన తర్వాత ఇఫ్ ఐ గెట్ అనదర్ కాల్ ఐ విల్ కనెక్ట్ బ్యాక్ అగైన్. బట్ ఇప్పుడు మాట్లాడండి నాకు. ఐ లాస్ట్ మౌనిక. చెప్పండి మౌనిక, ఇంకా కాల్ రాలేదు. బట్ హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: బాగున్నానండి.
0: వింటున్నారా?
2: వింటున్నాను.
0: సో
2: సాకర్ సెలబ్రేషన్
0: స్టార్ట్ అయ్యింది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి అమేజింగ్. మీ వాళ్ళు గెలుస్తారంటారా? నేనైతే మా వాళ్ళు, మాకంటే ఇండియా టీం లేదు, బట్ ఇక యుఎస్ ని సపోర్ట్ చేద్దామంటే మా వాళ్ళు ఒకరు పోర్చుగల్ అంటున్నారు, ఒకరు మెస్సీ కోసం అంటున్నారు. సో బట్ యుఎస్ లో మాత్రం మ్యాచ్ అట్లీస్ట్ బయటకు పోయేలా చూద్దాం అనుకుంటున్నాం.
2: ఓకే అండి, ఇందులో ఫ్రాంక్ గా చెప్పుకోవచ్చు అంటే చూస్తామండి ఇంగ్లాండ్.
0: వెయిట్ చేయాల్సి వస్తుందేమో అండి, ఈసారి అయితే కష్టమే. బట్ యు నెవర్ నో.
2: కష్టం కాదండి, మేమే.
0: ఐ నో, బట్ మన వాళ్ళు లైక్ యు నో అర్జెంటీనా, దే ఆర్ సేయింగ్ ఇట్ ఇస్ ఎ మెస్సీ కప్ దిస్ టైమ్. సో మేబీ ఇట్ ఈస్ వన్ లాస్ట్ టైమ్ ఫర్ మెస్సీ అని అనుకుంటున్నారు. యు నెవర్ బట్ అట్లనే అనుకుంటాం కదండి. ఆర్సీబీకి మళ్ళీ ఇచ్చిండ్రా లేదా? ఇక ఏం చేస్తాం, ఇక కంపల్సరీ. బట్ యు నెవర్ నో, మేబీ దేర్ ఇస్ ఎ గుడ్ ఛాన్స్ దట్ దే మే గెట్ ఇట్ వన్ ఫస్ట్ టైమ్. యు నెవర్ నో. అంతే కదా, కరెక్ట్. సో హోప్ఫుల్లీ చూద్దాం, మేబీ ఇట్ విల్ వర్క్ అవుట్ అండ్ మేబీ వీ విల్ సీ ఎ న్యూ విన్నర్. బట్
2: వి కెన్ ఎంజాయ్ ఆల్ దిస్ సిరీస్.
0: Yes, yes. గేమ్ లో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయండి, మంచి చూడండి. బట్ నేను మాత్రం దట్ షుడ్ నాట్ గో అన్నమాట. దట్ ఆ ఫన్ ఏదైతే ఉందో అది మాత్రం కంపల్సరీ నడవాలి. ఏమైనా పాట రిక్వెస్ట్ ఉందండి? లిసన్ టు ఎనీ సాంగ్ అండి.
2: తెలంగాణ సింగర్ ఉన్నారు అండి, నాగతర్క గారు, ఆమె ఏదైనా సాంగ్ ట్రై చేయండి.
0: ఏ పాట అండి?
2: చాలా పాటలు ఉన్నాయనుకుంటే, నాకేదో గుర్తు రావట్లేదు. మీకు వచ్చిన ట్రై చేయండి ఆమె పని పాటలో.
0: ఓకే ఓకే, నేను చూసి వేస్తాలే ఒక పాట. ఇప్పుడైతే నేను రామ్ బిర్యానీ ఇంకొక సాంగ్ వేస్తున్నా, దాని తర్వాత ఐ విల్ ప్లే యువర్ సాంగ్. ఓకే
2: ఓకే,
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్, కీప్ లిస్నింగ్. అరే నేను ఒకరితో మాట్లాడుకుంటే ఇంకొకరు నాకు ఒక డబ్ నాకు కాల్స్ అదే కదా, నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వచ్చేసే వరకు ఐఎమ్ గెటింగ్ ఓవర్ వెల్మ్. సో మౌనిక, నువ్వు మళ్ళీ కాల్ చేస్తే నేను మాట్లాడతా, ఐ విల్ టేక్ యూ ఆన్ ఎయిర్. బట్ మౌనికతో మేము ముచ్చట పెడుతున్నప్పుడు ఇంతకుముందు షీ వాజ్ సేయింగ్ దట్ యునో కాల్ ఎత్తంగానే మస్ అనిపించింది అనే వరకు ఐ లాస్ట్ హర్. బట్ మౌనిక, ఐ హోప్ యువర్ కాల్ బ్యాక్ అండ్ విల్ టాక్ అగైన్. బట్ మనము ఇంతకు ముందు మాట్లాడుతున్నప్పుడు రామ్ మిర్యాల గురించి చెప్తున్నా. నేను మొన్న పోయి కలిసి వచ్చిన అండ్ నేను చెప్తున్నా కదా మంచిగా అనిపించింది. అరే ఏం భయ, మీరు ఇంత తిరిగి వచ్చి మా డ్యాలస్ కి వచ్చే వరకు ఎట్లా అనిపిస్తుంది? మీరు ఇన్ని కష్టాలు పడి ఇన్ని పాటలు పాడి డ్యాలస్ కి వచ్చిన వరకు అయినా కూడా అరే ఇట్లా ఎవరు అడుగుతారు భయ అని అడుగుతున్నారు. వీఆర్ గెటింగ్ వన్ మోర్ కాల్, లెట్స్ టేక్ దిస్ కాల్. హలో
1: హలో, హాయ్ హాయ్,
0: హలో, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నేను మళ్ళీ మౌనిక.
0: మౌనిక, సారీ మౌనిక, కట్ అయిపోయింది ఇంతకు ముందు. చెప్పు, హౌ ఆర్ యూ టుడే? హౌ ఇస్ ఇట్ గోయింగ్?
1: గుడ్ గుడ్, మస్తు.
0: షో ఎంజాయ్ చేస్తున్నావా?
1: చేస్తున్నాను. ధూమ్ గమాక అలా లైట్స్ వస్తుండగా ఎంజాయ్ చేయకుండా ఉంటారా ఎవరైనా? అది
0: అదే మన అన్ని షో ఇంకుంటే నువ్వు కూడా కొంచెం ధూమ్ధమాగా చేయకపోతే ఎట్లా చెప్పు? మనం అంతా అంత డల్ గా స్లో గా
1: నడుస్తుంది. అందుకనే నా పిల్లలు ఇద్దరు సౌకర్యం ఉన్నారు. సో ఇవాళ పడేసరికి
0: ఓ గుడ్ గుడ్, వాళ్ళు కూడా విన్నారా? వాళ్ళే టీమ్ కి సపోర్ట్ చేస్తున్న ఎవరు గెలవాలంట?
1: ఒకరు పాట్ ఒకరు అర్జెంటీనా, ఒకరు
0: అదే నేను ఇప్పుడు అదే అంటున్నా, యుఎస్ఏ గెలుస్తుందో లేదో చూద్దాం. బట్ టఫ్ కాంపిటీషన్, బట్ యు నెవర్ నో. ఇంతకు ముందు కాల్ చేసినప్పుడు నాకు ఇంగ్లాండ్ గెలవాలని కోరుకుంటున్నారు, సో మరి ఇక లండన్ కెళ్ళి కాల్ వస్తే లండన్ అని అనుకుంటాం కదా. సో అందరూ ఫుల్ జోష్గా ఉన్నారు, యు నెవర్ నో ఎవరు ఎప్పుడు ఏ టైంలో ఆ ఒక్క లాస్ట్ ఫ్యూ మినిట్స్ లో ఎవరు గోల్ కొడతారో తెలియదు. బట్ గేమ్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేయాలి, అదే చెప్తున్నా. ఇట్లా పోయి బయట ఛాయ్ తాగుడే కాదు, మంచిగా ఫ్యామిలీని తీసుకుపోయి పిల్లలతో కూర్చోబెట్టి మంచిగా సాకర్ గేమ్లు చూడండి. ఉట్టి గ్రూప్లే అబ్బాయిలే పోయి కూర్చోండి, అరే బాయ్ మేము ఛాయ్ కూర్చున్నాం అనుకుంటే పోయి మంచిగా గేమ్ ఎంజాయ్ చేసి వచ్చారు కాదు, అందరిని తీసుకుపోండి. బికాస్ చెప్పు మనిక తీసుకుపోండి, మంచి గుసెట్టండి, మంచి ఎంజాయ్ చేయని గేమ్ కూడా చూసి ఇట్స్ లైక్ అ నైస్ వీకెండ్. ఇప్పుడు నుంచి జూలై 19 దాకా ఫుల్ గేమ్స్ ఉంటాయి, ఫుల్ ఎంజాయ్ చేసేయండి.
1: సమ్మర్లో ఫీఫా వరల్డ్ కప్ రావడంతో మనకి ఫ్యామిలీ టైం ఎక్కువ అవుతుందేమో
0: అంతే ఇప్పుడు. బట్ ఇప్పుడు సమ్మర్ లోనే ఉన్నాం కాబట్టి అట్లీస్ట్ స్కూల్ లేవు కాబట్టి నైట్ లేట్ గేమ్ అయినా కూడా తీసుకుపోవచ్చు, ఫుల్ ఎంజాయ్ చేసేస్తారు. సో ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ థింగ్, బట్ ఐఎమ్ గ్లాడ్ యువర్ ఎంజాయింగ్ ద షో, సో దాట్ ఈస్ గుడ్. దట్స్ వాట్ ఐ లైక్ ఈజ్ యునో చీరప్ చేయాలి, సో దట్ ఆల్ ద కిడ్స్ అండ్ ఎవ్రీబడి హూస్ లిసనింగ్ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇక మన వాళ్ళు ఎంజాయ్ చేయకపోతే ఎట్లా చెప్పు మంచిగా. గుడ్ గుడ్ యా, వాళ్ళకి చెప్పు ఎవ్రీ వీక్ అన్ని సాకర్ అప్డేట్లు ఇస్తుంది, మంచి పాటలు కూడా పెడుతుంది, సో దట్ వాళ్ళకి కూడా దే విల్ ఆల్సో ఫీల్ గుడ్ అని చెప్పు. బట్ యా అవునా, గుడ్, అయితే వాళ్ళకి కూడా చెప్పు షకీరా సాంగ్ ప్లే చేసేసిన ఆల్రెడీ, బట్ మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకా వేరే మంచి ఫీఫా సాంగ్ ప్లే చేస్తా అని చెప్పు. ఓకే
1: ఒక సాంగ్ రిక్వెస్ట్ చెప్పచ్చు
0: మోనిక, వాట్ సాంగ్ డూ యూ వాంట్ టు లిసన్?
1: సాయి మూవీలో సాంగ్ వేస్తావా?
0: సాయి మూవీలో ఏ సాంగ్ కావాలి?
1: పంతం.
0: ఓకే పంతం, ఓకే ఐ విల్ ప్లే దట్ సాంగ్. కమర్షియల్ లో పోతే కమర్షియల్ నుంచి రాగానే ఇస్తా.
3: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
4: వాట్ ఆర్ డే, కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
5: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
6: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా, సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: Yes sir.
7: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటావు? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and El Dorado. For more information, visit rkusa.com.
10: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
11: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినాయి ఆఫర్ లెటర్లు?
10: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: రేడియో సురభి రీవిజిట్. మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
13: అవేవో క్లైమ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు బాబోయ్ చంపేస్తున్నాయి.
14: Check out the Nutan Glow Pro.
15: Textile water systems to understand the vital role water plays in your life.
16: Thank you for being in our journey.
0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్, మీరు వింటున్నారు ధూమ్ ద మకా. నేను మీ ఆర్జే అనుని లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేసిన ఊరి అమ్మాయి. ఎంత జల్ది అయిపోతుంది టైమ్, అండ్ ఐ లవ్ మై కాన్వర్సేషన్స్. నాకు ఫోన్ చెప్తున్నాయి కదా, ఇవాళ మనం పెద్ద ట్రివియా కూడా ఆడలేదు కానీ బట్ టాపిక్స్ కి కనెక్ట్ అయిపోయి వెన్ ఎవ్రీబడి కాల్స్ ఐ యాక్చువల్లీ రియలీ లవ్ ఇట్. అండ్ మోస్ట్ ఆఫ్ ద కాల్స్ నేను అసలు ఆఫ్ ఎయిర్ తీసుకుంటున్నా, ఎందుకంటే నాకు బ్యాక్ టు బ్యాక్ కాల్స్ వస్తున్నాయి. ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు యునో ఒకరిద్దరిని ఐ వాజ్ ఏబుల్ టు మూవ్ ఇట్ ఆన్ ఎయిర్. బట్ డోంట్ వరీ, లాస్ట్ హాఫ్ అన్ అవర్ లో ఉన్నాం కాబట్టి కాల్స్ వస్తే నేను పక్క ఐ విల్ ట్రై టు గెట్ యు ఆన్ ఎయిర్. ఇఫ్ నాట్ మనం ముచ్చట పెడదామంటే కంపల్సరీ వీ కెన్ ఆల్వేస్ డూ ఇట్ ఆఫ్ ఎయిర్ వైల్ ద సాంగ్ ఈస్ ప్లేయింగ్ ఆల్సో. సో డూ కీప్ లిస్నింగ్, కాల్ మీ అట్ 9726361966. ఇక మన ముచ్చట్లోకి వచ్చేసే వరకల్లా మనము ఫీఫా వరల్డ్ కప్ గురించి మాట్లాడుకున్నాము. ఇవాళనే స్టార్ట్ అవుతుంది అండ్ ఆల్ ద క్రేజీనెస్, ఆల్ ద కంట్రీస్ ఐ హోప్ దే కమ్ ఫర్ గుడ్ కాజ్. బట్ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంది అంటే త్రీ కంట్రీస్ ఆర్ హోస్టింగ్ టుగెదర్ అనమాట ఆఫ్టర్ లాంగ్ టైమ్. సో మన యుఎస్, కెనడా ఫర్ ద ఫస్ట్ టైమ్ అండ్ మెక్సికో, ఈ మూడు కంట్రీలలో డిఫరెంట్ డిఫరెంట్ గేమ్స్ అవుతున్నాయి. అండ్ ఇక యుఎస్ లో కెన్ యూ బిలీవ్ యాక్చువల్లీ డాలస్ లో కూడా అవుతుంది గేమ్. టికెట్లు కొనుక్కునే రేంజ్ లో అంటే నేను కొనుక్కునే దాంట్లో అయితే అసలు లేవు, ఎందుకంటే నేను కొనుక్కోవాలంటే నాలుగు టికెట్లు కొనుక్కోవాలి, మాకు అందాన్ని మొత్తం పట్టుకుపోవాలి, ఒక్కదాన్ని పోయి చూసేటట్టు లేదు. సో అంతమందికి కొనే బదులు అట్లా ఎన్ఎఫ్ఎల్ టికెట్ కొనుక్కుంటుండే బాధ బాయ్. సో అట్లీస్ట్ మేబీ ఎవరైనా తీసుకపోతారు అంటే వాళ్ళకి ఎవరైనా కంపెనీల నుంచి వచ్చిన ఏ టికెట్లు ఉన్నాయంటే నాకు ఫోన్ చేయండి, నేను వస్తాను మిత్రుని, మంచిగా పోయి గేమ్స్ చూసేస్తాం. బట్ జోక్స్ అసైడ్, ఇఫ్ యూఆర్ ఏబుల్ టు గో వాచ్ ఇట్ డైరెక్ట్లీ ఇన్ ఆర్ స్టార్ లా మనకి ఉన్న స్టేడియం లా, లేదు అంటే మాత్రము డెఫినెట్ గా బయట యూనో ఆ వైబ్ చూడాలంటే మాత్రము అట్లీస్ట్ ఆ గేమ్ కి బయట అసలు యూ హ్యావ్ టు సీ ఇట్. నేను అదే చెప్తాను కదా, మీరు ఇప్పుడు యూరోప్ లో లేకపోయినా లేకపోతే ఇండియాలో కూడా ఆ ఫీల్ ఎప్పుడు చూడలేదు అంటే, అండ్ దిస్ ఇస్ ఫర్ ఎవ్రీబడి, ద హోల్ ఫ్యామిలీ చెప్తున్నా నేను, యూ హ్యావ్ టు టేక్ యువర్ ఫ్యామిలీ అవుట్. అసలు ఆ క్రేజ్, ఎస్పెషలీ ఆ డచ్ వాళ్ళు దే డూ అ వాక్ అంటారు అనమాట, అది అసలు జనాలు ఇట్లా పిచ్చి పిచ్చిగా వచ్చేస్తారు ఫుల్ ఒక ఫన్ వైబ్ తోని, అంటే ఒక డెడికేషన్ తోని, ఒక ఫుల్ మనం ఇట్లా బోనాలకు పోతాము చూడు ఇట్లా నడుచుకుంటా ఫుల్ అట్లుంటది అనమాట, ఇంకా ఒక పెద్ద రేంజ్ లా. సో మిస్ కాకండి డాలస్ లా దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఆ డీటెయిల్స్ నేను అనుకోని చెప్తా, ఐ థింక్ సమ్ టైమ్ బై నెక్స్ట్ వీక్ ఐ విల్ నో, బట్ నేను నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు ఐ విల్ గివ్ యూ మోర్ డీటెయిల్స్. బట్ ఎక్కడన్నా గేమ్ అవుతుంది అంటే మాత్రం మీకు సీటింగ్ ఒక టేబుల్ దొరికితే మాత్రం జస్ట్ గో సిట్, హ్యావ్ ఫన్, చిల్ అవుట్, చిల్ మారో, ఇట్ విల్ బి వెరీ మచ్ ఫన్. ఐఎమ్ గోయింగ్ టు డూ దాట్, ఎస్పెషల్లీ కిడ్స్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి మంచిగా పోయి కూర్చొని ఒక గేమ్ చూసి వస్తాం. మనకి ఇప్పుడు ఇంతకుముందు మోనికా కాల్ చేసినప్పుడు సైల పంతం సాంగ్ అడిగింది కదా, ఆ పాట ప్లే చేసాం. ప్లే చేసి వచ్చినాక ఐ హ్యావ్ మోర్ ముచ్చట్లు, సో అప్పుడు వినండి. ఓకే, లెట్స్ గో.
14: సొంతం సొంతం సొంతం పంతం,
0: ఈ పంతం మా ఇంట్లో కూడా నడుస్తుంది మా పిల్లలు, నీద అనాథ నీద అనాథ అని అమ్మ నా జుట్టు వీక్తురు. సో బట్ మీరైతే పాటి
14: సొంతం సొంతం సొంతం సొంతం నీకా నాకా రెండి. Hey

깨끗함 잡던 잡다 날깨함 꼬마 이게래함 물로 도와스함 마팅 마거라 마티라 날리 뺏함 바다 잡.

వెల్కమ్ బ్యాక్ లిసనర్స్, నేను మీ అను. లాస్ట్ సెగ్మెంట్ లో వచ్చేసిన 7 to 9 మనం చేసుకుంటాం ధూమ్ ధమాకా. అండ్ ఇవాళ నిజంగానే ఫోన్లతోని ధూమ్ ధమాకా నడుస్తుంది. ఇంతకుముందు నేను ముచ్చటెడుతుండే నాతో మనము ఫీఫా వరల్డ్ కప్ గురించి మాట్లాడడం స్టార్ట్ చేసినాక, యాక్చువల్లీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ డిస్కసింగ్ అబౌట్ వాట్ దేర్ ప్లాన్స్ ఆర్, ఎవరు గెలవాలి, ఎవరు గెలిస్తే బాగుంటుంది. సో ఆ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ మనము ఇప్పుడు ఇక్కడ ఉండి మనం ఓన్లీ యుఎస్ఏ టీమ్ కే కాకుండా ఒక్కొక్క ఇండివిజువల్ ప్లేయర్ కి సపోర్ట్ చేసుకుంటా ఇప్పుడు చాలా మందికి తెలియదు. మెస్సీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. సో లాట్ ఆఫ్ పీపుల్ వాంట్ మెస్సీ టు విన్, అట్ ద సేమ్ టైమ్ సమ్ పీపుల్ వాంట్ రొనాల్డో టు విన్ బికాస్ ఎప్పుడు గెలవలేదు ఆయన అని. సో వీ నెవర్ నో అగైన్ యునో, ఈ గేమ్స్ వీళ్ళు ఒక 4 years కష్టపడతారు, బట్ దెన్ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ దోస్ లాస్ట్ ఫ్యూ మినిట్స్. యునో ద లైఫ్ చేంజింగ్ డిసిషన్స్ హ్యాపెన్ the way they play that day, that hour, or that 90 minutes, you know. A cinema is 70 minutes. If there is 90 minutes, in 90 minutes, they will aim just for that. So, that is why they are going to get out of it. That is the victory. That is the victory.

లాస్ట్ 1 సెకండ్ దాకా సూపర్ వేస్తున్నారు, వీళ్ళేస్తున్నారు. థర్డ్ క్వార్టర్ ఫోర్త్ క్వార్టర్ వచ్చే వరకు యాక్చువల్లీ యూ వోంట్ బిలీవ్ 29 పాయింట్స్ డౌన్ ఉన్నోళ్ళు 1 పాయింట్ తో గెలిచిండ్రు. యు నో హౌ కూల్ ఇస్ దాట్? సో ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద కూల్ గేమ్స్ టు వాచ్. నేను బాస్కెట్ బాల్ గురించి మాట్లాడుతున్నా, కొంతమంది ఏం మాట్లాడుతున్నావు అని అనుకుంటారు. ఐఎమ్ నౌ స్విచ్చింగ్ టాపిక్, స్టిల్ స్పోర్ట్సే కానీ బాస్కెట్ బాల్ గురించి మాట్లాడుతున్నా. సో ఇట్ వాజ్ లైక్ యు నో వెరీ వెరీ స్పెషల్ టు సీ లైక్ యూనో ప్లే ఆఫ్స్ లో అట్లాంటి కమ్ బ్యాక్ నేను ఎవరిది చూడలేదు. సో ఇట్ వాజ్ వెరీ నైస్. సో ఇప్పుడు వాళ్ళు 3-1 లీడ్ లో ఉన్నారు, అది బెస్ట్ ఆఫ్ 7 గేమ్స్. సో నెక్స్ట్ 4 సారెంటీనో గెలుస్తుందన్న గ్యారంటీ లేదు, కాబట్టి మోస్ట్లీ ఈ ఇయర్ న్యూయార్క్ నెక్స్ గెలవచ్చు. అండ్ ఆ టికెట్లు మీరు నమ్మరు, నేను ఇట్లా ఏదో రీల్ చూస్తుండే, ఒక్కొక్కరు 15,000 10,000 అట్లా పెట్టుకుని, అంటే ఎంత క్రేజీ ఫ్యాన్స్ ఉండాలి దట్ ఫర్ 1 గేమ్ దే వాంట్ స్పెండ్ ఆల్ దేర్ సేవింగ్స్, బికాస్ అంటే ఆ క్రేజ్ అనమాట. అంతే ఇక ఇఫ్ యు ఆర్ ఎ న్యూయార్కర్ ఫ్యాన్, అదే నువ్వు న్యూయార్కర్ అయితే అది ఒక డిఫరెంట్ లెవెల్ ఆఫ్ నీకు ఒక డెడికేషన్ ఉంటుంది. అట్లా నువ్వు స్పోర్ట్స్ ఫ్యాన్ కూడా ఉన్నావు అనుకో, పీపుల్ పే సీజన్ టికెట్ వాళ్ళే $4,000 కట్టి పోతారంట ఒక్కొక్క గేమ్ కి. అదే రెగ్యులర్ వాళ్ళు ఎవరైతే ఫ్యాన్ ఉన్నారో, ఒకరైతే ఏదో ఫ్లైట్ తీసుకుని మరీ వచ్చిందంట, $55,000 కట్టినట ఒక కింద సీట్ కి. అండ్ అట్లుంటే కూడా లక్కీ కదా భయ్, అట్లా ఒక గేమ్ కి పోయి కూర్చొని ఒక 4 గంటల గేమ్ చూసి వచ్చే అదృష్టం ఉంటే బా, నాకు కూడా అట్లా అదృష్టం ఉంటే బాగుండు. ఎనీవే మనం అట్లనే అనుకుంటేనే కూర్చుంటాము, మనము గేమ్ అట్లీస్ట్ ఇంటర్నల్ చూస్తాం కాబట్టి దాట్స్ ఎ గుడ్ థింగ్. ఈ మధ్యలో మీరు పోయి ఒక మంచి ఫన్ సాంగ్ వినేశారండి, దాని తర్వాత ఐ విల్ గివ్ యూ అ ఫైనల్ ఫ్యూ ముచ్చట్లు అండ్ దెన్ ఐ థింక్ వీ మే హ్యావ్ టు ర్యాప్ ఇట్ అప్. బట్ టుడే వాజ్ గుడ్, బట్ ఇట్ వాజ్ వెరీ ఫాస్ట్ అనిపించింది నాకు. సో ఈ పాట కూడా నాకు మంచి అనిపిస్తుంది, ఇట్స్ స్లో సాంగ్ బట్ ఇప్పుడు నుంచి వేద్దాం అనుకుంటా. ఇప్పుడు ఏదో వేయాలనిపించింది, వేస్తున్నా, ఏమి లింక్ లేదు, జస్ట్ అట్లా వేయాలనిపించింది. సో పాట వినేసేయండి. ఈ పాట యాక్చువల్లీ శక్తి మూవీ నుంచి, మన జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇలియానా. ఇలియానా ఏమైపోయింది, మంచి ఉంటుండే సినిమా, బట్ ఈ పాట మంచిగా అనిపిస్తుంది.

0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. మనం వచ్చేసినాము మన లాస్ట్ 10 మినిట్స్ లోకి. నాకు ఒక కాల్ వచ్చింది, కాల్ తో పాటు సాంగ్ రిక్వెస్ట్ కూడా వచ్చింది. సో నేను ఆ పాట వేసేస్తా. మీరు మీలో ఎంతమందికి ఫోక్ సాంగ్స్, ఇప్పుడు మనము రామ్మిర్యాల గురించి చెప్పిన కదా, నేను ఆయనకు కూడా అదే చెప్పిన, ఆయన ఏ మీరు అట్లనే అంటారు, ఏంది ఫోక్ సాంగ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి అని అన్నారు. వీఆర్ గెటింగ్ ఎ కాల్, యాక్చువల్ ఒక కాల్ తీసుకుందాం. హలో, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో, నా పేరు గిరి.
0: హాయ్ గిరి గారు, బాగున్నారా?
1: బాగున్నానండి.
0: గిరి గారు, వరల్డ్ కప్ లో ఫస్ట్ గేమ్ చూసేసారా?
1: చూసేసాను, అదే దాని గురించి ఒక 2 మినిట్స్ చిన్నపాటి
0: అనాలిసిస్
1: గలం కలుపుదామని
0: చెప్పండి. అయ్యో, లవ్ టు హ్యావ్ యూ, చెప్పండి.
1: Yeah, tapakunda. And yeah, I mean, it has definitely started off on a feverish note because already 3 red cards in my game.
0: Correct.
1: South Africa, we rendu.
0: Adi nen cheppaledu actually. Start ayyindi with 3 red cards and only 2 goals.
1: So only 2 goals and both of them are very good goals. Actually, you know, defense ni break chesaru vallu rendu goals. So that's the main important.
0: First 10 minutes lo goal cheyadam ante adi kuda anta goal chusanu nenu, super chesaru asalu.
1: Yeah. So గోల్ కీపర్ మేడ్ ఎ టెరబుల్ మిస్టేక్ ఫర్ సౌత్ ఆఫ్రికా, బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఎ వెరీ గుడ్ గోల్. స్టిల్ దే నీడ్ టు కన్వర్ట్ కదా, యు నో, అంత ప్రెజర్ లో నెంబర్ 1 గేమ్, సో దే స్టిల్ నీడ్ టు కన్వర్ట్.
0: కరెక్ట్ కరెక్ట్, కానీ మస్ట్ ఆడే కదా అసలు, పాపం వాళ్ళు గివ్ అప్ కొట్టకుండా, బట్ వేరే టీం దే కుడెంట్ కమ్ ఈవెన్ క్లోజ్. నేను లాస్ట్ కి అట్లీస్ట్ ఒకటే
1: కొట్టుకున్నా
0: గానీ, బట్ కొట్టలేకపోయినారు. సో
1: exactly, exactly, and 61% ball possession by Mexico, that is great thing for a first game, you
0: correct,
1: know.
0: Correct, correct. And usually we don't have to say that because Mexico host yeah. chase first game vallu elalsindi annatu vallu start cheyagane 10 minutes la asala goal eyadam was very nice. So adu oka
1: trick la next game.
0: Yeah,
1: looking forward for the second game. South Korea, I think, playing with Czechia anukunta ee roju.
0: Correct, correct. Repu manadi US undi gaani, but ippudu 9 o'clock undi kada mana game, inkokati second game.
1: ఇప్పుడు తిరుగుతుంది సెకండ్ ది, రేపు యునైటెడ్ స్టేట్స్ ఇస్ ప్లేయింగ్ అండ్ ఐఎమ్ ఆల్సో వాచింగ్ ఫర్ యునైటెడ్ స్టేట్స్
0: పర్సనల్లీ. మీరు యుఎస్ గెలిచారండి, ఆర్ యూ సపోర్టింగ్ ఫైనల్ ఎవర్, ఫైనల్ ఎవరు గెలుద్దామని?
1: ఖచ్చితంగా, అయ్యో సపోర్ట్ యునైటెడ్ స్టేట్స్ కే సపోర్ట్ చేస్తున్నాను నేను, యాజ్ అ ఫ్యాన్. అంటే ఇప్పుడు మైక్ అవతల ఉన్నా కాబట్టి, మైక్ ముందర ఉన్నా అనుకోండి, అనాలిసిస్ ఉంటా.
0: కానీ మన ఇండియా టీం రావాలి గిరి గారు, ఒక్కసారి అన్నా, వీ వాంట్ సీ వన్ టీమ్ అట్లీస్ట్, యూనో, మన వాళ్ళు వెరీ టాలెంటెడ్ బంచ్ దేర్, దే జస్ట్ హావ్ టు మేక్ ద కట్ అనిపిస్తుంది నాకు కదా.
1: 100% టోర్నమెంట్ కూడా ఫండింగ్ ఇచ్చారనుకోండి, కొంచెం అడిషనల్ గా ఇప్పుడు బీసీసీఐకి వస్తున్న ఫండింగ్ లాంటిది వాళ్ళకి వచ్చింది అనుకోండి, మంచి కోచింగ్ స్టాఫ్, కండిషనింగ్ స్టాఫ్.
0: ఐపీఎల్ ఎన్ఎఫ్ఎల్ రేంజ్ కి పోయి టచ్ చేస్తున్నప్పుడు మనం ఇప్పుడు సాకర్ క్రేజ్ కి వీ ఓ టు అవర్ సెల్స్ అనిపిస్తుంది. మన మన గవర్నమెంట్ షుడ్ హ్యాస్ టు డూ సంథింగ్ టు బ్రింగ్ ఇట్. ఇప్పుడు క్రికెట్ యూఎస్ కి తెచ్చుకోలేదా, ఇప్పుడు ఫ్రిస్కో ఫ్లైయర్స్ ఇస్ ఆల్ అబౌట్ యూ క్రికెట్ అండ్ మన టీమ్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినప్పుడు మనం ఎందుకు సాకర్ కి ఒక టీమ్ వస్తలేదు అనిపిస్తుంది నాకు.
1: డెఫినెట్లీ, అండ్ ఇట్స్ నాట్ దట్ వీ డోంట్ హ్యావ్ ప్లేయర్స్, యూనో, ఇఫ్ యూ లుక్ అట్ తిరువనంతపురం, కొచ్చిన్, వెస్ట్ బెంగాల్, ఈస్ట్ బెంగాల్, యూనో, ఈవెన్ ముంబై, చర్చిల్ హిల్స్ అని ఉంది అక్కడ.
0: టాలెంట్ బయట తీసి ఒక గ్రూప్ ని చేసి పంపిస్తే యూ నెవర్ నో, వీ కుడ్ బి ద ఫస్ట్ టీమ్, కెన్ ఈవెన్ విన్ ఇట్ ఆల్సో ఆల్ ద వే. అసలు అదే
1: గోవా, యూనో, గోవా ఇస్ ఫేమస్ ఫర్ ఫుట్బాల్ మోర్ దాన్ ఎనీథింగ్ ఎల్స్.
0: అంతే అంతే, ఐ ఫీల్ లైక్ వీ ఆర్ వే పాస్ట్ డ్యూ టు గెట్ దట్ వన్ టీమ్ ఫ్రమ్ ఇండియా.
1: 100%, నో డౌట్ అబౌట్ ఇట్. హోప్ఫుల్లీ ఇందాక మీరు అన్నట్టు 2028 అండ్ 2000 నెక్స్ట్ వరల్డ్ కప్ వరకు, 2030 వరల్డ్ కప్ వరకు
0: ఇస్ అవర్ గోల్. హోప్ఫుల్లీ వీల్ మేక్ ద కట్ అండ్ విల్ బి దేర్. 48 టీమ్స్ నుంచి మనకి కూడా ఒకటి రావాలి, ఇంకొక కొత్త అడిషన్ టీమ్.
1: దట్స్ ది అదర్ థింగ్, 48 టీమ్స్ క్వాలిఫై అయినప్పుడు ఇండియా, యూనో, ఎందుకు ఇక్కడ దూరం రాలేదు అనేది కొంచెం ప్రశ్నార్థకమే, బట్ హోప్ఫుల్లీ 2030.
0: ఐ రియలీ హోప్, ఎందుకంటే ఐ థింక్ ద నెక్స్ట్ జనరేషన్ హ్యాస్ టు సీ ఇండియా ఇన్ వన్ ఆఫ్ ద టాప్ టీమ్స్. మన వాళ్ళు ఎంబాపేకే గానీ లేకపోతే మెస్సీకి గానీ కాకుండా మన ఇండియాలో కూడా ఉన్నారు, రావాలి, ఆ పేర్లు రావాలంతే. వి జస్ట్ నీడ్,
1: ఎందుకు లేరు, బ్రహ్మాండంగా కోచింగ్ సెటప్ గానీ, కండిషనింగ్ సెటప్, ఫిట్నెస్.
0: ఐ థింక్ మన వాళ్ళు ఐపీఎల్ మీద అంత ఫోకస్ కి కొంచెం ముందుకు రావాలి, వచ్చి వి నీడ్ అదర్ లైక్ యూనో సాకర్, మన ఈవెన్ ఫర్ ద సేమ్ థింగ్ ఫర్ అవర్ ఒలింపిక్స్, అవన్నీ రావాలి. ఇక క్రాస్ ఓవర్ వీ హ్యావ్ టు గెట్ దట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ టు రిప్రజెంట్, అంతే.
1: కరెక్ట్ కరెక్ట్, ఎగ్జాక్ట్లీ, యూనో, మీరు అన్నది కరెక్ట్. ఓన్లీ ఇంకా క్రికెట్ లోనే వెళ్ళిపోయినాం మోస్ట్ ప్రెడామినెంట్లీ.
0: క్రికెట్ ని కంటే ఐపీఎల్ ని అమెరికా కొనుక్కున్నప్పుడు ఇండియా ఎందుకు బయటకు వస్తలేదు అని అనిపిస్తుంది. సో
1: దేర్ ఆర్ Definitely, there are ventures, there are franchises and millionaires, even billionaires also. Ah, they just have to come out.
0: Exactly. So let us hope 2030 is our year, and we will see an Indian team also with the US team, and then we'll be way more happy. అప్పుడు మనం రేడియోలో ఇట్లా సీనా థాన్కే చెప్పొచ్చు, మా టీం కూడా వచ్చింది భయ్య,
1: సీనా థాన్కే ఆర్ పఠాన్ డాల్కే.
0: క్యూనే క్యా బాత్ థ్యాంక్ యూ గిరి గారు. అన్ఫార్చునేట్లీ ఐ వుడ్ లవ్ టు టాక్, కానీ మన టైం అయిపోయింది, సో ఐ హావ్ టు సిట్ అవుట్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
1: నో వరీస్, ఎనీ టైం. హావ్ ఎ నైస్ ఈవినింగ్.
0: థ్యాంక్స్ అండి. So that was our segment. I know it's going on so fast. Enta manam enta inga enni mucchetlu unnai anni literally like ayipoyayi fast ga. But I have to close out the show, and oka last folk song isam anukuna, maybe oka last 1-2 minutes eyagalutha, because nenu close out chese time ayipoyindi. And eppudu cheppinante actually, I have to say some happy birthday. So everybody who celebrate out the show, and oka last folk song isam anukuna, maybe oka last 1-2 minutes eyagalutha, because nenu close out chese time ayipoyindi. And eppudu cheppinante actually, I have to say some happy birthday. So everybody who celebrating happy show, and oka last folk song isam anukuna, maybe oka last 1-2 minutes eyagalutha, because nenu close out chese time ayipoyindi. And eppudu cheppinante actually, I have to say some happy birthday. So everybody who celebrating happy show, and oka last folk song isam anukuna, maybe oka last 1-2 minutes eyagalutha, because nenu close out chese time ayipoyindi. And eppudu cheppinante actually, I have to say some happy birthday. So everybody who celebrating happy birthday this week and next week, nenu vache varaku everybody have a great birthday. But naaku ee weekend chaala special, endukante maa chinna, talking about birthdays, maa kandan actually inkoka chinna papa puttindi, Krithini Varaganti is here. So Atlanta lo we have a new baby, so I love it when the new baby smell, that is beautiful. So I have to go see sometime soon. But anybody who is celebrating their birthdays, everybody have a great birthday. Nen eppudu cheppinatte, you know, keep things simple in your life, that is a key to happiness. Loosen up a little bit, laugh a little bit more, life ni enjoy cheyandi. Are kal bahut kaam hai bhai, aaj thoda relax kar lo, thoda enjoy kar lo. Yaad rakho, jaane ke time mein kuch bhi nahi leke jaate, aaram se apni zindagi jiyo. ఖుద్ ఖుష్ రో, దూసరో కో ఖుష్ రో. మీరు సంతోషంగా ఉండండి, పక్కోళ్ళని సంతోషం పెట్టండి, అంతేగాని అట్లా చేసుకోగలరు, మంచి హ్యాపీగా ఉండండి. గ్రాటిట్యూడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, సెల్ఫ్ లవ్ ఈస్ ఇంపార్టెంట్. గో హ్యావ్ టైమ్, గుడ్ టైమ్ విత్ యునో యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, యువర్ వెల్ విషర్స్. Go have good time and, you know, celebrate yourself. Every day is a celebration for you. You don't need a reason to celebrate. On that note, this is your Anu signing off from Thursday Doom Dhamaka. Mala Thursday galsa, fir milenge next Thursday. Until then, for you, you don't need a reason to celebrate. On that note, this is your Anu signing off from Thursday Doom Dhamaka. Mala Thursday galsa, fir milenge next Thursday. Until then, good news, you don't need a reason to celebrate. On that note, this is your Anu signing off from Thursday Doom Dhamaka. Mala Thursday galsa, fir milenge next Thursday. Until then, good news, you don't need a reason to celebrate. On that note, this is your Anu signing off from Thursday Doom Dhamaka. Mala Thursday galsa, fir milenge next Thursday. Until then, good news, you don't need a reason to celebrate. On that note, this is your Anu signing off from Thursday Doom Dhamaka. Mala Thursday galsa, fir milenge next Thursday. Until then, good night, good day Dallas for the rest of the day, and a very good weekend. I am leaving. Bye. So ee paata konjam do next Thursday. Until then, good night, good day Dallas for the rest of the day, and a very good weekend. I am leaving. Bye. So ee paata konjam do next Thursday. Until then, good night, good day Dallas for the rest of the day, and a very good weekend. I am leaving. Bye. So ee paata konjam do next Thursday. Until then, good night, good day Dallas for the rest of the day, and a very good weekend. I am leaving. Bye. So ee paata konjam joshla Thursday. Until then, good night, good day Dallas for the rest of the day, and a very good weekend. I am leaving. Bye. So ee paata konjam joshla chestunna, so we will see you guys again next. Good day Dallas for the rest of the day, and a very good weekend. I am leaving. సో ఈ పాట కొంచెం జోష్ లా ఏం చేస్తున్నా. సో వీ విల్ సీ యూ గైస్ అగైన్ నెక్స్ట్ వీక్. అంటిల్ దెన్ బై బై.

0: from chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
1: मेरा तुम्हारा हमारा प्यार सबका फेवरेट इंडिया बाजार
2: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులన్నీ అందిస్తూ ఇట్ హస్ గ్రోన్ ఆన్ us అండ్ నౌ దే ఆర్ ఓపెన్ ఇన్ ఈవెన్ మోర్ ప్లేసెస్ మేకింగ్ దేర్ యాక్సెస్ మోర్ కన్వీనియంట్ అండ్ కంఫర్టబుల్ విజిట్ ఇండియా బజార్ ఇన్ మెకనీ ఫోర్ట్ వర్త్ అండ్ ఆస్టిన్ స్టే కనెక్టెడ్ విత్ ఇండియా బజార్ త్రూ దేర్ న్యూస్ లెటర్స్ ఫర్ ద లేటెస్ట్ డీల్స్ ఫెస్టివ్ ఆఫర్స్ అండ్ న్యూ అరైవల్స్ జాయిన్ దెమ్ ఆన్ వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ సర్చ్ ఇండియా బజార్ ఆర్ ఇండియా కో అండ్ బీ పార్ట్ ఆఫ్ ద హమారా బజార్
3: అన్ని పెట్టుకున్నానరా ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్ మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం ఖర్చు ఒకటి
4: విక్రమ్ జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో
5: డిఫరెంట్ జర్నీస్ ఒకటే క్వశ్చన్ మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఎన్రోల్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ .com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 for international travel, medical, student insurance. SNR Insurance.
6: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావాల్సిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for...
8: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ యాజ్ అ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్ దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్ సేఫ్టీ అండ్ రెస్పెక్ట్ లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్ చెక్ ఫర్ సిటీ పర్మిట్స్ అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్ ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్ ఫుడ్ ఆర్ స్టేజెస్ పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్ ఫాలో నాయిస్ లిమిట్స్ మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్ కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్ బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్ మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకొస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైంకిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
1: దున్నపోతు చచ్చిపోతుంది.
2: Hey you, what's your camera?

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నాను. సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులూగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్.

0: extra knowledge though, you get best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hello, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4 యానివర్సరీ అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి బైరగాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th birthday.

0: బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది.
1: చందు, మరి వండనా?
0: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
1: పిచ్చి చందు, స్వదేశం మీటుంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
0: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తూ ఉన్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante. Many times, na night songs eppudu play chestu, audience ni urruthulu istu, eppudu aananda parustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనంద బాబు. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. US lo generally public and shared spaces ante parks, streets, apartment complexes, community etiquette anedi follow avvalsi untundi. Especially manam illu konnam kada ani pakka vaalla peace konalemo. Mana intlone backyard lo oka party unte pakka vaallaki ibbandi kalagakunda pravartinchadam chaala avasaram. Keeping music and sounds at a reasonable level, cleaning up after yourself and respecting common areas ilantivi aa community ki tadwara akkadunna vaallaki manam chupinche Yada, and best of all, it avoids complaints.
2: Kanaga Kanaga Kamaniyam, Anaga Anaga Ramaniyam, Sita Rama Kalyana Vaibhogam. June 7th Tariku Frisco Flyers lo jaragaboye Mee Radio Survey Jatraki. Ee sari sakshattu Sita Ramule swayanga vichestunaru. Matavari saujanyamto Radio Survey andistunna ee karyakramam swayanga Bhadrachala Sita Ramula utsava vigrahalu teeskochi akkadi archakula chetula meeduga jerpe ee kalyananiki mee andarki ide aahvanam.
3: To register as a couple, go to jatara.radiosurabhi.com. Call us for more information. 516-851-6919 or email at admin@radiosurabhi.com.
4: Hi, nenu me blueberry muffin nan 40% preservative jo chesaru. In fact, na flavor kuda artificial, real fruit kaadu.
5: Hi there muffin, nenu India Today pastry ni nan ee roju poddune India Today bakery lo fresh ga tayar chesaru. Zero artificial colors, MSG free. Yen cheppanu, I am an overachiever. India Today is an experience. Thali, food, desserts, nenaithe oka celebrity akkada. Stop eating Sad factory made food. Experience the one of a kind difference with India Today Bakery. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
7: దిస్ ఇస్ మార్క్ హిల్, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్నాయి ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ప్రాబ్లమ్. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే? జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com. ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
0: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna, social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi @ 214-868-7538.

everyone. This is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times naa night songs eppudu play chestu audience ni urruthulovistu eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: Radio Surabhi Revisit.
3: Immigration anagane prashnalam bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akula alla
4: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
4: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
3: Samadhanam akula alla
4: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
4: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
3: Madanam akula alla
4: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
4: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
3: Madanam akula alla
4: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
5: I asked you to come to our place.
4: Our place, Indian cuisine.
2: Thank you for being in our journey.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్.com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
7: హాయ్, నేను మీ బ్లూబెర్రీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ తో చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
8: హాయ్ రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వండర్ ఆఫ్ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
9: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatle.

0: skills, calibration, knowledge though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-451.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary, Jalpukula Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna samandha intente. Many times, na night songs ni eppudu play chestu, audience ni urruthu istu, eppudu ananda padustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ అనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటిది అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురవి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలో పొంగుతున్నాయి వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: నమస్కారం, వివియన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడుగా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఎంత పాపులర్ అయిపోయి ప్రపంచానికి అలవాటు అయిపోయి ప్రపంచాన్ని ఏలేస్తున్నట్టు టెక్నాలజీతో విజువల్ మీడియా ఎంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాతమధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కత్తిమీద సాము. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తిరుగు నేస్తాం.
1: అరే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
2: శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై ఫ్రూ ఇన్ అమెరికా. చౌరస్తా.
3: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
4: నేను మీ ఆర్తి పట్నాయక్. అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సర్వీ అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సర్వీ.
5: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతు నవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుంటే చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా హిట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతలోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Anand, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandho entante, many times na night songs eppudu play chestu, audience ni urutuluvistu, eppudu aananda padustunna Surabhi Radio. Naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: అందరికీ నమస్కారం. నేను మీ విఎన్ ఆదిత్య. రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం. 4వ సంవత్సరం వార్షికోత్సవ సంబరాలకి రేడియో సురభి రాజేశ్వరి గారికి, అలాగే టీం అందరికి, ఆర్జేడు గా ఉన్న వాళ్ళు, టెక్నికల్ గా ఉన్న వాళ్ళు అందరికి హృదయపూర్వక శుభాభినందనలు. ఈ రోజుల్లో అంటే విజువల్ మీడియా ఇంత పాపులర్ అయిపోయి, ప్రపంచానికి అలవాటు అయిపోయి, ప్రపంచాన్ని ఏలేస్తున్న టెక్నాలజీతో విజువల్ మీడియా ఇంత డెవలప్ అయిన రోజుల్లో మనందరికీ ఆపాత మధురమైన మన రేడియో జ్ఞాపకాలని, పరిమళాలని అందిస్తూ మనకి మన బాల్యాన్ని, మన యవ్వనాన్ని గుర్తు చేస్తూ సక్సెస్ఫుల్ గా 4 సంవత్సరాలు ఈ రోజుల్లో రేడియో 24/7 365 రోజుల పాటు నిరంతరాయంగా నిర్వహించడం అనేది నిజంగా కర్తమేస్తాం. రేడియో సర్వీస్ శ్రోతలకి 4 సంవత్సరాలుగా రేడియో సర్వీని ఆదరిస్తున్న వారందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతార్థ వందనాలు. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ రేడియో సర్వీ 24/7. మీరు నిజంగానే అమెరికాలో తెలుగు నేస్తాం.
1: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాస్ జస్ట్ టాప్ అవే. జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ mypursue.com ఆర్ రైట్ టు సపోర్ట్ @ mypursue.com.
2: రేడియో సిరబి రీవిజిట్.
3: బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జి లొట్టలేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్ అడయార్ ఆనంద్ భవన్.
4: ఆహా శివ, ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రై త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
6: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్. మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
7: హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులుగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th year anniversary చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరా గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఎస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. ఫోర్త్ యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: skills, calibration knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514. Radio Surabhi Revisit. Give your confessions a chance to bloom. Sakshi Jewelers.
1: Shalini, Dallas lo jarige functions lo decoration lo adhi jarugutunnayi ta.
2: Ikkada Vivek Flowers lo undanta ippude telisindi.
3: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Offices of Janeta.
0: Thank you for being in our journey. ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో. వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
4: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్, ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజన్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
0: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూత్రూవిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలు పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియలాగానే గుండెలో పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th anniversary జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th year anniversary చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: ఫ్రెండ్స్ ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
0: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: నాలుగు సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ.

0: నేను మీ చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD రేడియో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
1: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.

నమస్కారం, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit. Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
2: Larsen Travels me mottam tour ni sampurnanga plan chestundi. Larsen Travels tho me tour ni book cheskondi, travel badalni marchipondi.
3: So Asia, we serve authentic Indo-Chinese. Thank you for being in our journey.
4: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
5: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ indiabazaarfranchisee.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
7: India ki teleport aithe enta baaguntundo.
8: What if India was just a tap away?
9: Just imagine, meeru kallu moosi terchukune lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
10: Hi everyone, this is Koti, music director, Surabhi Radio. 4th anniversary jarupukunna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutru isthu eppudu aananda padustunna Surabhi Radio, aa chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతునవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ఒకసారి ప్లే చేస్తే అందరికి.

0: Hello, namaste. This is KTR, and you're listening to me on Radio Surabhi.
1: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
2: Radio Surabhi, Dallas, the number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM.
3: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs ni eppudu play chestu, audience ni urruthuluvistu, eppudu aananda padustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలను పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉరుతునవ్విస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్నా సురభి రేడియో, నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
3: Radio Surabhi Revisit.
4: Kubera Jewelers, trademark of craftsmanship and elegance.
5: Larsen Travels mee mottam tourney sampurnanga plan chestundi. Larsen Travels tho mee tourney book cheskondi, travel badalni marchipondi.
6: So Asia, we serve authentic Indo-Chinese.
7: Thank you for being in our journey.
8: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
9: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే.
10: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
11: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: skills, calibration, knowledge, though, Niko best experience on this Taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. Fourth anniversary, Jalpuna Sandarbanga. My best wishes to Surabhi Radio and entire crew. Nakunu Surabhi ki unna samandha intente. Many times, na night songs ni eppudu play chestu, audience ni urutru istu, eppudu ananda parustunna. Surabhi Radio, naaku chala chala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలున పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్, సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకోవడం చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio, 4th anniversary, Jarupukuna Sandarbhanga. My best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs ni eppudu play chestu, audience ni urutruvistu, eppudu aananda parustunna. Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు ఫోర్త్ ఇయర్ ఆనివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేజ్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: Hi guys, this is Hari Shankar, Radio Sarathi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruka kosam. Keep listening to me next on Radio Sarathi.
1: You're listening to Radio Sarathi, 107.9 FM, HD3.
2: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
3: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With my pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My pursue isn't just an app, it's your genie in the cloud. Download the my pursue app or visit mypursue.com or write to support@mypursue.com.
2: happy 4th birthday Radio Surabhi and team andarke kuda birthday wishes on celebrating 4 magical musical years with Radio Surabhi and Radio Surabhi vintuna prathi oka listener కూడా విషింగ్ యూ ఆల్ అ వెరీ మ్యాజికల్ మ్యూజికల్ డే. ఇలానే ఎన్నో ఎన్నో వండర్ఫుల్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటూ మీ ఇండియా ఆర్జే మధుశ్రవంతి.
3: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
2: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
4: Radio Surabhi revisit.
5: Building is cool anukoni em laavam
6: anduke Value Financial Services undi kada,
7: specializing in core Java and DS Inc.
8: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
4: Thank you for being in our journey.
9: సార్, ఒక బాగా బలిసిన దున్నపోతు రంకెలేస్తూ మీ మీదకు వస్తుంది. మీరు గాల్లోకి ఎగిరి లైన్కి కిచ్చారు. ఏం జరుగుతుంది సార్?
10: దున్నపోతు చచ్చిపోతుంది.
11: Hey you, what's your cattle?

హాయ్ ఎవరివన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉన్నతిలోకిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈరోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియరాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్. సురభి రేడియో 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకును సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులు ఇస్తూ ఎప్పుడు ఆనందపరుస్తున్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకుని చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్ మై లవ్లీ సురభి రేడియో. లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ కోటి, మ్యూజిక్ డైరెక్టర్ సురభి రేడియో. 4th యానివర్సరీ జరుపుకున్న సందర్భంగా మై బెస్ట్ విషెస్ టు సురభి రేడియో అండ్ ఎంటైర్ క్రూ. నాకు సురభికి ఉన్న సంబంధం ఏంటంటే, మెనీ టైమ్స్ నా నైట్ సాంగ్స్ ఎప్పుడు ప్లే చేస్తూ ఆడియన్స్ ని ఉర్రూతులోగిస్తూ ఎప్పుడు ఆనందపరుస్తూ ఉన్న సురభి రేడియో నాకు చాలా చాలా సంతోషం. ఈ రోజు 4th ఇయర్ యానివర్సరీ చేసుకో చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్. మై లవ్లీ సురభి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Immigration anagane prashnala bayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla.
3: Roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
4: I asked you to come to our place.
3: Our place, Indian cuisine.
1: Thank you for being.
3: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
5: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
3: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
5: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
6: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. రేడియో సురభి.
7: Building is cool anukoni em laabam,
3: anduke Value Financial Services undi kada.
7: Specializing in core Java and DS Inc.
8: Fresh quality kuralu groceries with a simple online order, myhomegrocers.com.
1: Thank you for being in our journey.
9: చంద్రబోస్ని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
0: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM
10: HD3. 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయ్యం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: ఈరోజు ఎక్కడికి వచ్చావు అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: బిల్డింగ్ స్కూల్ అనుకుని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చంద్రబోసిని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: కన్నడేశం రాజేశ్వరి. రేడియో సురభి 4 సంవత్సరాలు ఇవైనా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ

0: ఈ రోజు ఎక్కడికి వచ్చావు అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
5: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
6: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్, విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: చంద్రబోసిని రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM
10: HD3. రేడియో సురభి 4 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చావక్క?
1: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి? ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: ప్రింటింగ్ స్కూల్ అనుకోని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, myhomegrocers.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చంద్రబోసుని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM
11: HD3. 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీం అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: బిల్డింగ్ ఈ స్కూల్ అనుకుని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ బిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: You're listening to Radio Surabhi 107.9 FM
11: HD3. రేడియో సురభి 4 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికి చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్రేరేస్తే అందరికీ ఇబ్బందులు.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద
0: అక్క. లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వేరు చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: స్కూల్ అనుకొని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, మై హోమ్ గ్రాసెస్ డాట్ కామ్.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చంద్రబోసుని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: రేడియో సురభి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేసిన సందర్భంగా నీకు మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే నీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తాయి అందరికీ.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
1: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
2: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
3: Building a school అనుకొని ఏం లాభం?
4: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
5: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంగ్.
6: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, myhomegrocers.com.
7: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
8: చంద్రబోసి, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3 లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
9: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
10: రేడియో సురభి 4 సంవత్సరాలు విభిన్న పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీమ్ అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాసు పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Building is cool అనుకొని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా.
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా NDS Inc.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ అ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్, myhomegrocers.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3 మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: రేడియో సురభి 4 సంవత్సరాలు పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీం అందరికీ శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్యం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: ఈరోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామేంటి, లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Building is cool anukoni em laabam,
5: anduke Value Financial Services undi kada,
6: specializing in core Java and DS Inc.
7: Just quality kurano groceries with a simple online order, myhomegrocers.com.
8: Thank you for being in our journey.
9: చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: రాజేశ్వరి, రేడియో సురభి 4 సంవత్సరాలు దివ్యంగా పూర్తి చేస్తున్న సందర్భంగా మీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసార ప్లే చేస్తే అందరికీ ఇబ్బంది జరుగుతుంది.

0: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
1: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
0: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
2: ఇంకా వెయిట్ చేస్తామంటే ప్లేట్ తీసుకో.
3: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
4: Building is cool అనుకొని ఏం లాభం?
5: అందుకే వాల్యూ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది కదా,
6: స్పెషలైజింగ్ ఇన్ కోర్ జావా అండ్ డిఎస్ ఇంక్.
7: ఫ్రెష్ క్వాలిటీ కూరలు, గ్రాసరీస్ విత్ సింపుల్ ఆన్లైన్ ఆర్డర్ myhomegrocers.com.
8: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
9: చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో May 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
10: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
11: రేడియో సురభి 4 సంవత్సరాలు దిగ్గా పూర్తి చేస్తున్న సందర్భంగా నీకు మీ టీమ్ అందరికి శుభాకాంక్షలు. అలాగే మీకు వీలుంటే నాకు చాలా అందరికీ చాలా ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయం ప్రసాద్ ప్లే చేస్తే అందరికీ ఇబ్బందులు.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా?

0: generation knowledge though, neko best experience on this taru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
0: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Radio Surabhi Revisit.
4: Immigration anagane prashnalamayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
5: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
6: I asked you to come to our place.
5: Our place, Indian cuisine.

0: హాయ్, దిస్ ఇస్ ఆర్కి పట్నాయక్. రేడియో సురభి 4th యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా మన తెలుగు శ్రోతలందరికి కూడా టెక్సాస్ లో ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ సురభి, రేడియో సురభి. ఎందుకంటే దీని ద్వారా మీరు మ్యూజిక్ కి దగ్గర అవుతున్నారు, తెలుగుకి దగ్గర అవుతున్నారు, అన్నిటికీ ఎంతో చేరువలో ఉంటూ అందరినీ కనెక్ట్ చేస్తూ ఈ రేడియో సురభి చేస్తున్న ప్రయత్నానికి ముందుగా ద హెడ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ రాయసర్ గారికి ప్రత్యేకంగా అభినందిస్తూ, దిస్ ఈస్ జస్ట్ ది బిగినింగ్, సెలబ్రేట్ మెనీ మోర్ ఇయర్స్. ఇంకా 4th యానివర్సరీ కాదు, ఇంకా చాలా యానివర్సరీ రాబోయే జనరేషన్స్ కి తెలుగుని, తెలుగు పాటని, అలాగే తెలుగు మాటని అలాగే అలరిస్తూ ఇలాగే మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.
1: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైలర్ అయినా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇస్తాం.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
4: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది అక్క. అక్క
4: ఇంకా వెయిట్ చేస్తామండి, ప్లేట్ తీసుకో.
5: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
6: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకౌస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com ఆర్ కాల్ నందా g3 @ 9194914514.

ఇష్టమైన రామదాస్ పాట అంతా రామమయ్య ఒకసారి ప్లే చేస్తే అందరికీ

0: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. దేశకాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ వివిఎఫ్ యాక్టెక్ .com ఆర్ కాల్ 848-244-0213.
1: నేను మీ చంద్రబోస్ని, రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో అమెరికాలో మే 5 నుండి 107.9 FM HD3లో మీరు వినొచ్చు. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, చమి కబాబ్, పరోటా.
4: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
5: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
3: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
6: Radio Surabhi revisit.
7: Hey, monna morning manu ili breakfast chesam kada, aritike bajji lottal eskuntu tinno poorthi shakahara restaurant Adyar Anand Bhavan.
8: Shiva, Iran chai and chaurasthane, the first ever desi drive through in America. Chaurasthane,
6: thank you for being in our journey.

0: vibration knowledge though, neeko best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
1: Ee weekend groceries nu teeskostava?
2: Rice, dal, snacks, veggies, spices, inka just in case items kuda na.
1: Relax, Swadeshi undi kada, fresh veggies and spices e kaadu. Mana all in one stop shop for groceries, meat, perugu, pindi, cakes, just smooth shopping. Because grocery lo kuda tension kaadu, trust kaavali.
3: చూసి నోడి ముందు నువ్వెంతని వాగి నోడి ముందు చిన్న చూపు చూసి నోడి ముందు

check. Yes, morning. De Dana Dana Vinash Thoti of W Morning Vibes in her only on Radio Surabhi 107.9 HD3, Dallas number one radio station and the OG Telugu radio station of Dallas Ventunar. మీరు ఎప్పుడైనా మీ గురించి కాకుండా పక్కన వాళ్ళ కోసం ఎప్పుడైనా డిడ్ యూ విష్ ఫర్ ఎప్పుడైనా విష్ చేశారా? ఓకే, సో చేశారా లేదో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు మాత్రం నేను ఇన్ఫాక్ట్ అట్లానే విష్ చేశా, నాది కాదు కానీ ఇంకా ఒక 95 ఓవర్ ఇయర్ ఓల్డ్ ఆయన డ్రీమ్ నెరవేరాలి అని చెప్పి నేను విష్ చేశా. సో సంగీతం సినిమా ఈరోజు రిలీజ్ అయింది అండ్ ఇట్ ఇస్ గెటింగ్ గుడ్ టాక్. ఇన్ఫాక్ట్ ఫ్రెండ్స్ అందరూ కూడా మన వాళ్ళు చూసిన వాళ్ళందరూ వెళ్ళి చూడు అంటున్నారు. ఇన్ఫాక్ట్ ఈ రోజు నా షో అయిపోయిన తర్వాత ఐమ్ గోయింగ్ అనమాట. సో ఈరోజు లేచి లేవగానే మా ఇక్కడ ఆఫీస్ లో ఫ్రెండ్ ఒకతను ఉంటాడు, వాడు ఆల్రెడీ నేను నైట్ చూసి వాడు స్టోరీ పెట్టాడు అనమాట. అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ ద ఫిల్మ్. సో ఐ వాజ్ లైక్ ఐ ఫెల్ట్ సో హ్యాపీ. సో ఐ వాజ్ హ్యాపీ బికాస్ హీఈస్ హ్యాపీ. సో కొన్నిసార్లు పొద్దున్న లేవగానే మన కోసమే కాదు పక్కన వాళ్ళకు కూడా బాగుండాలని ఒకసారి కోరుకోండి. అందులో ఒక బ్యూటిఫుల్ హ్యాపీనెస్ ఉంటుందేమో అని అనిపించింది అనమాట. ఎందుకు అని అంటే ఇన్ఫాక్ట్ నా మార్నింగ్ రొటీన్స్ కూడా మెల్లమెల్లగా మధ్యన అట్లనే సెట్ చేస్తున్నా. మార్నింగ్ లేచిన వెంటనే నా ఆఫీస్ మెయిల్, నా ఎక్సర్సైజ్, లేకపోతే ఇది అది అని చెప్పేసి అంతా ఓకే కానీ, బట్ ఫస్ట్ థింగ్ ఐఎమ్ డూయింగ్ ఇస్ దట్ కొంచెం అలా మొక్కల దగ్గరికి వెళ్ళి లైట్ గా వాటర్ పోసి వాటితో కాసేపు మాట్లాడి, మన మా శ్రీకాంత్ గారు చెప్పారనమాట, ఇన్ఫాక్ట్ టాక్ టు ప్లాంట్స్ యూ విల్ ఫీల్ నైస్ అని అన్నారు అనమాట. సరదాగా ట్రై చేస్తున్నా, ఇట్ ఇస్ యాక్చువల్లీ మేకింగ్ మీ ఫీల్ బెటర్, ఐ డోంట్ నో వై. సో అట్లా మన కోసమే కాదు కొన్నిసార్లు పక్కన వాళ్ళ కోసం ప్రే చేయడం, పక్కన వాళ్ళ కోసం హెల్ప్ చేయడం, పక్కన వాళ్ళ కోసం అప్పుడప్పుడు బీయింగ్ దేర్ ఫర్ దెమ్ ఆల్సో గివ్స్ బ్యూటిఫుల్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. సో అలాగా ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేయండి అండ్ ట్రస్ట్ మీ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. ఓకేనా? ఇప్పుడైతే మాత్రం కొత్తగా ట్రై చేయాలా పాతగా ట్రై చేయాలా అర్థం కావట్లేదు, కొంచెం కొత్తగానే ట్రై చేద్దాం, కొత్త పాట వేసేద్దాం. ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 HD3 డాలస్ నంబర్ వన్ రేడియో స్టేషన్ అండ్ ఓజీ తెలుగు రేడియో స్టేషన్ ఆఫ్ డాలస్ ఉంటున్నారు. కాసేపట్లో మా గిరి గారు జాయిన్ అవుతారు అండ్ గిరి గారితో పాటు నేను కూడా ఈరోజు డాలస్ అంతా ముస్తాబ్ అవుతున్న విషయాన్ని గురించి మాట్లాడతాం.

0: హలో హలో గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అండ్ లెట్ మీ సీ ఇఫ్ ఐ హావ్ అవినాష్ విత్ మీ. అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్, నేను ఉన్నాను.
0: వెరీ నైస్. ఎలా ఉన్నారు?
1: ఏముందండి, వర్షాకాలం వచ్చినట్టే ఉంది, కానీ వచ్చిందా లేదా అని కన్ఫ్యూజన్ ఆనికి కూడా ఉన్నట్టుంది. ఇంకా ఎండాకాలం అక్కడ పక్కన కనిపిస్తుంది అనమాట. అలా ఉంది హైదరాబాద్ లో.
0: వెరీ నైస్.
1: దానివల్ల నేను కూడా దాక్కుంటూ కనిపిస్తూ, అట్లీస్ట్ డాలస్ కి నాకు గొంతు పంపిస్తే నేను కూడా చల్లబడతానేమో అని చెప్పి ట్రై చేస్తాను అనమాట.
0: ఇక్కడ కూడా మాకు సాకర్ కాలం వచ్చేసిందండి.
1: వర్షాకాలం ఎండాకాలం లాగా సాకర్ కాలం,
0: సాకర్ కాలం, సాకర్ 2026 వచ్చేసింది. అండ్ లెట్స్ గెట్ స్ట్రైట్ ఇన్ టు ద పాయింట్. ఒక డైలాగ్ వదులుదాము. ఇది ఏ సినిమాలో తెలిస్తే స్టూడియోకి కాల్ చేయమని చెప్దాం.
1: కానీ యాక్చువల్లీ ఈ రోజు మొత్తం షో స్టార్ట్ చేసే ముందు ఒక ఇంపార్టెంట్ కాంప్లిమెంట్ తో స్టార్ట్ చేయాలి.
0: తప్పకుండా.
1: నిన్న ఒక కాలర్ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి ఆవిడ ఏమన్నారంటే, సండే ఎవరు గెలిచారు, ఎవరు గెలిచారు అని చాలా క్యూరియస్ గా ఫోన్ చేసి అడిగారు అనమాట. ఆర్జే వర్స్ లో ఎవరికి వచ్చిందని.
0: ఓకే,
1: వస్తే సో ఇంకా తెలియదండి నాకు, నేను కనుక్కోవాలి మా టీం అడుగుతున్నాను అంటే, అదంతా కాదండి గిరి గారికి వచ్చిందా లేదని అడిగారు ఆవిడ.
0: గిరి గారికి లాస్ట్ ఇయర్ వచ్చేసింది, సో ఇయర్ వచ్చే అవకాశం ఉండదని నేను ఆల్రెడీ చెప్పేసా వారికి మన షోలో.
1: ఆవిడ పెన్సిల్వేనియాలో ఉంటారంట. ఆవిడ ఎక్కడ ఉన్నా సరే మీరు షో చేస్తారంటే మాత్రం షీ మేక్ షూర్ షీ ఇస్ అవైలబుల్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం.
0: పావు
1: గంట అయినా రెండు నిమిషాలు అయినా ఆవిడ వింటారంట.
0: తప్పకుండా తప్పకుండా. అండ్ వారెవరో వారు చాలా ఆత్మీయ శ్రోత నాకు కూడా తెలుసు, కానీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఆల్ ద వే ఫ్రమ్ పెన్సిల్వేనియా నుంచి డైలీ వింటుంటారు, అండ్ వీలున్నప్పుడల్లా రేడియో సురభి కార్యక్రమాలు వింటుంటారు. బట్ ఈసారికి ఆర్జే అవార్డ్స్ నాకు కాకుండా నేను కంపీట్ అవుతున్న మా వాళ్లలో మరొక జట్టు సభ్యురాలకి అవార్డు వచ్చింది. వారెవరో కాదు, శ్రీవిద్య గారికి వచ్చిందండి.
1: శ్రీవిద్య గారు ఉమెన్ ఆఫ్ సురభి
0: 100%, నో డౌట్ అబౌట్ ఇట్. ఐ మీన్ డెఫినెట్లీ వారు యూనో బ్యాక్ ఎండ్ లో ఉండి కార్యక్రమాల్ని రన్ చేయడంలో తన కీలక భూమిక వహిస్తున్నారు అనమాట. మన రేడియో సురభిలో ఇప్పుడు కాదు, నెంబర్ వన్ డే వన్ నుంచి వారు వహిస్తుంటారు.
1: ఎస్ ఎస్ ఎస్. సో మనం సాంగ్ డైలాగ్ స్టార్ట్ చేసేద్దాం. మీరు ఏదో సెట్ చేశారు?
0: తప్పకుండా. డైలాగ్ ఇప్పుడు ప్లే చేయాలి అని అంటే మరి మనం కమర్షియల్ కొద్దిగా డిస్టెన్స్ లో ఉన్నాం. మరి ఇప్పుడు నేను డైలాగ్ వెళ్తే మళ్ళీ డిస్టెన్స్ మధ్యలో వాళ్ళు ఆన్సర్స్ చెప్తుంటే వాటిని మనం ఆన్ ఇయర్ లో కూడా తీసుకోవాలి కదా. నేను వదలడం కాదు, వారిని కూడా ఆన్ ఇయర్ లో తీసుకోవాలి.
1: మరి కొన్ని జాతర సరదాలు చెప్పండి గ్యాప్ లో అయితే. మరి
0: తప్పకుండా. అంటే జాతర సరదాలు మన జట్టు సభ్యులందరూ చెప్తూనే ఉన్నారు లాస్ట్ వన్ వీక్, యూనో ఆల్మోస్ట్ ఈ వీక్ అంతా. సో ఇంకా మనం అదే వైబ్ లో ఉన్నాం ఆల్మోస్ట్. సో ఈవెంట్ మాత్రం చాలా అంగరంగ వైభవంగా జరిగింది అంతవరకు అయితే చెప్పగలను. మీరు మిస్ అయ్యారు, మరి మీరు ఎందుకు మిస్ అయ్యారు చెప్పండి. వీసా రాలేదా?
1: కర్ణుడి షావుకి 100 కారణాలు అన్నట్టు రాకపోవడం కూడా 100 కారణాలు.
0: సో సరే ఈ కారణాలు ఏవైనా సరే వీసా రాలేదు అనుకుందాం, దాన్నే ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో వీసాలు రావడానికి తీసి కాదులేండి. సూపర్. సో సరదాగా జస్ట్ యూనో కాసేపు అలా మాట్లాడుతున్నాం. అండ్ కమర్షియల్ బ్రేక్ కి మనం దగ్గరలో ఉన్నాం కాబట్టి కొద్దిసేపటి తర్వాత మనం మాట్లాడదాం. మీరు వింటున్నారు రేడియో సురభి, అండ్ కొత్త లోగో తోటి కొత్త క్యాప్షన్ తోటి మీ ముందుకు వస్తున్నాం. ఆ కొత్త క్యాప్షన్ ఏందో మీరు ఆల్రెడీ వింటున్నారు. ప్రస్తుతానికి మాత్రం మనం కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత మీతో పాటు మీ అభిమాన అవినాష్ కూడా ఉంటారు. స్టే ట్యూన్డ్, విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ ది షార్ట్ కమర్షియల్ బ్రేక్.
1: Yes.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: అవుతుంది
2: బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రేడియో సురభి రీవిజిట్.
3: అరే అంటే మొన్న మార్నింగ్ మనం వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసాం కదా, అరటికాయ బజ్జీ లొట్టలు వేసుకుంటూ తిన్నాం. పూర్తి శాకాహార రెస్టారెంట్, అడయార్ ఆనంద్ భవన్.
4: శివ ఇరాని చాయ్ అంటే చౌరస్తానే. ది ఫస్ట్ ఎవర్ దేశీ డ్రైవ్ త్రూ ఇన్ అమెరికా, చౌరస్తా.
5: థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఇన్ అవర్ జర్నీ.
6: నేను మీ బ్లూబెరీ మఫిన్, నన్ను 40% ప్రిజర్వేటివ్ చేశారు. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
7: హై రా మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలి, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాగ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్, ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. Now open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
8: రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే?
9: షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర?
8: టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: Boring long drives ki, tiring workouts ki, okate solution. Radio Surabhi, America lo telugu restam.
11: You are listening to Radio Surabhi 107.9 FM HD3.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అవినాష్ గారు, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు?
1: గుడ్ మార్నింగ్ అండి. అసలు మీరు అంటున్న ఈ సాకర్ అంటే ఫీఫా వరల్డ్ కప్ అని అనాలా కరెక్ట్ భాషలో?
0: ఎస్, మీరు ఏదన్నా సరే కరెక్ట్.
1: సో దాని గురించి లేదండి, లాస్ట్ టైం కరెక్ట్ చేశారు. ఇండియాలో అయితే ఫుట్బాల్ అంటారు, యుఎస్ అయితే దాన్ని సాకర్ అంటారు అని చెప్పి చెప్పిన తర్వాత నేను ఐఎమ్ బీయింగ్ కేర్ఫుల్ విత్ మై వర్డ్స్.
0: అలా ఏం లేదు అంటే, యూనో ఆబ్వియస్లీ డెఫినెట్లీ ఆ డిఫరెన్షియేషన్ అయితే ఉంటుంది, బట్ దాట్స్ ఓకే.
1: ఎస్, సో అలా సాకర్ వరల్డ్ కప్ సంబంధించి మెల్లగా డాలస్ ఎలా రూపుదిద్దుకుంటుంది, ఎలా రెడీ అవుతుందో కొంచెం అయినా లైట్ గా చెప్తే మనం మెల్లగా అలా గేమ్ లోకి వెళ్దాం.
0: 100%. అండ్ ఇవాళకైతే మాత్రం ఇవాళ యునైటెడ్ స్టేట్స్ గేమ్ అయితే ఉందండి పరాగ్వే తోటి. అండ్ దిస్ విల్ బి హ్యాపెనింగ్ ఇన్ లాస్ ఏంజలస్, కాలిఫోర్నియా. దిస్ ఇస్ ద ఫస్ట్ గేమ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అనుకుంటా. అండ్ ఎల్ఏలో మనకి ఫుట్బాల్ స్టేడియం ఉంటుంది, మన అమెరికన్ ఫుట్బాల్ స్టేడియం. దాన్ని మళ్ళీ రూపురేఖలు మార్చేసి సాకర్ స్టేడియం గా మార్చేశారన్నమాట. ఈ రోజు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇస్ టేకింగ్ ఆన్ దర్ ఫస్ట్ గేమ్ వర్సెస్ పరాగ్వే. ఇట్స్ గోయింగ్ టు బి వెరీ వెరీ ఎక్సైటింగ్ గేమ్. అండ్ పరాగ్వే ఇస్ అ వెరీ గుడ్ టీమ్ యాజ్ ఆఫ్ సాకర్ ఇస్ కన్సర్న్. సో నిన్న స్టార్ట్ అయిన గేమ్
1: ఈరోజు మన షోలో మీరు పని చేయాలి నా కోసం.
0: చెప్పండి.
1: నాకు కొంచెం ఫుట్బాల్ గురించి జ్ఞానం ఇస్తూ మీరు తీసుకెళ్ళాలి నన్ను షోలోకి.
0: సో అమెరికన్ ఫుట్బాల్ అంటున్నారా?
1: ఇన్ జనరల్ మాకు అమెరికన్ ఫుట్బాల్ గురించి అసలు దానికి ఉన్న హడావిడి ఏంటో అనేది చెప్తూ
0: తప్పకుండా
1: ఒక చిన్నపిల్లడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ మనం గేమ్ ఆడదాం.
0: తప్పకుండా మనం శ్రోతల్ని కూడా ఫుట్బాల్ కి సాకర్ కి డిఫరెన్స్ ఏంటి, మంచి మంచి ప్రశ్న అడిగారు మీరు. యాక్చువల్లీ చాలా మందికి మనకి వాడుక భాషలో అలా వచ్చేస్తుంది అనమాట ఫుట్బాల్ అండ్ సాకర్. బట్ అమెరికాలో ఉన్నప్పుడు ఫుట్బాల్ ఇస్ డిఫరెంట్, సాకర్ ఇస్ డిఫరెంట్. సో ఆ డిఫరెన్షియేషన్స్ మనం మాట్లాడుకుంటూ కార్యక్రమంలో ముందుకు వెళ్ళిపోదాం. ప్రస్తుతానికి మాత్రం అర్మాన్ మాలిక్ పాడిన ఒక పాట వినేద్దామా?
1: ఎస్.
0: ఇది ఏ సినిమాలో అడిగితే నాకు అవార్డులు వస్తాయా రివార్డులు వస్తాయా తర్వాత సంగతి. పాట అయితే వినేద్దాం, సినిమా పేరు తెలిస్తే స్టూడియో కాల్ చేయండి 972-636-1966.
1: ఎస్, చేసింది.

ఆల్ రైట్, మనం విన్న ఆ పాట ఏ సినిమాలోది అవినాష్ గారు? అవినాష్ గారు ఉన్నారా? లుక్స్ లైక్ అవినాష్ స్పెంట్ ఇంటూ ఏ బ్రేక్. మనం విన్న ఆ పాట అల వైకుంఠపురంలోనే చిత్రం నుంచి మనం విన్న ఆ పాట. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3. అమెరికాలో తెలుగు నేస్తం అనే కంటే మనం కొత్త లోగో, కొత్త క్యాప్షన్ గురించి మనం కొత్తగా మాట్లాడుకుందాము. బికాస్ వీఆర్ కమింగ్ అవుట్ విత్ ఏ న్యూ లోగో అండ్ న్యూ క్యాప్షన్ అనమాట. దాని గురించి మరిన్ని విశేషాలు మాట్లాడుతూ కార్యక్రమాన్ని ముందు తీసుకుని వెళ్దాం. బ్రేక్ మధ్యలో మనకి హర్ష గారు కాల్ చేశారు, ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్. మరి వారు ఆన్ గోయింగ్ సాకర్ 2026 వరల్డ్ కప్ గురించి మాట్లాడదాం అని చెప్పి నాకు ఒక సవాల్ విసిరారు. చూద్దాం వారు ఏం మాట్లాడతారో. కాసేపాకి మళ్లీ కాల్ చేస్తున్నారు హర్ష గారు, మళ్లీ మీరు కాల్ చేయొచ్చు 9726361966. ఈలోపు డీజేకి ఆర్జేకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి?

0: పబ్బుల్లో వాయించే డీజే కాదు, పగిలిపోయిన వాయించే డీజే.
1: అలా అంటారా? అదే డీజే మరి ఆర్జే గారు.
0: మంచి మూమెంట్ వేస్తాను మన గురించి తెచ్చుండి బాగుండి.
1: ఆర్జే ఎవరంటే అటు డీజేకి ఇటు విజేకి మధ్యలో ఉన్నాడు అన్నమాట. విజే అంటే వీడియో జాకీ, డీజే అంటే డిస్కో జాకీ, మధ్యలో ఉండేది రేడియో జాకీ. అది డీజే సినిమా నుంచి మీరు విన్న ఆ పాట అండ్ అల్లు అర్జున్ గారి పాటలు వింటున్నాం ఈరోజు. మీకెవరికన్నా అల్లు అర్జున్ గారి పాటలు గుర్తొస్తే వినాలి అని అనుకుంటే స్టూడియో కాల్ చేయండి 972-636-1966. ఆల్రైట్, సో సాకర్ ఫీవర్ లో ఉన్నాము.
0: ఇంట్రెస్టింగ్, మీరు అల్లు అర్జున్ గారి పాట అన్నారు కాబట్టి ఒక్క చిన్న విషయం షేర్ చేసుకోవాలి.
1: తప్పకుండా.
0: రీసెంట్ గా కేరళలో హ్యాపీ సినిమా రీరిలీజ్ అయిందండి.
1: ఓకే.
0: రీరిలీజ్ అయితే లిటరల్లీ అక్కడ ఏదో లోకల్ స్టార్ మమ్మూటి గారి సినిమా లేదా మోహన్ లాల్ గారి సినిమా ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు అట్లా సెలబ్రేట్ చేసుకుంటారంట. దాన్ని ఆ క్లిప్ వైరల్ అవుతున్నాయి ఇప్పుడు. మామూలుగా లేదు అక్కడ న్యూయార్క్ దగ్గర బన్నీ గారి ఊపు.
1: దాంట్లో ఏదన్నా మంచి పాట ఒకటి చెప్పండి. హ్యాపీ సినిమాలో చాలా బాగుంటాయి పాటలు. యాక్చువల్లీ
0: హ్యాపీ సినిమాలో నాకు అన్ని పాటలు ఇష్టం, కానీ ఒకటి మాత్రం లాస్ట్ లో ఏ హృదయం అని ఒక సాంగ్ ఉంటుంది.
1: ఏ హృదయం? ఓకే, ఎగ్రే.
0: ఒకసారి చెప్పాను సార్, నేను హ్యాపీకి వేరే ఫ్యాన్. ఎస్, ఎగ్రే మబ్బుల్లో ఉన్న సాంగ్, ఎగ్రే మబ్బుల్లో ఉన్న సాంగ్ దీని తర్వాత ప్లే చేద్దాం
1: తప్పకుండా. అండ్ ఎందుకు అంటే హ్యాపీ సినిమా ఎందుకు రీరిలీజ్ ఇప్పుడు, ఏమన్నా ప్రత్యేకత ఉందా?
0: అంటే అలా ఏం లేదండి, బేసిక్ గా మలయాళం వాళ్ళు ఏ రూల్ ఫాలో అవుతున్నారో తెలీదు. బట్ అల్లు అర్జున్ గారు ఫేమస్ అని అందరికీ తెలుసు. బట్ ఫర్ వాట్ రీజన్ రిలీజ్ చేసారు తెలియదు కానీ, బట్ రిలీజ్ ఇట్. ఆ రీరిలీజ్ కి జనాలు అందరూ వస్తా, హే వస్తా, హే వస్తా అని చెప్పి ఊగుతున్నారు లిటరలీ.
1: సూపర్. సో ఇప్పుడు మనం హ్యాపీ సినిమా నుంచి అవినాష్ గారు రికమెండ్ చేసిన ఈ పాట నాకు కూడా చాలా ఇష్టమైన పాట, ఇది వినేద్దాం. అండ్ ఇది కాకుండా అల్లు అర్జున్ గారి పాటలు లేకుంటే ఇంకా వేరే ఏదైనా విశేషాలు మాట్లాడుకోవాలనుకుంటే స్టూడియో నెంబర్ మీరు చెప్పేసి రెండోసారి
0: 972-636-1966.
1: లెట్స్ లిజన్ టు ది సాంగ్ ఫ్రమ్ ద మూవీ హ్యాపీ. మలయాళంలో ఈ పాట ఇప్పుడు రచ్చలేపొస్తుందంట. ఈ పాట ఇప్పుడు మనం వినేద్దాం.

0: ఆల్ రైట్, అవినాష్ గారు ఉన్నారా?
1: ఎస్.
0: మనకి ఆఫ్ ఎయిర్ లో ఒక బ్రిలియంట్ ఆన్సర్ వచ్చింది అనమాట, డీజేకి ఆర్జేకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది.
1: ఏంటంట?
0: జేపీ గారు కాల్ చేశారు, కాల్ చేసి డిఫరెన్స్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీలో ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేసేది డీజే అంటే అర్థమైంది కదా మీకు.

0: లో మీద ఉండి ఒకవేళ అటు ఇటు ఏమైనా థాట్ మిస్ అవుతుంటే అదే థాట్ లోకి తీసుకొచ్చేది ఆర్జేస్ అన్నమాట, రేడియో జాకీస్.
1: అది సంగతి.
0: బ్యూటిఫుల్ ఆన్సర్
1: మొత్తానికి, బ్యూటిఫుల్ ఆన్సర్ జేపీ గారు మార్నింగ్ మార్నింగ్ మంచిగా ఇచ్చారు.
0: యా, వారి కోసం వారు రెండు ఇటుకి సరైన సమాధానం ఇచ్చారు కాబట్టి వారు లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో ఏమంటారు.
1: ఆయన ఎక్కడి నుంచి ఫోన్ చేశారు?
0: వారి ఇక్కడే డాలస్ నుంచే కాల్ చేసినట్టున్నారు. తప్పకుండా. ఇప్పుడు ఈ పాట, ఈ సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు, ఏ సినిమా ఇది?
1: మనం అడిగేందుకు కాలర్స్ వాళ్ళు చెప్తారు కదా.
0: యా, శ్రోతలను అడుగుదాం. లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో జేపీ గారి కోసం ప్లే చేస్తున్న ఈ పాట ఏ సినిమాలోది? స్టూడియో కాల్ చేయండి 9726361966.

0: ఈ పాటలో మీరు గమనించారా?
1: చెప్పండి, మీరేం గమనించారు చెప్పండి.
0: I'm a lover also, fighter also, also nostan but also rather.
1: Also ala. Chandrakala lo kala.
0: Lani ala ala palikini ekake vyakti na.
1: Sari. Evaraina padindi Shekhar Vishala evaraina?
0: Shekhar Vishala anukuntunna.
1: Shekhar Raujani ee paata padindi Vishal Shekhar lo unna, I mean inkoka Shekhar untaru kada var anamata.
0: I think I'm Punjabi anukunte, if I'm not wrong.
1: Yeah, absolutely. Yeah, I mean he's from North India basically. Punjabi kada telledu gaani, definitely from Delhi and parisar pranthal nunchi vachina music musician and singer anamata.
0: Nice.
1: All right, so indaka nenu anukunna dialogue ippudu kachithanga odalalsinde. Ippudu evaranna samadhanam cheptaramo chuddam.
0: Mari ready ga andaru okka sari ears get ready.
1: కమిషనర్ ఈశ్వర్ ప్రసాద్ కమాండింగ్ డిస్టెన్స్ లోని జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో 6 కేజీస్ ఆఫ్ ఆర్డీఎక్స్ ప్రైమ్డ్ అండ్ రెడీ టు గో. ఏ సుబ్బారావైనా పెట్టగలడా? వెళ్ళి చూసుకోండి. ఇది ఏ సినిమాల డైలాగ్? ఇంతకా సుబ్బారావు ఎవరు మీకు తెలుసా?
0: నాకు నాకు నాకు యాక్చువల్లీ గుర్తొచ్చేసింది, అది కొంచెం మీరు మోడలేషన్ చెప్పేస్తుంటే వెంటనే చెప్పేసేవాళ్ళు.
1: కమిషనర్ ఈశ్వర్ ప్రసాద్ కమాండింగ్ డిస్టెన్స్ లోని ఉన్న 6 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ లో 6 కేజీస్ ఆఫ్ ఆర్డీఎక్స్ ప్రైమ్డ్ అండ్ రెడీ టు గో. ఏ సుబ్బారావు అయినా పెట్టగలడా? వెళ్ళి చూసుకోండి, మీకే తెలుస్తుంది. కాలర్ వస్తున్నారు, వారిని అడుగుదాం.
0: ఎస్,
1: గుడ్ మార్నింగ్ అండి. హలో సార్, గుడ్ మార్నింగ్. చెప్పండి.
2: మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం.
1: ఎందుకు సార్?
2: మీ మీద.
1: ఎందువల్ల? ఎందుచేత? సమయం కేవలం
2: హీరో ఒకటి అవ్వాలి కదా పొద్దున్నే, లేకపోతే ఏమంటది? ఇంకా డే అంతా పోవడానికి ఏదో ఉత్సాహం ఉండాలి కదా.
1: అంతే కదా,
2: అందుకని ఏదో ఎమోషన్
1: పొద్దున్నేస్తున్నాం అండి.
2: కాదు సార్, మీకు ఆ పాట తెలియకపోతే ఏ సినిమాలో అని అక్కడ పబ్లిక్ గా ఏ సినిమాలో అని ఆర్జీ అడగొచ్చు సార్. ఆర్జీకున్న ప్రాథమిక హక్కు ఏంటంటే మీకు ఏం తెలిసినా తెలియకపోయినా కూడా అన్ని తెలిసినట్టుగా నటిస్తూ శ్రోతలను అడగాలన్నమాట. మీరు
0: నటించి నటించి వెళ్ళిపోయామండి ఇంకా.
2: అవునా? మీ ప్రాథమిక హక్కులు మీకు గుర్తు చేస్తున్నాం.
1: అది సో ఇందాక నేను ఒక డైలాగ్ కొట్టా కమిషనర్
2: ఈవెంట్స్ డే అనే గొప్ప చిత్రాన్ని తెలుగులో ప్రయత్నం చేసి మా ప్రాణం తీసి మమ్మల్ని మరణ పెట్టి చిత్రం చేసిన ఈనాడు అనే సినిమా.
1: ఎగ్జాక్ట్లీ, మీరు చెప్పిన విధానం ఇంకా అద్భుతంగా ఉందండి శ్రీకాంత్ గారు.
2: మీ నుంచే చేసుకున్నాం సార్, మీ శ్రోత అయ్యి ఈ కళలన్నీ అబ్బాయి.
1: మీరు ఇలానే మాట్లాడుతుండీ, మనం కమర్షియల్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత
2: 64లో 63 వచ్చాయి, ఇంకొకటి రాగానే మీ దగ్గరకు వస్తా.
1: కన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం, ఖచ్చితంగా మనం సాకర్ గురించి కూడా మాట్లాడదాము. అండ్ లెట్స్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండి. మనం కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తున్నాము, బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత డెఫినెట్లీ కన్వర్సేషన్ కంటిన్యూ చేద్దాం. లుక్స్ లైక్ ఇట్స్ గోయింగ్ వెరీ వెల్, విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ బ్రేక్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైమ్ చెక్ స్టూడియోలో టైమ్ 8 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: దే సే ఎ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 8178198888. IndiaTodayUSA.com. Radio Surabhi Revisit.
3: Immigration అనగానే ప్రశ్నల భయం, అదొక విచిత్ర వలయం. వాటికి ఏకైక సమాధానం అకులల్లా.
4: రోజు ఏదో ఒకటి కొత్తగా తినాలనిపిస్తే హెడ్ టు దేశీ బైట్స్.
5: I asked you to come to our place.
6: Our place, Indian cuisine.
7: Thank you for being in our journey.
8: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
9: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
10: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యు ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR Insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
11: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ నేను వదిలిన డైలాగ్ కింద శ్రీకాంత్ భారతం గారు సరైన సమాధానం ఇచ్చారు. అవినాష్ గారు, కరెక్టా కదా?
12: ఎస్ శ్రీకాంత్ గారు, అసలు మార్నింగ్ స్టార్ట్ చేస్తే నాకు ఒకసారి ఏమనిపిస్తుంది తెలుసా, మన మన మన ఆన్లైన్ రేడియోలోనే ఆయనకు ఒక సెగ్మెంట్ ఇచ్చి ఆయన సినిమాని చీల్చి చెండారా రివ్యూ సెక్షన్ పెట్టాలేమో అనిపిస్తుంటుంది నాకు అప్పుడు.
11: ఓ మై గాడ్, అసలు ఒక్కొక్క బిట్ ని ఇలా ఇలా ఇలా వలిచి అరటిపండు వలిచినట్టు వలుస్తుంటారు అన్నమాట వారు.
12: ఆయన ఆయన ఆల్మోస్ట్ కొట్టినట్టే ఉంటుంది కానీ ప్రేమగా ఉంటుంది.
11: కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సో కరెక్ట్ పదం యూజ్ చేశారు, కొట్టినట్టే ఉంటుంది కానీ కొట్టిన పిండిలాగా ఉంటుంది.
12: దాంతో దోశలు వేసుకోవచ్చు, ఇడ్లీ వేసుకోవచ్చు.
11: అది కొట్టినట్టే ఉంటుంది కానీ కొట్టిన పిండిలాగా ఉంటుంది. అది బియ్య పిండి కావచ్చు, ధనియా, ఇంకేదైనా పిండి కావచ్చు, గోధుమ పిండి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ భరతం గారు ఫర్ దట్ వండర్ఫుల్ ఆన్సర్. అండ్ మనకి అల్లు అర్జున్ గారి పాటల పరంపరలో ఒక పాట రిక్వెస్ట్ వచ్చింది. దీని తర్వాత కూడా ఇంకా రెండు మూడు రిక్వెస్ట్ ఉన్నాయి, అవి కూడా ప్లే చేద్దాం. బట్ ఇందాక మనం సాకర్ కి అండ్ ఫుట్బాల్ కి డిఫరెన్స్ ఏంటి అని ఇందాక మాట్లాడాం కదా. ఉన్నారా అవినాష్? ఆల్ రైట్, సో సాకర్ కి ఫుట్బాల్ కి డిఫరెన్స్ ఏంటి అనేది మన శ్రోతల్ని అడుగుదాము. 972-636-1966. లెట్స్ లిజన్ టు దిస్ వయలిన్ సాంగ్.

0: ఆల్ రైట్, ఇద్దరమ్మాయిలతో సినిమా నుంచి మనం విన్నాం ఆ పాట. ఉన్నారా అవినాష్ గారు?
1: ఎస్ ఉన్నానండి.
0: వెరీ నైస్, వెరీ నైస్. చెప్పండి.
1: నాకు ఇందులో అంటే అందరికి వచ్చే పాట కాకుండా ఇంకో పాట చాలా స్పెషల్ ఇష్టం అన్నమాట.
0: ఏదది, ఏ పాట?
1: ఒక ర్యాప్ సాంగ్ లో ఉంటుంది అనమాట. సో రన్ రన్ రన్ రన్ అని చాలా అంటే అప్పటిదాకా డిఎస్పి గారి పాటల్లో ఒక కొత్త స్టైల్ పాటలో ఉంటుంది అనమాట.
0: వెరీ నైస్, ఓకే.
1: అది సంగతి. సో నిన్న యాక్చువల్లీ ఈ విషయం పక్కన పెట్టి ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, అది మిమ్మల్ని అడగాలి.
0: చెప్పండి.
1: అది మీకు ఎలా అనిపించిందో మీరు చెప్పాలి. కేన్ విలియమ్సన్ హాస్ రిటైర్డ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ క్రికెట్.
0: అరే అవునా, నేను చూడలే ఆ న్యూస్. అది
1: ఆల్ ఫార్మాట్స్.
0: అరే ఓ ఓకే. సో ఐ థింక్ ఇస్ గుడ్ ఎనఫ్ ఫర్ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అట్లీస్ట్. నో, ఇఫ్ నాట్ టీ ట్వంటీ. ఐ థింక్ వన్ డే నుంచి ఆల్రెడీ రిటైర్ అయ్యాను అనుకుంటా, బట్ టీ ట్వంటీ అండ్ టెస్ట్ మ్యాచ్ లో ఉన్నట్టున్నారు. బట్ దట్ ఈస్ ద న్యూస్ యాక్చువల్లీ, బికాస్ ఈవెన్ ఇంగ్లాండ్ టీమ్ ఆల్సో గోయింగ్ త్రూ ఎ లాట్. బెన్ స్టాక్స్ చూసారు కదా, వాడేంటి అసలు నిజంగా బెన్ స్టాక్స్?
1: ఏమోనండి, అంటే
0: కెప్టెన్
1: మన వాళ్ళతో పోలిస్తే మిగతా వాళ్ళు చాలా డిఫరెంట్ వాళ్ళు ఇస్తారేమో స్పోర్ట్స్ గురించి అనిపించింది నాకు.
0: 100% యూనో, ఐ థింక్ యూనో ఇంగ్లాండ్ డెఫినెట్లీ దే నీడ్ సంబడి లైక్ బెన్ స్టాక్స్ టు బి దేర్ ఫర్ న్యూజిలాండ్ సిరీస్ అండ్ యూనో టు ద నెక్స్ట్ క్యాప్టెన్సీలో ఉండి వెళ్ళిపోయే అతను. అలాంటి ఇన్సిడెంట్ లో ఇన్వాల్వ్ అవడం అనేది కొంచెం అన్ఫార్చునేట్. యా, సో ఎనీవే, సో
1: అట్లీస్ట్ కేన్ మామన్ మేము కొంచెం హైదరాబాద్ టీమ్ లోనే ఎక్కడెక్కడ అయినా కనిపిస్తే ఓకే అనుకున్నాం, కానీ బట్ కేన్ మామన్ లాస్ట్ టైం టీమ్ లో కూడా తీసుకోలేదు.
0: యా, సో ఇట్స్ సర్ప్రైజింగ్ యాక్చువల్లీ. హీ వాస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఇంజురీస్ అండ్ యూనో ఫింగర్ కూడా కొంచెం, ఐ మీన్ ఆబ్వియస్లీ ఏజ్ ఇస్ ఆల్సో ఫ్యాక్టర్. మేబీ యూనో హీఈస్ స్టెప్పింగ్ అవుట్ టు గివ్ అన్ ఆపర్చునిటీ టు ఏ యంగ్స్టర్. మేబీ
1: maybe true, but the cool person he is and true gentleman of cricket he is. We'll definitely miss Kane Williamson.
0: Tappakunda definitely we'll miss Kane Williamson, and one of my favorite cricketers, and you know Sunrisers Hyderabad ki chala contribution andincharu Kane Williamson. Especially David Warner unnappudu Kane Williamson combination chala baagundedi Avinash garu.
1: Yes, ముద్దుగా కేన్ మామా అని పిలిచిపోయిన వాళ్ళు.
0: బేర్స్టో బాబాయ్, కేన్ మామా, ఇవన్నీ మనకి సుపరిచితమైన పేర్లు
1: అనమాట.
0: ఇందాక ప్లే చేసిన బుట్టబొమ్మ సాగు వార్నర్ బాయ్దే యాక్చువల్లీ. భలే స్టెప్ వేసింది కదా
1: పటకర్ బాయ్ రీల్స్ చేసి చేసి, అదే వార్నర్ బాయ్ రీల్స్ చేసి చేసి తెలుగు సినిమాలో క్యామియోనే ఇచ్చాడు. ఇంకేం
0: కావాలి అసలు? దాని తర్వాత మన నితిన్ కూడా ఏదో సినిమాలో మళ్ళీ తీసుకొచ్చిన అంత వర్కౌట్ కాలేదు దాని తర్వాత.
1: ఆ సినిమాలో రాబిన్ హుడ్
0: లో వేసింది కానీ అది ఎందుకు? రాబిన్ హుడ్ సినిమా గురించి ఒకసారి చెప్పండి, అసలు ఎవరు మాట్లాడలే ఆ సినిమా గురించి.
1: అంటే నాకు సినిమా చూసినప్పుడు నాకేం అనిపించలేదండి, అంటే ఇట్ ఫెల్ట్ లైక్ వెరీ ఓల్డ్ స్టోరీ ఒకటి, అండ్ రెండు ట్రీట్మెంట్ అండ్ అన్ని కూడా కొంచెం పాతగానే అనిపించినాయి. నాకు ఎక్సైటింగ్ అనిపించలే పర్సనల్లీ.
0: అదే మ్యూజిక్ కూడా ఒకటే పాట తప్పిస్తే పెద్దగా ఏం హిట్ కాలేదు అనుకుంటా కదా.
1: అవును, ఒకటే పాట నాకు నచ్చింది కూడా. యా,
0: సో యా, సో యూనో కన్వర్సేషన్ మనం రాబిన్ హుడ్ నుంచి, కేన్ విలియమ్సన్ నుంచి, డేవిడ్ వార్నర్ నుంచి అలా అలా అల్లుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. మనకు సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది అల వైకుంఠపురంలో. ఇందాక బుట్టబొమ్మ సాంగ్ ప్లే చేసినాం గానీ మనకి వాణి గారు కాల్ చేశారు, మెసేజ్ పెట్టారు మన వ్యాంకోవర్ నుంచి, మన జట్టు సభ్యురాలు వాణి గారు. వారు ఒక పాట రిక్వెస్ట్ చేశారు, వారి కోరిక మేరకు ఇప్పుడు ఈ పాట వినిపించేద్దాం.
1: Yes.
0: ఇది యాక్చువల్లీ రెండు వెర్షన్స్ లో ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్లే చేయబోతున్న పాట ఇది సినిమా వెర్షన్, అండ్ ఫీమేల్ వెర్షన్ వచ్చేసి శ్రేయా ఘోషల్ గారు పాడారనమాట. అది ఇంకా చాలా బాగుంటుంది యాక్చువల్లీ. బట్ వారి కోరిక మేరకి సామాజ వర్గమున మన ఇది మూవీ వెర్షన్ సాంగ్ ఇప్పుడు మనం వినిపించేద్దాం. ఓకేనా?
1: Yes.
0: Let's play this song by Sid Sriram అండ్ ఎస్ఎస్ తమన్ గారి సంగీత దర్శకత్వంలో వచ్చిన ఈ పాట అల వైకుంఠపురం చిత్రం నుంచి మన శ్రోతలందరి కోసం. హియర్ ఇట్ ఇస్.

0: ఆల్ రైట్, ఇందాక మనకి ఇంట్రెస్టింగ్ ఆన్సర్ వచ్చింది ఆఫ్ ఎయిర్ లో. అవినాష్ గారు ఉన్నారా?
1: ఎవరు ఆ శ్రోత?
0: వారు మహాత్మీయ శ్రోత కాల్ చేసి కేన్ విలియమ్సన్ గారు రిటైర్మెంట్ అయినందుకు వారికి ధన్యవాదాలు, అండ్ ఆల్సో వారికి యూనో ఆల్ ద బెస్ట్ చెప్తూ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారనమాట. ధోని అంటే క్యాప్టెన్ కూల్ కదా, ఈయనకు అంత అవకాశం లేదు అందుకోసం రిటైర్ అయిపోయారని చెప్పారు.
1: న్యూజిలాండ్ వాళ్ళు అయితే కెప్టెన్ కూల్ అనే పిలుస్తారు కదండి.
0: అదే యూనో మనకి ధోనికి అంత అవకాశం లేదు, సో ఈయనకి కెప్టెన్ కూల్ కాబట్టి కెప్టెన్ కూల్ గా నిర్ణయం తీసుకుని రిటైర్ అయిపోయారని చెప్పి చెప్పారనమాట.
1: కానీ నాకు నాకు పర్సనల్లీ కేన్ విలియమ్సన్ వచ్చాక కూడా హైదరాబాద్ టీమ్ యాటిట్యూడ్ గానీ, ఇన్ఫాక్ట్ వే ది అప్రోచ్ ద గేమ్ గానీ చాలా మారింది అనిపించింది నాకు లిటరలీ.
0: 100% దాంట్లో డౌటే లేదు. ఐ మీన్ కేన్ విలియమ్సన్ వెన్ హీ టుక్ ఓవర్ సన్ రైజర్స్ హైదరాబాద్ డెఫినెట్లీ ద యాటిట్యూడ్ అండ్ ఎవ్రీథింగ్ గాట్ చేంజ్, అండ్ డ్రెస్సింగ్ రూమ్ ఎన్విరాన్మెంట్ కూడా చూసుకుంటే మీకు అంతకు ముందు అంత యూనో యాజ్ ఎ టీమ్ దే వర్ నాట్ లైక్ దట్ బిఫోర్ కేన్ విలియమ్సన్. అండ్ తను వచ్చిన తర్వాత న్యూజిలాండ్ లో ఉన్న కూల్ అండ్ కామ్ కంపోజర్ ఏదైతే ఉంటుందో, ఐ థింక్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు తనే అనుకుంటా కదా కెప్టెన్?
1: లేదండి, 2016 అప్పుడు వార్నర్
0: వరల్డ్ కప్ గెలిచినప్పుడు 2019 వరల్డ్ కప్ గెలిచినప్పుడు. సో దాని తర్వాత ఆబ్వియస్లీ యూనో హీ రిప్రజెంటెడ్ సన్ రైజర్స్ హైదరాబాద్, అండ్ అదే కూల్ అండ్ కాంపోజిషన్ తీసుకొచ్చి ఒక జట్టులోకి ఒక రకమైన ఎన్విరాన్మెంట్ తీసుకొచ్చాడు తను కేన్ విలియమ్సన్. అండ్
1: సరదాగా ఒక
0: చెప్పండి,
1: మీరు ఒక డ్రెస్సింగ్ రూమ్ స్టార్ట్ చేశారు కాబట్టి ఇంకో డ్రెస్సింగ్ రూమ్ సంగతులు కూడా చెప్పాలి మీరు ఇప్పుడు.
0: చెప్పండి.
1: అదే మరి సాకర్ వరల్డ్ కప్ గురించి మాట్లాడుతున్నారు.
0: బిఫోర్ దాట్ సాకర్ అండ్ ఫుట్బాల్ కి డిఫరెన్స్, బేసిక్ డిఫరెన్స్ అట్లేం లేదు. అంటే పెద్దగా డిఫరెన్స్ ఏం అంటే బేసిక్ డిఫరెన్స్ అంటే బేసికల్లీ సాకర్ లో ఇట్స్ నాట్ దట్ దే ప్లే ఓన్లీ విత్ ద యూనో మన లెగ్ తోటి ఆడాలని ఏం లేదు అట్లని చెప్పి, ఫుట్బాల్ లో కూడా లెగ్ తోటి ఆడాలని ఏం లేదు. యూనో యూ కెన్ యూజ్ యువర్ ఎక్సెస్, ద ఓన్లీ ఎక్సెప్షన్ ఈజ్ యూ కెనాట్ యూజ్ హ్యాండ్స్ ఇన్ ద సాకర్ అనమాట. ఒక్కసారి మనం చెయ్యి యూజ్ చేస్తే కథం, ఇంకా అది ఫౌల్ అయిపోతుంది. అండ్ అక్కడి నుంచి మీరు ఎక్కడ చెయ్యి యూజ్ చేశారనే దాన్ని బట్టి పెనల్టీ కిక్ గానీ లేకుంటే యూనో ఫ్రీ కిక్ గానీ లేకుంటే ఇంకేదైనా సరే ఫౌల్ గానీ ఇవన్నీ ఉంటాయి అనమాట. బట్ ఇన్ ఫుట్బాల్, అమెరికన్ ఫుట్బాల్ ఆల్వేస్ యూనో యూ కెన్ యూజ్ ద హ్యాండ్. బేసికలీ పంటర్ ఆర్ యూనో ద కిక్ రిటర్న్ అని ఉంటుంది అనమాట, కిక్ రిటర్న్. సో హీ విల్ జస్ట్ హోల్డ్ ద బాల్ అండ్ దెన్ యూనో రన్ టువర్డ్స్ ది ఆపోజిట్ గోల్. అది ఫుట్బాల్ ఈజ్ ఆల్ అబౌట్ యూనో కిక్ రిటర్న్ వచ్చినప్పుడు మళ్ళీ దాన్ని రిటర్న్ కిక్ చేసినప్పుడు ఎవరైతే పట్టుకొని మళ్ళీ అట్ సైడ్ ఉరకాలి బేసికల్లీ. సో దట్ ఈస్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ కిక్ రిటర్న్. అండ్ ఆ రిటర్న్ ఎవరైతే గోల్లోకి వెళ్తారో దట్ ఈస్ కాల్డ్ టచ్ డౌన్. సో ఇట్స్ లిటరల్ మీనింగ్ లో మనం ఫుట్బాల్ ఫుట్బాల్ అంటే ఫుట్బాల్ ఫుట్ తోటి ఆడతారు అట్లేం లేదు. మనం చెస్ తోటి కూడా తీసుకుంటాం కదా ఫుట్బాల్ సాకర్ లో, చెస్ తోటి తీసుకుంటాము. అండ్ దేర్ విల్ బి ఎ హెడర్. నిన్న ఒక బ్రిలియంట్ హెడర్ జరిగింది సౌత్ కొరియా వర్సెస్ చెక్కీ రెండో మ్యాచ్ లో. అసలు ఫస్ట్ గేమ్ మీరు చూస్తే దేవర్ బిహైండ్, సౌత్ కొరియా వర్ బిహైండ్ నిన్న ఈవినింగ్ గేమ్ లో. అండ్ యునో చెక్కీ ప్లేయర్ హీ హాజ్ డన్ ఎ బ్రిలియంట్ హెడర్ అనమాట. అసలు యాక్చువల్లీ గోల్లోకి కొట్టేసి 1-0 లోకి వెళ్ళిపోయారు. దాని తర్వాత సౌత్ కొరియా 2-1 తోటి ఆ మ్యాచ్ గెలిచారు. ఆ తర్వాత విషయం గానీ 62nd మినిట్ వరకు అసలు వాళ్లే లీడింగ్ లో ఉండే నిన్న ఈవినింగ్.
1: నాకు ఇప్పుడు ఇప్పుడు మీరు చెప్తుంటే లిటరలీ ఓకే, నేను కూడా ఇంటికి వెళ్ళి మెల్లగా ఫుట్బాల్ వాచ్ మ్యాచ్లు అట్లీస్ట్ సాకర్ మ్యాచ్లు చూడాలని నేర్చుకోవాలని ఇప్పుడు మెల్లగా ఎఫర్ట్ పెట్టాలి. బేసిక్ మీతో మాట్లాడాలండి.
0: ఖచ్చితంగా మొదలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ రూల్స్ నేర్చుకోవాలి. నేర్చుకోకుంటే గేమ్ అర్థం కాదు బేసిక్ గా. నాకు కూడా అంతే, నాకు అన్ని గేమ్స్ అర్థం కావు కదా. యూనో ఫర్ ఎగ్జాంపుల్ అసలు నాకు జిందగీలో అర్థం కాని గేమ్ ఒకటి గోల్ఫ్. నా జిందగీలో నాకు ఇప్పటి వరకు అర్థం కాదు. ఎన్నిసార్లు టీవీలో చూసినా గానీ రియల్ టైమ్ లో చూసినా గానీ ఆడినా గానీ నేను ఐ ప్లేడ్ గోల్ఫ్ ఆల్సో, బట్ ఎప్పటికీ అర్థం కాని గేమ్ ఒకటి గోల్ఫ్ అనమాట, గోల్ఫ్ అండ్ ఈవెన్ బేస్బాల్. సో ఇట్స్ నాట్ దట్ వీ అండర్స్టాండ్ ఆల్ దోస్ గేమ్స్, బట్ యు నో ఇఫ్ యూ నో ద గేమ్ రూల్స్ దెన్ ఐ థింక్ ఇట్స్ ఈజియర్ టు అండర్స్టాండ్ ద గేమ్ బేసికలీ. సో అదన్నమాట విషయం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక పాట వినేద్దాం ఫ్రమ్ ద మూవీ సరైనోడు సినిమా నుంచి. ఈ పాట మీకు వినిపిస్తున్నాను అండ్ ఈ పాట పాడింది ఎవరో తెలిస్తే స్టూడియోకి కాల్ చేసి చెప్పండి 972-636-1966 or shall I play the prelude? ప్లే చేద్దామా?

చాలా తక్కువ నిడివి ఉన్న ప్రిల్యూడ్ అండి ఇది. ఇది ఏ ప్రిల్యూడ్, ఇది ఏ పాటో తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. లెట్ మీ ప్లే దిస్ ప్రిల్యూడ్ వన్స్ అగైన్. వాట్ సాంగ్ ఈస్ దిస్? అంతే, సరే మీ అందరి కోసం మరొక్కసారి ప్రిల్యూడ్ ప్లే చేస్తున్నాను. దీని తర్వాత నేను 10 సెకండ్స్ సమయం ఉంటుంది. ఈ పాట తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పండి. 9726361966. మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ దిస్ ఈజ్ సౌండింగ్ లైక్ యువర్ హోమ్, ఈజ్ ఇట్ నాట్? వాట్ సాంగ్ ఈజ్ దిస్? ఆలోచిస్తుండీ. ఈలోపు మనం యూట్యూబ్ అడియార్ ఆనంద్ భవన్ వారి ప్రకటన చదువుదాం. అండ్ ఫర్ అన్ ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అండ్ యూనో ఫ్లఫీ రాగి ఇడ్లీస్ కానీ ఏదైనా సరే వాళ్ళ టేబుల్ మెన్యూలో ఏదైనా సరే మీరు టేస్ట్ చేయాలి అంటే ది వన్ అండ్ ఓన్లీ ప్లేస్ దట్ యూ షుడ్ విజిట్ ఈస్ ATBTexas.com ఆర్ కాంటాక్ట్ దెమ్ 214-872-2345.

0: దాట్ వాజ్ అతిలోక సుందరి ఫ్రమ్ ద మూవీ సరైనోడు చిత్రం నుంచి. అవినాష్ గారు,
1: ఎస్, అతిలోక సుందరి పాట. ఇన్ఫాక్ట్ సరైనోడు ఆల్బమ్ అంతా చాలా చాలా క్రేజీగా ఉంటుందండి.
0: బాగుంటుంది, మంచి అంటే యూనో మంచి బీట్ ఉన్న సాంగ్స్ ఉంటాయి అన్నమాట ఈ సినిమాలో. అండ్ సరైనోడు తమన్
1: జరిగినప్పుడు వైజాగ్ లో ఉన్నాను నేను.
0: ఓ ఓకే, అంటే షూటింగ్ అప్పుడు
1: క్రేజీ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ టైం అప్పుడే ఏపీ తెలంగాణ సెపరేట్ అయ్యి సెపరేట్ ఏపీలో జరిగిన ఫస్ట్ ఎవర్ ఈవెంట్ సరైనోడు.
0: అవును, నాకు కూడా గుర్తుంది 2016 అనుకుంటా జూన్ లో.
1: ఎస్, సో ఆ రోజు వైజాగ్ లో ఆల్మోస్ట్ ఇంకా యు నేమ్ ఇట్ సినిమాలో వర్క్ చేసిన ఆల్మోస్ట్ అందరూ ఉన్నారు ఆ రోజు.
0: వావ్, మన ఆడియో ఈవెంట్ లో. బట్ సినిమా హిట్ కాలే, హిట్ అయిందా? ఇస్ ఎ హిట్ ఇస్ ఇట్ ఎ హిట్ ఆర్ ఇస్ ఇట్ ఎ ఫట్?
1: ఆ సినిమా హిట్ అండి.
0: ఓకే,
1: ఇట్స్ ఎ హిట్.
2: హలో, డిన్నర్ ప్లాన్ చేయండి, గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
3: వాట్ ఆర్ డేర్, ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
4: నేను ఏం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
5: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాజల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: ఎస్ సార్.
6: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ, చాట్ ఓన్లీ. ఆప్షన్ బి, చాట్ అండ్ తాలి. ఆప్షన్ సి, తాలి ఓన్లీ. అండ్ ఆప్షన్ డి, చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Radio Surabhi Revisit.
11: Building is cool and what's your job?
12: Anduke, Value Financial Services undi kada.
13: Specializing in Core Java and DS Inc.
14: Fresh quality kuralo, groceries with a simple online order, myhomegrocers.com.
15: Thank you for being in our journey.
0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ ఆర్ యూ ఫీలింగ్ లైక్ హోమ్? అవినాష్ గారు,
1: ఐఎమ్ ఆల్మోస్ట్ ఫీలింగ్ లైక్ హోమ్.
0: ఆల్మోస్ట్ కాదు, వీఆర్ ఫీలింగ్ లైక్ హోమ్ బేసికలీ. దట్స్ అవర్ న్యూ క్యాప్షన్, న్యూ క్యాప్షన్.
1: I am doing from home, so I am feeling home.
0: Yes.
1: Because you are listening to me from home, you will feel most home.
0: అది మొత్తం రక్తం మార్చుకుని వచ్చేసాయి అని కొత్త లిరిక్ ఉంది, గుర్తుందా?
1: Yes, yes.
0: పెద్ద సినిమా గురించి మాట్లాడండి. మనం లాస్ట్ టైం మనం అనుకున్నాం కదా పెద్ద సినిమా ఏంటి పరిస్థితి?
1: నాకు నచ్చలేదండి.
0: ఎందుకు?
1: ఏమో నాకు నచ్చలేదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్,
0: ఓకే,
1: నేను చాలా ఎక్స్పెక్ట్ చేసుకుని వెళ్ళాను. నా ఎక్స్పెక్టేషన్స్ ప్రాబ్లమ్ ఏమో తెలియదు, కానీ బేసిక్ గా నాకు ఆ కుస్తీ ఎపిసోడ్ లో జరిగిన థింగ్ ఏదైతే అదొకటి తప్పితే మిగతావేవి అంత అంటే దానికి కావాల్సినంత ఎమోషనల్ ఇంపాక్ట్ రాలా నాకు పర్సనల్.
0: ఓకే, దట్స్ ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నచ్చలేదు అని అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే.
1: సో అంటే నాకు బేసిక్ గా క్రికెట్ కి సంబంధించి కానీ కొన్ని మూమెంట్స్ బాగానే ప్లాన్ చేశారు, బట్ దానికి ఇంకొంచెం వెయిట్ కావాలి. దానికి ముందు పడాల్సిన సీన్లు కానీ అవి కానీ కొంచెం వెయిట్ పడి ఉంటే బాగుంటుందని అనిపించింది. బికాస్ దే నాకు తెలిసినంత వరకు వాళ్ళు కొంచెం ఎక్కువ లెంగ్త్ షూట్ చేశారు, 4 hours కూడా ఎంత షూట్ చేశారట. దాన్ని అందులో కట్ చేసుకుంటూ అవసరమైన సీన్ కట్ చేసుకుంటూ వెళ్ళిన ప్రాసెస్ లో తర్వాత సీన్లకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ కూడా కట్ అయిపోయింది.
0: ఓకే ఓకే.
1: సో అందుకని దానికి కావాల్సిన బెయిట్ కొన్నిసార్లు కొన్ని ప్లేస్ లో మిస్ అయింది. అండ్ ఇక్కడ లాట్ బెటర్. బట్ హ్యావింగ్ సెడ్ దట్, నాకు ఒకటి మాత్రం ట్రూలీ ట్రూలీ ట్రూలీ ట్రూలీ చాలా బాగా అనిపించింది ఏంటంటే, ఎక్కడ రామ్ చరణ్ గారు, ఎక్కడ చిరుతా టైమ్ లో రామ్ చరణ్ గారు, ఎక్కడ చిన్న చిన్న ఫ్రేమ్ లో కూడా చిన్న ఎక్స్ప్రెషన్ లో పెట్టి ఆయన అసలు ఎమోషనల్ చేసిన విధానం మామూలుగా లేదు అసలు.
0: కరెక్ట్ కరెక్ట్. అండ్ ఐ మీన్ జాహ్నవి కపూర్ గారిని కొంచెం ఇంకా శ్రీదేవి గారి ఇమేజ్ యూజ్ చేసి కొంచెం ఎలిగెంట్ గా చూపిస్తే బాగుండేది అనేది మనకు వస్తున్న చిన్న అభిప్రాయం బయట నుంచి. మీరు కూడా అదే ఉన్నారా?
1: అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ క్యారెక్టర్ సరిగా రాయలేదండి ఫస్ట్. అది నాకు నచ్చలేదు.
0: ఓకే,
1: చాలా అంటే ఇప్పుడు ఇన్ ద ఎరా వేర్ ఇన్ 2026 వేర్ వీఆర్ వాచింగ్ ఫిల్మ్స్
0: రైట్
1: వేర్ సటిల్ గా ఒక చిన్న సీన్ కరెక్ట్ గా నచ్చకపోతేనే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ అసలు ఇలానా చూపించేదన్న ఫీలింగ్ గురించి వ్యక్తం చేస్తున్నారు.
0: కరెక్ట్.
1: సో అలాంటి సినారియాలో కూడా ఇఫ్ దే ఆర్ మేకింగ్ ఎ జస్టిఫికేషన్ సేయింగ్ దట్ విజిట్ సెంటర్ ఆడియన్స్ ఉంటారండి వాళ్ళ కోసం ఇలా చేయాలి అని అంటే, మనం గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఫిల్మ్స్ పెద్ద పెద్దగా కలెక్ట్ చేసిన సినిమాలు కూడా ఆ సినిమాలు లేవు. ఇప్పుడు మనం బాహుబలిలో చూసాం, యూనో మేము పార్ట్ వన్ లో ఉండొచ్చాము, పార్ట్ టూ లో లేదు, ట్రిపుల్ ఆర్ లేదు, యూనో రీజన్ ఇంపార్టెంట్ సినిమాలు లేవు అట్లాంటి సీన్లు. బట్ వై స్టిల్ జస్టిఫై విత్ దట్ ఫ్యాక్ట్ అనేది ఇంకా ఎక్కడ నచ్చలేదు.
0: అదే చాలా అంటే కొంచెం దాని గురించి కొంచెం బ్యాక్ క్లాష్ కూడా వచ్చింది మన సోషల్ మీడియాలో గానీ లేకుంటే రెగ్యులర్ యూనో మీడియా పత్రికా వాటిలో కూడా కొంచెం చాలా ఇదిగా రాశారు. దాని తర్వాత కొన్ని సీన్స్ కూడా డిలీట్ చేసినట్టున్నారు కదా.
1: అంటే
0: ఆల్రెడీ మూవీ రిలీజ్ అయిపోయింది అండ్ దాని తర్వాత 7 డేస్ రన్ అయిన తర్వాత ఇంకా ఏం యాక్షన్ తీసుకున్నా కానీ దాని వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. బట్ యా, సో బట్ అదర్ దెన్ దట్ పాజిటివ్స్ ఏముంటాయంటారు సినిమాలో?
1: పాజిటివ్స్ లో అయితే ఒక క్రికెట్ సీన్ ఉంటుందండి వేర్ రామ్ చంద్ర్ విల్ ప్లే అగేన్స్ట్ 21 పీపుల్. జనరల్లీ 11 కదా, 22 ప్లేయర్స్ అంటే
0: క్రికెట్ లో వాళ్ళకి నెంబర్స్ అవన్నీ పెద్దగా ఇది ఉండదు.
1: ఆ సీనే అట్లా తయారవుతుంది 1 man vs 21 members అని. అది బాగుంటుంది. దాని తర్వాత కుస్తీ ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అంటే సెకండ్ హాఫ్ బేసిక్ గా స్టార్ట్ అయిన ఒక 30 మినిట్స్ వరకు సాలిడ్ ఉంటుంది, మామూలుగా ఉండదు, సాలిడ్ ఉంటుంది. అండ్ ఇంకా అంటే ఓపెన్ అవుతున్నప్పుడు కూడా ఆ ఏఆర్ రహమాన్ గారి బీజియం అండ్ రత్నవేలి గారి వర్క్ కూడా చాలా బాగుంటుంది, చాలా వండర్ఫుల్.
0: రై రై రారా పాట ఉంది కదా, మనం అందరం లిరికల్ వెర్షన్ చూసాము, బట్ సినిమాలో దాని ముందు వెనక బ్యాక్గ్రౌండ్ చెప్పండి.
1: ముందు వెనక బ్యాక్గ్రౌండ్ అంటే ఇంకా సేమ్ అండి. అంటే మొత్తం వరల్డ్ అంతా చెప్తూ ఉంటారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వీళ్ళు ఎలా కష్టపడి వర్క్ చేస్తున్నారు, అదంతా చెప్పి కథకి ఆ పాటకి లీడ్ అవుతుంది.
0: ఓకే,
1: బేసిక్ గా సినిమాకి కావాల్సిన మసాలా అంతా ఉందండి, ప్రాపర్ ఆయన కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని పట్టుకొచ్చారు. దాన్ని ఐదర్ లెంగ్త్ వల్ల దాన్ని ఇంకొంచెం పెంచి మూడు అలా చూపించి అన్ని క్లియర్ గా చూపించేసినా బాగుండేది, లేదా ఆయన కథలో ఉన్న క్యారెక్టర్స్ ఏదైనా కొంచెం తక్కువ చేసుకున్నా బాగుండేది. రెండు చేయకుండా వల్ల ఇబ్బంది అయిపోయిందా నా ఫీలింగ్.
0: ఓకే, బట్ కలెక్షన్స్ పరంగా బానే ఉంది అండ్ హిట్ టాక్ అయితే వచ్చింది. అండ్ యూనో రామ్ చరణ్ రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేస్తే డెఫినెట్లీ అట్లీస్ట్ లాస్ట్ మూవీతో కంపేర్ చేస్తే మాత్రం బానే ఉన్నట్టు అనిపించింది కదా. ఐ మీన్ గేమ్ చేంజర్ తో కంపేర్ చేస్తే కలెక్షన్స్ పరంగా
1: డెఫినెట్లీ గేమ్ చేంజర్ కన్నా బెటర్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బికాస్ రామ్ చరణ్ గారు ఇస్ లుకింగ్ లైక్ లిటరల్లీ అంటే బ్యూటిఫుల్ ఇన్ వర్డ్ గా
0: ట్రాన్స్ఫర్మేషన్,
1: లుకింగ్ లైక్ ఫైర్ ఆన్ ద స్క్రీన్.
0: yes, absolutely ఫైర్ ఆన్ ట్రాన్స్ఫర్మేషన్. అసలు యూ నో ఇట్స్ నాట్ ఈజీ, అంటే బాడీని ట్యూన్ చేసుకోవడం గానీ లేకుంటే టోన్ చేసుకోవడం గానీ ఇదంతా ఇట్స్ నాట్ ఈజీ. అండ్ చాలా హార్డ్ వర్క్ చేశారు అండ్ వారి వీడియోస్ కూడా సోషల్ మీడియాలో యూనో వైరల్ అవుతున్నాయి ఎలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యారు అనేది.
1: yes, నిజంగా అంటే నాకు పర్సనల్లీ ఆ కుస్తీ పాట ఇంకా చాలా ఉండుంటే బాగుండేది అనిపించింది నాకు, చాలా మంది నచ్చింది.
0: ఐ మీన్ చాలా మంది నా ఫ్రెండ్స్ కూడా సినిమా, నేను ఇంకా సినిమా చూడలేదు, చూస్తా గానీ చూసిన మా ఫ్రెండ్స్ అందరు కూడా అదే మాట అన్నారు అనమాట. ఇంకా అది క్రికెట్ కంటే అది యూనో అదర్ స్పోర్ట్ ఏదైతే ఉందో రెజ్లింగ్ అని కుస్తీ అది ఆ పోర్షన్ ఎక్కువ చూపించుంటే బాగుండేది అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని కూడా చెప్పారు నా ఫ్రెండ్స్ కూడా.
1: ఎస్, అది సో అంటే సింపుల్ గా ఇట్ కుడ్ హావ్ బీన్ అ లాట్ బెటర్ బట్ ఇట్ ఈస్ ఓకే ఫర్ మీ. అంటే
0: వన్ టైమ్ వాచ్ అని మీ అభిప్రాయం. అండ్ రెండోది మీరు ఐ థింక్ 3 డేస్ బ్యాక్ అనుకుంటా భారతి రాజా గారికి ఒక ట్రిబ్యూట్ ఇద్దామని చెప్పి అన్నారు మన గ్రూప్ లో. వెరీ అన్ఫార్చునేట్. అండ్ బ్యూటిఫుల్ వండర్ఫుల్ వండర్ఫుల్ డైరెక్టర్, 6 or 7 నేషనల్ అవార్డ్ వచ్చాయండి. అండ్ నేషనల్ అవార్డు ఒకటి రావడమే చాలా కష్టం, భారతి రాజా గారికి 7 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి.
1: ఇన్ఫాక్ట్ తమిళనాడులో అంటారంట ఆయన స్క్రీన్ ప్లే కి ఈయన వన్ ఆఫ్ ద గాడ్స్ లాగా.
7: రైట్,
1: భారతీయ రాజా గారు స్క్రీన్ ప్లే రాశారంటే ఇంకా అది మామూలు ఉండదు.
7: రైట్ రైట్. ఈ వీక్ లో మనకి కల్పన గారు అండ్ ఆల్సో నేను రేడియో ఆబ్వియస్లీ ఐ విల్ లిసన్ ఆల్మోస్ట్ ఆల్ ద రేడియో షోస్ కల్పన గారు చేశారు అండ్ ఆల్సో అను గారు కూడా నిన్న భారతీరాజా గురించి గారి గురించి మాట్లాడారు. మన షోలో వారి గురించి మాట్లాడే ముందు ఒక శ్రోతని మనం ఆన్ ఎయిర్ తీసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
16: గుడ్ మార్నింగ్ అండి.
7: గుడ్ మార్నింగ్ అండి. సుధా గారు ఎలా ఉన్నారు? ఐఎమ్ డూయింగ్ ఎక్సలెంట్ అండి, థ్యాంక్ యూ. నాతో పాటు అవినాష్
1: ఫ్రైడే ఎనర్జీ సుధా గారు. థ్యాంక్స్ ఫర్ ద ఫ్రైడే ఎనర్జీ, మాటలు ఓవర్లేపోయాయి.
16: గుడ్ మార్నింగ్, హ్యాపీ ఫ్రైడే.
7: హ్యాపీ ఫ్రైడే టు యూ అండి.
1: చెప్పండి.
16: నేను వేరే టాపిక్ మాట్లాడుతున్నాను, సాకర్ అయితే ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ గేమ్ మాకు డాలస్ లో సండే. అసలు యాక్చువల్ గా అంటే నేను ఎప్పుడు ఆబ్వియస్లీ మనం అంత టీవీలో చూడటమే, లైవ్ టికెట్ కొని ఏమి వెళ్తలేదు, కానీ ఐ వాంట్ టు సీ ద ఫీల్ ఆఫ్ ఇట్, లైక్ ఆ సిటీలో జరుగుతుంటే ఎలా ఉంటది అనే ఫీల్ అయితే అట్లీస్ట్ దే కెన్ ఫీల్ దాట్. భారతి రాజ గారు ట్రిబ్యూట్ అన్నారు కదా, అందుకు కాల్ చేశాను. మై ఫేవరెట్ సాంగ్ 16 ఏళ్ల వయసు, సిరిమల్లె పువ్వ.
7: సిరిమల్లె పువ్వ, వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ అండి,
16: ప్లీజ్ ప్లే చేయండి.
7: తప్పకుండా.
16: చాలా మంచి మంచి మూవీస్, సీతాకోక చిలక అయితే ఎవర్ గ్రీన్, ఎన్ని సార్లు ఎప్పుడు చూసినా చాలా బాగుంటది, యూ విల్ ఎంజాయ్ ఇట్.
7: తప్పకుండా.
1: సీతాకోక చిలకలోనే కదా అలీ గారు కొంచెం అయింది.
16: యా అవును, మురళి కూడా అదే, కార్తిక్
7: మురళి, కార్తిక్ అండ్ పేర్లు ఉన్నాయి యాక్చువల్లీ. కార్తిక మురళి ఎప్పుడు కన్ఫ్యూజన్ ఉంటుంది. సేమ్ లైక్ మురళి కార్తిక్ క్రికెటర్ లాగా, ఆయన పేరు మురళియా కార్తిక అర్థంగా. అట్లనే కార్తీక మురళి అని కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ మీరు రిక్వెస్ట్ చేసిన పాట లైన్అప్ చేశాను సుధా గారు. అండ్ భారతీరాజా గారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకా ఏదన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా?
16: ఆయన యాక్ట్ చేసింది కూడా నాకు చాలా ఇష్టం, మూవీస్ కొన్ని కొన్ని ఈ మధ్యనే, బట్ వెరీ టచింగ్ ఏ మూవీ అది, నేను ధనుష్ ఉంటాడు, ధనుష్ అండ్ నిత్యామేనన్, అది చాలా బాగుంటది ఆ మూవీలో. హీ హ్యాస్ దట్ ఫేషియల్, నేను ఆబ్వియస్లీ ఆయన గ్రేట్ డైరెక్టర్, అతను నేర్పించారు అందరికి యాక్టింగ్, బట్ చాలా మంచి, చాలా ప్లీజింగ్ గా మాట్లాడతారు అండ్ ఇట్స్ నైస్, లైక్ హీ హ్యాస్ అన్ ఇంపాక్ట్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ 5 మినిట్స్ హీ నోస్ ఎలా యాక్ట్ చేయాలి.
7: సూపర్ అండి, డెఫినెట్లీ వీ విల్ మిస్ హిమ్ ఫర్ ష్యూర్ అండ్ లాట్స్ ఆఫ్ అవార్డ్స్. నిన్న అనుగారు కూడా మనకి మంచి షోలో మంచి అర్థవంతమైన యూనో ఇన్ఫర్మేషన్ అందించారు భారతీరాజా గారి గురించి. వారికి సంబంధించిన ఇంటర్వ్యూస్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు వారితో మాట్లాడినప్పుడు వారు ఎలాంటి విశేషాలు పంచుకున్నారు అనేది కూడా మంచి ఇన్ఫర్మేషన్ అందించారు. అండ్ యూనో డెఫినెట్లీ వీ విల్ మిస్ హిమ్. బట్ ఇప్పుడు మీరు అందించిన, మీరు రిక్వెస్ట్ చేసిన ఈ పాట వినేద్దాం, 16 ఏళ్ల వయసు సినిమా నుంచి సుధా గారు. థ్యాంక్ యూ సో మచ్ అండ్ హ్యావ్ ఏ సేఫ్ డ్రైవ్ అండి. ఆల్ రైట్, దట్ వాజ్ సుధా గారు. అండ్ ఈ పాట వినేద్దాం, మరి మన శ్రోతలందరికీ కూడా వినిపిద్దాం అవినాష్ గారు.
1: ఎస్, సీతాకోక చిలక వన్ ఆఫ్ ద ఐకానిక్ ఫిల్మ్స్,
7: ఐకానిక్ సినిమా నుంచి ఈ పాట సిరిమల్లె పువ్వ ఫ్రమ్ దిస్ మూవీ, మీ అందరి కోసం.

0: ఆల్ రైట్. మనం విన్న పాట ఏ సినిమా నుంచి? సీతాకొక చిలుక కదా అవినాష్ గారు?
1: ఎస్, సీతాకొక చిలుక నుంచి.
0: ఆల్ రైట్. సో ఆఫ్ ఎయిర్ లో మరొక ఆత్మీయ శ్రోత కాల్ చేసి ఇందాక మనం తీసుకొచ్చిన పెద్ద సినిమా గురించి డిస్కషన్ చేస్తున్నాము. ఓవరాల్ గా చెప్పుకోవాలంటే జాహ్నవి కపూర్ గారి యూనో రోల్ కొంచెం నిడివి తక్కువ ఉంది అని చెప్పి వస్తున్న అభిప్రాయం.
1: అంటే నిడివి ఓకే అండి, నిడివి జనరల్లీ మీ మధ్యకాలంలో పెద్ద పెద్ద సినిమాలు కూడా హీరోయిన్ రోల్ నిడివి తక్కువే ఉంటుంది. బట్ చూపించిన పావుగంట 2 నిమిషాలు కూడా కొంచెం మంచి పర్స్పెక్టివ్ చూపించుంటే బాగుండదేమో అనిపించింది.
0: కాలర్ ని తీసుకుందాము, లెట్స్ సీ వాట్ దే వాంట్ టు సే.
1: Yes.
0: గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
2: హాయ్ అండి, గిరి గారు, నేను హర్ష అండి.
0: హర్ష గారు ఎలా ఉన్నారు?
1: హర్ష గారు మార్నింగ్ అండి.
2: బాగున్నాను అండి.
0: వెరీ నైస్, చెప్పండి సార్.
2: మార్నింగ్ అవినాష్ గారు. అవినాష్ గారు, మీతో నేను ఒక విషయం గురించి తర్వాత మాట్లాడుతాయండి. కొంచెం లైట్ గా డిస్అగ్రీ విత్ యూ.
0: మాట్లాడే తర్వాత ఇప్పుడు ఉన్నారు కదా వారు.
2: అంటే ఫస్ట్ శుభం గురించి మాట్లాడదాం.
0: ఓకే, ఆల్ రైట్, సో లెట్స్ గో అహెడ్ విత్ దట్.
2: ఫస్ట్ నేను సెకండ్ టైం చూడలేదండి, 3 AM కదా మాకు ఈ మ్యాచ్ మిస్ అయ్యాను నేను. అది సౌత్ కొరియా
0: నేను చూసాను అది రాత్రి. సో మాకు కొంచెం కన్వీనియంట్ కదా, కొంచెం మాకు ఆ సౌలభ్యం ఉంటుందిలేండి, మీకు అంత లేదు.
2: నేను ప్లాన్ చేసుకుంటా అండి, డజన్ మ్యాటర్ ఏదేమైనా ఇప్పుడు ప్లాన్ చేసుకుంటా ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాకుండా.
0: ఖచ్చితంగా చేసుకోవాల్సింది, ఇంగ్లాండ్ ఫ్యాన్ కాబట్టి.
2: నేను ముఖ్యంగా ఫుట్బాల్ ఫ్యాన్ అండి, ఫుట్బాల్ నాకు చాలా ఇష్టం. ఎప్పుడైతే ఇష్టం ఫుట్బాల్ అంటే, సెకండ్ మ్యాచ్ లో ఆబ్వియస్లీ సౌత్ కొరియా ఫ్యాన్ అండి, ఫేవరెట్. సౌత్ మన ఏషియాలోనే 2 టీమ్స్ చాలా టాప్ లో ఉన్నాయండి, సౌత్ కొరియా, జపాన్.
0: జపాన్
2: ఈ 2 ఇరాన్ తర్వాత వస్తాయి, కానీ ఇప్పటికీ టాప్ లో ఉంటాయి. సౌత్ కొరియాలో వచ్చి ఒక స్టార్ ఫుట్బాల్ ఉన్నాడు ఆయన, ఇంతకుముందు ప్రీమియర్ లీగ్ లో సన్. సో ఫస్ట్ మ్యాచ్ మెక్సికో వర్సెస్ సౌత్ ఆఫ్రికా కదా.
0: అవునండి,
2: నేను సెకండ్ హాఫ్ చూసానండి. సెకండ్ హాఫ్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే 3 రెడ్ కార్డ్స్ ఇచ్చారు కదా.
0: ఎస్, మొత్తం ఓవరాల్ గా 2 టీమ్స్ మధ్యలో 3 రెడ్ కార్డ్స్ వచ్చాయి.
2: సెకండ్ హాఫ్ లో 3 రెడ్ కార్డ్స్ ఇచ్చారండి, సెకండ్ హాఫ్ లోనే.
0: అవును, సౌత్ ఆఫ్రికాకి 2 వచ్చినాయి, వీళ్ళకి 1 వచ్చింది, మెక్సికోకి 1.
2: నాకేమనిపించిందంటే అప్పుడు రిఫరీ బ్రేక్ డౌన్ వచ్చినప్పుడు ఎల్లో కార్డ్ ఫస్ట్ వేసిడ్ అని.
0: అంటే ఐ మీన్ పెద్దగా రెడ్ కార్డ్ ఇచ్చేంత ఫౌల్ అయితే నాకు కూడా అనిపించలేదు యాక్చువల్లీ.
2: ఫస్ట్ అసలు యాయాకి రెడ్ కార్డ్, అసలు రెడ్ కార్డ్ ఛాన్స్ లేదు, ఎల్లో కార్డ్ కూడా సోషం.
0: అంటే అట్లీస్ట్ యూనో ఫ్లాగ్ ఎండింగ్ లో ఉన్నారేమో మరి గేమ్ అని తెలియదు, బట్ రెఫరీ సమ్ టైమ్స్ యూనో దే మిస్ అవుట్ ఫ్యూ థింగ్స్. బట్ రెడ్ కార్డ్ ఫౌల్స్ అయితే కాదు అవి, బట్ యూనో అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ రికార్డెడ్ ఆన్ దేర్ నేమ్.
2: రికార్డెడ్. సో నాకు దీని గురించి ఒక చిన్న అంటే ఒక సర్వేగా అనిపించేది ఏంటంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఎల్లో కార్డ్స్ రెడ్ కార్డ్స్ కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాయండి కంపేరింగ్ లోకల్ లీగ్స్ తో కంపేర్ చేస్తే.
0: అవునా?
2: దానికి నాకేమనిపిస్తుంది

0: గేమ్ రూల్స్ కూడా యాక్చువల్లీ యూనో దే డోంట్ అలౌ యూనో మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ టు కన్ఫ్రంట్ విత్ ద అంపైర్స్ డెసిషన్ కదా. సో ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు కన్ఫ్రంట్ I mean, they don't, they agree, they don't, most of the time they don't agree, the referees.
1: So, players who kept them up to the point, they were all referring. They were all referring to the decision.
0: మాట్లాడదాం ఇంకా మ్యాచెస్ మున్ముందు చాలా మ్యాచ్లు ఉన్నాయి. ఒక్కొక్క మ్యాచ్ గురించి మనం అయినా
1: ఇప్పటి వరకు అయితే పెద్ద టఫ్ మ్యాచ్ అయితే నాకేం అనిపించలేదు. ఎక్స్పెక్టింగ్ సమ్ టఫ్ మ్యాచ్.
0: ఐ వుడ్ సే డీసెంట్ స్టార్ట్. ఐ వుడెంట్ సే ఇట్స్ ఎక్సైటింగ్ స్టార్ట్ ఆర్ ఎనీథింగ్ బట్ ఇట్స్ డీసెంట్ స్టార్ట్ ఫ్రమ్ బోత్ ద టీమ్స్.
1: డీసెంట్ స్టార్ట్. యునైటెడ్ స్టేట్స్ తర్వాత కెనడా తర్వాత బ్రెజిల్ స్విట్జర్లాండ్ ఇవన్నీ వరుసటి మ్యాచెస్ అండి.
0: యునైటెడ్ స్టేట్స్ ఈ రోజు పరాగ్వే తోటి ఆడుతున్నారు బట్ డెఫినెట్లీ
1: పరాగ్వే తో ఉంది. యునైటెడ్ స్టేట్స్ కూడా ఫేవరెట్ అండి టీమ్ లో. లెట్స్ సీ వి కెన్ ఐ హోప్ ఏమైనా సజెషన్ జరుగుతాయి చూద్దాం.
0: తప్పకుండా విల్ వెయిట్ అండ్ వాచ్. అండ్ డెఫినెట్లీ ఈ రెండు గేమ్స్ ఈ రోజు జరిగే రెండు గేమ్స్ తర్వాత కూడా మనం అనాలిసిస్ చేసుకుందాము. అండ్ యునో దిస్ ఈస్ ఫుట్బాల్ ఫీవర్, ఫీఫా 2026 ఫీవర్ నడుస్తుంది. అవినాష్ గారు ఏమంటారు?
2: నేను నేను ఆడవారి మాటలు అద్దాలు వెళ్ళాలో వెంకటేష్ అండి. యా యా యా
1: స్లైట్ గా డిస్అగ్రీ అని చెప్పాను కదా ఒక విషయం
0: చెప్పండి.
2: ప్లీజ్ ప్లీజ్ గో అండి.
1: నేను పెద్ద సిన్న ఆఫ్టర్ లాంగ్ ఇయర్స్ సెకండ్ థియేటర్ చూసాను నేను.
0: ఓకే
1: సో ఆ సినిమా కమర్షియల్ గా కేవలం కమర్షియల్ గా అంత ఏంటి హీరో ఎలివేషన్ కానీ అలా కాకుండా స్టోరీ వైజ్ ఎస్ కొంత డ్రాగింగ్ ఉన్నామంటే వాస్తవమే. ఈ మధ్య కాలంలో నేను చూసిన ద బెస్ట్ మూవీ.
0: ఓకే ఓకే
1: అంటే ఫీల్ కానీ ఒక అంటే చూసేవాడికి ఎలా ఉంటుందంటే ఏంటి ఒక ప్లేయర్ అంటే మూడు గేమ్లు ఆడేవాడు. అవి హిస్టరీలో ఉన్నాయి. రెండు గేమ్లు ఆడేవాళ్ళు ఉన్నారు, మూడు గేమ్లు ఆడేవాళ్ళు తక్కువ ఉండొచ్చు కానీ అవి జరిగాయి. ఆ ట్రాన్సాక్షన్ ఒక గేమ్ నుంచి ఇంకో భాగం చాలా న్యాచురల్ గా జరిగింది. ఎక్కడ మరీ టూ సినిమాటిక్ గా కానీ ఎక్కడా లేదు. అండ్ ముఖ్యంగా ఒక విషయం అంటే చరణ్ గారు, చరణ్ గారిని రంగస్థలకి ముందు చరణ్ గారితో ఈ మాట చెప్పనే ఉండి కాదు కానీ హీఈస్ ది కంప్లీట్ యాక్టర్.
0: Definitely. Rangasthalam definitely is a complete actor, no doubt on it.
1: CT man. ఈ సినిమా చూసిందంటే నాకు అనిపిస్తుంది
2: చోరో షార్ట్స్ లో అసలు కొన్ని ఏడ్ చేసిన మీతో మాత్రం అసలు ఏంటి చిరంజీవి గారు లైట్ గా ఒక ఒక బార్ దాటినట్టున్నాడు అయినా అనిపించింది నాకు. ఇది కొంచెం
1: చాలా వరకు అనుమానమే లేదు. ఆయన కష్టం అంత అంత సినిమా చూస్తున్నప్పుడు అసలు స్క్రీన్ ప్రెజెన్స్ అంటారు కదా, స్క్రీన్ ప్రెజెన్స్ మొత్తం అలా డామినేట్ చేశాడు.
0: సూపర్ సూపర్. అండ్ యూకే లో ఎలా ఉన్నాయి కలెక్షన్స్?
1: బాగున్నాయండి. చాలా మందికి నా ఫ్రెండ్స్ అందరూ చాలా మందికి నచ్చిన సినిమా. అఫ్ కోర్స్ అంతే సార్ మేబీ కొంచెం ఎడిట్ చేసిన సేమ్ అంత ఇంత అవసరం లేదు కానీ ఎక్కడక్కడ డ్రాయింగ్ అనిపించింది. బట్ ఏమండి ఒక మాట చెప్పడం ఏదో ఒక రోజు రెండు రోజు సినిమా చూసి చెప్పడం ఈజీ కానీ అక్కడ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కొంచెం ఉంటాయి
0: కదా. ఐ మీన్ టు సే నో మనం ఏదో సినిమా చూసి మనం డెఫినెట్లీ వీ విల్ ఎక్స్ప్రెస్ అవర్ ఒపీనియన్, నో డౌట్ ఆన్ ఇట్. బట్ అంత భారీ లెవెల్ భారీ స్కేల్ లో తీసిన సినిమా అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ మూవీ, ఏఆర్ రెహమాన్ సంగీతం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకి అలాంటి ఎలివేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ మీరన్నట్టుగా టాప్ ఆఫ్ సమ్ ఆఫ్ ద యూనో 80-90% ఆఫ్ ద మూవీ పాజిటివ్ టాకే వచ్చేసింది బయట అయితే మాత్రం.
1: ముఖ్యంగా రెహమాన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా కొత్తగా ఉంది. గత సినిమాల్లో కొంత ఆయన మెస్ చేశారు.
0: మోర్ దాన్ స్కోర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుందని చెప్పి టాక్ వచ్చింది మనకి. అవును
1: చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా కొత్తగా ఉంది, చాలా బాగుంది.
0: ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ హర్ష గారు.
1: సారీ అవినాష్ గారు ఒక చిన్న డిసైడ్ చేసినట్టు బట్
2: డెఫినెట్లీ ఐ జస్ట్ వాంట్ టు సీ బికాస్ స్లోలీ స్లోలీ ఎప్పుడు ఏదో పాయింట్ నేను కద్ది అనుకుంటున్నాను. వాంట్ టు సీ ఫ్రమ్ డిఫరెంట్ లెన్స్ ఆల్సో మీ పర్స్పెక్టివ్ అండ్ విన్నోనే ఆగా నేను బేసికల్లీ.
0: డెఫినెట్లీ యూనో ఇప్పుడు అవినాష్ గారు వ్యక్తం చేసింది కూడా వారి పర్సనల్ అభిప్రాయం అంతేగాని అది ఓవరాల్ది కాదు. సేమ్ థింగ్ యూ అండ్ సేమ్ థింగ్
1: కాదు
0: కరెక్ట్
1: విమర్శించినా గానీ ఒక ఏంటి హుందాగా ఉండాలంటారు కదా ఆ విధంగా అవినాష్ గారి అభిప్రాయం
0: కరెక్ట్. ఇందాక మనకి ఆఫ్ ఎయిర్ లో మన ఆత్మీయ శ్రోత కూడా వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇందాక నేను షేర్ చేసుకున్నా కదా జాహ్నవి కపూర్ గారిని కొంచెం ఇంకా యూనో ఎలివేటెడ్

0: లో చూపిస్తే బాగుండేది, సీన్స్ కొంచెం తక్కువ ఉన్నాయని చెప్పి వారి అభిప్రాయం వారు చెప్పారు.
1: ఖచ్చితంగా ఉంటే బాగుండేదేమో, ఎక్కడ స్పోర్ట్స్ ఎక్కడ ఇన్వాల్వ్ చేస్తుంటే బాగుండేది, కనీసం ఆమె కోసం ఒక సెపరేట్ ట్రాక్ అంటే.
0: రైట్ రైట్ రైట్, అదే అన్నారు ఇందాక మన శ్రోత. అండ్ తన కోసం ప్రత్యేకంగా ఒకటి రెండు ట్రాక్స్ పెట్టారు, కానీ ఇంకా కొంచెం యూనో ఉంటే బాగుండేది అని చెప్పి వారు చెప్పారు. బట్ ఇట్స్ ఆల్ అవర్ పర్సనల్ ఒపీనియన్స్. బట్ ఓవరాల్ గా
1: సెకండ్ మూవీ అండి ఇది.
0: యా సో యా తంది కదా మన జాహ్నవి గారు,
1: సెకండ్ మూవీ. సో ఈ రేంజ్ లో హ్యాండిల్ చేసి ఇట్ వాస్ గ్రేట్.
0: దేవరా తర్వాత ఇది సెకండ్ తెలుగు మూవీ. అండ్ దెన్ ఆల్రెడీ
1: దేవరా ఫస్ట్ ఇది ఉప్పెన అండి.
0: బుచ్చిబాబు గారిది ఉప్పెన కదా. డైరెక్టర్ గారిది ఉప్పెన ఫస్ట్ మూవీ. అండ్ దెన్ యూనో జాహ్నవి గారిది సెకండ్ తెలుగు మూవీ స్ట్రైట్.
1: జాహ్నవి కపూర్ ఇస్ ఏ బ్రిలియంట్ యాక్టర్. హిందీ సినిమాలు చాలా చూశాను నేను, చాలా వస్తుంటాయి. షీస్ బ్రిలియంట్ యాక్టర్, జస్ట్ ఏంటి గ్లామర్ గారు మంచి యాక్టర్ కూడా.
0: యాక్ట్రెస్ అవునండి, ఫస్ట్ మూవీ చూసి ఆ
1: విధంగా
0: సినిమా బాగుంటుంది. ఆ సినిమా మంచి
1: అమ్మాయి
0: బాగుంటుంది.
1: థ్యాంక్
0: యూ సో మచ్ అండి. లెట్స్ కీప్ టాకింగ్ అండ్ వీ విల్ ఆల్సో అనలైజ్ ది సాకర్ 2026 వరల్డ్ కప్.
1: సండే అండి మళ్ళీ మీ ప్రోగ్రామ్.
0: యా సండే స్పోర్ట్స్ కాలమ్ లో మళ్ళీ నేను చేస్తాను. బట్ యా విల్ టాక్.
1: థ్యాంక్
0: యూ సో మచ్ హర్ష గారు.
2: థ్యాంక్ యూ హర్ష గారు.
0: All right, that was definitely, you know, cinema abhiprayam cheppali anante multiple views iskuntene baaguntundi antaru.
2: Not definitely US audience andike nachutarandi ante vishayam endante nenu last time kuda cheppa last 4 years lo kuda evaru kuda edano oka point nachaledu ankonde I disagree with you అని చెప్పి చాలా బ్యూటిఫుల్ గా మాట్లాడతారు దాని గురించి. ఒక బ్యూటిఫుల్ డిస్కషన్ జరుగుతుంది తప్పితే అరచుకోటాలు ఇట్లాంటివి ఉండవు.
0: ఇక్కడ ఏంటంటే అది
2: బాగుంటుంది.
0: ఐదర్ అగ్రీ ఆర్ అగ్రీ టు ఏ డిజగ్రీ, ఈ రెండు ఉంటాయి ఇక్కడ. అగ్రీ టు ఏ డిజగ్రీ అంటే మీతో ఏకీభవిస్తూ నా అభిప్రాయం నేను చెప్తా అన్నట్టు దాని అర్థం. అది కొన్ని విషయాలలో అగ్రీ అవుతున్నాను, కొన్ని విషయాలలో డిజగ్రీ అవుతూ, బట్ నా పర్సనల్ ఒపీనియన్ అని చెప్పి అక్కడ నుంచి మనకి యూనో ఎలివేషన్ స్టార్ట్ అవుతుంది వాళ్ల పర్సనల్ అభిప్రాయం. అలా సో అదనమాట విషయం. అండ్ ఓవరాల్ గా పెద్ద సినిమా గురించి మాట్లాడాము అండ్ సాకర్ 2026 వరల్డ్ కప్ ఫీఫా వరల్డ్ కప్ గురించి కూడా. హర్ష గారు ఆల్ ద వే ఫ్రమ్ యునైటెడ్ కింగ్డమ్ అండ్ వారు ఆబ్వియస్లీ యూకే లో ఉన్నారు కాబట్టి ఇంగ్లాండ్ సపోర్ట్ చేస్తున్నారు. అండ్ యాజ్ ఏ ఫ్యాన్ అంటే ఇప్పుడు మైక్ ఇక్కడ ఉన్నా కాబట్టి నేను ఫ్యానిజం నేను చూపించలేను కాబట్టి ఇప్పుడు చెప్పలేను. బట్ యాజ్ ఎ ఫ్యాన్ నా టీం నాకుంది అండ్ అవినాష్ గారి టీం కూడా అవినాష్ గారికి ఉంది. ప్రస్తుతానికి మాత్రం మనం కమర్షియల్ బ్రేక్ కి చాలా దగ్గర డిస్టెన్స్ లో ఉంది. త్రివిక్రమ్ డైలాగ్ బ్రేక్ నుంచి వచ్చిన తర్వాత కలుద్దాం. స్టే ట్యూన్డ్, విల్ బి బ్యాక్.
3: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 9 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
1: Manashanti, mental peace. Masala dosa.
2: Sri Krishna Vilas Kirandi. 70 plus dosa varieties to meeku swagatam palukutondi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina maa menu samsiddham. Sri Krishna Vilas. Experience rich traditions and irresistible flavors. 13215 Main Street Frisco. Call us 469-269-6476.
3: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు పువ్వులు ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్ అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ One name to go? Hareli. Hareli. Bringing the taste of home closer to you.
4: Radio Surabhi Revisit.
5: Giving confessions. A chance to bloom. Sakshi Jewelers.
6: Shalini, Dallas lo jarige functions lo decoration lo abhi jarugutunnayata.
7: Ikkada Vivid Flowers lo undanta ippude telisindi.
8: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi.
9: Law Offices of Janeta.
10: Thank you for being in our journey.
11: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో
12: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే
13: జస్ట్ ఇమాజిన్ మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే నో ఫ్లైట్స్ నో ఫేవర్స్ నో ఫాలో అప్స్ విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ యూపీఐ పేమెంట్స్ షాపింగ్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఎల్డర్ కేర్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్ మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్ ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్ డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
14: కార్యక్రమంలోకి పునఃస్వాగతం శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం ఆర్ యు నాట్ ఫీలింగ్ లైక్ హోమ్ యూ షుడ్ బి ఫీలింగ్ లైక్ హోమ్ దాట్స్ అవర్ న్యూ క్యాప్షన్ అండ్ అమెరికాలో తెలుగు నేస్తం తో పాటు డెఫినెట్లీ యూ షుడ్ బి ఫీలింగ్ లైక్ హోమ్ బికాస్ యునో జాతర తర్వాత వీ ఆర్ కమింగ్ అవుట్ విత్ ఎ న్యూ వైబ్ అండ్ న్యూ రక్తం అన్నమాట నూతన రక్తాన్ని మీ అందరం ఎక్కించుకొని మీ అందరి ముందుకు వచ్చేస్తూ కార్యక్రమాలు ముందుకు అందిస్తూ అండ్ జాతర వైబ్స్ లో ఇంకానే ఉన్నాం ఇంకా అక్కడి నుంచి బయటికి రాలేదు 1 వీక్ అయిందా అని చెప్పి ఆశ్చర్యకరమైన విషయం ఇంకొక 2 రోజులు అయితే 7 రోజులు కంప్లీట్ చేసుకుంటుందండి క్యాన్ యూ బిలీవ్ ఇట్ సచ్ ఎ సక్సెస్ఫుల్ అండ్ వండర్ఫుల్ ఈవెంట్ అండ్ దాని గురించి మనం ఒక సీటీ మారేసుకుందాం అల్లు అర్జున్ గారి పాటలు జస్ట్ ఇవాళ ఫ్రైడే వైబ్స్ లో ఉన్నాం కాబట్టి కొంచెం హై వాల్యూమ్ అండ్ హై పిచ్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను ఎవరికన్నా కొంచెం మార్నింగ్ టైం సాంగ్స్ లేదు అని అనుకుంటే నన్ను మన్నించండి బట్ ఇట్ వాజ్ ఫ్రైడే కాబట్టి ఫ్రైడే వైబ్స్ లో ఉందాం లెట్స్ మేక్ ఎ సిటీ మార్

0: అసలు మామూలు వైబ్ లేదు కదా పాట.
1: ఎస్, నేను ఒక ఈ పాట గురించి, ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ పేర్ల గురించి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ రీసెర్చ్ చేశాను.
0: తప్పకుండా.
1: సో అలకనంద అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఒక రివర్ కి అని చెప్పి అనుకున్నా అనమాట.
0: రైట్.
1: సో బేసిక్ గా అలకనంద గంగా నదికి ఒక ఎక్స్టెన్షన్ లాగా ప్రవహిస్తుంది అక్కడ,
0: అందుకని
1: దానికి అలకనంద అలకనంద అని పేరు, ఒక పేరు. ఇంకొకటి ఏంటంటే కుబేరుడు సిటీ, కుబేరుడు పట్టణం ఏదైతే ఉందో అందులో ప్రవహించినందుకు అలకనంద అనే పేరు వచ్చింది అని చెప్పి. అలగింది నెగిటివ్ వర్డ్స్ లో చూస్తాం కదా.
0: రైట్ రైట్ రైట్.
1: బట్ అలక యాక్చువల్లీ మంచి వర్డ్ అంట.
0: అవునా? ఓ ఇంట్రెస్టింగ్. ఎవరికైనా మన శ్రోతలకు కూడా ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంది పాయింట్. ఇది మన శ్రోతలను కూడా అడుగుదాం.
1: సో
0: ఇంట్రెస్టింగ్ టాపిక్.
1: అండ్ ఇంకోటి ఏంటంటే ఒక ఇంట్రెస్టింగ్ విషయం, ఇప్పుడు అందులో హీరో పేరు బద్రీనాథ్, హీరోయిన్ పేరు అలకనంద.
0: హీరోయిన్ అంటే ఆమె ఎవరు? తమన్నా.
1: తమన్నా క్యారెక్టర్ పేరు అలకనంద.
0: అలకనంద అండ్ ఇతను బద్రీనాథ్, ఆబ్వియస్లీ. అండ్ బద్రీనాథ్ ఇస్ పార్ట్ ఆఫ్ చార్ధామ్, అంతే కదా?
1: ఎస్.
0: చార్ధామ్ విజిట్ చేశారా ఎప్పుడైనా? చార్ధామ్
1: లేదండి, లిస్ట్ లో ఉంది. చార్ధామ్ ట్రెక్ కూడా చేయాలని.
0: ప్రతి ఒక్కళ్ళు భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి లిస్ట్ లో చార్ధామ్ ఉంటుంది. శ్రోతలను అడిగే ప్రశ్న ఏంటంటే, చార్ధామ్ ఏంటివి అసలు? ఆ నాలుగు ధామ్స్ ఏంటివి? ఒకటి బద్రీనాథ్ మనం ఆల్రెడీ చెప్పాము, మిగతా మూడు ధామ్స్ చెప్పండి. 972-636-1966 ఏమంటారు?
1: ఎస్ కాల్ చేసేయండి, మాకు కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి.
0: ఇవ్వండి. చార్ధామ్లలో ఒక ధామ్ గురించి, దాంట్లో ఉన్న పాట గురించి, అందులో ఉన్న హీరో హీరోయిన్స్ గురించి కూడా మాట్లాడాము. మిగతా ధామ్స్ మీరు చెప్పండి. 972-636-1966. ఇంత ఇన్ఫర్మేషన్ ఇచ్చిన మన అవినాష్ గారు ఏదో ఇరగదీస్తారంట. ఇంకో పాటీ నేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్. మీరు మాత్రం సమాధానం చెప్పేయండి.

0: నల్లా ఆపేసి మనం కాలర్ ని ఆన్ ఎయిర్ తీసుకుందాం ఇన్ఫర్మేషన్ కోసం అనుకుంటా. గుడ్ మార్నింగ్ అండి, రేడియో సురభి, మీ పేరు?
1: ఆన్
0: ఎయిర్ ఉన్నారు, చెప్పండి సార్. పర్లేదు, చెప్పండి. అక్షరధామ కాదే, మీరు ఆలోచిస్తుండీ, ఈ పాట నేను ప్లే చేసేస్తా ఇలాపు. మీరు సరైన సమాధానం చెప్తారని నేను ఆన్ ఎయిర్
1: తీసుకున్నా.
0: అట్లయితే నేను పాట మొదటి నుంచి మళ్ళీ ప్లే చేయాల్సి వస్తుంది. మరి మళ్ళీ ఆలోచించి సరైన సమాధానం చెప్పండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. అవినాష్ గారు, మీకోసం ఇరగదీసే పాట వేస్తుంటే ఈయన ఇరగదీసి ఆన్సర్ ఇచ్చారు.
2: మరి మరి ఫ్లోని బ్రేక్ చేద్దాం, ఇరగదీసేద్దాం.
0: 100% ఈసారి బ్రేక్ చేసే సమస్య లేదు, పాట మొత్తం మీ అందరి కోసం.

0: Tutti raga, noi raghe raga.
1: వాడే సాంగ్ మంచి హై పిచ్ బీట్ ఉన్న పాట అవినాష్ గారు.
2: ఇలా ఇలాంటి పాటలు తెలుగులో పాడాలంటే ఫీమేల్ సింగర్ అయితే మైండ్ బై డిఫాల్ట్ కి ఇద్దరు పేర్లు వస్తాను నాకు మైండ్ లో, ఒకటి గీతా మాధురి గారు, ఇంకోటి శ్రవణ్ భార్గవ్ గారు.
1: శ్రవణ్
2: అలాగే తెలుగు తెలుగు మెయిన్ అయితే మాత్రం డెఫినెట్లీ ఓన్లీ వన్ రాహుల్ సిప్లిగంజ్.
1: 100% నో డౌట్ అబౌట్ ఇట్. ఐ మీన్ మేల్ ప్లేబ్యాక్ సింగింగ్ లో రాహుల్ సిప్లిగంజ్ హై స్పీచ్ ఉన్న వాయిస్, హై రేంజ్ ఉన్న వాయిస్ ని ఒక రేంజ్ లోకి తీసుకెళ్లారు. అండ్ ఈ పాటతో పాటు నాకు రంగస్థలం సినిమాలో ఆ పాట ఎంత ఇష్టం అంటే ఎన్నిసార్లు అయినా వినగలుగుతా అండి. రంగారంగా రంగస్థలం,
2: బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. అంటే అంటే ఇప్పుడు మాస్ వాయిస్ ఉన్నప్పుడు జనరల్లీ ఇట్లాంటి మాస్ బీట్లే అని అనుకుంటాం, బట్ హీ కెన్ ఆల్సో సింగ్ బ్యూటిఫుల్ మెలడీస్ కూడా. అసలు ఇంకొక పాట ఉంటుంది మనం ఈరోజు యాక్చువల్లీ డిస్కవర్ చేయొచ్చు, కూడా వినొచ్చు. యాక్చువల్లీ మేం ఫేమస్ సినిమా, మేం ఫేమస్ అని ఒక సినిమా ఉంది, అందులో అయ్యో అని ఒక సాంగ్ ఉంటుంది అనమాట.
1: నేను ఫేమస్ కదా, అది చాలా హిట్ అయింది, మంచి ఆల్బమ్ ఉంది అది. నేను చాలా మంది అడుగుతుంటారు ఆల్బమ్ నుంచి సాంగ్స్.
2: ఎస్ అయ్యో అని చెప్పి ఆ సాంగ్ మీరు ఉంటే కాన్సిక్వెన్స్ లో ఈ హిట్ కూడా ఉంది. ఇలాంటి బ్యూటిఫుల్ మెలడీస్ కూడా పాడారని ఒకసారి లైట్ గా అలా ఎవేకనింగ్ అవుతుంది అనమాట.
1: యా సో అది మనం బ్రేక్ తర్వాత 9:30 తర్వాత ప్లే చేద్దాం ఆ పాట, నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను. బట్ ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఇందాక మనం అడిగిన ప్రశ్నకి ఆఫ్ ఎయిర్ లో నాకు ఆన్సర్స్ వచ్చేసాయి. సో చార్ధామ్ ఏంటిదంటే బద్రీనాథ్, గంగోత్రి యమునోత్రి అండ్ కేదార్నాథ్.
2: రెండు సినిమాల మీద అల్లర్జీ గా సినిమాలు చేయలేదంటే
1: యా సో కేదార్నాథ్ మీద, యమునోత్రి మీద చేయలేదు, కానీ ఇంకొక చిత్రం మీద అయితే ఖచ్చితంగా చేశారు. అదే చిత్రం మన శ్రోతలను అడుగుదాం. చార్ధామ్ లో రెండు సినిమాలకు మన అల్లు అర్జున్ గారు యాక్టింగ్ చేశారు, ఒకటి బద్రీనాథ్ నేను ప్లే చేశా. ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ కూడా మనం ప్లే చేద్దామా ఇంకొక సినిమా నుంచి?
2: ఎస్ ప్లే చేసాం.
1: ఏ పాట ఇష్టం మీకు చెప్పండి.
2: నాకు బన్నీ గారు అల్లు అర్జున్ గారి సినిమాల్లో ఫేవరెట్ అయితే మాత్రం నేను చెప్పాను ఇందాక ఇద్దరు అమ్మాయిలతో ఆ రన్ రన్ అన్న సాంగ్ ఉంటుంది, మంచి ర్యాప్ స్టైల్ ఉంటుంది, బాగుంటుంది.
1: ఓకే సో ఆ పాట ఇప్పుడు మనం లైన్అప్ చేసేసి ప్లే చేసేద్దాం. అండ్ దేవిశ్రీ ప్రసాద్ గారి మ్యూజిక్ మామూలుగా ఉండదు అనమాట.

0: వావ్, రన్ రన్ ఫ్రమ్ ఇద్దరు అమ్మాయిలతో. అండ్ ఇదే ఊప్ మీద మన వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ మీద ఏదో రన్నుల పరుగులు పారించారంట.
1: క్రికెట్ న్యూస్ అయితే మీరే చెప్పాలండి.
0: ఆఫ్ఘనిస్తాన్ మీద హైయెస్ట్ యునో విక్టరీ, అంటే హైయెస్ట్ ఇన్నింగ్స్ అండ్ విక్టరీ తోటి మన ఇండియా టీం గెలిచారు మన టెస్ట్ మ్యాచ్ లో. అండ్ ఇంకా ఆ టెస్ట్ మ్యాచ్ లో శుభ్మన్ గిల్ సెంచరీతో పాటు ఇంకా ఇద్దరు ముగ్గురు సెంచరీలు కూడా చేశారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మానవ్ సుతర్స్ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఫస్ట్ ఇన్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్. కమర్షియల్ బ్రేక్ తర్వాత మరిన్ని పాటలు విందాం. స్టే ట్యూన్.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: Hi everyone, this is Koti, Music Director, Surabhi Radio. 4th anniversary jarupukuna sandarbhanga, my best wishes to Surabhi Radio and entire crew. Naakunu Surabhi ki unna sambandham entante, many times na night songs eppudu play chestu audience ni urutulovistu eppudu aananda padustunna Surabhi Radio, naaku chaala chaala santosham. ఈ రోజు 4th ఇయర్ ఆనివర్సరీ చేసుకో, చాలా చాలా చాలా ఆనందంగా ఉంది. నాకు ఇష్టమైన పాట ఏంటి అని అడిగారు ఆవిడ. సో నాకు నచ్చిన పాట ఒకటి రెండు కాదు, ఇమీడియట్ స్పాంటేనియస్ గా చెప్పాలంటే ప్రియ రాగానే గుండెలోన పొంగుతున్న ఈ వేళ. థ్యాంక్ యూ, ఆల్ ది వెరీ బెస్ట్ వన్స్ అగైన్, మై లవ్లీ సురవి రేడియో, లవ్ యూ ఆల్, టేక్ కేర్, గాడ్ బ్లెస్ యూ.

0: కార్యక్రమంలోకి పునఃస్వాగతం. శ్రోతలు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అవినాష్ గారు హలో.
1: ఎస్ మరి ఇందాక నేను
0: అయితే
1: ఎదురు చూస్తున్నా,
0: ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒకళ్ళు కనిపిస్తున్నారు. వారెవరు?
1: నాకు స్క్రీన్ మీద ఒకళ్ళు కనిపిస్తున్నారా?
0: మీరు స్క్రీన్ చూడగలుగుతున్నారా?
1: లేదండి.
0: ఓకే, సో మీకు అది ఓకే, మీకు లేదనుకుంటా వ్యూ.
1: అతను విరాట్ కోహ్లీ.
0: ఏం చేస్తున్నాడు ఆయన?
1: స్పిన్ మాయాజాలం చేస్తున్నాడు.
0: వారికి ఒక ఫార్మాట్ లో తను బౌల్ చేసిన మొట్టమొదటి డెలివరీలోనే వికెట్ వచ్చిందంట. అసలు విరాట్ కోహ్లీ బౌలింగ్ ఏంటి, దాంట్లో ఫస్ట్ ఫస్ట్ బాల్ కే వికెట్ ఏంటి?
1: అదంతే అంటే మొన్న హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో కూడా అదేంటి, ట్రావెల్స్ వచ్చారు బౌలింగ్ వేసి వికెట్ తీయించారు.
0: వికెట్ తీయించారు, అలా జరుగుతుంటాయి క్రికెట్ లో. అలాంటి అన్ని జరిగినాయి. మొన్న కూడా ఇండియా ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్ లో మానవ్ సుతర్ వేసిన మొట్టమొదటి బాల్ లోనే వికెట్ తీసుకున్నాడు అనమాట. అది కాంటెక్స్ట్.
1: మానవ్ సుతర్ గురించి బాగా ఎలివేషన్ ఇస్తారు ఏంటండి, వాట్ ఈస్ అరౌండ్ హిమ్ కొంచెం చెప్పండి.
0: వెరీ గుడ్ బౌలర్ అంటే డొమెస్టిక్ క్రికెట్ లో చాలా యూనో వికెట్ల పరంపర కొనసాగుతుంది అతనికి. అండ్ ఇమీడియట్లీ హీ గాట్ ఏ కాల్ అప్ ఇన్ ద టెస్ట్ మ్యాచ్ అగేనెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. అండ్ మొన్న జరిగిన మ్యాచ్ లో తను 9 వికెట్లు తీసుకున్నాడు మొత్తం ఓవరాల్ మ్యాచ్ లో. తీసుకోవడం కాకుండా బ్యాటింగ్ లో కూడా ఫస్ట్ ఇన్నింగ్స్ లో 30 రన్స్ స్కోర్ చేశాడు బ్యాటింగ్ లో.
1: మైండ్ బ్లోయింగ్.
0: యా, సో యూనో మంచి పర్ఫార్మెన్స్ చూపించి, ఆల్రౌండ్ గా ఓవరాల్ పర్ఫార్మెన్స్ చూపించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా గెలుచుకున్నాడు మానవ్ సుతర్.
1: మైండ్ బ్లోయింగ్. సో హీ ఇస్ వర్త్ ఆల్ ది ఎక్స్‌పెక్టేషన్స్ అయితే.
0: Yes, only 7 bowlers from India who took wicket of their first ball అన్నమాట. దాంట్లో విరాట్ కోహ్లీ ఒకరు. అండ్ యూనో లాంగ్ టైమ్ బ్యాక్ ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ క్రికెట్ లో నీలేష్ కుల్కర్ని తీసుకున్నాడు. దాని తర్వాత మళ్ళీ ఈ రోజు మొన్న మానవ్ సుతర్. ఇద్దరు కూడా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్. యాదృచ్ఛికంగా డిఫరెంట్ వైబ్ ఉంటుంది లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ అంటే. సో అది కాంటెక్స్ట్. అండ్ ఇండియా హెస్ రిజిస్టర్డ్ దేర్ హైయెస్ట్ రన్ విక్టరీ ఆన్ ఇన్ ఏ టెస్ట్ మ్యాచ్ క్రికెట్ అగెనెస్ట్ ఆఫ్ఘనిస్తాన్. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మ్యాచ్ మనకి డబ్ల్యూటీసీ సైకిల్ లో లేదు, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ ఈజ్ అ టెస్ట్ టీమ్ బట్ నాట్ ఇన్ డబ్ల్యూటీసీ యూనో ఫార్మాట్. అది విషయం. ఆల్ రైట్, సో ఆ ఇన్ఫర్మేషన్ తోటి మనం నెక్స్ట్ పాటలోకి వెళ్ళిపోదాం. ఈ పాట పుష్ప నుంచి వచ్చింది. పుష్ప 1 బాగుంటుందా 2 బాగుంటుందా మీ ఉద్దేశంలో?
1: పుష్ప 1 నే అండి నాకు.
0: ఓకే, అంటే మేజర్ డిఫరెన్స్
1: అంటే బేసిక్ గా పుష్ప 1 ఒక కథ చెప్తున్నట్టు ఉంటుంది, పుష్ప 2 సీక్వెన్స్ సీక్వెన్స్ సీక్వెన్స్ లా ఉంటుంది
0: అన్నమాట. అచ్చా అచ్చా, ఓకే. పుష్ప 2 సినిమా నుంచి ఒక పాట మనం వినిపిద్దాం. ఈ పాటలో మీనింగ్ బాగుంటుంది. ఈ పాట మనకి వినంగానే ఫస్ట్ లో ఎక్కదు గానీ మీనింగ్ చాలా బాగుంటుంది. ఇద్దరు భార్యాభర్తల మధ్యలో జరిగే రొమాన్స్ ఉంటుందండి ఈ పాట. ఇప్పుడు మనం వినేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్.

ఆల్ రైట్, పుష్ప 2 సినిమా నుంచి మనం విన్న ఆ పాట. సరే, కార్యక్రమంలో ఇంకా 20 మినిట్స్ సమయం మిగిలిందండి. అవినాష్ గారు చెప్పండి, ఇంకేం మాట్లాడదాం మనం?

0: ఆల్ రైట్. సో అవినాష్ గారు, మనకి కొత్త సినిమా అప్డేట్స్ కూడా ఇచ్చేసేయండి.
1: అసలు మామూలు అప్డేట్ కాదు ఇది. మహేష్ బాబు గారు ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఈజ్ అగైన్ ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్ మేజర్ తర్వాత. అండ్ మేజర్ సినిమా అందించిన వాళ్ళు అందగన్ శరత్, వాళ్ళు దే ప్రొడ్యూసింగ్ అ ఫిల్మ్. అండ్ రీసెంట్ గా కాని సినిమా ప్రొడ్యూస్ చేస్తున్న చిన్నవాసుదేవ్ రెడ్డి గారు కూడా కలిపి ప్రొడ్యూస్ చేస్తున్న ఫిలిం. అండ్ మహాగారి నెక్స్ట్ ఫిలిం విత్ సత్యదేవ్. సో ఆ సినిమా పేరు రావ్ బహదూర్. టీజర్ చూసినప్పుడు నాకైతే ఒక ఇప్పటిదాకా అంటే వాళ్ళు వాడిన ట్యాగ్ లైన్ ఏంటంటే 52 Fridays కన్నా ఈ ఫ్రైడే చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది అని చెప్పారు. ట్యాగ్ లైన్ చెప్పారు లిటరల్లీ ఒక చందమామ కథలాగా, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ అయితే డెఫినెట్లీ ఇస్తుంది అనేది అయితే క్లారిటీ వచ్చింది నాకైతే.
0: సూపర్ సూపర్ వండర్ఫుల్. అండ్ రావ్ బహదూర్ కు సంబంధించిన టీజర్ ఇప్పుడు మనం ట్రైలర్
1: నాట్ ఈవెన్ ఏ టీజర్ అన్నారు దాని పేరు.
0: Not even a teaser. Okay, so let's play this and we will listen to this. Let's see.
1: Yes.

0: చచ్చిపోయి ఏంటని వాళ్ళ ఖర్చు ఉంటుంది.
1: నీకు సంస్కృతి చెప్పాను అతను 4 నెలలకి నీకు బతకదండి. నా లైఫ్ లో లివర్ క్యాన్సర్ ఫైనల్ స్టేజ్ లో ఎన్నాళ్ళు బతికిన వ్యక్తిని చూడలేదు.
2: ఏం చేయలేమంటారా డాక్టర్?

0: ఓకే, అర్థమైంది. నా పేరు రామప్ప.
1: నా పేరు రేణుక. రావ్ బహదూర్ అంటే అర్థం తెలుసు కదా మీకు. రామ్ అంటే ప్రిన్స్, బహదూర్ అంటే బ్రేవ్, రావ్ బహదూర్ అంటే ధైర్యం గల యువరాజు అని అర్థం.
2: భయాలు భ్రమలు ఊహలతో విలవిల్లాడిపోతూ ఉంటాడు ఆయన. అసలు నీకు అనుమానం ఎందుకు
3: వచ్చాడు?
4: అప్పకే పిచ్చి బాగా ముదిరిపోయాడు అది.
5: ఏంటి అప్పుడప్పుడు స్ప్రాత్ తప్పి పడిపోతున్నారంట అని అడిగితే నేనంతే సాయిబాబా యేసుక్రీస్తు లాగా అప్పుడప్పుడు యోగ నిద్రలోకి వెళ్ళొస్తుంటా అని చెప్పారు మీ ఫ్రెండ్.
3: సంవత్సరం నాలుగు వేల వస్తానని చెప్పారు.

0: కత్తియాలు అంటే రెండు భాగాలు కత్తియాలు తెలుసా, కనీసం రెండు భాగాలుగా. నేను ఇంకా ఎలా బ్రతుకున్నాననే కదా మీ అందరు అనుమానము.
1: ఆ చిట్కా ఏంటో మాకు నేర్పించండి సార్, మేము పాటిస్తాం.
0: అది ఒకరి నేర్తే వచ్చేది కాదు.
1: మరి
0: జీవితం సంకనాకి పోయినప్పుడు ఆటోమేటిక్ గా ఆసక్తులు సిద్ధిస్తాయి.
1: దట్స్ సో ఫనీ.
0: నో, ఐ యామ్ సీరియస్.
2: ఆల్ రైట్, దట్ వాజ్ రావు బహదూర్ ట్రైలర్ ఆర్ టీజర్ వాట్ ఎవర్.
3: జస్ట్ టీజర్, ఒక్కొక్క పేరు పెడుతున్నారు, అలా రకరకాలుగా ఉందన్నమాట. అది సంగతి
2: రైట్. సో మనకి అది తెలుగు, బట్ ఐ మీన్ హాలీవుడ్ లో కూడా స్టీవెన్ స్పీల్బర్గ్ గారి మూవీ ఒకటి రిలీజ్ అవుతుందా?
3: ఎస్, ఆయన ఎట్ ద ఏజ్ ఆఫ్ 79 హీస్ రిలీజింగ్ అ ఫిల్మ్.
2: వావ్, ఓకే. సో ఆ సినిమా పేరేంటి?
3: ఆ సినిమా పేరు డిస్క్లోజర్ డే. సో ఈ వారం ఇద్దరు లెజెండ్స్ థియేటర్ లో ఉన్నారు, ఒకళ్ళు స్టీవెన్ స్పీల్బర్గ్, ఇంకొకటి మన సంగీతం శ్రీనివాసరావు గారు.
2: సంగీతం శ్రీనివాసరావు గారు అండ్ ఆల్సో స్టీవెన్ స్పీల్బర్గ్ కూడా మనకి థియేటర్స్ లో ఉన్నారు. అండ్ వారు అందించబోయే ఈ సినిమా గురించి ఇప్పుడు మనం ఒక ట్రైలర్ వినేద్దాం. లెట్స్ లిసన్ టు దిస్.
4: I am much more inclined now than I was when I made Close Encounters to really believe that we're not the only intelligent civilization in the universe.
5: What did you steal?
4: Secrets. People have a right to know the truth. This is a story about us. All of us.
5: Good morning, Kansas City.
4: Up against the most extraordinary event in human history.
5: What's happening to me? I'm frightened out of my wits.
4: You don't need to be. You have someone else.
5: Daniel Keller.
4: Who is this?
5: Do not go back to the house. They found you. I don't know who you are, but they're gonna kill you.
6: The human race cannot accept what we know. We need to stop him. Anyway, we can.
4: What am I doing? This 79-year cover-up of the truth has to end.
7: We're interrupting our coverage.
4: How will disclosure change us? I believe for the better. It will remind us of our capacity for empathy. And that there is something bigger out there than just ourselves.
8: The only way to know your purpose is to go back to where it all began.
9: I know you.
5: I know you too. What happened to us?
4: I used to say to myself, wouldn't it be wonderful if all of this turned out to be true? I'm now thinking, wouldn't it be wonderful for people to know
9: they're coming?

0: Disclosure Day.
1: All right. The caption in itself says, let's go today. Evander.
2: ఎస్ డెఫినెట్లీ వెళ్ళండి, ఎంజాయ్ చేయండి. అండ్ సంగీతం శ్రీనివాసరావు గారు 61 సినిమా కూడా రిలీజ్ అవుతుంది. హీ రిలీజ్ దిస్ ఫిలిం అట్ ద ఏజ్ ఆఫ్ 94.
1: ఎట్ ద ఏజ్ ఆఫ్ 94, కెన్ వి బిలీవ్ ఇట్? ఆదిత్య 369 అప్పుడెప్పుడో చిన్నప్పుడు నుంచి మనం ఇప్పటిదాకా మనం సంగీతం శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడుతూనే ఉన్నాం. అండ్ రావు బహదూర్ సినిమా కూడా వారు రిలీజ్ చేయబోతున్నారు. అందరం వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేద్దాం. ప్రస్తుతానికి మాత్రం సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ DFW మార్నింగ్ వైబ్స్ అండ్ ఈ కార్యక్రమాన్ని అంజనా గారికి అందిస్తూ నేను నాతో పాటు అవినాష్ కూడా సైన్ ఆఫ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్ టుడే. అవినాష్ గారు గుడ్ బై చెప్పండి ఒకసారి.
2: ఎస్, ఫ్రైడే ఫ్రైడే ఇచ్చి పడేయండి, మండే మేము వస్తాము. మామూలు ఎనర్జీ ఇవ్వము, ఈ గ్యాప్ ఎంటర్టైన్మెంట్ బాగా ఉండాలి. మండే బ్రూస్ వస్తే మేము వచ్చి తొలగించేస్తాం.
1: 100% సైనింగ్ ఆఫ్ గిరి, రామరాజు అండ్ అవినాష్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే Mariyada, and best of all, it avoids complaints.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. They say a way to a person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడా.
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్. Handle it Swadeshi way.
3: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mount, South Lake and many more.
6: Mr. Avinash, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
7: Guilty, Your Honor. Guilty of good taste.
6: Yes.
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని. ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
2: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine-in, take-out or delivery.
6: What is this address again?
2: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.

మధురం మధురం గానం మధురం మనసు కూడా మధురం ఏమంటారు. వెల్కమ్ టు ఫిల్మీ ఫ్రైడేస్. నేను మీ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతని. నా పేరు అంజన. ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM ఫిల్మీ ఫ్రైడేస్ అంటూ మీతో చాలా చాలా మాట్లాడుతూ ఉంటాను. మన గురించి మాట్లాడుకుంటాం, ఫిల్మ్ కి సంబంధించి సెలబ్రిటీస్ గురించి మాట్లాడుకుంటాం. తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ ఏ భాషని వదలనండి, చక్కగా అన్ని విషయాలు మనం చాలా సేపు 3 అవర్స్ పాటు సరదాగా షేర్ చేసుకుంటూ ఉంటాం. సో ఇవాళ మరి కార్యక్రమంలో నేను మంచి మంచి పాటలను అయితే లైనప్ చేసి తీసుకొచ్చేసాను. కొత్త పాత సమ్మేళనంగా నాకు వెళ్ళడం చాలా ఇష్టము, అది మీకు అందరికీ తెలుసు. సో తెలియకుండా డిఫాల్ట్ మధ్యలో అలా ఒక పాత తరం పాట కూడా వినిపిస్తాను. సో దట్ ఇందాకే చెప్పాను కదా, గానం మధురం. ప్రతి పాట మధురం అండి. ఆ మధురాన్ని ఆస్వాదించాలంటే మరీ మరీ వినాలి అంతే కదా. బట్ మీరు, యు ఆర్ ద బాస్, వింటున్న శ్రోతలు ఎవరన్నా ఇది మాకు ఇప్పుడు సాంగ్ రిక్వెస్ట్ అనాలే కానీ మీరు కాల్ చేసి చెప్పండి, వెంటనే ఆ పాట నేను సిద్ధం చేసేస్తాను. వన్స్ అగైన్ మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన, ఆల్ ద వే టిల్ 1 PM. సో స్టే ట్యూన్, స్టే కనెక్టెడ్, స్టే ఫోకస్డ్. హ్యాపీ ఫ్రైడే వింటున్న లిజనర్స్ అందరికి, వెరీ వెరీ వెరీ వెరీ హ్యాపీ ఫ్రైడే. విష్ యూ అ బ్యూటిఫుల్ డే టుడే.

అదండి, బ్యాక్ టు బ్యాక్ మంచి మంచి పాటలు వినేసామని నేను అనుకుంటున్నాను. ఫ్రైడే మార్నింగ్ ఎలా ఉంటుందంటే, అమ్మయ్యా అసలు ఈ వారం అంతా అనుకున్న విధంగా సూపర్ గా గడిచింది, హ్యాపీ అన్నట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది కదా. ఆల్మోస్ట్ విల్ కన్సిడర్ అస్ ఫ్రైడేని మనము ఈ నాలుగు రోజుల ప్యాకేజ్ తో పాటు కలిపేస్తామేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. అంటే గడిచిన నాలుగు రోజులు వీ నో మండే ట్యూస్డే వెనస్డే థర్స్డే చాలా కష్టపడి ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని ఒక పద్ధతిగా ఒక సిస్టమేటిక్ గా అనుకున్నవన్నీ చేసి ఇంట బయట మనకు కావాల్సిన విధంగా మనం దాన్ని హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఫ్రైడే యూ ఫీల్ లైక్ ఆల్మోస్ట్ యూ హవ్ డన్ ఇట్ కదా, అలా ఉంటుందండి. దట్స్ ద కాన్ఫిడెన్స్, మనందరికి అదే కదా ముందుకు తీసుకెళ్లే ఒక గొప్ప విషయం. ఎస్, ఇవాల్టి రోజుని కూడా ఈ నాలుగు రోజుల్లాగా సక్సెస్ఫుల్ గా మనం ముగించేస్తాము అనే కాన్ఫిడెన్స్ తో ఫ్రైడే అనగానే ఒక ఫ్రెష్ ఎనర్జీతో ఒక హ్యాపీనెస్ తో మొదలు పెడతారు అని నేను అంటున్నాను. మీరేమంటారు? నాకు యాక్చువల్లీ రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ అనిపిస్తోందంటే ఈ మధ్య కాలంలో, ఫర్ సమ్ రీజన్ ఐ డోంట్ నో, కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి నేను ఎలా ఫీల్ అవుతున్నానంటే, ఎనీ టైమ్ ఆఫ్ ద డే, పొద్దున వెళ్ళండి 7, 8, 9, 10 మధ్యాహ్నం 1 గంటకి 10 ఏ టైం కి వెళ్ళినా నాకు, ఎస్పెషలీ ఫ్రిస్కో టు లూయిస్విల్ ఈ డైరెక్షన్స్ ఎక్కువగా యూజువల్ గా అయితే ఇదివరకు ఒక పర్టికులర్ టైమింగ్స్ లో వచ్చేదాన్ని, ఈ మధ్య పని పడి డిఫరెంట్ టైమింగ్స్ లో వస్తున్నాడు వల్ల ఐ ఫీల్ దట్ ఎస్ఆర్టీ మీద కానీ ఎక్కడ కానీ ఇనఫ్ ట్రాఫిక్, ఫలానా టైమ్ ఆఫ్ ద డే లో తక్కువ ట్రాఫిక్ ఉంది రోడ్డు మీద అని నాకు ఏమాత్రం అనిపించట్లేదండి. నాకేనా, మీకు కూడా అలాగే అనిపిస్తోందా? డూ యూ ఫీల్ ఎనీ డిఫరెన్స్? ఇట్స్ గుడ్. అందరూ తమ తమ పనుల మీద అలా వెళ్తూ ఉంటే అసలు ప్రపంచమంతా యాక్టివ్ గా ఉంటే బాగుంటుంది. నేను ఎప్పుడు అలా ఫీల్ అవుతాను. ఎనీవేస్, మీరు మీ పనుల్లో అలా అలా బిజీ బిజీగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. మీ ఎంటర్టైన్మెంట్, మీకు కావాల్సిన రేడియో నేస్తం మేమున్నాం కాబట్టి మీకు ఎటువంటి పాటలు వినాలనుంది, హూఇస్ యువర్ ఫేవరెట్ హీరో, ఫేవరెట్ హీరోయిన్, లేటెస్ట్ లూప్ లో మీరు వింటున్న పాటలు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, డూ కాల్ అస్ అండ్ టెల్ అస్. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. ఫిల్మీ ఫ్రైడేస్ లో ఇలా ఉండదు కదా, చాలా ఫిల్మీ ముచ్చట్లుంటాయి, అవి కూడా మాట్లాడతాను ఆఫ్టర్ దిస్ సాంగ్.

చిరంజీవి గారి మూవీ అంటే ఆ జోష్ వేరు. మరి ఆ పాట వింటే మన ఫ్రైడే కూడా ఫుల్ జోష్ లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ ఏంటండి, ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, 10 గంటలు దాటేసింది ఉదయం. ఇంకొక 4 గంటలు ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పీపుల్ దిల్ వైండ్ ఆఫ్ దర్ ఫ్రైడే అని నేను అనుకుంటున్నాను. ఎందుకో అలా అనుకుంటున్నాను అంతే. మరి సరే, నేను చాలా ఉత్సాహంగానే ఉన్నాను, బట్ సమ్ వాట్ ఐ ఫెల్ లైక్ నో ఐ మిస్డ్ యూ ఆల్ సో మచ్. ఒక్క సండే రోజు నేను ప్రోగ్రామ్ చేయలేదండి, అంతే. ఎంత ఫీల్ అయిపోతున్నారంటే అయ్యో ఏంటి ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ప్రోగ్రామ్ చేస్తున్నాను అని. బట్ అట్ ద సేమ్ టైం సండే రోజు నేను మీ అందరినీ కలుసుకున్నాను కూడా కదా మన రేడియో సురభి జాతరలో. సో ఆఫ్టర్ జాతర ఇవాళే కదా నేను మీ అందరినీ ఇలా ఆన్ ఎయిర్ కలవడం. సో డెఫినెట్ గా కాసేపు కొన్ని నిమిషాలు మన జాతర యొక్క సక్సెస్ విషయాల గురించి కేటాయిద్దామంటారు. ఏమంటారు, మీలో ఎంత మంది మన జాతరకి వచ్చారు, మీలో ఎంత మంది ఎంజాయ్ చేశారు బాగా, అండ్ ఎంతమంది మిస్ అయ్యారు, డిడ్ యు మిస్ దిస్ టైమ్, అదనమాట. ఒకవేళ మీరు వచ్చి ఉంటే వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ థింగ్ దట్ యు డిడ్, అండ్ మీ ఇష్టమైన ఆర్జెస్ ని మీరు కలిసారా, కలవగలిగారా, వాళ్ళతో మాట్లాడారా, ఫోటోలు దిగారా. అఫ్ కోర్స్ ఇంకా ఎంటర్టైన్మెంట్ కైతే అన్డౌటెడ్లీ కావాల్సినంత ఉంది. ఆన్ స్టేజ్ ఉంది, అటు చుట్టుపక్కల కూడా మనకి కావాల్సిన యాక్టివిటీస్ ఉన్నాయి. అక్కడ కళ్యాణంతో మొదలు పెట్టుకుని మనం అంతా ఫుల్ డే అసలు నాన్ స్టాప్ ఊపిరాడనంత హడావిడిగా గడిచింది. నేనైతే అఫ్ కోర్స్ అక్కడ అందరినీ కలిశాను, బట్ డెఫినెట్ గా కొంతమందిని కలవడం కుదరలేదు. సో మై అపాలజీస్. ఒకవేళ ఎవరన్నా మీరు కలుద్దామని ప్లాన్ చేసి వచ్చి కలవలేకపోయి ఉంటే, బట్ ఆల్వేస్ ఆల్వేస్ వీఆర్ హియర్, యూ కెన్ కమ్ అండ్ మీట్ us.

0: అనగనగా ఓ అమ్మాయి చిత్రం నుంచి ఈ పాట. సరే, చక్కటి నవ్వుకి చక్కటి ఫాలోవర్స్ కూడా కావాలి. సో మీ డెంటల్ హెల్త్ గురించి ఆలోచిస్తుంటే కనుక ఇప్పుడు కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రేస్ ఓన్లీ ఎట్ $49. మీ స్మైల్ ని హెల్తీగా ఉంచుకోవడానికి ఈ స్పెషల్ ఆఫర్ మిస్ అవ్వకండి. మరి ఎవరు ఎక్కడ అంటే మనకి చాలా చాలా చాలా సుపరిచితమైన వారు డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. దే ఆర్ ఎట్ 3234 ఫారెస్ట్ లేన్, డాలస్, టెక్సాస్. మీరు కాల్ చేయాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే 972-484-5400. నెంబర్ మరొక్కసారి 972-484-5400. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. ఎస్, టైమ్ ఫర్ ఎ షార్ట్ కమర్షియల్ బ్రేక్. తిరిగి కలుసుకున్నాక మనము ఫిల్మీ ఫ్రైడేస్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇవాళ కాన్సెప్ట్ ఏంటి, నేను ఏమనుకున్నాను, ఏ విషయంగా మాట్లాడాలనుకుంటున్నాను అనేది ఆఫ్టర్ ద బ్రేక్ కలిసినప్పుడు తప్పకుండా చెప్తాను. బట్ ఈలోగా మీ రిక్వెస్ట్ పాట ఏదున్నా కాల్ చేసి చెప్పండి. మా స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజనా, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సో టైమ్ ఫర్ ఏ షార్ట్ కమర్షియల్ బ్రేక్. క్యాచ్ యూ సూన్.
1: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
2: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
1: ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
3: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Babachi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
1: What is this address again?
3: Babachi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babachicaters.com.
4: Radio Surabhi Revisit.
5: Hey, in the morning, when we have breakfast, we have a little bit of lotta. We have a whole shakahara restaurant. We have an Anand Bhavan.
6: Shiva, Iran Chai and Chaurastani. The first ever Desi drive-thru in America. Chaurastani.
4: Thank you for being in our journey.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ విత్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: Kavintalaki, Kerintalaki. Kerof address, Radio Surabhi.
11: Radio Surabhi, KDXX, 107.9 FM, HD3, Louisville, Texas. America lo telugunestam.
12: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
13: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
14: Sure. How many people are we expecting?
13: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
14: Idi office party a leka jatra?
13: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.

శాకుంతలం చిత్రం నుంచి. ఈ పాట కొంచెం డిఫరెంట్ గా అనిపించి భలే బాగుంటుంది. చాలా సార్లు నేను నా షోలోనే వినిపించడం జరిగింది. ఎనీవేస్, మీకు ఎటువంటి పాటలు రిక్వెస్ట్ ఉంది రైట్ నౌ, మీరు ఎటువంటి పాటలు వినాలనుకుంటున్నారు అనేది మీ చాయిస్. సో మీ చాయిస్ ని మాతో షేర్ చేసుకోండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. అయితే ఫిల్మీ ఫ్రైడేస్ లో ఇవాళ మనం ఏం చేస్తాము అనే విషయం చెప్తానని చెప్పాను కదా, జస్ట్ ఒకసారి చెప్పేసి దెన్ వీ కెన్ డూ, అంటే అది కూడా స్టార్ట్ చేస్తాను. అండ్ ప్యారల్ గా ఐ రియలీ వాంట్ టు డూ లిటిల్ బిట్ గేమ్ కాదు బట్ సంథింగ్ సింప్లర్ వన్స్ అది చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే ఫిల్మీ ఫ్రైడేస్ లో మన సెలబ్రిటీస్ ట్రెండ్స్ గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. బోల్డన్ని విశేషాలు, వాళ్ళ కాస్ట్యూమ్స్, యాక్సెసరీస్, డైట్, వాళ్ళ బ్యూటీ టిప్స్ అన్ని మాట్లాడేసుకున్నాము. తర్వాత నేను లాస్ట్ వీక్ ఫిల్మ్ క్రియేటింగ్ అంటే దాని షూటింగ్ టిప్స్ ట్రిక్స్ ఉంటాయి కదా, షూటింగ్ ఎలా చేస్తారు, అసలు ఐస్ క్రీమ్ ఎలా తయారు చేస్తారు షూటింగ్ కోసం అనే దాని మీద కూడా చాలా మాట్లాడుకున్నాం. సో దాని మీద నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఈ వారం నేను ఏం మాట్లాడాలనుకున్నా అంటే ఆడియో. ఆడియో సినిమాకి సంబంధించి చాలా చాలా చాలా ముఖ్యం. మనము కళ్ళు మూసుకుని కూడా ఒక్కొక్కసారి సినిమా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మనకి రేడియో ద్వారా కనెక్ట్ అయి ఉన్నారు, మీరు చూడరు, నేను జస్ట్ ఒక బిట్ వినిపిస్తాను, వినగానే మీరు క్యాచ్ చేస్తారు, కాల్ చేస్తారు. సో ఆడియో ఎంత ఇంపార్టెంట్ కదా సినిమాకి సంబంధించి. సో ఆ విషయంగా ఎటువంటి ట్రిక్స్ వాళ్ళు వాడతారు అనేది మాట్లాడుకుందాం. దాంతోపాటు మనకు ఊహించిన విధంగా చాలా మంది హీరోస్ కి కూడా డబ్బింగ్ వాడారు అని తెలుస్తోంది ఈ మధ్య కదా. హీరోయిన్స్ కి చాలా మందికి డబ్బింగ్ వాయిస్ ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా సర్వసాధారణం, ఎందుకంటే కొంతమంది మనకి తెలుగు వారు కానప్పుడు దట్స్ ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి. అది ఎప్పటి నుంచో నడుస్తోంది. అయితే మనకి పరిచయం ఉన్న ఎంతో మంది హీరోస్ కి కూడా డబ్బింగ్ వాయిస్ వాడారు అని తెలుసుకుని నేనైతే ఆశ్చర్యపోయాను. సో ఆ విషయాలన్నీ కూడా ఇవాళ మన ఫిల్మీ ఫ్రైడేస్ లో మనం మాట్లాడుకుందాం. సరే, ఈలోగా నేను ఏమన్నానంటే 3 అవర్స్ టైం ఉంది మనకి ఫిల్మీ ఫ్రైడేస్. ఫిల్మ్ సంబంధించి ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి నేను హీరో కానీ హీరోయిన్ కానీ ఎవరైనా ఒకళ్ళ పేరు చెప్తాను, ఇమీడియట్ గా మీ మనసులో వారికి సంబంధించి ఏ పాట గుర్తుకొస్తుంది అనేది నాకు కాల్ చేసి చెప్పాలి. ఆర్ ఇట్స్ మచ్ బెటర్ వెన్ యూ ఇంటరాక్ట్ లైవ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డైరెక్ట్ గా కాల్ చేస్తే స్టూడియోకి, నేనప్పుడు మన హీరో రామ్ చరణ్ గారు అంటాను, అప్పుడు మీకు ఏ పాట గుర్తుకొస్తుంది అనేది తెలుసుకుంటే ఇంకా కొంచెం యాక్టివ్ గా ఉంటుంది అనిపిస్తుంది. బట్ ఎదర్వేస్ ఇట్స్ యువర్ కాల్. సో ఫస్ట్ నేను మన ఎన్టీ రామారావు గారు సావిత్రి గారి కాంబినేషన్ లో మీకు ఇమీడియట్ గా గుర్తుకొచ్చే, టక్కును గుర్తుకొచ్చే పాట ఏంటి, ఏ పాట మీకు టపీమని గుర్తుకొస్తోంది అది నా క్వశ్చన్. అఫ్కోర్స్ ఆ పాట వేయట్లేదు నేను, ఒక మంచి పాట వినిపించి ఆ పాట కూడా వినిపిస్తాను. నాకు అంటే నేను ఏం గుర్తుకొస్తోంది అనుకున్నానో అది వినిపిస్తాను. బట్ ఐ విల్ వెయిట్ ఫర్ యూ.

కాదండి, ఇది రామ్ చరణ్ గారి లేటెస్ట్ మూవీ. ఏ మూవీ అని నేను చెప్పక్కర్లేదు, యు ఆల్ నో దిస్ మూవీ. అయితే మరి నేను ఇందాక అడిగింది ఏంటంటే, ఎన్టీ రామారావు గారు సావిత్రి గారి కాంబినేషన్ లో మీకు ఏ పాట ఇమీడియట్ గా గుర్తుకొస్తుంది అని. సో నేను ఒక పాట లైన్అప్ చేశాను, సో అది వినిపిస్తున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ యూ వాంట్ టు షేర్ సంథింగ్, మీరు ఇది ఈ పాట అని అనుకోవాలి కానీ కాల్ చేసి చెప్పండి.

బ్యూటిఫుల్ సాంగ్ అండి. అసలు ఎంత చక్కగా అనిపిస్తాయి అంటే ఒక్కసారి ఆ పాతతరం పాటలు వింటూ వింటూ వాట్ ఎ బ్యూటీ. కరెక్ట్. సరే మరి ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతానండి. సామాన్యంగా అందరికీ తెలిసే ఉంటుంది, మీరందరూ నాకంటే చాలా అడ్వాన్స్డ్ అని నేను అనుకుంటూ ఉంటానన్నమాట. అందుకని మిమ్మల్ని అడుగుతున్నాను, ఇటీవల ఒక చిత్రం రిలీజ్ అయింది, సింగ్ గీతం. ఇది సంగీతం శ్రీనివాస్ గారి సినిమా అనుకోండి. అయితే దాని గురించి మాట్లాడదాం. ఒకవేళ మీరు చూస్తుంటే దాని గురించి మీ అభిప్రాయం ఏంటి, ఒక ట్రైలర్లోంచి మీకు ఏమేమి అర్థమైంది, ఇలాంటి విషయాలు కూడా మాట్లాడుకుందాం. బట్ మీ అందరికీ ఒక ప్రశ్న, ఒక మూకీ చిత్రం ఆయన ఆధ్వర్యంలో ఆయన డైరెక్షన్ లో వచ్చిన ఒక మూకీ చిత్రం అంటే కంప్లీట్ సైలెన్స్ తోటి ఒక సూపర్ హిట్ మూవీ ఆయన మనకు అందించారు. ఇందాక నేను చెప్పినట్టు ఆడియో అని మాట్లాడుకుందాం కదా, ఆడియోకి అసలు భాషకే సంబంధం లేకుండా అసలు మాటలతోనే పని లేకుండా ఒక సినిమా తీసి సక్సెస్ సాధించారు ఆయన. ఆ సినిమా పేరేంటి తెలిస్తే కాల్ చేయండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్.

ఎస్ సరే, నేను అడిగిన ప్రశ్న మనకి ఒక పూర్తి ముఖ్య చిత్రం అంటే కంప్లీట్ సైలెంట్ మూవీ ఒకటి వచ్చింది. భాషకి సంబంధం లేదు, అన్ని భారతీయ భాషలు ఆల్మోస్ట్ మేజర్ లాంగ్వేజెస్ లో సూపర్ హిట్ కొట్టిన మూవీ అనమాట. లాంగ్వేజ్ కి సంబంధం లేకుండా సంగీతం శ్రీనివాసరావు గారి డైరెక్షన్ లో వచ్చిన ఆ మూవీ పేరేంటి అని అడిగాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు లేటెస్ట్ గా సింగ్ గీతం అని ఇంకొక చిత్రం కూడా వస్తోంది, వచ్చింది ఇన్ఫాక్ట్, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ ముందు ఐ వాంట్ దిస్ వన్. ఇది 1987 లో వచ్చిన మూవీ, సో చాలా మంది ఇది చూసే ఉంటారు. ఒకవేళ మీరు చూడకపోతే ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ తప్పకుండా వెళ్లి చూడండి. ఆల్రెడీ మనకి ఇది వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా ఈ వీకెండ్ ప్లేలిస్ట్ లో మీరు ఈ మూవీ పెట్టుకోవచ్చు. యాక్టర్స్ ని ఎంత బాగా అసలు వాళ్ళని అడ్మైర్ చేయొచ్చో అది మూవీ చూసిన కొద్దీ మనకు అనిపిస్తూ ఉంటుంది. యాక్టింగ్ కి, భావ వ్యక్తీకరణకి అసలు ఆడియో అక్కర్లేదా?

0: ఎస్, నాకు కాలర్ కాల్ చేస్తున్నా, నేను ముందు వారితో మాట్లాడి దెన్ వెల్కమ్ బ్యాక్. హలో. హలో అండి. ఆల్ గుడ్. మీకు ముందుగా హ్యాపీ ఫ్రైడే. మీ పేరండి? వెంకటేష్ గారు. చెప్పండి.
1: అది పుష్ప విమానం అండి. కమలాసన్.
0: పర్ఫెక్ట్ అండి, సరైన సమాధానం, చక్కగా చెప్పారు. మీరు ఆ మూవీ చూసారా అండి? ఓకే. మరి మీరు ఈ మూవీ గురించి విన్నారా, సింగీతం మూవీ గురించి? ఓకే, ష్యూర్, గుడ్. థ్యాంక్స్ అండి. మీకు ఎనీ సాంగ్ రిక్వెస్ట్, ఏమైనా సాంగ్ రిక్వెస్ట్ ఉందా అండి ఇప్పుడు? ఓకే, థ్యాంక్ యూ. అదండి, మరి సమాధానం వచ్చేసింది. మనము మాట్లాడుకుంటున్నది, ఐ మీన్ నేను మిమ్మల్ని అడిగిన చిత్రం పేరు పుష్పక విమానం. ఈ చిత్రం గురించి తెలియకపోయే అవకాశం చాలా తక్కువ. ఒకవేళ ఎవరన్నా చూడలేదు అంటే ఈ మూవీ డెఫినెట్ గా గుడ్ టు వాచ్ మూవీ రికమెండేషన్స్ లో ఉంటుంది. ఈ వీకెండ్ మీరు అది ఖచ్చితంగా చూసి కంప్లీట్ చేసేయండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ మాట్లాడుకుందాం, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫీడ్బ్యాక్ అనమాట. అది సరే అయితే, మరి రాధాకృష్ణ టెంపుల్, ఆలన్ లోని రాధాకృష్ణ టెంపుల్ వారు అదే శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ఠ చేయబోతున్నారు. ఇది వచ్చేసి 4-5 డేస్ ఈవెంట్. ఇందులో అందరికీ ఆహ్వానం ఉంది. డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది ఇక్కడ. దీంతో పాటుగా రకరకాల కార్యక్రమాలు పొద్దున, సాయంత్రం, మధ్యాహ్నం, బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. పూజలు, హోమాలు, అసలు డివోషనల్ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇంట్రెస్టెడ్, యువర్ హోల్ వీకెండ్ ఈజ్, ఐ మీన్ 4-5 డేస్ యూ కెన్ బ్లాక్ ఇట్. సో లాంగ్ వీకెండ్ కాబట్టి అదే July 4th చాలా మందికి సెలవు ఉంటుంది. ఇఫ్ ఎట్ ఆల్ యూఆర్ ఇంట్రెస్టెడ్, మీరు అక్కడ వాలంటీరింగ్ కూడా చేయవచ్చు అన్నమాట. సో దానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. అంత వెబ్సైట్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో డూ చెక్ ఇట్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Help is here in Texas. Okkosari manam life lo tough situations face chestam. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్.
5: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
6: గిల్టీ యువర్ ఆనర్.
7: గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్.
6: ఎస్,
7: ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలి అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని.
6: ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
8: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
5: What is this address again?
8: Bawarchi Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit bawarchicaters.com.
9: నాకు ఇంకా గుర్తుంది, 20 years ago మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. హరేలి, హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.

ఇది కూడా బ్యూటిఫుల్ సాంగ్ బట్ కొంచెం లెంతీ సాంగ్. ఇలాంటి పాటలు మీకు ఇష్టమైతే మనం ఎవ్రీ టైం అనుకుంటూ ఉంటాం కదా ఫ్రైడే రోజు హిందీ పాటని తెలుగులో అడిగి మరి అంటే తెలుగులో మీరు రిక్వెస్ట్ చేసి మరి మన హిందీ పాటలు కూడా వినొచ్చు. ఐ ట్రై. సో మీ రిక్వెస్ట్ ఏదైనా సరే డూ కాల్ అస్ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే నేను ఇందాక అడిగాను సింగ్ గీతం ఇది సినిమా టైటిల్ అండి. ఈ సినిమా కూడా ఇలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటే వస్తోంది వచ్చేసింది. ఇన్ఫాక్ట్ 11th-12th జూన్ వరల్డ్ వైడ్ గా ఇది రిలీజ్ అయింది. అయితే దీనికి సంబంధించి ఏంటంటే ఇట్స్ 2026 తెలుగు లాంగ్వేజ్ మ్యూజికల్ ఫ్యాంటసీ. అఫ్ కోర్స్ ఫిల్మ్ డైరెక్టెడ్ బై ద లెజెండరీ 94-year-old ఫిల్మ్ మేకర్ మన సింగీతం శ్రీనివాసరావు గారు. అయితే దీంట్లో ఒక టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ మూవీ అంటున్నారు. ఓపెరా స్టైల్లో ఉంటుంది ఫిల్మ్ అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ లైన్ ఆఫ్ డైలాగ్ ఈజ్ సంగ్, అంటే పాట రూపంలో వస్తోంది. నాట్ లైక్ డైలాగ్ పంచ్ డైలాగ్ అలా ఉంటుంది. వీ హ్యావ్ టు సీ, ఎవరైనా మీలో ఇది చూసారు ఈ కాన్సెప్ట్ బాగుంది అని మీకు అనిపిస్తే డూ కాలర్స్ అండ్ షేర్ విత్ అస్. మనం కూడా దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. ఇట్స్ దట్స్ ఎ కోర్ థింగ్ అనమాట, మ్యూజికల్ ఎక్స్పెరిమెంట్ కైండ్ ఆఫ్ థింగ్ దిస్ వన్. సో డూ లెట్ అస్ నో. నేను చూడలేదు అది సంగతి.

బ్యాక్ టు బ్యాక్ బోల్డ్ అనే పాటలు వినేసాము. ఆఫ్ కోర్స్ మీ రిక్వెస్ట్ సాంగ్ అయితే ఆల్వేస్ ప్రిఫరెన్స్ అండి. ఐఎమ్ సిట్టింగ్ హియర్ ఆల్ ద వే టిల్ 1 PM. మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి రైట్ నౌ? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్? సరే, నేను ఇందాక స్టార్ట్ చేసిన సెగ్మెంట్ ని కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ నేను అడగబోయేది మీకు, హీరో పవన్ కళ్యాణ్ గారు అనగానే తప్పిమని గుర్తుకొచ్చే పాట ఏది? అది మీరు కనుక ఆ పాట ఏదో చెప్తే ఆ పాట ప్లే చేస్తాను. ఎనీవేస్, నాకైతే పాటలు బోల్డ్ అండ్ లైన్ అప్ అయి ఉన్నాయి. మరి సంగతులు ఏంటి అంటే, ఇంటర్నేషనల్ యోగా డే. సో ఈ సందర్భంగా జాయింట్ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఆన్ సండే జూన్ 21, 7:30 to 9:30 AM అట్ మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా ఇన్ అర్వింగ్ టు సెలబ్రేట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా, యోగా ఫర్ హ్యుమానిటీ. Enjoy a refreshing morning of yoga and meditation led by Heartfulness along with special guest Honorable D.C. Manjunath Garu, Consulate General of India, Houston, and Honorable Alsapanta Garu, Mayor of Irving. Yoga mats and breakfast will be provided. Admission is free. Registration కోసమైతే మట్టుకు ఇట్స్ బెటర్ రిజిస్టర్ టుడే అట్ mgmnt.org అదనమాట. సో 21st సండే మార్నింగ్ యోగా చేయండి, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ఆ అవకాశం మనకి చేరువలో ఉంది అరవింగ్ లో. సరే, మీకు హీరో పవన్ కళ్యాణ్ గారు అనగానే ఏ పాట గుర్తుకొస్తుంది? మీ చెప్తేనే వేస్తాను, నేనైతే వేరే పాట ఇస్తున్నాను అబ్బా.

అదండి పాటలైతే మనకు అలా లైన్ అప్ అయిపోయి ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే హీరో పవన్ కళ్యాణ్ గారు అనగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది అని నేను అడిగాను. మనకి హర్ష గారు కాల్ చేసి జల్సా మూవీ నుంచి ఈ పాట గుర్తుకొస్తోంది అని అన్నారన్నమాట. సో మీకే పాట గుర్తుకొస్తోంది చెప్తే నేను ఆ పాట వినిపిస్తాను. సో జల్సా నుంచి ఐ థింక్ ఆయన అడిగిన పాట దిస్ ఇస్ ద వన్. ఈ పాట నేను ఇప్పుడు వినిపిస్తాను. సరే మరి పవన్ కళ్యాణ్ గారిది ఈ పాట వినేస్తాం. కాబట్టి నెక్స్ట్ నేను మీతో షేర్ చేసుకోబోయే ఆర్టిస్ట్ ఎవరు అంటే గనక మనకి నెక్స్ట్ కావలసినది ఐల్ సే మనకి కీర్తి సురేష్. ఎస్, కీర్తి సురేష్. ఆవిడ పేరు వినగానే మీకు ఏ పాట వినాలనిపిస్తోంది?

0: ఎస్ సరే మరి కీర్తి సురేష్ గారి పేరు వినగానే మీకు గుర్తుకొచ్చే పాట ఏంటో మాతో షేర్ చేసుకోండి. సరే నేనేం అంటున్నాను అంటే ఇవాళ మనము ఫిల్మీ ఫ్రైడేస్ లో ఆడియో ట్రిక్స్, అసలు సినిమాల్లో కానీ ఎక్కడైనా ఆడియోకి సంబంధించి అన్ని ట్రిక్కులే ట్రిక్కులు అండి, నమ్మాలే గాని అవే నిజాలు. ఎస్ డెఫినెట్ గా చాలా మందికి తెలుసు ఫైటింగ్ సీన్స్ అయినా ఏదైనా శబ్దాలకే ఎక్కువ ప్రిఫరెన్స్. నిజంగా వాళ్ళ అక్కడికి ఉండి కొట్టేసుకుంటారండి హీరో విల్లన్ అందరూ పడి పడి అలా కొట్టేసుకోరు కదా. సింప్లీ దే యాక్ట్, వాళ్ళు యాక్ట్ చేసినప్పుడు ఆ టపి మన పంచి పడినప్పుడు ఆ సౌండ్ ఉంది చూసారా, దట్స్ వాట్ బ్రింగ్స్ దట్ సీన్ మొత్తానికి, అది కదా ఇంపార్టెంట్. సో నేను మిమ్మల్ని అడగాలనుకునే ప్రశ్న నాకు 20 సెకండ్లే ఉంది, సో క్విక్ గా అడిగేస్తాను. సినిమాలో హీరో ధడాన్ గ్లాస్ డోర్ బద్దలు చేసుకుని బయటకు వస్తారు కదా, అది ఎలా చేస్తారంటారు? నిజంగా అంత స్ట్రాంగ్ గ్లాస్ డోర్ పెట్టి దాన్ని అప్పటికప్పుడు బద్దలు చేసి హీరో బయటకు వస్తారా, ఎలా చేస్తారంటారు? మీ అభిప్రాయం ఏంటి?
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా? ఎస్ సార్. రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
2: సార్ ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్ తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
5: చందు మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
5: పిచ్చి చందు, స్వదేశం ఇటు ఉంది కదా, వాళ్ళు మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
6: Radio Surabhi Revisit.
7: మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
8: అవేవో బ్లైండ్ స్టిచ్ పెట్టుకున్నాం కానీ ఎండలు బాబోయ్ చంపేస్తున్నాయి.
9: Check out the Regain Glow Home.
10: Excel water systems to understand the vital role water plays in your life.
6: Thank you for being in our journey.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
12: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
13: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా weekly newsletters kosamaina full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

ఏం పాట అండి, అసలు మొత్తం లిరిక్స్ కి సంబంధం లేదు గాని టమ్ టమ్ టమ్ టమ్ అని మొత్తం ఇంటర్నెట్ హల్చల్ చేసిన పాట. ఎనీవేస్, నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటంటే, హీరోస్ కానీ ఎవరైనా సరే సినిమాకి సంబంధించి తడాలను గ్లాస్ బ్రేక్ చేసుకుని అలా వస్తూ ఉంటారు, లేదా అటుగా వెళ్తున్న గ్లాస్ ని తడాలను ఒక్క పంచ్తో కొద్ది బ్రేక్ చేసేస్తుంటారు. సో అది నిజంగా గ్లాసేనా, ఎలాంటి గ్లాస్, గ్లాసా, రబ్బరా, ఏంటది, వాట్ డూ యూ కాల్ ఇట్? సినిమా భాషలో అంత ఈజీగా ఎలా బ్రేక్ అవుతుంది, లేదా ఆల్రెడీ బ్రేక్ చేసింది ఎలా పెడతారా, ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని అడిగాను. సరే, ఈ దీంట్లో ఇంకొక చిన్న ప్రశ్న అడుగుదాం అనుకున్నాను. మనకి పుష్పక విమానం సినిమా గురించి మనం ఇందాక మాట్లాడుకున్నాం కాబట్టి, అందులో ఒక వెపన్ వాడతారండి హీరో, అంటే లిటరల్లీ వాడతారు వాడరు అనేది సినిమాకి సంబంధించిన విషయము, పూర్తిగా మీరు కనుక సినిమా చూసుంటే మీకు తెలుస్తుంది. అయితే అది వచ్చేసి కత్తి కాదు, నైఫ్ కాదు, అదే సారీ కత్తి కాదు, సిజర్స్ కాదు, నైఫ్ కాదు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, గన్ను కాదు, అటు రబ్బరు కాదు, ప్లాస్టిక్ కాదు, స్టీల్ కాదు, ఏ మెటల్ కాదు, ఏంటా పరికరం, ఏంటా పరికరం కూడా అనలేను బికాస్ ఇట్స్ నాట్ ఫంక్షనింగ్ యూనిట్. సో ఏ వస్తువుని ఆయన ఉపయోగిస్తారు పుష్పక విమానం సినిమాకి సంబంధించి, ఏంటది అని అడుగుతున్నా అనమాట. ఇఫ్ యు నో, ఐ రియలీ వాంట్ టు నో ఎంతమంది గుర్తుంది ఆ మూవీ అనేసి.

అదండి మనకి చక్కగా వచ్చేస్తాయి. ఒకటేంటి, రెండు ప్రశ్నలు అడిగినా సరే సమాధానాలు మాత్రం ఆన్ టైమ్ అలా వచ్చేస్తాయి. సరే, నేను ఇందాక అడిగాను సినిమాల్లో వాడే ఒక గ్లాస్ ఇలా టప్ అని పనిచేసి హీరో అసలు మనం అయితే వాట్ ఎస్ సీన్ అనుకుంటాం కదా, నిజంగా అవసరానికి అలా అద్దం పగలగొట్టుకుని మరి వచ్చేస్తాడు హీరో అనేసి. అఫ్ కోర్స్ సౌండ్ ఎఫెక్ట్ ఇస్ ద వన్ విచ్ ఇస్ గివింగ్ దట్ ఫీల్, కానీ ఒరిజినల్ గా వాడేది గ్లాసా లేకపోతే రబ్బరా షీటా ఏంటి అని అడిగితే నాకు హేమంత్ గారు కాల్ చేసి సరైన సమాధానం చెప్పారు. ఇట్ ఈస్ కాల్డ్ షుగర్ గ్లాస్. షుగర్ గ్లాస్ కి ఆయన ఇంకా చాలా చెప్తూ ఉన్నారు. యాక్చువల్లీ వీ హ్యాడ్ అ షార్ట్ కాన్వర్సేషన్, ఎందుకంటే టూ మెనీ కాల్స్ వల్ల నేను కొంచెం లేట్ గా కూడా పికప్ చేసుకున్నాను కొన్ని కొన్ని కాల్స్, సారీ ఫర్ దట్. అయితే దానికి సంబంధించి ఏంటంటే షుగర్ గ్లాస్ అనేది నాట్ సో డేంజరస్, అది పడినా ఏదన్నా అయినా పెద్ద మన గ్లాస్ లేదా ఇతర పీసెస్ లాగా ఉంటది అనమాట. ఇట్ విల్ బి లైక్ మచ్ మోర్ ఈజియర్ టు డూ ఆల్ ది స్టంట్స్ అండ్ వాట్ ఎవర్, దాని సైడ్ ఎఫెక్ట్స్ కానీ డైరెక్ట్ గా ఒక మీద ఒకళ్ళ మీద పడితే కూడా అటువంటి ఇబ్బందికరం ఏమీ ఉండదు. దట్స్ వై దే యూజ్ ఇట్ అస్, దాన్ని షుగర్ గ్లాస్ అని పిలుస్తారు. ఆ మెటీరియల్ తో చేసిన వాటిని అక్కడ అలా అమర్చి అప్పుడు ఆ ఫైట్ సీన్స్ అన్ని షూట్ చేస్తారు. బట్ అక్కడ హీరో ఎవరు అంటే గనక ఆ గ్లాస్ పగిలిన సౌండ్ ఇస్తారు చూడండి, అది ఇంపార్టెంట్ అక్కడ, అదనమాట ట్రిక్. ఎస్, అలాగే నాకు చందన గారు చెప్పేశారు, బట్ ఐల్ డెఫినెట్లీ రివీల్ దట్ ఆఫ్టర్ సమ్ టైమ్. పుష్పక విమానంలో వాడిన వస్తువు మెటీరియల్ ఏంటి అని అడిగాను. లిటరల్లీ ఇఫ్ యూ కెన్ సే, మీకు ఎంతమంది ఈ సినిమా చూసారో ఏమో గుర్తులేదు, బట్ ఐ డోంట్ వాంట్ టు ప్రమోట్, ఇట్స్ నాట్ అట్ ఆల్ అడ్వైజబుల్, బట్ దిస్ ద లాస్ట్ టైమ్ ఐల్ బి ఆస్కింగ్ ఆన్ ఎయిర్. ఇంకోసారి అడగనండి, ఎందుకంటే తప్పు కదా. సిల్లీగా ఉన్నా స్కేరీగా ఉంది చందన గారు చెప్పినట్టు. ఎస్, ఏం చేస్తాం,

అదండి చందన గారు, మీరు ప్రోగ్రామ్ ఇంకా వింటూ ఉంటే గనక, మీరు నాకు కాస్త క్లాస్ వర్క్ ఇచ్చారండి, నేను కంప్లీట్ చేయలేకపోయాను. అంటే చందన గారు నాకు ఒక సాంగ్ రిక్వెస్ట్ అడిగారు, అది నేను యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫైండ్ ఇట్ అఫ్ కోర్స్, బట్ డెఫినెట్ గా దానికి ప్రత్యామ్నాయంగా మరొక పాట నేను సిద్ధం చేసి ఉంచాను. బట్ బిఫోర్ దాట్ చందన గారు, యూ కెన్ కాల్ అండ్ రిక్వెస్ట్ ఫర్ అనదర్ సాంగ్. అయితే నేను నెక్స్ట్ మన హీరో హీరోయిన్ కేటగిరీలో నాకు కీర్తి సురేష్ అయితే ఏ రిక్వెస్ట్ రాలేదు, సో ఐ స్కిప్ డిట్. నెక్స్ట్ నేను అమల గారి పాట గుర్చాడు. అమల గారు, యాక్ట్రెస్ అమల గారు పేరు వినగానే మీకు గుర్తుకొచ్చే పాట ఏంటి అదనమాట క్వశ్చన్. ఆ పాట ఏంటో తెలిస్తే, ఐ మీన్ మీరు మాకు తెలియపరిస్తే మేము వినిపిస్తాం, అది సంగతి. సరే నెక్స్ట్ వచ్చేసి షూటింగ్ విశేషాలు కదా మనం మాట్లాడుకుంటున్నాం. చాలా సార్లు అది పంచ్ అనే ఫైటింగ్ సీన్స్ ఎక్స్క్లూసివ్ గా పంచ్ అండ్ థడాలను పంచ్ చేస్తూ ఉంటారు కదా, హీరో కానీ విలన్స్ కానీ, ఆ సౌండ్ ని ఒక విధంగా క్రియేట్ చేస్తారు. నాట్ సో ఈజీ, అంటే మనిషి నిజంగా పంచేసి సౌండ్ రికార్డ్ చేస్తే ఇంకా అయినట్టే. దే డోంట్ డూ దాట్. సో హౌ డూ దే డూ దాట్ అంటే, ఇది కూడా కొంచెం సిల్లీగా అనిపిస్తుంది, బై హిట్టింగ్ వాటర్ మిలన్స్, స్మాకింగ్ లెదర్ బెల్ట్స్, బ్రేకింగ్ వెజిటబుల్స్. ఎంత కష్టపడతారు కదా సినిమాకి.

ఎస్, గోయింగ్ గుడ్. యాక్చువల్లీ నాకు అమల గారి కోసం ఇంత రెస్పాన్స్ వస్తుంది అనుకోలేదు. నాకు మూడు పాటలు రిక్వెస్ట్ వచ్చాయండి. అండ్ ఎస్, ఈ పాట విని చాలా కాలమైందని నేను అనుకుంటున్నాను. సో ఈ పాట వినిపిస్తాను. ఇది ఏ మూవీ నుంచి మీరే గెస్ట్ చేసి చెప్పండి. ఐ థింక్ లక్ష్మి గారు, మీరు అడిగిన పాటే వినిపిస్తున్నాను అని అనుకుంటున్నాను. లెట్స్ ఆల్ ఎంజాయ్ దిస్ సాంగ్.

0: బ్యూటిఫుల్ సాంగ్ లక్ష్మి గారు రిక్వెస్ట్ అడిగిన ఈ పాట ఘర్షణ చిత్రం నుంచి. అలాగే నాకు హర్ష గారు రిక్వెస్ట్ అడిగారు, ఆ పాట కూడా సిద్ధంగా ఉంది. సో అమలు గారి పేరు మీద అమలు గారు అని వినగానే మనకు గుర్తుకొచ్చే పాటలు ఏంటి అంటే, నేను నిన్ను కోరి వర్ణం పాట ఉంది కదా అదే అనుకున్నాను, బట్ చాలా మంది నన్ను సర్ప్రైజ్ చేశారు. ముగ్గురు లిజనర్స్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్ రిక్వెస్ట్ అడిగారు. దాట్స్ వండర్ఫుల్. సరే మరి నెక్స్ట్ నేను ఎవరి గురించి అంటున్నాను అంటే గనక మన హీరో నాని గారి గురించి. ఎస్, హీరో నాని గారి పేరు వినగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది కాల్ చేసి చెప్పండి. 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే మరి మనకి మీరు కాల్ చేయండి, మీ కాల్స్ కోసం నేను వెయిట్ చేస్తుంటాను. ఈలోగా ఆకలిస్తోంది కదా, మరి బెస్ట్ ప్లేసెస్ ఇన్ డల్లస్ ఏంటో ఒక రౌండ్ చుట్టొచ్చేద్దాం రండి. మైత్రీస్ రెస్టారెంట్ ఉంది, ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం హెడ్ టు మైత్రీస్ ఇండియన్ కుజైన్. హిల్ టాప్ లొకేషన్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాచో సీటింగ్, ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇదిగో ఇలాంటి వీకెండ్ ప్రోగ్రామ్ అయితే తప్పకుండా మీరు వెళ్లవలసిన ప్లేస్ అండ్ మీకు పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫేస్, ఈవినింగ్ స్నాక్స్ అన్ని ప్రతి బైట్ లోనూ అథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ గ్యారంటీ, ఇండియన్ టేస్ట్ వస్తుందంతే. ఇంతే కాదండి, మీరు మీ ఇంట్లో ఫంక్షన్స్ ఆర్గనైజ్ చేసిన పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసమైనా సరే, వన్ ఆఫ్ ద బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంక్వెట్ సర్వీసెస్ ఇన్ టౌన్, మైత్రీస్ కిచెన్, మైత్రీస్ ఇండియన్ కుజైన్. దే ఆర్ సర్వింగ్ ఇన్ ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సరే నా కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని నేను ఆన్ ఎయిర్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాను. హలో, వెల్కమ్ టు రేడియో సురభి అండి, మీరు ఆన్ ఎయిర్.
1: హలో,
0: ఎస్ హలో,
1: మై నేమ్ ఇస్ కీర్తి.
0: హాయ్ కీర్తి.
1: మై నేమ్ ఇస్ నానీ సాంగ్.
0: ఓ, యు వాంట్ మై నేమ్ ఇస్ నానీ సాంగ్? ఓకే ఓకే, డైరెక్ట్ నాని.
1: ఐ డోంట్ వాంట్ ఇట్. దట్స్ ద ఆన్సర్ ఫర్ ద కస్టమర్.
0: Can you be like, no, one little bit more clear? Once again, we'll go. నీ పేరు ఫస్ట్ కృతియా కృతియా?
1: కృతి
0: కృతి కృతి. ఓకే కృతి, ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇట్ రైట్. ఎస్ డియర్, హౌ ఓల్డ్ ఆర్ యూ?
1: నైన్.
0: ఓకే, సో నాని ఏ తెలుగు మూవీ నుంచి నువ్వు పాట అడుగుతున్నావు? ఈగ మూవీ నుంచి. అబ్బాబా, ఈగ తెలుసా, చూసావా?
1: చూసాను.
0: ఓకే, సో నీ కోసం తప్పకుండా ఆ పాట వినిపిస్తాను. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఎంజాయ్ యువర్ డే, ఫ్రైడే హ్యాపీగా ఎంజాయ్ చేసేసి. థ్యాంక్ యూ. అదండి, అలా ఉంటారు మనకి చిన్నారి శ్రోతలు, అప్పుడప్పుడు అలా కాల్ చేస్తే నాకైతే భలే సరదాగా అనిపిస్తుంది, వెంటనే నా ఎనర్జీ లెవెల్స్ ఏ మారిపోతాయి. ఐ డోంట్ నో వై మనము కిడ్స్ అంటే ఎందుకు అలా ఫీల్ అవుతాము, ఐ హ్యావ్ నో క్లూ, బట్ డెఫినెట్ గా నాలాగే అందరూ కూడా ఇలాగే ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. ఎస్, సండే ఆఫ్టర్నూన్ సూపర్ సండే అంటూ ప్రతి సండే ఈవినింగ్ 4 to 7

పిఎం సూపర్ సండే నేనే వచ్చేస్తున్నాను. ఆ కార్యక్రమానికి కూడా వ్యాఖ్యాతం నేనే. సో గత చాలా వారాలుగా మనం సూపర్ సండేని సెలబ్రేట్ చేసుకున్నాం సండే సెలబ్రేషన్స్ లో. అయితే సండే ఈవినింగ్ 4 to 5 కిడ్స్ సెగ్మెంట్ అని అనుకుంటాను. మీలో ఎవరైనా కిడ్స్ ఎక్స్క్లూజివ్ గా రకరకాల మాటలు పాటలు చిన్నారి చిట్టి పొట్టి కథలు ఏది చెప్పాలన్నా సండే ఈవినింగ్ 4 to 5 డూ ట్యూన్ ఇన్ తప్పకుండా. అప్పుడు కూడా కాల్ చేయండి. అండ్ రైట్ నౌ ఆల్సో ఎస్ దిస్ ఈస్ యువర్ టైమ్. మీకేం కావాలి ఎటువంటి పాటలు కావాలి కాల్ చేసి తప్పకుండా రిక్వెస్ట్ అడగండి. సరే నాకైతే ఈ పాట రిక్వెస్ట్ ఉంది కాబట్టి బ్యాక్ టు బ్యాక్ రెండు పాటలు వినిపిస్తాం. ఈలోగా నేను కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్లి వస్తాం. వస్తూనే పాటల్ని కంటిన్యూ చేస్తాం. మీరేం చేస్తారు? స్టే ట్యూన్డ్ విత్ మీ. మనం ఇవాళ ఫిల్మీ ఫ్రైడేస్ లో చాలా మాట్లాడుకున్నాం. నేను కొంచెం సెగ్మెంట్ మారుస్తున్నాను. ఆఫ్టర్ ద బ్రేక్ మరికొన్ని సినిమా క్లిప్పింగ్స్ కూడా లైనప్ చేశాను విత్ ఎ కాన్సెప్ట్. సో స్టే ట్యూన్డ్ విత్ మీ ఫిల్మీ ఫ్రైడేస్ ప్రతి ఫ్రైడే మార్నింగ్ 10 AM to 1 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్ ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో టెక్సస్. Call 469-269-6476.
2: Good morning, everyone. Rod Bilhauer here, running for Frisco mayor. Tomorrow is final voting day. I want to remind you all, when I started, I stood on a couple things very strongly. That is Frisco first. What is best for our citizens? What is best for our city? And I stand on those today, and I will represent this city with honor and dignity and transparency. So get out and vote.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
3: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhanga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daaka India Today has it all.
1: India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Nolan Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.

0: మంచి స్లో మెలోడియస్ సాంగ్ ఇది. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ చిత్రం నుంచి నాకు హర్ష గారు అడిగిన రిక్వెస్ట్ సాంగ్ అనమాట. అమల గారి దీనికోసం ఆ పాట అడగటం జరిగింది. అయితే నానిగారి మూవీ అంటే నానిగారి పేరు వినగానే ఏ పాట గుర్తుకొస్తుంది అని నేను అడిగాను. వెంటనే నాకు కాలర్ కాల్ చేసి అది చెప్పేయడం జరిగింది. ఎస్, మరి సినిమా షూటింగ్ విశేషాలు, ఈ ట్రిక్స్ అండ్ ట్రెండ్స్ ఇవన్నీ మనకి ఫిల్మీ ఫ్రైడేస్ లో భాగం కాబట్టి లెట్స్ కంటిన్యూ దాట్ ఇన్ నెక్స్ట్ వీక్ సెగ్మెంట్ యాజ్ వెల్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, సామాన్యంగా సినిమాలకి మనం ఆలోచిస్తే గనక సినిమా పరంగా సినిమా అంతా ఒక ఎత్తు అండి. సినిమాకి క్లైమాక్స్ ఒక ఎత్తు, వెదర్ ఇట్ ఈస్ ఫైటింగ్ ఆర్ స్టంట్ ఆర్ పంచ్ డైలాగ్స్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, సినిమా ఏ టెంపోలో వెళ్లినా సరే క్లైమాక్స్ మాత్రం ఖచ్చితంగా క్యాచీగా ఉండాల్సిందే. ఎందుకంటే సినిమా ఒక 2.5 అవర్స్ మూవీ అనుకోండి, ఒక 2 అవర్స్ బిల్డప్ వెళ్తూ వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉంటుంది. స్టోరీ ట్విస్ట్ టర్న్స్ అవి ఇవి తీసుకెళ్తాయి, మన ఊహకి వదిలేస్తారు చాలా వరకు, అన్ని ఉంటాయి. బట్ ఎండ్ మాత్రం ఖచ్చితంగా ఒక స్టేట్మెంట్ ఎండ్ అంట చూడండి, అది ఉండాలి. అది ఉంటే ఆ మూవీకి ఒక ప్రాపర్ రికగ్నైజేషన్ ఉంటుందని నేను అనుకుంటాను. నేనేమంటాను బేసిక్ గా రైట్ నౌ వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్ సినిమాకి క్లైమాక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అదనమాట. సో ఆ విషయంగా మనం ఇవాళ కొన్ని సినిమాల నుంచి క్లైమాక్స్ సన్నివేశాలు విందాం, వాటి గురించి మాట్లాడుకుందాం ఏమంటారు. సో నేను ఈ పాట ఇది కలిపే వినిపిస్తున్నాను, బట్ నాట్ ఫ్రమ్ ద బోత్ సాంగ్స్, సాంగ్ అండ్ మూవీ ఫ్రమ్ ద సేమ్. ఇది ఈ సినిమా చాలా మందికి మంచి ఫీలింగ్ ఇచ్చింది, ఫీల్ గుడ్ మూవీ కేటగిరీలోకి వెళ్తుంది. బట్ ఈ సన్నివేశం నాకు చాలా ఆలోచింపజేసింది. అంటే అక్కడ కూర్చుంటే ఆడియన్స్ కింద మీరు థియేటర్లో కూర్చుని ఉంటే ఈ సన్నివేశం, ఈ ట్విస్ట్ మీరు గెస్ చేశారా లేదా, అంటే ఫస్ట్ టైం ఈ సినిమా చూసినప్పుడు మీరు ఇటువంటి సీన్ ఉంటుంది, ఈ ట్విస్ట్ ఉండొచ్చు అని గెస్ చేశారా లేదా అది ప్రశ్న. ఎస్, ఆఫ్ కోర్స్ ఇట్ గోస్ వితౌట్ సేయింగ్ ఇది ఏ మూవీ నుంచి ఈ సన్నివేశం. క్లైమాక్స్ సీన్ ఫ్రమ్ విచ్ మూవీ? 9726361966 ఇస్ అవర్ స్టూడియో నెంబర్. సరే సన్నివేశం వినండి, కాల్ చేసేయండి.
1: కూతురు ఐసీయూలో ఉంది, కొట్టుబుద్ధి కాలేదు, సిస్టిక్ ఫైబ్రోసిస్ కేసు అన్నాను, సర్వైవల్ రేట్ ఇస్ 0.1%, రెస్పిరేటరీ ఫెయిల్యూర్, వైటల్స్ డ్రాపింగ్, లంగ్ ఉంది కదా, దెన్ వాట్ ఈస్ స్టాపింగ్ అస్?
2: కానీ ఆపరేషన్ చేస్తే పాప బతకదు.
1: చేయకపోతే బతుకుతుందా?
2: మేబీ ఫ్యూ అవర్స్.
1: ఎనీహౌ షీస్ డైయింగ్. What's stopping you, sir?
2: Operation performed cheyadaniki this hospital is not equipped with qualified doctors. Critical care ani, transplant pulmonologist ani, ila entha mandi guidance lo jargalo telusa?
1: Sir, that's Arjun Srivastav. He's a senior consultant pulmonologist, AIIMS New Delhi. That is Mr. Sudeep Bhattacharya. He's a senior consultant, critical care, Leelavati Hospital. That's Joseph and Hari, two of the best anesthesiologists. This is my brother, sir, Ashok. He's general surgeon. And I'm Arvind Bhatia, sir, neurosurgeon. It was my wedding, sir. Nene ka, na friends and the doctors say. కంట్రీలో బెస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే ఉన్నారు, మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు?
0: దాట్స్ ద పంచ్ డైలాగ్, మనం కాకపోతే ఇంకెవరు కాపాడతారు? సిచ్యువేషన్ ఏదైనా సరే, పెళ్లి జరిగినా జరగకపోయినా డాక్టర్ ఇస్ ఆల్వేస్ ఆన్ డ్యూటీ, డ్యూటీ కమ్స్ ఫస్ట్. కళ్ళ ముందు ఒక సిన్ ఉంటే, ఒక అవసరం ఉంటే వాళ్ళు తప్పక రెస్పాండ్ అవుతారు. ఏంటా మూవీ, అసలు ఆ మూవీ క్లైమాక్స్ ఇలా ఉంటుంది అని మీరు అనుకున్నారా లేదా? గెస్ట్ చేసుంటారు కొంచెం కొంచెం అన్నా అని. సరదా, లెట్స్ టాక్. సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేయండి. అదే హీరో నటించిన మూవీ నుంచి ఇందాక నాకు వచ్చిన రిక్వెస్ట్ సాంగ్, హియర్ ఇట్ కమ్స్.

0: సూపర్ మూవీ. అసలు ఈగ అసలు మామూలు మూవీ రాజమౌళి గారికి, కానీ అసలు ఎవరికైనా అసలు ఒక సర్ప్రైజ్ మూవీ, ఆయన ప్రపంచానికి సర్ప్రైజ్ ఇచ్చిన మూవీ, మనం చాలా చెయ్యగలుగుతుంది తెలుగు సినిమా అని చూపించిన మూవీ, బ్యూటిఫుల్ మూవీ నుంచి నైస్ రిక్వెస్ట్ సాంగ్. సరే, ఇందాక నేను వినిపించిన క్లిప్పింగ్ వచ్చేసి అంతమంది డాక్టర్లు అక్కడ ఎందుకు సమావేశమయ్యారు, దేశం నుంచి ఉన్న వివిధ స్పెషలిస్టులు అందరూ అక్కడ ఒక పెళ్లి కోసం వచ్చారు. పాపం పెళ్లైతే జరగలేదు, కానీ డాక్టర్స్ వారు వృత్తినైతే నిర్వర్తించారు. సినిమా పేరు హాయ్ నాన్న. హర్ష గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. నాకు హాయ్ నాన్న మూవీ ఈ క్లైమాక్స్ గురించి ఇంకొక ఇద్దరు కూడా కాల్ చేశారు, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్స్ అండి. అదే మాట్లాడుకుంటూ ఉంటాం సామాన్యంగా, ఏదైనా ఒక టాపిక్ రేజ్ అయినప్పుడు ఆన్ ఎయిర్ కొంచెం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆఫ్ ఎయిర్ కూడా మాట్లాడుకుంటూ ఉంటాం. మీ అభిప్రాయాన్ని మీరు షేర్ చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎస్, అసలు ఇందాక ఆయన చెప్పినట్టుగా సెంటిమెంట్ లో మోటివేషన్ ఇచ్చారు ఈ సీన్ లోంచి అన్నారు. డెఫినెట్లీ సో వెరీ ట్రూ. అసలు డాక్టర్స్ అన్నాక మనం ఏదన్నా ఇంకా ఆ సీన్ ఎలా ఉందంటే, పెళ్లి అవుతుంది అవ్వదు అన్న సన్నివేశంలో ఉన్నప్పుడు, పెళ్లి అవ్వట్లేదు అని తేలినప్పుడు కోపం చూపించాల్సిన వ్యక్తులు, కానీ డాక్టర్లు అయ్యేసరికి ముందుకొచ్చి ప్రాణాలు కాపాడారు. బ్యూటిఫుల్ సీన్. అసలు ఇలా ఉంటుందని మీరు ఆ థియేటర్ లో కూర్చుని ఊహించారా లేదా? కొంతమంది ఊహించుంటారు. మనలో చాలా క్రియేటివ్ రైటర్స్ ఉన్నారండి, డెఫినెట్లీ. సరే, మరి సినిమాకి క్లైమాక్స్ ఎంతో ఎంతో ఎంతో ముఖ్యమని నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఈ సినిమాలో సన్నివేశంలో హీరో హీరోయిన్స్ కలవరేమో అనుకున్నాం. హీరో తన వంతు వన్ సైడెడ్ గా చాలా కష్టపడి హీరోయిన్ కి ఆమె ఉన్నతికి ఆమె పురోగతికి హెల్ప్ చేశాడు. మరి హీరోయిన్ అతని వదిలేసిందా ఉందా, అసలు తనని గుర్తించిందా లేదా, ఈ సన్నివేశాలు ఎలా ఉంటాయంటే యాజ్ ఇఫ్ లైక్ నో మనం అక్కడ కూర్చుని మనమైతే ఎలా మాట్లాడతాము అనే ఒక సీన్ లాగా అనిపిస్తుంది అనమాట. మనం అది మాట్లాడకపోతే సినిమా చూసినంత ఒక ఎత్తు, క్లైమాక్స్ లో ఆ పర్టికులర్ డైలాగ్ రాలేదనుకోండి, అయ్యో అని బాధగా వెళ్తాం మనం ఇంటికి. బట్ అలా వెళ్ళనీయకుండా చేసిన సీన్ అనమాట ఇది. ఏ సినిమా నుంచి ఈ సీన్?
1: నేను పాడగలనా లేదా అని నా మీద నాకే నమ్మకం లేని రోజున నాలోని ప్రతిభను గుర్తించి నా కోసం రాత్రి పగళ్లు కష్టపడి నన్నింత ఉన్నత స్థాయికి తీసుకొచ్చి తను మాత్రం ఎక్కడో జనంలో ఉండిపోయాడే, అతనెవరో మీకు తెలియాలి. ఒకప్పుడు దొంగగా పరిచయమైన అతన్ని వాల్మీకిలా చూడాలనుకున్నాను, కానీ ఈ రాయిని హల్లీగా మలిచి తాను శ్రీరాముడయ్యాడు. అతనెవరో తెలుసా? మిస్టర్ రాజా. ఆకాశంలో ఉన్న గంగని నేల మీదకి తెచ్చింది ఆనాటి భగీరథుడైతే, నేల మీదున్న నన్ను ఆకాశవంత ఎత్తుకు చేర్చిన భగవంతుడు ఈ రాజా. నా కోసం మీరు కొట్టే చప్పట్లన్నీ ఆయనకే చెందాలి, నా మెళ్ళు వేసే ప్రతి దండ ఆయన పాదాల మీదకే చేరాలి. ఈ సన్మానం, ఈ సత్కారం, ఇవన్నీ ఆయన నాకు పెట్టిన భిక్ష. మీరు నాకు ఇచ్చే అవార్డు ఆయన చేతుల మీదుగా అందుకోవడమే నేను ఆయనకి ఇచ్చే గౌరవం. మీరు అనుమతిస్తే ఈ అవార్డు రాజా చేతుల మీదుగా అందుకోవాలనుకుంటున్నాను.
2: ఆయన ఇక్కడే ఉన్నారమ్మా?
1: ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. అందరి ముందు రావడానికి సంకోచిస్తూ జనం మధ్య ఇక్కడ దూరంగా ఉన్నారు.
0: అదండి క్లైమాక్స్ సీన్. నాకు కాలర్ కాల్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుంటున్నాను. హలో,
3: హలో.
0: హాయ్ అండి, మీ పేరు చెప్పేసేయండి, నేనైతే గుర్తుపట్టేసారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు కాబట్టి మన శ్రోతలకి మీ పేరు ఒక్కసారి. హలో
3: హలో. హాయ్ అంజనా గారు, నా పేరు మౌనిక.
0: ఎస్, ఆల్ గుడ్. అదే అనుకుంటున్నాను, ఏంటి ఇవాళ మన మౌనిక గారు ఇంకా కాల్ చేయలేదు అని. ఓకే, చెప్పండి చెప్పండి. ఇప్పుడు
3: సినిమా పేరు నాకు టెంటేటివ్ తండ్రి సౌందర్య గారు అండ్ వెంకటేష్ గారు నడిపించిన మూవీ.
0: ఓ, అంత గుర్తుంది మీకు. చక్కగా సౌందర్య గారు కరెక్ట్ గా చెప్పేశారు, వెంకటేష్ గారి వాయిస్ లేకపోయినా అది వెంకటేష్ గారు అని చెప్పేశారు మీరు. నేను వినిపించే క్లిప్పింగ్ లో ఐ మీన్ టు సే రాజా మూవీ అండి. కరెక్ట్, నేను
3: వినిపించి.
0: సో మీరు ఈ మూవీ చూసారా? ఓకే, సో క్లైమాక్స్ గురించి మాట్లాడుతున్నాం ప్రస్తుతానికి మనం. మీరు ఇప్పుడే కనుక ట్యూనిన్ అయ్యి ఉంటే సినిమాకి సంబంధించి క్లైమాక్స్ చాలా అంటే ఉత్కంఠ రేపుతుంది కదా. క్లైమాక్స్ ఉండాలి, ఆ మాత్రం ఉంటేనే సినిమా బాగుంటుంది అని.
3: అవును, ఆ మూవీలో యాక్చువల్లీ అన్ని సీన్స్ బాగుంటాయండి. వాళ్ళని రెండు రోజులు కిచెన్ లో వచ్చి వచ్చి అన్ని చేసి పెడితే తింటూ ఉంటాము.
0: కూల్, గుడ్. మీకు సినిమాకి సంబంధించి కామెడీ గుర్తున్నాయి, యాక్టర్స్ ఎవరు గుర్తుంది, సన్నివేశాలు గుర్తున్నాయి, జస్ట్ టైటిల్ మర్చిపోయారు. గుడ్, గుడ్. థ్యాంక్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. అదండి మనకి మౌనిక గారు చెప్పేశారు కాబట్టి ఆన్సర్ వచ్చేసింది రాజా చిత్రం నుంచి మీరు విన్న ఆ సన్నివేశం. సో మీకు కూడా క్లైమాక్స్ ఇస్ ద సూపర్ హిట్, క్లైమాక్స్ వల్ల మూవీ అసలు ఎలివేట్ అయింది అన్న సినిమాలు ఏమన్నా మీకు టపిమని గుర్తుకొస్తుంటే డూ కాలర్స్ 9726361966 ఇస్ ద స్టూడియో నెంబర్. సరే, మరి నెక్స్ట్ నేను ఇవ్వాలి కదా మనం ఇవాళ. నెక్స్ట్ ఏ ఆర్టిస్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే నేను ఒక ఆర్టిస్ట్ పేరు చెప్తాను, వారి పేరు వినగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుందో చెప్పాలి. సో నేను నెక్స్ట్ ఎవరి గురించి అడుగుతున్నానంటే మనకి హీరో మోహన్ బాబు గారి గురించి. ఎస్, అని పేరు వినగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది?

0: అదండి కొత్త బంగారు లోకం చిత్రం నుంచి ఈ పాట నేను మీకు వినిపించేశాను. సరే, నెక్స్ట్ నేను ఇంకొక మూవీ నుంచి క్లిప్పింగ్ వినిపిస్తాను. ఈ మూవీ ఏంటి గుర్తుపట్టండి. పాయింట్ ఏంటంటే ఇక్కడ పాయింట్ ఆఫ్ డిస్కషన్ అన్నమాట. ఈ మూవీకి సంబంధించి ఇటువంటి క్లైమాక్స్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా, సన్నివేశం ఏంటి అని అన్ని విషయాలు మనం ఆఫ్టర్ ద క్లిప్పింగ్ ఆఫ్టర్ యువర్ రెస్పాన్స్ మాట్లాడుకుందాం. చాలా టైం ఉంది, ముందుగా క్లిప్పింగ్ వినిపిస్తాను. ఈ సినిమాకి ఇటువంటి ఎండింగ్ ఉంటుంది, ఇట్లా ఉండొచ్చు క్లైమాక్స్ అని అసలు అనుకున్నారా, లేదా రొటీన్ గా ఉంటుంది అనుకున్నారా? హౌ డిడ్ యూ ఫీల్, హౌ డిడ్ యూ ఎక్స్పెక్ట్, అంటే ఆ సినిమా చూసినంత సేపు ఒక ఎత్తు, బట్ డెఫినెట్ గా ఎండింగ్ అనేది ఒకటి ఉండాలి కదా మూవీకి. దిస్ ఎండింగ్ లుక్ లిటిల్ డిఫరెంట్ టు మీ.
1: రోజు వచ్చి నీ యువరాజును చూసుకో వాల్మీకి. ఇంకేమైనా
2: సార్
1: చెప్పాలా వాల్మీకి?
2: ఇంకేముంటుంది సార్,
1: కుర్రతనం కొద్ది మా వాడు ఏదైనా తప్పు మాట్లాడుంటే పెద్ద మనసుతో మన్నించండి, అంతే
2: అంతే
1: అంతే సార్.
2: అంతేనా?
3: అలాంటి వాడిని లాచడిపోతూ అంతే ఇట్లా అంతే.
4: వాల్మీకి, నా అల్లుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు నర్సు వీడితో మాట్లాడింది నేను విన్నాను. అందుకే ఆ డాక్టర్ని రెచ్చగొట్టాను, వీడిని ఇంట్లోకి రానిచ్చాను. ఈ ఇల్లు ఐశ్వర్యం, అమ్మ నాన్న విధిలో ఏ ఒక్కదాని కోసమైనా నిజం చెప్తాడేమో అని ఇన్నాళ్ళు ఎదురు చూశాను. వీడు చెప్పాల, వీడు చేసిన పని విన్న నాకే రక్తం మరిగిపోతుంటే నీకు కోపం రాలేదరా?
1: ఎందుకు సార్, దేవుడు అతనికి ఎప్పుడో పనిష్మెంట్ ఇచ్చాడు. ఆ బెనకెనకాలు పెరిగి పెరిగి కుంటిదైంది, పిల్లలు మార్చిన ఆనందం పెరిగి పెరిగి భయం అయింది. ప్రశాంతంగా పడుకుని పాతికేలైంది సార్, వదిలేను సార్.
4: మనుషుల మీద కోపం లేదు, ఆస్తి మీద ఆశ లేదు, మరి ఎందుకు వచ్చావురా ఇంట్లోకి?
1: ఎప్పుడు పిల్లలు బాగుండాలని అమ్మా నాన్న అనుకోవటమేనా? అమ్మా నాన్న బాగుండాలని పిల్లలు అనుకోరా?
0: అదండి, అది సినిమా. అయితే దాని క్లైమాక్స్ ఏంటి అంటే గనక దానికి ఎండింగ్ అంటూ ఉండాలి కదా. ఇది స్టోరీ ఇప్పటి వరకు. క్లైమాక్స్ లో పవర్ఫుల్ డైలాగ్స్ డిఫాల్ట్ నడిచాయి. సరే, మరి ఎండింగ్ ఏంటి అంటే ఇదిగో హియర్ ఇట్ కమ్స్.
5: నువ్వు నాకు ఇష్టం లేని నిజం, ఎందుకంటే యూ బెటర్ దెన్ మై సన్, అందుకే నిన్ను నేను ఒప్పుకోలేదు. కానీ ఈరోజు వీడి కోసం నువ్వు వెళ్ళావు, అన్ని బాగా జరిగాయి కాబట్టి సరిపోయింది. లేకపోతే వీడుండేవాడు కాదు. వంటు ఆడాళ్ళు వేరే ఇంటి నుంచి వచ్చిన వాడిని భర్తగా ఒప్పుకుంటారు, కానీ తన నుంచి రాని వాడిని బిడ్డగా ఒప్పుకోరు. వీడి ప్లేస్ లో నువ్వు వెళ్ళావంటేనే నువ్వు నా కొడుకు కింద లెక్క. ఇంకా ఒప్పుకోవాలా నేను?
0: అదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ సన్నివేశం. సినిమా చూసిన వాళ్ళకి అందరికి అర్థం అవుతుంది సినిమా ఏంటో నేను చెప్పాలని అనుకోవట్లేదు, అందుకని కొంచెం ఆగుతున్నాను. ఇలా మనం కబుర్లు చెప్పుకుంటూ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తాం. తిరిగి కలుసుకున్నాక దీని గురించి, ఈ సన్నివేశం గురించి, ఈ సినిమా గురించి కూడా మాట్లాడుకుందాం. బట్ మీరు ఈ సినిమా పేరు టైటిల్ ఏంటి నాకు కాల్ చేసి చెప్పాలి. 9726361966 స్టూడియో నెంబర్. కబుర్లు అలా చెప్తూ ఉంటే లంచ్ టైం అయిపోతుంది కదా, మీకు టెన్షన్ ఎందుకండి? ఏ టు బి ఉన్నారు కదా, అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బీస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సర్స్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్. ఫ్లఫీ రాగి ఇడ్లీస్ కావాలన్నా, ట్యాంగీ గోంగూర్ రైస్, ఇలాంటి వెరైటీ ట్రెడిషనల్ ఫుడ్ నిమిషాల్లో మీరు సొంతం చేసుకోవచ్చు ఓన్లీ అట్ ఏటుబి. ఏటుబి ఫ్రెస్కో, ఏటుబి లిటిల్ ఎల్మ్. వీరి దగ్గర ఉన్న ఈ రేంజ్ ఆఫ్ ప్రోడక్ట్స్ తెచ్చేసుకుంటే లైఫ్ బికమ్స్ ఈజియర్. విజిట్ ఏటుబిటెక్సాస్.com ఆర్ కాల్ 214-872-2345. సరే, సన్నివేశం కంటిన్యూ చేస్తూ కమర్షియల్ బ్రేక్ లోకి వెళ్తాను. సినిమా పేరేంటో తెలిస్తే కాల్ చేసేయండి.
6: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
7: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
8: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
7: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
9: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: Hello, dinner plans ఏంటి? గ్రూప్ లో ఎవరైనా సపోర్ట్ చేస్తారు?
11: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
12: నేనేం వండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
13: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చార్ట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
14: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
15: Sure. How many people are we expecting?
14: 5k anukuntunna, but koncham mood baagunte inka ekku avachchu.
15: Idi office party a leka jatra?
14: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10k, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
16: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
17: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్నొచ్చిన ఆఫర్ లెటర్లు?
16: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
18: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. దీంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి, 9797972654, ఆర్ విజిట్ astroramji.com.
19: Good morning everyone, Rod Bill Howard here, running for Frisco mayor. Tomorrow is final voting day. I want to remind you all, when I started, I stood on a couple things very strongly. That is Frisco first. What is best for our citizens? What is best for our city? And I stand on those today, and I will represent this city with honor and dignity and transparency. So get out and vote.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ఫిల్మీ ఫ్రైడేస్. ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాత నేను, నా పేరు అంజన. నాకు మౌనిక గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ మూవీ కమర్షియల్ బ్రేక్ వెళ్తాం ముందుగా నేను ఒక మూవీ క్లిప్పింగ్ వినిపించాను. ఆ మూవీ పేరేంటి అని అడిగాను, ఎందుకంటే పేరు తెలిసే వరకు ఆ మూవీ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఐ వాజ్ వెయిటింగ్. సో ఇప్పుడు పేరు వచ్చేసింది కాబట్టి చాలా చాలా మాట్లాడుకోవచ్చు. అలవైకుంఠపురంలో చిత్రం నుంచి నేను మీకు వినిపించిన ఆ సన్నివేశం, అందులో మనకి అల్లు అర్జున్ గారు ఉంటారు. అండ్ ఇది ఏంటంటే, పుట్టినప్పుడే పిల్లలిద్దరు స్వాప్ అయిపోవడం అన్నమాట. ఒకళ్ళు ధనవంతుల ఇంట్లో పుడతారు, ఒకళ్ళు నార్మల్ మిడిల్ క్లాస్ వ్యక్తి ఇంట్లో పెరగడం జరుగుతుంది. అక్కడ ఇక్కడ స్వాప్ అయిపోవడం వల్ల వాళ్ళు అక్కడ పెరుగుతారు, వీళ్ళు ఇక్కడ పెరుగుతారు. బట్ ఎండింగ్ వచ్చేసరికి ఆ విషయం, యాక్చువల్లీ అల్లు అర్జున్ గారికి ఆ పాత్రకి తెలుసు, మిగతా ఎవరికి తెలీదు. అఫ్ కోర్స్ ఇప్పుడు నేను మీకు వినిపించిన సన్నివేశంలో ఇంకొక నలుగురికి తెలిసింది, బట్ తల్లులిద్దరికి తెలీదు. సో ఎండింగ్ ఏమిచ్చారు ఈ సినిమాకి అంటే గనక కొంచెం డిఫరెంట్ గానే ట్రై చేశారు. సామాన్యంగా అయితే ఎలా ఉంటుందంటే ఒకరికొకరు తెలిసేసుకుని ఎవరిది వాళ్ళు స్వాప్ చేసేసుకుని బ్యాక్ టు ఒరిజినల్ వాళ్ళు అలా కంటిన్యూ అయిపోవడం అనేది ఉంటుంది. అందరూ కలిసే ఉంటారు, కథ సుఖాంతం అంటారు. బట్ ఇక్కడ ఒక డిఫరెంట్ ఎండింగ్ ఇవ్వడం వల్ల హ్యాపీ ఎండింగ్ అయింది. ఎందుకంటే ఎవరిని బాధపరచకూడదు, ఎవరైనా ఒకళ్ళిద్దరు అంటే తల్లుల్ని ఎస్పెషల్లీ బాధ పెట్టద్దు. ఎందుకంటే ఇంతకాలం పెంచి వాళ్ళు ఈ తల్లులిద్దరు వీడే నా కొడుకు అని ఆనందంగా ఉన్నప్పుడు, లేదు వీడు కాదు వాడు నీ కొడుకు అని చెప్పి వాళ్ల మనోభావాల్ని కొంచెం బాధ పెట్టి, బట్ అట్ ద సేమ్ టైం ప్రతి ఒక్కరికి నిజం తెలుసుకునే రైట్ అనేది ఒకటి ఉంటుంది కదా. సో అది ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయిందేమో అని అనిపించింది. బట్ ఆడియన్స్ గా మనకి మాత్రం బాగా నచ్చిన క్లైమాక్స్ అని నేను అంటాను ఈ విషయంగా. మీరేమంటారు? అఫ్కోర్స్ కొంచెం ఎక్స్ట్రీమ్ వెళ్లారు ఇక్కడ. మనకి టబో గారి పాత్ర అలా మెట్లు దిగి కిందకు వచ్చేసి, ఇదిగో నువ్వు నా కొడుకు లాంటి వాడివే, తీసుకో ఆస్తి పత్రాలు, నీకు కూడా సగం రాసిచ్చేస్తున్నాను అంట. విచ్ ఇస్ టెక్నికలీ నాట్ రియల్లీ, అంత ఉదార స్వభావం చాలా తక్కువ మందికి ఉంటుందేమో, ఐఎమ్ నాట్ ష్యూర్. బట్ అది కొంచెం ఎక్స్ట్రీమ్ అనిపించిన. తల్లులు ఇద్దరిని బాధ పెట్టకూడదు, వారన్నా సంతోషంగా ఉండాలి ఈ ఎంత స్టోరీలో అనేసి ఎండింగ్ అయితే నాకు బాగా నచ్చింది. మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మాతో షేర్ చేసుకోవచ్చు. 9726361966 స్టూడియో నెంబర్. సరే, కీర్తి సురేష్ హీరోయిన్ మన కీర్తి సురేష్ గారు పేరు వినగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది అని నేను ఇందాక అడిగాను, అప్పుడు నాకు ఆన్సర్స్ రాలేదు. అయితే మౌనిక గారు నా కోసం ఒక సాంగ్ డెడికేట్ చేస్తా అన్నారు. సో నేను కీర్తి సురేష్ గారి పాట వినిపిద్దాం అనుకుంటున్నాను. బట్ ఈలోగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు ఆల్. ఇప్పుడే ట్యూనిన్ అయిన శ్రోతల కోసం కీర్తి సురేష్ పేరు వినగానే మీకు గుర్తుకొచ్చే తెలుగు పాట ఏంటి చెప్తే ఆ పాట విందాం. ఈలోగా ఇందాక నుంచి నేను కిడ్స్ అడుగుతున్న పాట వేస్తున్నాను.

అదండి కిడ్స్ ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్ ఇది. చెప్పకనే ఇలాంటి రిక్వెస్ట్లు వస్తుంటాయి ఇటువంటి సాంగ్స్ కోసం. ఎస్, మరి నెక్స్ట్ నేను మరొక క్లిప్పింగ్ వినిపిస్తాను. ఐ థింక్ ఐ హావ్ 20 మినిట్స్ మోర్ ఇన్ అవర్ షో. అలా మాట్లాడుతుంటే ఎలా టైం అయిపోతుంటుంది కదా, టైం పరిగెడుతూ ఉంటుందండి. 3 గంటలు ఇట్లా టక్ టక్ టక్ టక్ అని అయిపోయి. సరే, మరి క్లైమాక్స్, సినిమాకి క్లైమాక్స్ అనేది చాలా చాలా అవసరం. కాబట్టి సినిమా అంతా ఒక ఎత్తు, బిఫోర్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఎలా ఉంటుందంటే మనకి మన ఊహకి వదిలేస్తుంది. ఇష్టం వచ్చినట్టు మనం ఊహించుకోవచ్చు, అప్పటి వరకు మన క్రియేషన్ ను మనం పెట్టుకోవచ్చు అనమాట. వన్స్ క్లైమాక్స్ ఎంటర్ అయ్యాక సీన్ ఫినిష్ అంతే కదా. సో ఈ క్లైమాక్స్ సీన్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ సినిమాకి? మీ ఊహలో ఈ ట్విస్ట్ ఉందా? వినండి ఇది ఏ క్లిప్పింగ్, ఏ మూవీ నుంచి.

0: నిన్ను చూస్తుంటేనే అర్థమవుతోంది. నీ కంపెనీకి ఏం కాలేదు, ఆ ముసలోడికి ఏం కాలేదని. ఆ సెంట్రల్ మినిస్టర్ని కలవడానికి నాకి కొన్ని నెలలు పట్టిందిరా. అలాంటిది నువ్వెలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తా?
1: నువ్వు ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నా అని చెప్పిన రోజు నుండి ఆ ప్రోడక్ట్ ఏంటి, దాని డీటెయిల్స్ ఏంటి అని కనుక్కోవడం స్టార్ట్ చేశా. చాలా హార్మ్ఫుల్ ప్రోడక్ట్ అని తెలిసింది. ఇంత తక్కువ టైంలో నీ ప్రోడక్ట్ లాంచ్ ఆపాలంటే నాకున్న ఒకే ఒక్క ఆప్షన్ మినిస్టర్. కానీ ఎలా కలవాలో, ఆయనకి ఏం చెప్పాలో,
0: అదృష్టవంతుడితో కలవలేం. నువ్వు అదృష్టవంతుడివి. ముసలాడు నిన్ను సెలెక్ట్ చేసి మంచి డెసిషన్ తీసుకున్నాడు. అసలు నిన్ను ఎందుకు సెలెక్ట్ చేశాడు?
1: గాడ్ ప్రామిస్ రా, ఈ ఒక్క క్వశ్చన్ కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. ఈ రోజు 31st డే, చెప్తారేమో.
2: ఈ కంపెనీ స్థాపించి నేటితో 50 ఏళ్లయింది. ఇది నా కల. మనందరి కష్టం, ఎంతో మంది రైతుల జీవితం. దీన్ని ఎవరి చేతుల్లోనూ ఊరికే పెట్టను. ఇతన్ని మొదటిసారి చూసినప్పుడే నా భవిష్యత్ ఇతనైతే బావుండు అనిపించింది.

అంత ఫైటింగ్ ఎందుకులేండి, నేనే చెప్పేస్తాను. ఈ ఫైటింగ్ అయ్యాక అతనిలోని ఆ స్పిరిట్ చూసి మరి అతన్ని సీఈఓగా సెలెక్ట్ చేశారు. సినిమా పేరేంటి? నాకైతే మౌనిక గారు కాల్ చేసి కరెక్ట్ గా చెప్పేశారు. ఐఎమ్ స్టిల్ వెయిటింగ్, మీరెవరైనా ఆన్సర్ చెప్తారేమో అని. తర్వాత ఈ పాట వినిపించి చెప్పేస్తాను. ఈ పాట షీ వాంటెడ్ టు డెడికేట్ టు మీ, మీ అంటే నేను, ఆర్జే అంజనా కోసం. ఎస్, ఐ లైక్ కీర్తి సురేష్ గారు సో మచ్. బిఫోర్ వి ఎంజాయ్ ది సాంగ్, నెక్స్ట్ ఎవరి గురించి, ఆర్టిస్ట్ గురించి అడుగుతున్నాను అంటే గనక మన ప్రభాస్ గారి పేరు వినగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది?

అదెలా చెప్తాం? ఒకటి నా పుట్టినిల్లు, ఒకటి నా మెట్టినిల్లు. టూ మచ్ ట్రెండింగ్ లో ఇప్పటికీ నడుస్తున్నాయి ఆ డైలాగ్స్. మహానటి చిత్రం నుంచి మీరు విన్న రిక్వెస్ట్ సాంగ్, కీర్తి సురేష్ గారి పేరు మీద ఈ పాట రిక్వెస్ట్ వచ్చేసింది, వినిపించేశాను. అంతకుముందు సాంగ్ కూడా వినిపించడం జరిగింది. అలాగే ప్రభాస్ గారి మూవీ, ప్రభాస్ గారి పేరు వినగానే మీకు ఏ పాట గుర్తుకొస్తుంది అని అడిగాను. యూ స్టిల్ హ్యావ్ టైం, మీకు ఏ పాట గుర్తుకొస్తే ఆ పాట నేను వినిపిస్తానన్నమాట. సరే, ఇందాక నేను మీకు ఆల్రెడీ ఒక సన్నివేశం వినిపించడం జరిగింది. అది ఏ మూవీ నుంచి అంటే భీష్మ చిత్రం నుంచి. అది కూడా ఏమన్నా ఉంటుందండి క్లైమాక్స్. అసలు సామాన్యంగా క్లైమాక్స్ అనగానే బ్యాక్ టు బ్యాక్ ఫైట్లు, అటు ఇటు విలన్ ని అసలు పట్టుకుని స్టేజ్ మీద చితగొట్టేస్తే అసలు అదొక టెంపో, అదొక ఫ్లో. అయితే ఈ భీష్మ మూవీలో కొంచెం రొటీన్ కి భిన్నంగా భలే మైండ్ తో కొట్టినట్టుగా భలే చూపించారనమాట. అండ్ విలన్ యాక్చువల్లీ అలా హాస్పిటల్ బెడ్ మీద ఉండిపోతాడు, కట్ చేస్తే డైరెక్ట్ హాస్పిటల్ బెడ్ మీద ఉంటాడు అనమాట. అది బాగుంది అసలు లాజిక్ తో చాలా బాగా, అసలు ఎక్స్పెక్ట్ చేయమనమాట. అంత డీప్ గా, అంత రీసెర్చ్ అంటే ఆలోచించాలి కదా, ఒక టీమ్ కూర్చుని ఇలాంటి క్లైమాక్స్ చేస్తే గానీ రాదేమో. భీష్మ మూవీ నుంచి మీరు విన్న ఆ సన్నివేశం. సరే, ప్రభాస్ గారి పాట మీరెవరైనా రిక్వెస్్ట్ అడిగితే ఐ విల్ వెయిట్. నా దగ్గర ఆల్రెడీ ఒక్క పాట రిక్వెస్ట్ ఉంది. ఈ మూవీ కాక ఏ మూవీ అడుగుతారండి? అసలు డీఫాల్ట్ అడుగుతారండి. ముగ్గురు శ్రోతలు నన్ను ఇదే మూవీ నుంచి అడిగారు పాట, అదే వినిపిస్తాను, లైనప్ చేశాను. బట్ ఈలోగా ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ వారి గురించి మీకు మరొకసారి చెప్పేస్తాను. If you are planning summer travel or visiting the USA, make sure you are covered with SNR insurance for medical emergencies, trip cancellations and more. So you can travel with peace of mind. Life can change in an instant, but your health coverage shouldn't get any changes. Evaranna job switch chestuna, lost job or insurance kangar padakunda, SNR insurance is there to help you. They help you with finding affordable coverage for you and your family quickly, stress free. From health to travel, dental, vision and life insurance, they have got you covered. Mari next vachesesi nenu ye paata vinipinchali ani waiting anamata. Aithe ide vinipichana inkoka light beat unna paata vinipichana ani chustunnanu. But anyways, మరి ఒక చిన్న విషయం ఇందాక నుంచి నేను మాట్లాడదాం. ఆల్రెడీ ఇప్పుడే పోస్ట్ కూడా చేశాను, ఇవాళ రోజున నేను నా ఇన్స్టాలో పోస్ట్ చేశాను సరదాగా. అదేంటంటే డ్రోన్ డెలివరీ అండి. ఈ మధ్య డ్రోన్ డెలివరీ ఫర్ షార్ట్ డిస్టెన్స్ భలే సరదాగా ఉంది. అందరూ దాన్ని అవైల్ చేసుకుంటున్నారు, చూస్తున్నారు. చూస్తుంటే కనుక నా చుట్టుపక్కల ఏంటి టెక్నాలజీ ఎంత మారిపోతుంది అనిపిస్తోంది. మీరు కూడా ఇది ఎక్స్పీరియన్స్ చేశారా? వాట్ ఈస్ యువర్ ఫీడ్బ్యాక్ ఆన్ దాట్? ఐ రియలీ వాంట్ టు నో. 9726361966 స్టూడియో నెంబర్. మనకి ఏ టాపిక్ అయినా ఒక ఎపిసోడ్ ఒక రోజుతో పరిమితం కాదు. ఆబ్వియస్లీ వీ విల్ హ్యావ్ మోర్ ఎపిసోడ్స్ టు కవర్ అప్ ద ఎంటైర్ టాపిక్.

Yes. చూస్తుండగా 3 hours ఇట్టే గడిచిపోయింది. బట్ మీ అందరితో మాట్లాడుతూ ఉంటే నా ఎనర్జీ అయితే అలా అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. లంచ్ టైం అయిపోయినా సరే నేను చలాకీగానే అనిపిస్తున్నాను నాకు నేను. ఎనీవే, సో నేను ఇంత ఎనర్జీ ఇంత ఉత్సాహంతో ఇలాంటి వండర్ఫుల్ సెగ్మెంట్స్ రాబోయే రోజుల్లో మరిన్ని తీసుకొస్తూ ఉంటాను. బట్ మిమ్మల్ని అందరినీ సండే షోలో కూడా ట్యూన్ ఇన్ అవ్వమని రిక్వెస్ట్ చేస్తున్నాను రైట్ నౌ. ఎందుకంటే ప్రతి సండే ఆఫ్టర్నూన్ 4 PM to 7 PM విత్ మీ సూపర్ సండేస్ విత్ మీ యువర్ ఆర్జే అంజన. అయితే ఈ సండే ఏం చేయబోతున్నాను, ఇంతకు ముందు కూడా ఒకసారి నేను ఈ సెగ్మెంట్ లో ఇలాంటి సెగ్మెంట్ ఒకటి చేయడం జరిగింది, అందమైన అబద్ధం అది కాన్సెప్ట్. సో ఏంటి కాన్సెప్ట్, ఇందులో ఏం మాట్లాడతాను, ఏం చేస్తాను అని, లేదా మీ దగ్గర కూడా ఈ విషయం ఏదైనా షేర్ చేయడానికి ఉంది అంటే గనక తెలుసుకోవడానికైనా కంట్రిబ్యూట్ చేయడానికైనా ట్యూన్ ఇన్ అవ్వండి సండే ఆఫ్టర్నూన్ 4 PM రైట్ నౌ. ఈ రిక్వెస్ట్ సాంగ్ తోటి మన డార్లింగ్ కి, డార్లింగ్ అని అందరూ ఏకగ్రీవంగా డార్లింగ్ పాట అడగడం వల్ల ఈ పాట వినిపిస్తున్నాను. ఈ రిక్వెస్ట్ సాంగ్ తోటి సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. Bye bye, Tata Senorita.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
2: Good morning, everyone. Rod Bellhauer here, running for Frisco Mayor. Tomorrow is final voting day. I want to remind you all, when I started, I stood on a couple things very strongly. That is Frisco first. What is best for our citizens? What is best for our city? And I stand on those today, and I will represent this city with honor and dignity and transparency. So get out and vote.
3: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
4: Just imagine meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kuchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe. No flights, no favors, no follow ups. With My Pursue, sending money becomes hassle free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit my Pursue.com or write to support at mypursue.com.
5: Radio Surabhi Revisit.
6: Immigration anagane prasnalamayam adokka vichitra valayam vaatiki ekeka samadhanam akulalla
7: roju edo okati kottaga tinalanipiste head to Desi Bites.
8: I asked you to come to our place.
7: Our place, Indian cuisine.
5: Thank you for being in our journey.
9: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
10: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
9: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
11: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
9: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ more.

వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. అంజనా గారి ఇందాక ఎండ్ చేసింది అనుష్క ప్రభాస్ పాటతో. సో నేను స్టార్ట్ చేశాను అనుష్క ప్రభాస్ పాటతో. అండ్ యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. మిలేనియల్ ముచ్చట్లు వినే వాళ్ళందరికీ తెలుసు హౌ అబ్సెస్డ్ ఐఎమ్ విత్ అనుష్క అండ్ ప్రభాస్ అని. సో ఐ డిడ్ గ్రాబ్ ది ఆపర్చునిటీ అండ్ స్టార్ట్ విత్ దర్ సాంగ్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 డాలసిస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్. అండ్ ఇప్పుడు వీఆర్ నాట్ అమెరికాలో తెలుగు నేస్తాం, వీఆర్ సంథింగ్ దట్ సౌండ్ లైక్ హోమ్. సో మీరు వింటున్నారు లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి. అండ్ నేనైతే చాలా చాలా విషయాలు చెప్పడానికి వచ్చేసాను ఈ వీక్, బట్ పాటలు వింటూ అండ్ నా ఫేవరెట్ సాంగ్స్ ఫ్రమ్ మై ప్లే లిస్ట్ దిస్ వీక్. అసలు ఈ వీక్ మొత్తం నేను ఏ పాటలు వింటున్నాను, వాట్ ఆర్ మై వైబింగ్ టు అన్నది మాట్లాడుకుంటూ వీ విల్ టాక్ అబౌట్ వాట్ ఐ వాంట్ టు సే టు ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈ పాట వినేసి వచ్చేయండి, అండ్ ఆఫ్టర్ దట్ వీల్ టాక్ మోర్. యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు వినేస్తాను 1 గంట నుంచి 4 గంటల వరకు.

What a wonderful afternoon. And nenu ee episode, this episode of Millennial Muchatlu, I want to call it as euphoria. Why I want to call it as euphoria is because nenu euphoria show discuss cheyaledu, euphoria gurinchi em cheppabotledu. But nen cheppalanukunne enti ante, I am so still ఏంటి ఆ జాతర యూఫోరియాలోనే ఉన్నా నేను అని. వాట్ టర్న్ అవుట్, వాట్ అన్ ఈవెంట్ అసలు. లిటరలీ ఐ థింక్ ఐఎమ్ స్టిల్ రీలింగ్ అవుట్. నాకు ఈ వీక్ మొత్తం పడుతుందని నేను మండేనే అనుకున్నా. దట్ దిస్ హోల్ వీక్ ఐ థింక్ ఐఎమ్ స్టిల్ గోయింగ్ టు బీ అండర్ ద జాతర స్పెల్ అని. ఫుల్ గా జాతర దీంట్లోనే ఉన్నాను. అండ్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ హౌ ద ఈవెంట్ టర్న్ అవుట్. అండ్ స్పెషల్ గా థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ దట్ షోడ్ అప్ ఫర్ the event. Very happy and very grateful. Mirandaru, you guys showed up, you all enjoyed the event ani. So andukani, that's why I just want to say that I'm still feeling very euphoric ani. So and that is why I want to listen to songs that make us feel happy. పాత పాటలైనా కొత్త పాటలైనా ఈ వీక్ నా ప్లే లిస్ట్ లో ఏమున్నాయి పాటలు అన్నవి అన్న వాటితో ఐఎమ్ గోయింగ్ టు డూ ద షో. మీ ప్లే లిస్ట్ లో ఏం పాటలు ఉన్నాయి? వాట్ ఆర్ యూ కరెంట్లీ లిసనింగ్ టు? 9726361966 మీరు కాల్ చేసి నాకు చెప్పేయండి. అండ్ హియర్ యూ గో, దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. బ్యూటిఫుల్ అనను, బట్ ఆబ్వియస్లీ అమేజింగ్ సాంగ్.

0: running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
1: Good morning, everyone. Rod Billhauer here, running for Frisco mayor. Tomorrow is final voting day. I want to remind you all, when I started, I stood on a couple things very strongly. That is Frisco first. What is best for our citizens? What is best for our city? But I stand on those today, and I will represent this city with honor and dignity and transparency. So get out and vote.
2: Hi, నేను మీ ఆర్తి పట్నాయక్ అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో శ్రోభియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు అదే 107.9 FM HD3లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు గుడ్ లక్ రేడియో శ్రోభి
3: యు ఆర్ లిసనింగ్ టు రేడియో శ్రోభి 107.9 FM HD3
4: రామదాస్ పాట అంతా రామమయం ప్రొఫెసర్ ప్లే చేస్తే అందరికి

రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.

వెల్కమ్ బ్యాక్ ప్రియ సఖీ పాట వినేసాం. ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ మూవీలోంచి స్టారింగ్ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య. మనందరికీ తెలిసిందే దట్ దీస్ టు వైష్ణవి అండ్ ఆనంద్ దేవరకొండ ఆర్ ట్రెండింగ్ రైట్ నౌ అని. ఎస్, ఐ వాజ్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ. బట్ బ్రేక్ వెళ్ళే ముందర మనం మాట్లాడుకున్నాం పెద్ది కాంట్రవర్సీస్ గురించి అండ్ అబౌట్ హౌ ఇట్ ఈస్ టేకింగ్ ఆన్ ద ఇంటర్నెట్, రైట్? సో ఎవ్రీబడి కెప్ సేయింగ్ దట్ జాన్వి కపూర్ ఎందుకు ఇలాంటి రోల్స్ చేస్తారు, వై ఈస్ షీ డూయింగ్ ఆల్ దీస్ రోల్స్ అని లాట్ ఆఫ్ డిబేట్ వాజ్ ఎన్సూయింగ్ అనమాట. ఏంటి అసలు, వాట్ ఈస్ జాన్వి దిస్ థింగ్ అని. ఆల్దో నేను సినిమా చూడకపోయినా ట్రైలర్ లోంచి నాకు గ్యాదర్ అయిన ఇన్ఫర్మేషన్ బట్టి కూడా ఇట్స్ టాలింగ్ విత్ వాట్ ఎవ్రీబడి సేయింగ్ దట్ టూ మచ్ ఆఫ్ ఆబ్జెక్టిఫికేషన్ ఉంది సినిమాలో అని. Like there's too much of Janhvi is there only to do certain revealing scenes on the two that she doesn't have a character any, which is very true. Sometimes manu ilanti cinema chusinappudu we expect better from the actors, from the writers, from the production crew. It's not one person's fault because ఇలాంటివి చూసి జనాలు జనరలీ ఇంటర్నలైజ్ చేసుకుంటారు దట్ దిస్ ఇస్ వెరీ నార్మల్ అని. అండ్ ద వే జాన్వి ఇస్ వాకింగ్, ద వే ఆ పాట చిక్రీలో కూడా వెన్ ద హీరోస్ గోయింగ్ బిహైండ్ హర్ అండ్ ఆల్, డెఫినెట్లీ ప్రాబ్లమాటిక్. బట్ అపారెంట్లీ దేర్ ఇస్ అ లాట్ మోర్ ప్రాబ్లమాటిక్ అండ్ సినిమా కూడా మళ్ళీ రీరిలీజ్ చేస్తున్నారు అని చెప్పారు. ఐ హావ్ వాచ్ ద ఫస్ట్ వర్జన్, సో ఐ కెనాట్ కామెంట్ ఆన్ ద సెకండ్ వర్జన్ యాజ్ వెల్. బట్ స్టిల్ మీరేమనుకున్నారు ఆఫ్ అబౌట్ all of this? 972-636-1966 na call just cheppandi about your opinion. You're listening to me on Millennial Muchatlu, nenu mee Vyakhyata Sri Vidya. Ee roju mee nestani 1 gante nunchi 4 gante varaku.

Vibe Undi Baby from the movie Mirai Vinesamo and you're listening to me on Millennial Muchatlu. Manam maatladukuntunnam about all the controversies around Petti movie, especially the whole objectification of Janhvi Kapoor controversy and deeni comments naku what was fun about reading the comments of on this controversy naku em anipistundi ante em anipinchindi chadivinappudu ante all the people who love Hindi movies or North Indians basically vaalla కొంతమంది దే స్టార్టెడ్ టెలింగ్ అనమాట అసలు తెలుగు సినిమాలు ఆర్ సౌత్ మూవీస్ అన్ని ఇలానే ఉంటాయి అసలు ఇంత దే సింప్లీ ఆబ్జెక్టిఫై విమెన్ అసలు దేర్ ఆబ్సెస్డ్ విత్ ద నేవల్ జాన్వి అసలు చేసి ఉండకుండా ఉండాల్సింది ఈ సినిమా అదంతా అని ఇట్ కాట్ మీ థింకింగ్ అసలు వాట్ ఆర్ యూ సేయింగ్ అని బికాస్ సో మెనీ హిందీ మూవీస్ వీ హ్యావ్ సో మెనీ హిందీ మూవీస్ దట్ యాక్చువల్లీ యు నో ఆబ్జెక్టిఫై విమెన్ అండ్ వాళ్ళు డెఫినెట్లీ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ అ సర్టన్ ప్లేస్ ఫర్ దిస్ బట్ బిఫోర్ యూ కంప్లైన్ అండ్ సే దట్ సౌత్ ఇస్ ఆబ్సెస్డ్ విత్ ద నేవల్ అని లేకపోతే యు నో సౌత్ ఇండియన్స్ ఆబ్జెక్టిఫై విమెన్ మోర్ దాన్ నార్త్ ఇండియన్స్ అని ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డివైడే ఉండకూడదు ఎవ్రీబడి ఆబ్జెక్టిఫైస్ విమెన్ ఈక్వల్లీ ఈస్ వాట్ ఐ ఫీల్ అండ్ especially when they say that I think while a line of movies that have released that are going to release or that will release everything objectifies women if your definition of objectification is she's wearing a revealing sari ante no every lyric every dialogue every dress every stare everything falls under objectification so just because okka pani chestunaru ani dani objectification anadam anedi wrong definition of objectification is what I feel and nenu oka sentence lo chaala sala cheppesanu anukuntunanu but on the contrary nenu malli inkoka paata istunanu which is dubbed to be an item song but paata koncham beat lo undani vestunanu so here is what the song is and this is for you guys you're listening to me on Millennial Muchatlu meeke edina share cheskovalanundi deen gurinchi ante definitely naku studio call cheyandi 972636 1966

inda kannattu objectification is not just for women and men ki kuda objectification untundi and all the six packs all the time we see and rule over a man's body or the abs anything that the stare everything that counts as objectification but again fashion industry thrives on objectification adi lekapothe vaalliki bread and butter undadu so for as long as we are objectifying people objectifying men women whatever whoever వాళ్ళకైతే ఇది ఉంటుంది సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రైమరీ రీజన్స్ మనకి దిస్ స్టిల్ సెల్స్ అనమాట దిస్ ఈస్ వాట్ ద మాస్ పల్స్ ఈజ్ రైట్ సో అందుకని దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వై ఆల్ మూవీస్ ఆల్ డైరెక్టర్స్ ఆర్ మాస్ మూవీస్ చేయాలనుకున్న వాళ్ళు ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ పీపుల్ హూ వాంట్ టు మేక్ you know story oriented movies or either konjam oka element of objectification undali to capture that pulse it's not just about idi okate kaadu you know it's not just about women and it's not just that oh ammalane objectify chestunara annadi kaadu it's not a gender war in this case but women ni konjam enku chestaru compared to men

వెల్కమ్ బ్యాక్. హాయ్ రే సాంగ్. సాంగ్ అయితే బాగుంది. ఐఎమ్ క్యూరియస్ టు నో అబౌట్ ద మూవీ ఆల్సో. మహేష్ ఉప్పల, మీ ఎవరికన్నా ఈ యాక్టర్ తెలుసా? మహేష్ ఉప్పల. అండ్ మనకి తెలిసిన ఐ థింక్ హీస్ ద డైరెక్టర్ అండ్ ఐ థింక్ కొత్త యాక్టర్, బట్ హీరోయిన్ అయితే మనకి తెలిసిన అమ్మాయే, విచ్ ఇస్ హూ ఇస్ అనస్వర. మనకి అనస్వర గీర గీర గీర గింగిరా గిరా, దట్స్ హౌ వీ నో అనస్వర.

ఈ సినిమా గురించి కూడా ఐ థింక్ మనం అందరం మాట్లాడుకున్నాము. బట్ ఐ డూ హ్యావ్ అన్ ఒపీనియన్ ఆన్ దిస్ అండ్ నేను ఇంకొక 50 seconds లో బ్రేక్ లోకి వెళ్ళిపోతున్నా కాబట్టి ఐ డోంట్ వాంట్ మై ఒపీనియన్ టు బి కట్ ఓవర్ బై యాడ్స్. సో యాడ్స్ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము, స్టే ట్యూన్. బట్ బిఫోర్ దట్ నేను మీకు చెప్పాలనుకున్న ఏంటి అంటే దట్ రేడియో సురభి యాప్ డౌన్లోడ్ చేసుకోండి iOS అండ్ ఆండ్రాయిడ్ మీద, సో దట్ యూ కెన్ లిసన్ టు అస్ వేర్ ఎవర్ యూ గో. అలానే కార్ లో ఉన్నారు, ఇఫ్ యూ హ్యావ్ అ కార్ దట్ ఇస్ 2016 అండ్ అబవ్, డూ లిసన్ టు ఆర్ ఫ్రీక్వెన్సీ 107.9 FM HD3. అలానే లేటెస్ట్ అప్డేట్స్ అండ్ అదర్ ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో అస్ ఆన్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ అండ్ యూట్యూబ్. మా హ్యాండిల్ వచ్చేసి రేడియో సురభి. సో డెఫినెట్లీ వాచ్ అస్, ఫాలో అస్ అండ్ దెన్ యూ విల్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వాట్స్ హ్యాపెనింగ్ అట్ రేడియో సురభి. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్, యూ ఆర్ లిసనింగ్ టు మీ ఆన్ మిలేనియల్ ముచ్చట్లో.

0: Time Check. Studio no time.
1: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
2: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
3: Good morning, everyone. Rod Bildhauer here, running for Frisco mayor. Tomorrow is final voting day. I want to remind you all, when I started, I stood on a couple things very strongly. That is Frisco first. What is best for our citizens? What is best for our city? And I stand on those today, and I will represent this city with honor and dignity and transparency. So get out and vote.
4: Manashanti, mental peace. మసాలా దోశ
0: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్ ఫ్రైడ్ ఊతప్పమైన, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.

0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు. నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. అండ్ వీఆర్ లిస్నింగ్ టు న్యూ సాంగ్స్. చాలానే న్యూ సాంగ్స్ అండ్ చాలానే న్యూ మూవీస్ రిలీజ్ అయ్యాయి. యాక్చువల్లీ సమ్ టైమ్స్ ఐ ఓన్లీ వండర్ అసలు ఏంటి ఈ సినిమాలు. అండ్ దీస్ ఆర్ నాట్ జస్ట్ థియేటర్ లో వెళ్లి చూసే సినిమాలే కాదు, సమ్ థింగ్స్ యూ కెన్ జస్ట్ వాచ్ అట్ వాచ్ ఆన్ ఓటీటీ. అసలు ఇంట్లోనే కూర్చొని యునో వెరీ లైక్ ఓకే నేను ఈ పని చేస్తున్నాను అండ్ ఐ నీడ్ టు డూ సంథింగ్, యునో ఏదో ఒకటి ప్లే అవ్వాలి, వెనకాల ఏదో రన్ అవుతూ ఉండాలి అన్న ఉద్దేశంతో కూడా చూసే సినిమాలు చాలానే ఉన్నాయి. అండ్ ఈ టీవీ విన్ వాళ్ళు కూడా కొత్త కొత్త సినిమాలతో వస్తున్నారు. అండ్ ఎవ్రీబడీ హ్యాజ్ అ మూవీ ఆర్ అ కంఫర్ట్ ఓటీటీ ప్లాట్ఫామ్ ఇప్పుడు. Where you're like, I like this stuff. No. I think I would like this stuff more. And season batti, the OTT platform also changes. Last year, ETV Win was on a roll. Ee year, mari evaru will be on a roll, adaithe chudali. And I think already 6 months pass ayipoyayi manaki. 2026 lo, we're already in June. And 6 more months, I think, will be done with 2026 also. So ఈ ఇయర్ విచ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ గోయింగ్ టు షైన్, విచ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు షైన్ అన్న విషయం అయితే చూడాలి. వాట్ ఈస్ షైనింగ్ అకార్డింగ్ టు యూ? ఇఫ్ ఐ వర్ టు గివ్ యూ, నేను మిమ్మల్ని అడగాలి అంటే వాట్ ఈస్ ఇట్, ఏ ప్లాట్ఫామ్ మీకు చాలా ఇష్టం? ఆబ్వియస్లీ నెట్ఫ్లిక్స్, అమెజాన్ ఇవి టాప్ అవుతాయి, బట్ ది అదర్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో వాట్ యూ థింక్ ఈస్ డూయింగ్ ద బెస్ట్ ఆర్ అ వెరీ గుడ్ జాబ్ ఆఫ్ యునో గెటింగ్ గుడ్ కాంటెంట్ ఆన్ దేర్ ప్లాట్ఫామ్? 972-636-1966.
1: Coffee.

one of the ultimate friendship songs, Choti Choti Baate from the movie Maharshi. You are listening to me on Millennial Muchatlu, and lot of Muchatlu that I have to tell you. Inda Kanen sign off chesindi with the Visa song, Visa movie, right? Aa cinema lo naaku okati problematic ga kanipinchindandi, the whole part alo. Again, this is my opinion. This is not a thing that I expect, everybody to be on board with. And then, నేను అనుకునేట్టు ఎవరు అందరూ అలా అనుకోవాలి అని ఖచ్చితంగా నేనైతే అనుకోను. బట్ ఈ సినిమా దీంట్లో వాళ్ళు వినాయకుడిని తీసుకొస్తున్నారు అండ్ దే లైక్ డాన్సింగ్ ఆన్ ద రోడ్ అండ్ ఐ థింక్ వినాయకుడిని నిమజ్జనానికి తీసుకెళ్తున్నారు అండ్ దిస్ ఇస్ ఆల్ హ్యాపెనింగ్ ఇన్ ద యుఎస్. ఈ లీవే ఐ డోంట్ థింక్ వీ వాంట్ టు టేక్ రైట్ నౌ అండ్ వీ డోంట్ వాంట్ టు డూ దాట్ యాజ్ వెల్. సో ఐ థింక్ దట్ I think when the movie was made, maybe situations were different, but right now they are different. Kabatti, I don't think I'm on board with that whole scene any. Although nenaithe I'm excited to watch the movie. And the other thing is maniki Ashok Galla, we know him from his first movie, but first movie peru kuda naaku gurtuledu. Although I know that I did watch that movie, aa cinema lo ainadi complete mass rugged look untundannamata, and I don't think ఆయన ఫుల్ పొటెన్షియల్ వాజ్ అవుట్ ఇన్ దట్ మూవీ. వేర్ ఎస్ ఇన్ వీసా ఐ థింక్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు డూ అ గుడ్ జాబ్. అండ్ నాకు ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతోంది అన్నది క్లియర్ గా తెలీదు. సో ఇఫ్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ ద నియర్ ఫ్యూచర్ దెన్ ఎస్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ మూవీ బికాస్ చాలా యంగ్ గా చాలా యునో హీస్ feeling like one of us. And when I watched his first movie, I did not think that I could associate with him also ani. And deentlo Gauri Priya Reddy is there. She's been making some headlines. Tanu ee cinema lo kuda undi mana love story, one of the love stories with Kiran Abbavaram garu. And this movie, she's a pretty face to look at and watch also. And tanu Mad lo aithe we loved watching her on in Mad. So definitely నాకు మూవీకి ఎక్సైటెడ్ గా ఉంది, బట్ సమ్ సీన్స్ ఐఎమ్ లైక్ నో నో నో నో నో ఐ డోంట్ థింక్ ఐమ్ ఆన్ బోర్డ్ విత్ దీస్ సీన్స్ అని. అగైన్ మీకు ఇలాంటి ఒపీనియన్స్ ఏమైనా ఉంటే 9726361966

0: సౌండ్ ఆఫ్ మ్యూజిక్ నుంచి యూఆర్ 16 గోయింగ్ ఆన్ 17 విన్నేసాము. అండ్ ఆ పాట ఐ డోంట్ థింక్ ఇట్ అప్లైస్ టుడే, బట్ ఈ సినిమా 8వ సంతాల్లో ఈ పాట అందమా అందమా చూసినప్పుడల్లా ఐ కైండ్ ఆఫ్ యునో రిమిసెస్ మీ ఆఫ్ రెమినిసెంట్ ఆఫ్ దట్ 16-year-old లవ్ అనమాట. సో వేర్ హీస్ ఈ పాటలో అయితే ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఈస్ జస్ట్ వార్నింగ్ హర్ రైట్, యూఆర్ 16 గోయింగ్ ఆన్ 17, అబ్బాయిలందరూ ఉంటారు, యు నో యూ హవ్ టు బి కేర్ఫుల్, యు ఆర్ జస్ట్ అ లిటిల్ గర్ల్, యూ డోంట్ నో ఎనీథింగ్ అవుట్ సైడ్ యువర్ ఫ్యామిలీ, నీకేం తెలీదు, సో యు నో యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ అని. అండ్ షీఈ్ లైక్ యా యా ట్రూ ట్రూ ఐ డోంట్ నో అండ్ హూ డూ ఐ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ మీ, దట్ షుడ్ బి యూ అవుట్ సైడ్ మై కిన్, దట్ అదర్ పర్సన్ దట్ ఇస్ ఓల్డర్ అండ్ వైజర్ అండ్ నన్ను ఎవరు చూసుకుంటారంటే ఆబ్వియస్లీ యూ అని. అండ్ అదే టోన్ లో దిస్ గర్ల్ ఆల్సో ఫాల్స్ ఇన్ లవ్ విత్ దిస్ బాయ్ 8వ సంతాల్లో సినిమాలో, వెన్ షీ ఫస్ట్ మీట్స్ హిమ్ అట్ ద టైక్వాండో క్లాస్ అనమాట. దట్ హోల్ స్టోరీ ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ వెరీ కామన్ స్టోరీ ఇన్ ఎవ్రీబడీస్ 16-17-year-old లైఫ్. సో అండ్ ఆ విజువల్స్ ఎస్పెషలీ నాకు ఆ పాటలో, ఐ కెన్ కీప్ టాకింగ్ అబౌట్ దట్ సాంగ్, అండ్ విజువల్స్ ఆర్ వాట్ you know kind of pulled me towards that song. Enduku ante obviously because of Kashmir, right? Entha pretty ga untundi and ammai kuda chaala chaala ba untundi. And I think partly why I love that song is also because of the fact that the girl and boy look very cute for me. And here's another song requested by Ritwik. Ritwik ee paatani kosam, but we'll definitely play this song after the break as well.
1: The song is in my mother tongue Telugu. Hope you like it. Here we go.

0: is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
1: Good morning, everyone. Rod Billhauer here, running for Frisco mayor.
2: And we're down to tomorrow's the big day. So remember to vote.
1: I'll see you tomorrow at the polls. Thank you.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं చెప్తుంది అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ దేశకాలమాన పరిస్థితులు ప్రకృతి దాన్ని పండించే విధానం ఇవన్నీ కూడా తోడవుతాయి అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి బట్ వి మూవ్డ్ ఆన్ స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్ ఇట్ ఈస్ ద ఫ్యూచర్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hi, nenu mi blueberry muffin. Nenu 40% preservative tho chesaru. In fact, na flavor kuda artificial. Real fruit kaadu.
3: Hi, Ra Muffin. Nenu India Today pastry-ni. Nanu ee roju poddune India Today bakery-lo fresh ga tayar chesaru. Zero artificial colors. MSG free. Yen cheppanu? I am an overachiever. India Today is an experience. Thali, food. Desserts. నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్ ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ నౌ ఓపెన్ ఇన్ సౌత్ లేక్ 151 నార్త్ నోలన్ డ్రైవ్ సౌత్ లేక్ ఆర్ కాల్ 817-819-8888
5: హే బిందు ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలంది
6: చందు మరి వండనా
5: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల
6: పిచ్చి చందు స్వదేశం మీటుంది కదా వాళ్ళు మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది సో టెండర్ సో జ్యూసీ కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు జస్ట్ మటనే కాదు వాళ్ళ ఫిష్ చికెన్ ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ
5: స్వదేశీ మీట్ ఫ్రెష్ టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా

శ్రీ విద్య ఈ రోజు మీ లేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటి వరకు అండ్ ప్రస్తుతం స్టూడియోలో టైం వచ్చేసి 2:39 PM అవుతోంది. అండ్ ఇందాక నేను మీకు రాధాకృష్ణ టెంపుల్ వాళ్ళ శ్రీ వెంకటేశ్వర ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం గురించి చెప్పాను. ద నెక్స్ట్ థింగ్ ఐ విల్ బి టెలింగ్ యూ ఇస్ అబౌట్ డాలస్ మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. వాళ్ళ దగ్గర మీ డెంటల్ హెల్త్ గురించి మీరు ఆలోచిస్తున్నా, దే హ్యావ్ అ కంప్లీట్ డెంటల్ ఎగ్జామ్ అండ్ ఎక్స్రే ఓన్లీ ఫర్ $49. They have a complete dental exam and x-ray only for $49. Mee smile ni healthy ga unchukovataniki ee special offer miss avakandi, definitely miss avakandi. And you can call today on 972-484-5400 972-484-5400 leda their office is at their clinic is at 3234 Forest Lane Dallas 3234 Forest Lane Dallas. మీరు ఏదో పని చేస్తూ వాళ్ళ ఫోన్ నంబర్ ఆర్ వాళ్ళ అడ్రస్ మిస్ అయినా కూడా డెఫినెట్లీ కాల్ మీ ఆర్ ఎనీబడి ఇన్ ద స్టూడియో అండ్ దే విల్ బి ఏబుల్ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. అలా అలా మాట్లాడుకుంటూ అలా అలా హ్యాపీ ఆఫ్టర్నూన్ ని ఎంజాయ్ చేస్తూ, బికాస్ ద వెదర్ ఇస్ సో యునో హౌ షుడ్ ఐ సే నైస్ అవుట్ సైడ్, ఆర్ వేడిగా ఉన్నట్టే ఉంది బట్ అట్లీస్ట్ ఇట్స్ నాట్ సన్నీ, రైట్? ఇట్ డజంట్ ఫీల్ సన్నీ హియర్ అట్లీస్ట్. సో ఎంజాయ్ చేస్తూ మంచి మంచి పాటలు వినేస్తూ వినేద్దాం ఇప్పుడు అనదర్ అనస్వరాజ్ మెలడీ గిరా గిరా గిరా.

Mallika Gandha, beautiful songs and a beautiful afternoon. Nenindak Chepinattu, loving all my songs on my playlist. Still waiting for your songs on your playlist. Me playlist lo em paatalu unnai that you want to listen to 972636 1966, or that you want Dallas to listen to. I am curious. Andaru elanti paatalu vintaru ani chinnappudu naaku oka idi undedi anamata. I used to feel very embarrassed about my playlist. Nen chaala dachukon vinedani నా పాటలన్నీ ఏమో అందరూ జడ్జ్ చేస్తారేమో, అందరూ ఇంగ్లీష్ పాటలు వింటారు కదా అని. ఐ ట్రైడ్ అ లాట్ లిసనింగ్ టు ఇంగ్లీష్ సాంగ్స్ అన్నమాట. చాలా ప్రయత్నించా వాటిని విని అర్థం చేసుకొని, యునో, టు యాక్చువల్లీ ఫీల్ కనెక్టెడ్ టు దోస్ సాంగ్స్. బట్ అన్ఫార్చునేట్లీ నా వల్ల అది అవ్వలేదు. ఐ కుడెంట్ క్యాచ్ అప్ విత్ ద ఇమోషన్స్, బికాస్ నాకు పాట వినేటప్పుడు లిరిక్స్ ఆర్ సో ఇంపార్టెంట్, రైట్? దట్ ఐ కనెక్ట్ విత్ ద లిరిక్స్. అది అవ్వలేదు నాకు ఇంగ్లీష్ పాటలు ఏ పాటలతోనూ. అన్ఫార్చునేట్లీ ఐ డిడ్ నాట్ ఫైండ్ దట్ కనెక్ట్, అండ్ హెన్స్ ఇంకా నేను ఒక పాయింట్ తర్వాత ఐ గేవ్ అప్. ఐ జస్ట్ టోల్డ్ పీపుల్ అనమాట, ఎనీ సిచ్యువేషన్ దట్ ఐ మీన్, ఇఫ్ యూఆర్ ప్లేయింగ్ ఇంగ్లీష్ సాంగ్స్ నేనైతే రాలేను, అండ్ ఐఎమ్ నాట్ సంబడీ హూ లిసన్స్ టు ఇంగ్లీష్ సాంగ్స్. సో మీరు హిందీ సాంగ్స్ అన్నారు, తెలుగు సాంగ్స్ అన్నారు, ఏ లాంగ్వేజ్, ఇండియాలో ఏ లాంగ్వేజ్ పాటలు వేసినా నేను వస్తా, కానీ ఇంగ్లీష్ పాటలు వేస్తే మాత్రం దట్ ఈస్ అ నో ఫ్రమ్ మీ అని. సో ఐ వాజ్ యాక్చువల్లీ గ్రూ ఇన్ టు టేకింగ్ దట్ స్టాండ్. ఫస్ట్ ఎంబారెస్ అయ్యేదాన్ని, అయ్యో అందరూ ఇంగ్లీష్ పాటలు వింటున్నారు, నేను వినట్లేదు, ఐ మై జస్ట్ యునో ఫాలోయింగ్ బ్యాక్ అది అని. బట్ లేటర్ ఐ వాజ్ లైక్ ఇట్స్ నాట్ నెసెసరీ. ఈవెన్ టుడే ఐ డోంట్ లిసన్ టు ఇంగ్లీష్ సాంగ్స్ బికాస్ ఐ జస్ట్ కాంట్ అండర్స్టాండ్ దెమ్. అండ్ ఈ పాట అయితే విన్నాను, ఈ పాట కూడా నచ్చింది. సో దిస్ సాంగ్ ఈస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

అలా అలా అలా మనం ప్లే లిస్ట్ గురించి అడిగినప్పుడు శివ గారు కాల్ చేశారు అండ్ హీ పిక్డ్ మై ఫేవరెట్ సాంగ్స్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ ఆల్సో. ఆయన ప్లే లిస్ట్ లో 4 డేస్ గా కంటిన్యూస్ గా ఈ పాట మోగుతూనే ఉందన్నారు. టు విచ్ ఐ రిప్లైడ్, 4 డేస్ ఏంటండి, దిస్ సాంగ్ షుడ్ బీ ఆన్ యువర్ ప్లే లిస్ట్ ఫర్ మంత్స్. అండ్ ఎస్, సో దట్ సాంగ్ ఐఎమ్ గోయింగ్ టు ప్లే ఫర్ యూ గైజ్. అలానే మీ ప్లే లిస్ట్ లోంచి ఏదన్నా పాటలు దట్ యూ వాంట్ DFW టు లిసన్ టు 9726361966 కి కాల్ చేసి నాకు చెప్పేయండి, అండ్ వీల్ ట్రై టు ప్లే దోస్ సాంగ్స్. మీరు వింటున్నారు మిల్లెనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీవిద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు, అండ్ యూఆర్ లిస్నింగ్ టు మీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ దట్ సౌండ్స్ జస్ట్ లైక్ home. And here is this beautiful song for Shiva garu and others who have been digging this song, and one of them is me also. And ee paata mi andar kosam, stay tuned, don't go anywhere.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: India ki teleport aithe enta baaguntundo. What if India was just a tap away?
2: Just imagine, meeru kallu moosi terchukone lopu mee dabbu India cheripothe, New York lo ekkado kurchoni coffee sip chese lopu bills pay aipothe, okka click lo Dallas nunche mee parents medical bills clear aipothe, no flights, no favors, no follow-ups. With My Pursue, sending money becomes hassle-free. UPI payments, shopping, travel, insurance, elder care, all taken care of. My Pursue isn't just an app, it's your genie in the cloud. Download the My Pursue app or visit my Pursue.com or write to support at mypursue.com.
3: Good morning. This is Rob Vilhauer, and I'm running for Mayor of Frisco. You know, I was thinking this morning, we've got one day. Final voting day is tomorrow. I'm thinking about the legacy, our family, and the legacy of Frisco. Frisco has a great legacy. I just want to make sure that we continue to build this city on the values that it was founded on. And as your leader of Frisco, let's make sure, I will make sure that we continue to grow the legacy of this city. Thank you.
4: Hi, నేను మీ బ్లూబెరీ మఫిన్. నేను 40% ప్రిజర్వేటివ్ చేశాను. ఇన్ ఫ్యాక్ట్ నా ఫ్లేవర్ కూడా ఆర్టిఫిషియల్, రియల్ ఫ్రూట్ కాదు.
5: హై దర్ మఫిన్, నేను ఇండియా టుడే పేస్ట్రీని. నన్ను ఈ రోజు పొద్దున్నే ఇండియా టుడే బేకరీలో ఫ్రెష్ ఫ్రెష్ గా తయారు చేశారు. జీరో ఆర్టిఫిషియల్ కలర్స్, ఎంఎస్జీ ఫ్రీ. ఏం చెప్పను, ఐఎమ్ అన్ ఓవర్ అచీవర్. ఇండియా టుడే ఇస్ అన్ ఎక్స్పీరియన్స్. థాలీ, ఫుడ్, డెజర్ట్స్, నేనైతే ఒక సెలబ్రిటీ అక్కడ. స్టాప్ ఈటింగ్ సాడ్ ఫ్యాక్టరీ మేడ్ ఫుడ్. ఎక్స్పీరియన్స్ ద వన్ ఆఫ్ అ కైండ్ డిఫరెన్స్ విత్ ఇండియా టుడే బేకరీ. నౌ open in South Lake, 151 North Nolan Drive, South Lake, or call 817-819-8888.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్ సెలబ్రేట్ ప్రౌడ్లీ, సెలబ్రేట్ రెస్పాన్సిబ్లీ. యాజ్ ఎ కమ్యూనిటీ మనకి పండుగలు చాలా ఇంపార్టెంట్. దే బ్రింగ్ అస్ టుగెదర్ విత్ ది రైట్ ప్లానింగ్, సేఫ్టీ అండ్ రెస్పెక్ట్. లెట్స్ మేక్ అవర్ ఫెస్టివల్స్ మోర్ మీనింగ్ఫుల్. చెక్ ఫర్ సిటీ పర్మిట్స్, అప్రూవల్స్ అండ్ టైమ్ లైన్స్. ఇఫ్ యూ హ్యావ్ లార్జ్ క్రౌడ్స్, ఫుడ్ ఆర్ స్టేజెస్, పర్మిషన్స్ ఆర్ ఎ మస్ట్. ఫాలో నాయిస్ లిమిట్స్, మేనేజ్ పార్కింగ్ అండ్ అవాయిడ్ బ్లాకింగ్ పబ్లిక్ స్పేసెస్. కీప్ క్లియర్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్. ఎన్ష్యూర్ ఎమర్జెన్సీ యాక్సెస్, బేసిక్ సెక్యూరిటీ అండ్ క్రౌడ్ కంట్రోల్. మేక్ యువర్ ఈవెంట్ కంఫర్టబుల్ for everyone. When we respect the community supports us.

back-to-back melodious songs from my playlist to yours. Alane, meeke unna unnaya that you want Dallas to listen to. Na kaithe monna oka paata ochindi. I've been meaning to play that song since... యూ నో చాలా రోజుల నుంచి ప్లే చేద్దాం పాటేద్దాం అనుకొని మర్చిపోతూ ఉంటాను. నాట్ దట్ ఈ పాట కొత్త పాట ఎవరు వినలేదా అని కాదు, బట్ 2 డేస్ నుంచి నేనైతే రిపీట్ లో ఈ పాట వింటున్నా. సో ఐ థింక్ ఐ వుడ్ వాంట్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో టు లిసన్ టు దిస్ సాంగ్. అలానే మీకేదైనా పాటలు ఉంటే దట్ యూ వాంట్ అస్ టు లిసన్ టు 9726361966. అండ్ బిఫోర్ ఐ బ్రేక్ ఇన్ టు ద సాంగ్, జాయిన్ నేను చెప్పాలనుకున్నది ఏంటి అంటే about International Yoga Day. 21st June International Yoga Day అని మన అందరికీ తెలిసిన విషయమే. ఆర్ తెలియని వాళ్ళు ఇప్పుడు తెలుసుకోండి, 21st June is International Yoga Day. So you can join the Mahatma Gandhi Memorial Trust on Sunday, 21st June from 7:30 to 9:30 a.m. at Mahatma Gandhi Memorial Plaza lo Irving, where they're celebrating International Day of Yoga or Yoga for Humanity. You can enjoy a refreshing morning of yoga and meditation led by heartfulness along with special guests. Akkada special guests vachesi honorary DC Manjunath. He is the consul general of India and he's coming all the way from Houston. And the next is honorary Alza Panta, who is the mayor of Irving. Alza Panta, the mayor of Irving. And yoga mats and breakfast will be provided. So the event ki admission is free and you can register at mgmt.org. mgmt.org. Meeredina panjestu, if you couldn't catch this information, definitely studio call jaseindi 9726361966 and we will give you the necessary information. Right now, I say the song that has been playing on my mind since the last, how should I say, 2-3 days. Ee paata mee andari kosam.

అంత ఊరించి అంత ఊరించి ఇదా సర్ప్రైజ్ పాట అంటారా? ఎస్, 3 డేస్ నుంచి నా మైండ్ లో ఇదే పాట తిరుగుతోంది. అండ్ సో ఐ థాట్ మేబీ ఐ షుడ్ ప్లే దట్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ ఆల్సో. అండ్ ఈ పాట వింటున్నప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, లేట్ 90s లో పుట్టిన వాళ్ళందరికీ, most of us, I think our first rom-coms introduction to rom-coms or the lover boy image ki introduction was I think Tarun, Uday Kiran, and Hindi lo aithe definitely Shahid Kapoor. So the chocolate boy, you know, the kind of a thing. And vilandar lo ki the only person that was able to sustain was Shahid Kapoor, because all of them somehow north lo south lo all of them did fade away. But yes, good memories to recollect. And nen adugutunanu mee play slow partlu so Dallas can listen to. And we have a song request from Harsha garu, and ee paata he wants everybody to listen to this song. Alane mee playlist lo meer vintunna paata that is you think is very unique, 972-636-1966.

0: హౌ ఇస్ ఇట్ దట్ మీరు మిలేనియల్ ముచ్చట్లు వింటున్నారు అండ్ పూలమ్మే పిల్ల పాట రాదు అని? డెఫినెట్ గా వస్తుంది పూలమ్మే పిల్ల. అండ్ ఎస్, ఏదేమైనా ద బక్ హ్యాస్ టు స్టాప్ అట్ పూలమ్మే పిల్ల. ఐ డోంట్ నో హౌ లాంగ్ ఐ విల్ కంటిన్యూ దిస్ ట్రెడిషన్ ఫార్, ఎన్నేళ్లు నేను ఇది ఫాలో అవుతాను, బట్ దిస్ ఇస్ మై సెకండ్ ఇయర్. సో kind of also happy about it, also proud about it that nenu oka paataki stick avutunnanu ani. Innallu oka paataki eppudu stick ainattaithe naaku gurtuledu. So that is why Poolamme Pilla is special, because I still did not get tired of that song ani. And we are going to head into a break in about a minute. So daanikante mundara it is my responsibility to give you guys important information, right? And the important information is meeru summer travel plan chestunna, లేకపోతే ఇఫ్ సంబడి ఈస్ విజిటింగ్ యూ ఇన్ ద యుఎస్, యూ మేక్ ష్యూర్ దాట్ యూఆర్ కవర్డ్ విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఫర్ మెడికల్ ఎమర్జెన్సీస్, ట్రిప్ క్యాన్సిలేషన్ ఆర్ మోర్, సో యూ కెన్ ట్రావెల్ విత్ అ పీస్ ఆఫ్ మైండ్. డెఫినెట్లీ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్, యు నో, లుక్ ఫర్ యువర్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ ఆన్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఈవెన్ ఇఫ్ యూ లాస్ట్ యువర్ హెల్త్ కవరేజ్, జాబ్, హెల్త్ ఇన్సూరెన్స్, విచ్ ఎవర్ ఇట్ ఇస్, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ ఇస్ దేర్ టు హెల్ప్ యూ. ఫ్రమ్ హెల్త్ టు ట్రావెల్, డెంటల్, విజన్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్, SNR's got you covered. So meeku inka SNR insurance gurinchi information kavalante definitely call the studio 972-636-1966. Meeru vintunnaru Millennial Muchatlu, nenu mee Vyakhyata Srividya. Ee roju mee nesthani 1 gante nunchi 4 ginti varaku. You're listening to me on Radio Surabhi 107.9 FM HD3. Stay tuned, don't go anywhere.
1: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదు.

0: mix.com or call Nanda G3 at 919-491-4514.
1: Hi, enemy RC Patnaik. America law, Motamodi 24/7 radio. Radio Sorbiani. What the frequency tos na? Ade 107.9 FM HD3. Me andro frequency tune jes kuni radio nuvino. Good luck, Radio Sorbiani.
2: You're listening to Radio Sorbi 107.9 FM HD3.
3: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
3: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధికా, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ ki please take care of the catering, okay?
5: Sure.
3: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
5: Idi office party a leka jatra?
3: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
6: Good morning, everyone. Rod Billhauer here, running for Frisco mayor. Tomorrow is final voting day. I want to remind you all, when I started, I stood on a couple things very strongly. That is Frisco first. What is best for our citizens? What is best for our city? And I stand on those today, and I will represent this city with honor and dignity and transparency. So get out and vote. I'll see you tomorrow at the polls. Thank you.

అదనమాట మన ప్లేలిస్ట్ సంగతి. ఇంకో రెండు పాటలతో ఎండ్ అయిపోతుంది ఈ ప్లేలిస్ట్. అండ్ ఐ డూ హ్యావ్ దెమ్ లైన్డ్ అప్ ఫర్ యూ. ఈ మధ్యలో ఇఫ్ యూ డిడ్ మిస్ సెండింగ్ అవుట్ అ సాంగ్ టు డాలిస్, లెట్ మీ నో 9726361966. మీరు వింటున్నారు మిలేనియల్ ముచ్చట్లు, నేను మీ వ్యాఖ్యాత శ్రీ విద్య. ఈ రోజు మీ నేస్తాన్ని 1 గంట నుంచి 4 గంటల వరకు, అండ్ ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో ఐఎమ్ యువర్ నేస్తం ఫర్ అనదర్ 12 మినిట్స్ ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3, డాలస్ నంబర్ 1 తెలుగు రేడియో స్టేషన్ దట్ సౌండ్స్ జస్ట్ లైక్ హోమ్.

0: ఇప్పుడు వచ్చిన యాక్ట్రెసెస్ లో ఐ థింక్ అనామిక, అనస్వర, కయాదు అండ్ భాను, భానుప్రియ నువ్వుండే చాలే అమ్మాయి, చిన్ని గుండెలో భాగ్యశ్రీ, భాగ్యశ్రీ, దీస్ ఫోర్ స్టాండ్ అవుట్ టు మీ. అండ్ ఐ థింక్ వెరీ వెరీ వెరీ ప్రిటీ అండ్ ప్రామిసింగ్ ఇది ఉన్న యాక్ట్రెసెస్ అని అయితే అనిపిస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు వాచ్ మోర్ ఆఫ్ దెమ్. అండ్ వాళ్ళు బాగా చేస్తారు అనే అనుకుంటున్నాను నేను. హోప్ఫుల్లీ దేర్ కెరియర్స్ విల్ ఫ్లారిష్ అని. అండ్ మనం భాగ్యశ్రీ గురించి మాట్లాడాం కాబట్టి, బికాస్ మనం అనామిక, అనస్వర అండ్ కయాదు పాటలు వినేస్తాం. భాగ్యశ్రీ ఇస్ లెఫ్ట్ ఇన్ ద రేస్ అండ్ మీ అందరికి నేను ఇందాక హింట్ ఇచ్చేస్తా వాట్ ఇస్ అదర్ సాంగ్ దట్ ఐ విల్ ప్లేయింగ్ అని. ఆల్సో ఆబ్సెస్డ్ విత్ దిస్ సాంగ్ ఫర్ ద లాస్ట్ ఫ్యూ మంత్స్. హియర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ వీల్ టాక్ ఆఫ్టర్ ద సాంగ్.
1: నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా,
2: ఉండిపోదాం,
1: ఎలా టైం అయిపోతుంది కదా,
2: ఆపేద్దాం,
1: అలా సినిమాల్లోనే అవుతుంది
2: అయితే అక్కడికి వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్ ఇలా

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: నాకు ఇంకా గుర్తుంది 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు ఏదో అలా కానిచేసేవాళ్ళం అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా

పండుగలు మన స్టైల్లో జరుపుకుని హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vondinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vondi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard. One clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 PM.

0: అమ్మాయిలో నీకు ఏం నచ్చిందో నాకైతే ఏం అర్థం కావట్లేదు బాబాయ్.
1: ధైర్యం అబ్బాయి ధైర్యం. ఆ ధైర్యమే నా కన్ను తల్లికి ఉండుంటే నన్ను ఇలా కన్ని చెత్తకుండీలో పాడేసే సూసైడ్ చేసుకుని చచ్చిపోయి ఉండేది కాదు. మై గర్ల్ ఇస్ అ లైనస్. అబ్బాయి ఎక్స్క్యూజ్ మీ.

వెల్కమ్ బ్యాక్ టు సిర్వి డిటూర్. మళ్ళీ నిన్నట్లాగా ఇవాళ కూడా నేను వెల్కమ్ బ్యాక్ అనే స్టార్ట్ చేసా కార్యక్రమాన్ని. హలో ఎవ్రీబడి, హ్యాపీ ఫ్రైడే. హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? ఎలా ఉన్నారు అందరూ? ఈ వారం ఎలా గడిచింది? అప్పుడే మళ్ళీ వీకెండ్ వచ్చేసింది, అప్పుడే వన్ వీక్ అయిపోతుంది ఆల్మోస్ట్. మేము ఇంకా ఒక్కొక్కళ్ళు షోకి వచ్చి మీతో మాట్లాడుతూ వే స్టిల్ రెమనైజింగ్ ది మూమెంట్స్ ఆఫ్ జాతర. మేము ఇంకా మీతో పార్టీకి సంబంధించిన విశేషాలు, పార్టీకి సంబంధించిన ముచ్చట్లు ఇవే మాట్లాడుతూ ఉన్నాము. అప్పుడే వారం గడిచిపోతుంది. ఇవాళ అయిపోయింది ఎలాగూ, శుక్రవారం సాయంత్రంలో ఉన్నాము. ఇంకొక రోజు అయితే కరెక్ట్ గా వన్ వీక్ అవుతుంది జాతర. ఐ కెన్ బిలీవ్ ఆల్రెడీ వన్ వీక్ అయిపోయింది. బట్ అఫ్ కోర్స్ ఇది దిస్ ఇస్ వెరీ ఓవర్వెల్మింగ్ కాబట్టి మేము అలా ప్రతి వాళ్ళము కూడా ప్రతి రోజు ఒక్కొక్కళ్ళు వచ్చి వాళ్ళ ఫస్ట్ షో ఆఫ్టర్ జాతర చేస్తున్నప్పుడు డెఫినెట్లీ వీ విల్ బి టాకింగ్ అబౌట్ ఇట్. సో హౌ ఇస్ ఎవ్రీబడి డూయింగ్? ఎలా ఉంది వారం అంతా? ఎలా గడిచింది? హౌ ఇస్ ద వీకెండ్ లుకింగ్? ప్రాపర్ టెక్సస్ డాలస్ సమ్మర్ లోకి మనం ఎంటర్ అయిపోయాము. అప్పుడే వర్షం పడుతుంది, అప్పుడే ఎండ వచ్చేస్తుంది, అప్పుడే వేడిగా ఉంటుంది, అప్పుడే సాలరీగా ఉంటుంది. అన్ని రకాల వాతావరణాలు వచ్చేస్తూ ఉంటాయి. అండ్ దిస్ వీకెండ్ ఆల్సో లుకింగ్ లైక్ అక్కడక్కడ వర్షం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు రైట్ నౌ డాలస్ లో అందరి హడావిడి ఒకటే హడావిడి. ఎవ్రీబడి ఈజ్ ఓన్లీ టాకింగ్ అబౌట్ వన్ థింగ్, విచ్ ఇస్ ఫీఫా. వెదర్ యూ ఆర్ ఇన్ టు స్పోర్ట్స్ ఆర్ నాట్, వెదర్ యూ follow the games or not, whether you know anybody or not, kachidanga idi matram andarki telusu. Ippudu prasthutaniki Dallas full of guests, chaala chaala hadavidiga undi. Anni downtowns lo almost Dallas, Fort Worth, Arlington, anni that all the downtowns in that surrounding area anni kuda spirit ni express chestunnayi. And you will probably be ending up seeing some such decor also. If yes, then take pictures, post and keep these memories. This is going to be definitely precious. It's the special time for Dallas right now. So, ivalla Friday roju kabatti konni fast numbers aithe definitely manam vintam. బట్ వాటితో పాటు మరి నేను షో చేస్తుంటే మెలడీస్ లేకుండా చేయడం చాలా కష్టం. సో కొన్ని అయితే మెలడీస్ నేను వినిపిస్తా. బట్ వాట్ ఈస్ ఇట్ దట్ యూ వాంట్ టు లిసన్ టు అట్ దిస్ మోమెంట్? కాల్ చేయండి 972-636-1966 అండ్ మీరు కోరుకునే పాటలు వినిపించడానికి నేను రెడీగా ఉన్నా. మీరేమనుకుంటున్నారు? యూర్ లిసనింగ్ టు మీ ఓన్లీ ఆన్ సర్వీ డిటోర్ రేడియో సిర్వి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఆఫ్ కోర్స్ నా రేడియో సిర్వి ఈవెన్ మోర్ సౌండ్స్ లైక్ హోమ్.

0: folks.
1: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
2: బ్రో ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినా నీకు ఎన్ని వచ్చినా ఆఫర్ లెటర్లు
2: అవుతుంది బ్రో. యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: Hello, dinner plan chendi. Group lover am support chesalaru.
8: What a day, I'm completely exhausted. Dinner plans enti?
9: Nene em undaledu ee roju dinner ki. Dinner plans enti?
10: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. ఈ రోజు సాయంకాలం నేను 7 నుంచి 9 దాకా మిమ్మల్ని ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ లో తీసుకెళ్ళడానికి హ్యాపీ అవర్ లో మసిగాంతి వచ్చేస్తుంది. సో స్టే ట్యూన్డ్ విత్ అస్ ఆల్ ది వే టిల్ 9 PM. ఆల్రైట్, సో చుట్టుపక్కల ప్రపంచంలో ఏం జరుగుతుందని మళ్ళీ దాని గురించి మనం మాట్లాడుకునే ముందర అసలు డాలస్ లో ఏం జరుగుతుంది, వాట్ ఇస్ దట్ యు షుడ్ నో అబౌట్, ఒకసారి మన అవేర్నెస్ మొదలు పెట్టేద్దాము. ఈ వీకెండ్ యాజ్ యు ఆల్ నో ఆల్రెడీ చాలా చోట్ల ఎలక్షన్స్ వాతావరణం కూడా ఉంది. మనందరికి తెలిసినట్టుగానే ద లోకల్ ఎలక్షన్స్, నార్త్ టెక్సస్ ఓటర్స్ డెఫినెట్లీ దే ఆర్ హెడింగ్ టు ద మున్సిపల్ రన్ ఆఫ్ ఎలక్షన్స్ విచ్ ఆర్ హ్యాపెనింగ్ టుమారో. రేపు జూన్13 తారీఖు రన్ ఆఫ్ లోకి వెళ్లిన క్యాండిడేట్స్ అందరికి ఎలక్షన్స్ ఉంటాయి. అందులో భాగంగానే ఫ్రిస్కో మేయర్ క్యాండిడేట్ కోసం రన్ ఆఫ్ లో ఉన్న ఇద్దరు క్యాండిడేట్స్ మార్క్ హిల్ అండ్ రాడ్ ఇద్దరు కూడా మన రేడియో తరఫున మీ అందరికి మెసేజ్ అందజేస్తున్నారు టు గో అహెడ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ జోన్ అండ్ గో ఓట్ ఫర్ ద రైట్ క్యాండిడేట్ దట్ యూ థింక్ షుడ్ బి ద మేయర్ ఫర్ ఫ్రిస్కో. ఎస్పెషలీ ఇది ఫ్రిస్కో వాస్తవ్యులకి మెసేజ్ అండ్ అది విషయం. దాంతోపాటు డెఫినెట్లీ దెర్ ఇస్ దిస్ హీట్ వేవ్ కి సంబంధించి హీట్ అడ్వైజరీ అయితే ఉందండి. ఖచ్చితంగా మేక్ ష్యూర్ ఇఫ్ యూ ఆర్ హెడెడ్ అవుట్ ఓవర్ ద వీకెండ్, మరి ఫీఫా వరల్డ్ కప్ కి సంబంధించినవి ఏమైనా చూడడానికి వెళ్ళినా లేకపోతే ఏదైనా షాపింగ్ ప్లాన్స్ పెట్టుకున్నా ఏదైనా సరే హాలిడే టైం, సమ్మర్ టైం, వీకెండ్ టైం, సో డెఫినెట్లీ పీపుల్ విల్ వాంట్ గో అవుట్. కాబట్టి వెళ్లేటప్పుడు ఐఎమ్ ష్యూర్ యూ ఆల్ డూ, బట్ అనదర్ రిమైండర్ ఫ్రమ్ అస్ టు మేక్ ష్యూర్ యూ ఆర్ చెకింగ్ ఆన్ ద హీట్ అడ్వైజరీ అండ్ టేకింగ్ enough precautions. So mana chuttu em jarugutundi ante రాధాకృష్ణ టెంపుల్ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవానికి మీ అందరికి ఆహ్వానం అందిస్తున్నారు. దిస్ ఇస్ ఇన్ అలెన్. అలెన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్లో వెంకటేశ్వర స్వామి వారి ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అండ్ దీనికి సంబంధించిన వివరాలు మీరు మన రేడియోలో వింటూ వస్తున్నారు గత కొద్ది రోజుల నుంచి. సో టు గివ్ యూ అ లిటిల్ బిట్ మోర్ ఇన్ఫర్మేషన్, ఆలన్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ దే ఆర్ ఇన్వైటింగ్ యూ టు ద గ్రాండ్ వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట మహోత్సవం. ఇది ఈ సేక్రెడ్ ఇన్స్టలేషన్ జూలై 1 తారీఖు నుంచి జూలై 5 తారీఖు దాకా జరగబోతోంది. యూ డోంట్ వాంట్ టు మిస్ ది హైలీ స్పిరిచువలీ అప్లిఫ్టింగ్ డేస్. దీస్ 5 డేస్ ఫిల్డ్ విత్ వేదిక్ రిచువల్స్, హోమమ్స్, డివోషనల్ ప్రోగ్రామ్స్ అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ బిగ్ బ్లెస్సింగ్స్. సో ఇవన్నీ కూడా స్వామివారి కటాక్షంతో పాటు, వారి అనుగ్రహంతో పాటు వారి ఆశీర్వాదాలు కూడా మీరు అందుకుని ఆ కార్యక్రమాల్లో పాల్గొని ఈ గుడికి మీ వంతు సహాయాన్ని, మీ వంతు డొనేషన్స్ మీరు అందించి ఇందులో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ రాధాకృష్ణ టెంపుల్ ఆఫ్ అలెన్ వారు మీ అందరికీ జూలై 1 నుంచి జూలై 5 తారీఖు దాకా జరిగే ఈ మహోత్సవానికి ఆహ్వానం పలుకుతున్నారు. అది సంగతి. సో నెక్స్ట్ రిమైండర్ ఇచ్చే ముందు ఇంకో పాట వినేసి వచ్చేద్దాం మనం. ఆ పాట తర్వాత వీ కెన్ కంటిన్యూ అవర్ కాన్వర్సేషన్. ఓకే, ఇది చాలా రోజులైంది యాక్చువల్లీ ఈ పాట మనం విని నేను వినిపించి, లెట్ మీ సే దాట్. సినిమా వచ్చిన కొత్తలోనేమో వెంట వెంట బోలెడు సార్లు విన్నాం ఈ పాట. ఈ మధ్య కాలంలో నేను చాలా రోజులైంది ఈ పాట వినిపించి. ఎస్పెషలీ హేషమ్ అబ్దుల్ వహాబ్ ఒక పర్టిక్యులర్ మూవీ నుంచి హీ స్టార్టెడ్, యూనో ఐ స్టార్టెడ్ లైకింగ్ హిస్ మ్యూజిక్. సో ఈ పాట కూడా హేషమ్ అబ్దుల్ వహాబ్ది. మరి మీకు సినిమా పేరు తెలిస్తే మీరు కాల్ చేసి నాకు చెప్పచ్చు 9726363619.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Revisit.
2: Music Confessions. A Chance to Bloom. Sakshi Jewelers.
3: Shalini, Dallas lo jarige functions lo decoration lo evvi jarugutunnayata.
4: Ikkada Vivid Flowers ani undanta ippudu telisindi.
5: Experts ni nammukunte mana jeevitham saafiga saagipothundi. Law Officers of Janeta.
1: Thank you for being in our journey.
6: Mana Shanti. Mental Peace. మసాలా దోశ
7: శ్రీకృష్ణ విలాస్ కి రండి. 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. వృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్ ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్ ఫ్రిస్కో. కాలర్స్ 4692696464.

వెల్కమ్ బ్యాక్ టు సురభి డిటూర్ విత్ మీ రాజేశ్వరి. నేను మీతో పాటు 7 గంటల దాకా ఉంటాను. నిన్న మనం షోలో చాలా మంది క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్పి పార్టిసిపేట్ చేసిన వాళ్ళు లక్కీ విన్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ కూడా ఇవాళ యువర్ గిఫ్ట్స్ ఆర్ హియర్ ఇన్ ద స్టూడియో, దే ఆర్ రెడీ. నిన్న యాక్చువల్గా వెంటనే వచ్చేసారు, కానీ వన్ ఆఫ్ ది ఐటమ్స్ వాజ్ మిస్సింగ్ యెస్టర్డే, బట్ నౌ ఆల్ ది ఐటమ్స్ ఆర్ హియర్ ఇన్ ద స్టూడియో. సో మీరు ఎనీ టైమ్ డ్యూరింగ్ ద షో అవర్స్ అండ్ డ్యూరింగ్ బిజినెస్ అవర్స్ మీరు వచ్చి కాల్ చేసి ఒకసారి మీరు వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు, డెఫినెట్లీ. ఓకే, ఒక చిన్న స్టోరీ చెప్తా అనమాట. ఇప్పుడు ఒక టీచర్ అంట ఒక క్లాస్ రూమ్ లోకి వాక్ ఇన్ చేసి, షీ వాజ్ యాక్చువల్లీ హోల్డింగ్ ఏ యెల్లో పెన్సిల్. స్టూడెంట్స్ ని అడ్రస్ చేస్తూ ఆవిడ, ఈ పెన్సిల్ ఎవరికి కావాలి, కొత్త పెన్సిల్ అది, సో ఎవరికి కావాలి పెన్సిల్ అనగానే ప్రతి ఒక్కళ్ళు క్లాస్ లో దే రేజ్ దేర్ హ్యాండ్. దెన్ షీ స్మైల్డ్ ఎట్ ఆల్ ఆఫ్ దెమ్ అండ్ ఆ పెన్సిల్ ని షార్ప్నర్ తోటి షీ స్టార్టెడ్ షేవింగ్ ఇట్ ఆఫ్. ఇప్పుడు మళ్ళీ అడిగింది, ఇప్పుడు ఎవరికి కావాలి అని. మళ్ళీ కూడా చాలా వరకు హ్యాండ్స్ ఆల్మోస్ట్ ఆల్ ద హ్యాండ్స్ వర్ స్టిల్ అప్. దెన్ యాక్సిడెంటలీ ఆవిడ చేతిలోంచి అలా పెన్సిల్ కింద పడింది. ఫ్రెష్ గా ఇలా షార్ప్ చేసినప్పుడు పెన్సిల్ నూక్ ఎలా ఉంటుందో తెలుసు కదా, అది షార్ప్ గా ఎలా ఉంటుంది కదా, ఎడ్జ్ అది విరిగింది కింద పడంగానే. సో దట్ ఇట్ బ్రోక్. అప్పుడు ఆవిడ మళ్ళా షార్పెన్ చేసింది, మళ్ళీ అడిగింది ఎవరికి కావాలి ఈ పెన్సిల్ అని. అప్పుడు అన్ని హ్యాండ్స్ ఇంకా స్టిల్ దే వర్ స్టిల్ రైజింగ్ అప్. నెక్స్ట్ ఏం చేసిందంటే ఒక ఎరేజర్ తీసుకుని ఆ పెన్సిల్ తోటి ఒక పేపర్ మీద ఏదో రాసి మళ్ళీ దాన్ని ఎరేజర్ తోటి ఎరేజ్ చేసేసింది. మళ్ళీ అడిగింది, ఒక్క హ్యాండ్ కూడా కిందికెళ్ళ స్టిల్. సో ద టీచర్ స్మైల్డ్ అండ్ సెడ్, దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్, ద పెన్సిల్ ఓన్లీ గాట్ స్మాలర్ బట్ యూ స్టిల్ వాంట్ ఇట్. అప్పుడు పిల్లల నుంచి ఒక సమాధానం వచ్చింది. ఆ సమాధానం ఏంటి, కెన్ యూ గెస్? టేక్ ఎ గెస్ అండ్ కాల్ మీ అండ్ టెల్ మీ పిల్లలు ఏం చెప్పుంటారు ఆ ప్రశ్నకి సమాధానం. 9726361966

0: సీతారామం సినిమా నుంచి మనం విన్న ఆ పాట, కానీ నేను అంతకు ముందు వినిపించిన పాట అది కాదు. అంతకు ముందు వినిపించిన పాటకి నేను ఒక క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. దట్ ఈస్ ది మూవీ నేమ్. ఆ సినిమా బ్రహ్మాస్త్ర. అంతకు ముందు మనం విన్న పాట బ్రహ్మాస్త్ర, అండ్ ఇంతకు జస్ట్ ఇంతకు ముందు విన్న పాట సీతారామం సినిమా నుంచి విన్న పాట. నేను ఇంకొక మీకు ఒక ఆడియో క్లిప్ వినిపిస్తాను ఇప్పుడు. ఆడియో క్లిప్ విని మీరు సినిమాని ఐడెంటిఫై చేద్దరు గాని. బట్ నేను ఇంతకు ముందు ఒక కథ చెప్పాను, ఒక చిన్న పెన్సిల్ స్టోరీ చెప్పాను మీకు. ఒక క్లాస్ టీచర్ క్లాస్ కు వచ్చి పెన్సిల్ అందరి పిల్లలకి చూపించి ఇది కావాలా ఎవరికైనా అని అడిగితే అందరూ హ్యాండ్స్ రేజ్ చేశారు, అండ్ ఆ చేతులు అలానే ఉన్నాయి. రెండు సార్లు ఆ పెన్సిల్ మొదటిసారి ఆవిడ షార్ప్ చేసిన తర్వాత కూడా, అండ్ మొదటిసారి అది కింద పడిపోయిన తర్వాత మళ్లీ షార్ప్ చేసిన తర్వాత కూడా, ఆ తర్వాత కూడా ఎవరు కూడా హ్యాండ్స్ కిందకి దించలేదు. అందరికి ఇంకా పెన్సిల్ కావాలనే అన్నారు. ఎందుకలా అన్నారు అని, ఎందుకలా అలాంటి రెస్పాన్స్ వచ్చింది స్టూడెంట్స్ నుంచి అని టీచర్ పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ల నుంచి ఒక రెస్పాన్స్ వచ్చింది. ఆ రెస్పాన్స్ వాళ్ళు ఏమి ఇచ్చుంటారు అని మీరు గెస్ చేయగలిగారా అని అడిగాను. నాకు దానికైతే ఆన్సర్ రాలేదు. సో ఐ స్టిల్ కీప్ దట్ క్వశ్చన్ ఓపెన్ ఫర్ సమ్ మోర్ టైం. మనం ఎలాగూ 2 గంటల కార్యక్రమంలోకి వచ్చాం కాబట్టి ముందు ఒకసారి ట్రాఫిక్ పరిస్థితి ఏంటో చూసేసి ఆ తర్వాత నెక్స్ట్ నేను మీకు ఒక ఆడియో క్లిప్ వినిపించబోతున్నాను. మనం ఆడియో క్లిప్ విని దానికి సంబంధించిన ప్రశ్నకు కూడా మీరు సమాధానం చెప్పడానికి రెడీ అయిపోండి. సో హౌ ఇస్ ద ట్రాఫిక్ లుకింగ్ రైట్ నౌ అంటే, అండ్ అగైన్ లైక్ ఐ ఆల్వేస్ సే నేను ఏం చూస్తున్నానో మీకు అది చెప్తాను, బట్ యూ ఇఫ్ యూ ఆర్ స్టక్ ఇన్ అ డిఫరెంట్ ట్రాఫిక్ సిచ్యువేషన్ డెఫినెట్లీ ప్లీజ్ కాల్ చేసి షేర్ చేయండి, సో దట్ వీ కెన్ షేర్ ఇట్ విత్ ఎవ్రీబడి ఎల్స్. అండ్ ఫర్ ఫ్రైడే ఈవినింగ్ ఇట్స్ నాట్ లుకింగ్ సూపర్ బ్యాడ్. 75 నార్త్ వైపు స్లైట్ ట్రాఫిక్ కనిపిస్తుంది, నాట్ మచ్, బట్ అగైన్ చాలా వరకు మూవింగ్ ట్రాఫిక్ ఏ ఉంది. కానీ సౌత్ దెర్ ఈజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ కంజెషన్. 75 సౌత్ మీద కొంచెం అక్కడక్కడ పాకెట్స్ ఆఫ్ ట్రాఫిక్ జామ్ కనబడుతుంది, బట్ రెస్ట్ ఆఫ్ ఇట్ లుక్స్ ఫైన్. అండ్ అది కాక 35 సౌత్ ఒక చిన్న స్ట్రెచ్ లో మాత్రమే దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ ట్రాఫిక్. అది కూడా మూవింగ్ ఏ, కానీ వెరీ స్లో మూవింగ్. అండ్ ద రెస్ట్ ఆఫ్ ద 35 ఇస్ లుకింగ్ యాక్చువల్లీ ఫైన్. అండ్ ఐఎమ్ సర్ప్రైజ్డ్ ఫర్ ఫ్రైడే ఈవినింగ్. అఫ్ కోర్స్ హాలిడే సీజన్ కాబట్టి అని దానికి క్రెడిట్ దానికి ఇవ్వచ్చు అనుకో. అండ్ దెన్ 121 సౌత్ మీద కూడా లైట్ ట్రాఫిక్ ఉంది, బట్ మూవింగ్ ట్రాఫిక్. నో వేర్ దర్ ఇస్ ఎనీ కంజెషన్ అయితే కనిపించట్లేదు. అండ్ 121 నార్త్ మీద కూడా చాలా మైల్డ్ ట్రాఫిక్, అగైన్ మూవింగ్ ట్రాఫిక్. సో నాట్ మచ్ హ్యాపెనింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రాఫిక్ దట్ వీ నీడ్ టు బి వరీడ్ అబౌట్ యాజ్ ఆఫ్ నౌ. But there is a little bit of prediction about how the traffic situation is going to be during the FIFA part. అది మనం మళ్ళీ మాట్లాడదాం, నెక్స్ట్ పార్ట్ విన్న తర్వాత మాట్లాడదాం దాని గురించి. అయితే నెక్స్ట్ పార్ట్ వినిపించే లోపల ఐ వాంటెడ్ టు ప్లే దిస్ ఆడియో బిట్ ఫర్ యూ అండ్ సీ మీరు ఈ సినిమాని ఐడెంటిఫై చేస్తారేమో చూద్దాం. సో హియర్ వి గో. ఓకే, అండ్ ది ఆడియో అదన్నమాట సినిమా పేరేంటి చెప్పేసేయండి. మళ్ళీ చిన్న బిట్
1: ప్రేమని పక్కగా మార్చండి మీరే.
0: అదన్నమాట సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. 9726361966.

ఇవాళ ఇప్పుడు అడిగిన ప్రశ్నలకు మాత్రమే కాకుండా నేను నిన్న అడిగిన ప్రశ్నలకు కూడా నాకు సమాధానం చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. రేడియో సురభి అనగానే ఏం గుర్తొస్తుందని అన్నాను. రేడియో సురభి అనగానే కన్నా కూడా నా ప్రశ్న ఏమిటిందంటే, నిన్న రేడియో సురభి గుర్తు చేసుకుంటే లోగో వైజ్ గా వాట్ ఈస్ ఇట్ దట్ స్ట్రైకింగ్లీ కమ్స్ టు యువర్ మైండ్ అని లోగో పరంగా. సో ఇప్పుడు కూడా దట్ క్వశ్చన్ ఇస్ స్టిల్ ఆన్. మీరు డెఫినెట్లీ ఇట్స్ ఓపెన్, మీరు కాల్ చేసి చెప్పొచ్చు. రేడియో సురభి లోగో గుర్తు చేసుకోగానే వాట్ ఈస్ ఇట్ దట్ కమ్స్ టు యువర్ మైండ్ స్ట్రైకింగ్ గా అని అన్నది నా ప్రశ్న అనమాట. ఎందుకంటే మనం రీబ్రాండింగ్ చేసే ప్రాసెస్ లో వి చేంజ్ ద లోగో కాబట్టి జస్ట్ వాంట్ టు టాక్ అ లిటిల్ బిట్ అబౌట్ లోగో అండ్ ఆర్ యూ నో వే ఫార్వర్డ్. సో అది మాట్లాడుకుందాం కాసేపట్లో. కాకపోతే నేను ఇందాక వినిపించిన క్లిప్ వేసిన వాళ్ళు దాన్ని అడిగాను, నాకు కరెక్ట్ ఆన్సర్ అయితే రాలేదు. జాగ్రత్తగా వినండి, మీరు అనుకుంటున్న యాక్టర్ కాకపోవచ్చు, జాగ్రత్తగా వింటే వచ్చేస్తుంది. 9726361966 కి కాల్ చేసి మీరు సమాధానం చెప్పేయచ్చు. సో సుగాత్రి గారు ఏం చెప్పారంటే, రేడియో సురభి అనగానే మధుర గీతాల పరిమళం అని అనిపిస్తుంది అని అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకేమనిపిస్తుంది, మీకేం గుర్తొస్తుంది, హౌ డు యూ రిలేట్ టు ఇట్? అండ్ మీకోసం నేను వినిపించిన ఇందాకటి ఆడియో క్లిప్ ఇంకొకసారి.

0: లేమని పక్కగా మార్చింది మీరే.
1: అదండి, ప్రేమని పగగా మార్చింది మీరే అన్న ఆ హీరో ఎవరు, ఆ యాక్టర్ ఎవరు, ఆ సినిమా ఏంటి? నేను హిందీ ఇచ్చేసాను మీకు హీరో అని చెప్పి. బట్ ట్రై దట్ వన్ మోర్ టైమ్, ఈసారి మేబీ విల్ గెట్ ఇట్ రైట్. 972-636-1966. ఒక హింట్ ఏంటంటే ఇందులో ఈ హీరో డబల్ యాక్షన్.

0: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
1: హలో అండి, నేను మీ శ్రీనివాస అవసరాల. ఈ రోజు మన రేడియో సురభి 4వ యానివర్సరీ, అండ్ ఈ సందర్భంగా రేడియో సురభికి అండ్ రేడియో సురభి శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ నాకు కూడా ఈ సందర్భంగా ఒక పాట రిక్వెస్ట్ చేయాలనుంది. ప్రతి రాత్రి వసంత రాత్రి ప్రతి గాలి పైర గాలి అనే పాట నాకు ఒకసారి వినాలనుంది. అది ఆ అవకాశం నాకు రేడియో సురభి కల్పిస్తే ఎంతో ఆనందంగా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెరీ హ్యాపీ 4th బర్త్డే.

0: రెస్టారెంట్ వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవర్మా, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్. రేడియో సురభి రీవిజిట్. మా అమ్మాయికి SAT ACT ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూసినప్పుడు మాకు దొరికింది రవీస్ అకాడమీ.
1: అవేవో బ్లైండ్స్ తెచ్చుకున్నాం కానీ ఎండలు పాపోయి చంపేస్తున్నాయి.
2: Check out Demeter in your home. Upstar Water Systems, you understand the right to you, what a place in your life.
3: Thank you for being in our journey.

0: రీసెంట్లీ ఒక టాప్ లిస్ట్ మేకింగ్ రౌండ్స్ ఇన్ న్యూస్ అన్నమాట. ఐఎమ్ ష్యూర్ యు ఆల్ ఆర్ అవేర్ ఆఫ్ దిస్. ఇదేంటంటే ఫోర్బ్స్ రిలీజ్ చేసిన లిస్ట్, ఫోర్బ్స్ మోస్ట్ సక్సెస్ఫుల్ ఎమిగ్రెంట్స్ ఆఫ్ 2026 లిస్ట్ ఇది. అండ్ ఇది 250th యానివర్సరీ సందర్భంగా, అమెరికన్ యానివర్సరీ సందర్భంగా ఈ లిస్ట్ ని రిలీజ్ చేసింది ఫోర్బ్స్. అండ్ దాంట్లో సమ్ నోటబుల్ నేమ్స్ ఆర్ ది బిగ్ నేమ్స్ ఫ్రమ్ వినోద్ ఖోస్లా, సుందర్ పిచాయ్, సత్యనాథల్ల, అరవింద్ కృష్ణ, శాంతను నారాయణ్, జయ చౌదరి, నికేష్ అరోరా, ఇంద్రా నుయి, పద్మలక్ష్మి, అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్త్, సో మెనీ. అది ఎంత ఇన్స్పిరేషనల్ గా అనిపించిందంటే అది చూస్తూ ఉంటే, ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ వండర్ఫుల్ యూనో మచ్ నీడెడ్ థింగ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్ అని అనిపించింది. అంటే ప్రపంచానికి, నాట్ దట్ వీఆర్ ట్రైంగ్ టు యూనో మా తాతల నేతలు తాగితే టైప్ ఆఫ్ ఎ థింగ్ కాదు, కానీ డెఫినెట్లీ దిస్ సమ్ ప్రైడ్ ఎలిమెంట్ ఉంటుంది కదా, బీయింగ్ ఇమిగ్రెంట్స్ మైగ్రేటింగ్ టు దిస్ కంట్రీ అండ్ యూనో బిల్డింగ్ అవర్ లైఫ్స్ హియర్. ఖచ్చితంగా దీస్ పీపుల్ టీచర్స్, దే టీచర్స్ లాట్ ఆఫ్ థింగ్స్, ఎంత పాసిబిలిటీ ఉంది, ఎంత దాకా వెళ్ళొచ్చు జీవితంలో. అండ్ ఆల్ దట్ నీడ్స్ ఇస్ ది డిటర్మినేషన్, ద స్ట్రాంగెస్ట్ డిటర్మినేషన్ దట్ వన్ కుడ్ హ్యావ్. అండ్ పిల్లలకు కూడా ఇది చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుందేమో అని నాకు అనిపించింది చూస్తే మాత్రం. డెఫినెట్లీ ద సెల్ఫ్ మేడ్ 250 ర్యాంకింగ్ ఈజ్ a huge inspiration because these are all the Indian origin leaders and vaallu American history lo, American ikkadi diaspora lo, ikkada charitra lo tama pages ni anta padalam cheskovatam chaala chaala santoshanga anipistundi kada. Anyway, back to our topic vaste manam indaka oka chinna kada cheppanu nenu meeku, and by the way naaku answer vachestundi nen vinpinchina audio ki. I know I'm jumping topic, so let me finish this one and then I'll go to the story. So nenu meeku indaka vinpinchina audio clip జైలవకుశ సినిమాలది, అండ్ లిటిల్ హంస నాకు ఆ కాల్ దానికి సమాధానం చెప్పేసింది. ఒక చిన్న హంస వచ్చి, అండ్ 10-year-old హంస ఇస్ ద వన్ హూ గేవ్ మీ దిస్ ఆన్సర్. సో తను కోరిన పాట కూడా నేను లైన్అప్ చేసేసాను, ఆ పాట వినిపించేస్తా. హంస, ప్లీజ్ స్టే ట్యూన్డ్, ఐఎమ్ ప్లేయింగ్ యువర్ ఫేవరెట్ మహేష్ బాబు సాంగ్ రైట్ ఆఫ్టర్. సో నేను మీకు ఇందాక ఒక కథ వినిపించాను కదా, ఒక చిన్న పెన్సిల్ స్టోరీ చెప్పాను. ఆ పెన్సిల్ స్టోరీలో నేనేమడిగానంటే పిల్లలందరినీ, టీచర్ నేను ఇది కింద పడిపోయినా, దీన్ని చెక్కేసినా, మళ్ళీ చిన్నగా అయిపోయినా అయినా కానీ ఎందుకు కావాలనుకుంటున్నారు మీరు పెన్సిల్ అని అడిగితే, అప్పుడు పిల్లలు ఏం చెప్పుంటారు అంటే, టీచర్ ఇస్తోంది కదా అది. సుగాత్రి గారు కరెక్ట్ గా గెస్ చేశారు, అది టీచర్ ఇస్తోంది కదా. టీచర్ క్లాస్ లో ఏదైనా ఇది ఎవరికి కావాలి అని అడిగితే డెఫినెట్లీ అది టీచర్ దగ్గర నుంచి మనం తీసుకోవడంలో వచ్చే ఆనందం ఉంటుంది కదా, అది చాలా చాలా ప్రెషరస్. అది ఇట్ ఈస్ మోర్ దెన్ ఎనీ అదర్ థింగ్ బికాస్ యూ వాంట్ దట్ సంథింగ్ ఫ్రమ్ యువర్ టీచర్. అది అది చిన్నదైనా పెద్దదైనా కొత్తదైనా పాతదైనా టీచర్ ఇస్తే తీసుకోవడంలో ఆనందం, నంబర్ వన్. నంబర్ టూ, పెన్సిల్ వాజ్ షార్పెండ్, ఖచ్చితంగా దాన్ని చెక్కేస్తే షార్పెనింగ్ కోసం చిన్నగా అవుతూ వచ్చింది కానీ ఇంకా రాస్తుంది. దాన్ని రాసి ఎరేజ్ చేసేస్తే కూడా చిన్నగా అయిపోయినా మళ్లీ రాస్తుంది, మళ్లీ చెక్కినా మళ్లీ రాస్తుంది, కింద పడి విరిగిపోయినా మళ్లీ చెక్కితే మళ్లీ రాస్తుంది. సో ద క్వాలిటీ ఏదైతే ఉందో, రాయడం అనే క్వాలిటీ పెన్సిల్లో, దట్ ఇస్ ఇన్హెరెంట్, అది అలా ఉంటుంది పెన్సిల్ ఉన్నంత దాకా. సో మనుషులు కూడా అంతేనేమో, వే చూస్తే ఆలోచిస్తే మనలో రకరకాల తప్పులు చేసే పరిస్థితులు ఉంటాయి, చాలా సార్లు మనం ఓడిపోయిన సందర్భాలు ఉంటాయి. బట్ స్టిల్ ఇఫ్ ద కోర్ ఇస్ వాట్ ద కోర్ ఈస్ ద స్ట్రాంగర్, దెన్ డెఫినెట్లీ యు ఆర్ స్టిల్ దట్ పర్సన్ హూ కెన్ డూ ఇట్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. అలా కూడా చూడొచ్చేమో. ఓకే, నెక్స్ట్ ఆడియో క్లిప్ ఫర్ యూ. ఇది చాలా ఈజీగా గెస్ చేస్తారని నేను అనుకుంటున్నాను. గెట్ రెడీ, సో హియర్ ఇస్ ది ఆడియో క్లిప్. ఇది విని సినిమా పేరు టక్కుమని ఐడెంటిఫై చేసి కాల్ చేసి చెప్పేసేయండి. హియర్ యు గో.
1: నువ్వు లేపేసిన పోలీసులు వీక్ అయి ఉండొచ్చు, నువ్వు కొనేసిన పోలీసులు బోకులు అయి ఉండొచ్చు, అమ్మలా డిపార్ట్మెంట్ మీద
0: క్యా బోల్తే తెలిస్తే కాల్ చేసి చెప్పేసేయండి. భలే సింక్ అయింది. నేను వినిపించిన ఆడియో క్లిప్ కూడా మహేష్ బాబే, పాట వేసేది కూడా మహేష్ బాబే, సినిమా ఒకటి కాదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్, మళ్ళీ ఇంకోసారి వింటా అంటే అది మళ్ళా వినిపిస్తా ఆడియో క్లిప్. అండ్ హియర్ యు గో. ఓకే ఓకే,
1: ఓకే. వాళ్ళు ఏపీసిన పోలీసులు వీక్ అయి ఉండొచ్చు, నువ్వు కొనేసిన పోలీసులు బోకులు అయి ఉండొచ్చు. అమ్మలా డిపార్ట్మెంట్ మెస్ అబ్బాకు
0: సినిమా పేరు తెలిస్తే కాల్ చేసి చెప్పండి 972-636-1966.

0: అదనమాట సంగతి. సో మైండ్ బ్లాక్ సినిమా వచ్చి మైండ్ బ్లాక్ పాట విన్నారు సర్లేదు నీకు ఎవరి సినిమా నుంచి, అండ్ దట్ వాస్ రిక్వెస్ట్ సాంగ్. ఇందాక చాలా ఈజీ కదా చెప్పా కదా నేను, అది ఈజీగా చెప్పేస్తారని. అండ్ ఎస్, దట్ ఈస్ ఫ్రమ్ దూకుడు. ఇంకొకసారి వినిపించేస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి. సో హియర్ యు గో.
1: నువ్వు లేపేసిన పోలీసులు వీక్ అయి ఉండొచ్చు, నువ్వు కొనేసిన పోలీసులు బోకులు అయి ఉండొచ్చు, హమలాగ్ డిపార్ట్మెంట్ మెస్ సబ్బు ఇంకొక మాలు బబ్బర్ షేర్.
0: అదనమాట సంగతి. సో నెక్స్ట్ ఆడియో బిట్ కి నేను రెడీగా ఉన్నా, మీకు అది వినిపించేసి నెక్స్ట్ పాట కూడా రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది కాబట్టి ఆ పాట కూడా వినిపించేద్దాం. చాలా రోజులైంది యాక్చువల్లీ ఈ పాట నేను విని. బ్యూటిఫుల్ అగైన్ అనదర్ రెట్రో నంబర్ ఇది. ఈ సినిమా పేరు తెలిసినా సరే మీరు కాల్ చేయొచ్చు. ఇదర్ ద పాట ఏంటి, ఇప్పుడు నేను వినిపించే పాట సినిమా ఏంటి తెలిసినా, లేదంటే ఇప్పుడు నేను వినిపించబోయే ఆడియో బిట్ సినిమా ఏంటో తెలిసినా మీరు కాల్ చేయొచ్చు. అండ్ ది ఆడియో ఇస్ హియర్.
2: ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల, ఏదన్నా పని చేసుకోరా బ్యావకు.
0: అదండి సంగతి. అండ్ ఎలాగే సినిమా తెలిస్తే కాల్ చేసి చెప్పండి 9726361966. అండ్ ఈ పాట గోపికర్ కోసం.

Welcome back to Surabhi Detour, and I will be with you till 7 p.m. Nen Rajeshwari me host ni, I'll be with you till 7 p.m. and 7 to 9 mimmalni entertain cheyadaniki srikanti vachestundi in happy hour. Nen ippudu em chestanante ఇందాక నేను అడిగిన ప్రశ్నకి నాకు సమాధానం వచ్చేసింది. సో లెట్స్ మూవ్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈసారి ఐ విల్ ప్లే ఒక చిన్న బీజిఎం వినిపిస్తా, ఆ బీజిఎం బట్టి ఆ పాట ఏంటి ఆర్ సినిమా ఏంటి మీరు ఐడెంటిఫై చేయండి. ఓకే, రెడీ? సో యువర్ ఫస్ట్ ఈజియెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ బీజిఎం, హియర్ యు గో. అదనమాట ఇది ఏ పాట, చాలా పాపులర్ కాబట్టి రెండోసారి వినిపించట్లేదు. 9763619966.

The best part of the song ఏంటంటే అనంత్ శ్రీరామ్ రాసిన లిరిక్స్ ఇవి. పాటలో ఒక క్లియర్ మెసేజ్ ఉంటుంది, ఎప్పటికప్పుడు పాత పడిపోకుండా కొత్తదనంగా ఉండడానికి, జస్ట్ టు కీప్ యువర్ ఎనర్జీస్ అలైవ్. కొత్తగా ఉండడం అంటే కొత్తదనం అంటే ఏంటి, జస్ట్ టు కీప్ యువర్ ఎనర్జీస్ అలైవ్. అండ్ లైఫ్ ఎనర్జీస్ అలైవ్ గా ఉండాలి అంటే మన ఆలోచనలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా క్లియర్ గా ఉండాలి. వీ షుడ్ బి ఆల్వేస్ యాక్టివ్ అండ్ ఫిజికల్ గా మెంటల్ గా కూడా యాక్టివ్ గా ఉండాలి. అండ్ వీ హ్యావ్ టు కీప్ ఏదో ఒకటి, చిన్న గోల్ పెద్ద గోల్ ఏదైనా అవ్వచ్చు, జస్ట్ హ్యావ్ సంథింగ్ టు డూ ఇన్ లైఫ్. ఏదో చేయాలనే ఒక ఉత్సాహం, ఇది కావాలనే ఒక సాధించాలి అనే ఒక ఏమంటారు దాన్ని, ఎనర్జీ ఉండాలి. దట్ ఈస్ వాట్ విల్ డ్రైవ్ ఎ పర్సన్ కదా. ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ఇవాళ రోజు నేను ఇది చేయాలి అనే ఒక గోల్ ఉంటే, అండ్ దెన్ యూ ఆర్ చేసింగ్ ద గోల్ అండ్ చేసింగ్ ద డ్రీమ్, you are always energetic, you are always, you know, full of positive energy, and chuttupakkala unna vallan kuda anta drive cheyagalige capacity untundi. Ala unte prapancham entha beautiful ga untundi, just imagine. Adi vishayam. Okay, chala chala manchi paata rasaru actually Anand Sriram garu. Idi peddi cinema nunchi nennu kuda adigaa, nenu peddi cinema chusara meeru, meeku ela anpinchindani. I didn't get to watch kani I don't know, some of my friends said chala baagundi cinema chudali ani. కొంతమంది వాట్ ఎవర్ యావరేజ్ అని అన్నారు. సో ఐ డోంట్ నో, నాకు ఇంకా పూర్తి వర్డిక్ట్ నా దగ్గర తెలియదు. కానీ మీకు తెలిస్తే ఇఫ్ యూ వాంట్ షేర్ డెఫినెట్లీ కాల్ చేయండి. పెద్ద సినిమా మీకు ఎలా అనిపించింది, వాట్ ఆర్ ద ప్లసెస్, వాట్ ఆర్ ద మైనసెస్, హౌ డు యూ లైక్ ఇట్, డు యూ థింక్ వి షుడ్ వెయిట్ ఫర్ ఓటీటీ రిలీజ్ ఆర్ చూడాలా, అసలు ఇంకా ఉందా థియేటర్లో కూడా నాకు తెలియదు. బట్ దాట్ వాజ్ ఎ క్విక్ క్వశ్చన్ ఫర్ యూ. ఓకే, సో ఇందాక ఆబ్వియస్లీ నేను అంత ఈజీ క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ చేయకుండా ఉండరు కదా. సో నేను ఏం అడిగానంటే ఈ బీజియం వినిపించి ఇది ఏం పాట అని అడిగాను. ఎవరైనా చెప్పిస్తారు కదా, చాలా చాలా ఈజీ కదా. ఇంతకీ ఏం పాట అది, హియర్ ఇట్ ఇస్. పాట ఏంటో కూడా వినిపించేద్దాం మీకు. అదనమాట. ఓకే, దాని బీజియం విన్నాము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఈసారి బీజియం వినిపించను, ఈసారి ఇంకా కొంచెం స్లైట్లీ డిఫరెంట్ గా ఐ ప్లే అనదర్ ఆడియో. పే అటెన్షన్ టు దిస్, ఎందుకంటే ఇది కొంచెం జాగ్రత్తగా వింటే తప్ప చెప్పలేదు దీనికి సమాధానం. ఐఎమ్ నాట్ సేయింగ్ యూ కాంట్ ఆన్సర్, యూ కెన్, చెప్పకపోతే నేను అడగను కదా. సో హియర్ యూ గో, పే అటెన్షన్.

ఓకే, ఈ ఆడియో ఫర్ సమ్ రీజన్ ప్లే అవ్వట్లేదు. సో నేను మీకు చెప్తాను ఏంటి అంటే, ఇది స్క్రీన్ ఇలా ఓపెన్ అవ్వగానే, సినిమా ఓపెన్ అవ్వగానే ఫస్ట్ థింగ్ మనకు కనిపించేది ఏంటంటే ఒక ఒక పర్వత ప్రాంతాలు అన్నమాట. పర్వత ప్రాంతాలు ఏంటంటే ఆరావళి పర్వతాలు. అవి ఆరావళి పర్వతాల దగ్గర ఉన్న భైరవ కోన దగ్గర ఒక కథ. అది సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేసి చెప్పండి. ఆరావళి పర్వతాల దగ్గర ఉన్న భైరవ కోన దగ్గర ఉన్న సినిమా అక్కడ మొదలవుతుంది, కథ అక్కడ మొదలవుతుంది. అది ఏ సినిమా? 9726361966

అదండి సంగతి. ధమాకా సినిమా నుంచి రవితేజ అండ్ శ్రీలీల మీద పిక్చరైజ్ చేసిన పాట తోటి మనము ఆల్మోస్ట్ 3 గంటలు చివరి దాకా వచ్చేస్తున్నాము ఆల్మోస్ట్. అండ్ ఒక్కసారి ప్రకటనలు చూసేసి ఆ తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేసేద్దాం. రాధాకృష్ణ టెంపుల్ వారు, ఐలాండ్ లో ఉన్న రాధాకృష్ణ టెంపుల్ వారు రేపు జులై 1 తారీఖు నుంచి 5 తారీఖు దాకా వాళ్ల అక్కడ గుడి ప్రాంగణంలో జరిగే ఒక అద్భుతమైన కార్యక్రమానికి సంబంధించి అందరికి ఆహ్వానం అందిస్తున్నారు. మీ అందరికీ తెలిసినట్టుగా వెంకటేశ్వర స్వామి ప్రాణ ప్రతిష్ట, దాంతో పాటు బాలాజీ మూల విరాట్ విగ్రహము అండ్ గర్భగృహం ఇన్స్టలేషన్ ఆవిర్భావం జరగబోతుంది ఆ రోజు. సో 5 రోజుల్లో, సో ఖచ్చితంగా మీరు 5 రోజుల కార్యక్రమంలో మీరు ఏ ఒక్క రోజైనా వెళ్లి అక్కడ ఆ డివైన్ ఎక్స్పీరియన్స్ తీసుకుని మీతో పాటు వెళ్తారని, ఆ పాజిటివ్ ఎనర్జీస్ తీసుకెళ్తారని ఆశిస్తూ, చాలా వేదోక్త కార్యక్రమాలు చాలా జరగబోతున్నాయి అక్కడ, హోమం జరుగుతుంది, పూజలు జరుగుతాయి, అన్ని రకరకాల కార్యక్రమాలు ఉంటాయి. ఖచ్చితంగా వెళ్ళండి, మీ కుటుంబంతో పాటు వెళ్లి స్వామివారి ఆశీస్సులు అందుకోండి. అండ్ మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్, యూ ఆల్ నో దట్ ఇట్ ఇస్ లొకేటెడ్ ఇన్ అన్ అమేజింగ్ హిల్ టాప్ వ్యూస్ ఉన్న లొకేషన్ లో, విత్ స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవ్వడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్ మైత్రీస్ ఇండియన్ రెస్టారెంట్. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్, డిన్నర్ ఏదైనా సరే అథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. అండ్ ఇంతేకాదు, మీ ఇంట్లో జరిగే ఫంక్షన్స్ కి కానీ, కార్పొరేట్ ఈవెంట్స్ కి కానీ, పార్టీస్ కి కానీ, అన్నిటికీ బెస్ట్ కేటరింగ్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ దే హ్యావ్ ఆల్సో బ్యాంక్వెట్ సర్వీసెస్. సో డెఫినెట్లీ రీచ్ అవుట్ టు దెమ్. మైత్రీస్ ఇండియన్ కజీన్, నౌ సర్వింగ్ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ వారు 21 జూన్ ఇంటర్నేషనల్ యోగా డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పొద్దున్న 7:30 నుంచి 9:30 దాకా, అంటే 7:30 to 9:30 AM ఇన్ ద మార్నింగ్, మహాత్మా గాంధీ మెమోరియల్ ప్లాజా వింగ్ లో ఉంది కదా, అక్కడ మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ ఉంది, అక్కడ ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా యోగా ఫర్ హ్యుమానిటీ అని అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యాల్ కెన్ అక్కడ ఈ మహాత్మా గాంధీ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా యోగా ఫర్ హ్యుమానిటీ అని అక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. యాల్ కెన్ హ్యాపీలీ ఎంజాయ్ ఫర్ ద మార్నింగ్ యోగా అండ్ మెడిటేషన్ లెడ్ బై హార్ట్ఫుల్నెస్ అలాంగ్ విత్ స్పెషల్ గెస్ట్ ఆనరబుల్ డీసీ మంజునాథ్ గారు, హూజ్ అ కౌన్సిలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ హ్యూస్టన్, హీఈస్ కమింగ్. అండ్ ఆల్సో ఆనరబుల్ Al Zapanta, the mayor of Irving, is also going to be there. So they will provide the yoga mats and breakfast. So admission is free. Mirvelli, mgmnt.org. Ante Mahatma Gandhi Memorial, North Texas. mgmnt.org. Akada velli register chesukovali. Adi sangati. సరే, మనము నెక్స్ట్ పాట, నేను ఇందాక అడిగిన ప్రశ్నకి నాకు సరైన సమాధానం రాలేదు. ఆరావళి పర్వతాలు అండ్ భైరవ కోన అని మొదలవుతుంది సినిమా అని చెప్పాను. ఇంకొక హింట్ ఏంటి అంటే, అంతకు ముందు లైక్ ప్రీవియస్ జన్మకి ఇప్పటి జన్మకి మధ్యలో ఉన్న ఒక ప్రేమ కథ ఆ సినిమా ఏంటి. ఇంతకన్నా హింట్ ఎవరన్నా ఇస్తారా? చాలా చాలా పెద్ద హింట్ ఇచ్చా నేను. యూ కెన్ ఈజీలీ టెల్ మీ, కాల్ చేసి చెప్పండి 972-636-1966. ఏ సినిమా అయి ఉంటుంది ఇది? ఆరావళి పర్వతాలు, భైరవ కోన, అంతకు ముందు ఒక జన్మ, తర్వాత జన్మ, రెండు జన్మల్లో వాళ్ల ప్రేమ అలా చిరస్థాయిగా ఉండిపోతుంది అనే చెప్పేలాంటి స్టోరీ. ఓకే, అది కాదు ఉద్దేశం సినిమాలో, బట్ ఎనీవే లవ్ స్టోరీ అయితే రెండు జన్మలకి కనెక్ట్ అయి ఉండే లవ్ స్టోరీ. సినిమా ఏంటి?

0: ఎలా ఉందంటే, నేను ఈ సినిమా కథ ఇలా మొదలవుతుంది, ఈ సినిమా కథలో ఇట్లాగా గత జన్మలో ప్రేమ ఇప్పటి ప్రేమ కథ ఉంటుంది, సినిమా హీరో పేరు రామ్ చరణ్, సినిమాలో హీరోయిన్ కాజలు, ఇలా ఇంత హింట్ ఇస్తే అప్పుడు చెప్తే ఎలా, హౌ ఇస్ దట్ గోయింగ్ టు బి ఓకే? డెఫినెట్లీ అలా చెప్పకూడదండి. నేను ఇంకా చాలా టక్మని చెప్పేస్తారు అనుకున్నాను. నేను ఆరావళి పర్వతాలు భైరవ కవన అనగానే వెంటనే స్ట్రైక్ అవుతుందని అనుకున్నా. అఫ్ కోర్స్ మనకి చందమామ కథలు అలాంటి కథలు చెప్పేటప్పుడు ఈ వర్డ్స్ ఆ పుస్తకాలు చదివే వాళ్ళకి బాగా తెలుస్తుంది, కానీ ఈ భైరవ కోన, ఆరావళి పర్వతాలు ఇలాంటివన్నీ అప్పట్లో బాగా తెలుసు కాబట్టి నాకు ద బెస్ట్ ఆఫ్ రాజమౌళి, అందుకనే దట్స్ వాట్ ఐ రియలీ ఎంజాయ్ ఏంటంటే ఆ స్టోరీ టెల్లింగ్ అనేది, ద వే హీ సెట్స్ ద నెరేషన్ ఇన్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్, సచ్ అ బ్యూటిఫుల్ వే. అది ఓన్లీ రాజమౌళి డస్ అన్ నా అభిప్రాయం, పర్సనల్ ఒపీనియన్ అగే, బట్ ఐ రియలీ లైక్ దాట్. ఎనీవే, ఎస్, ఇంత హింట్ ఇచ్చాక ఇంకా సినిమా పేరు ఏం చెప్పాలి నేను? మగధీర ఇస్ ద రైట్ ఆన్సర్, బట్ అంతకు ముందే కరెక్ట్ గా చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ టు దెమ్. మధు గారు కరెక్ట్ గా చెప్పారు. సరే, నేను నాకు ఒక రిక్వెస్ట్ సాంగ్ ఉంది, నేను నెక్స్ట్ రిక్వెస్ట్ సాంగ్ వినిపించేయాల్సిన టైం వచ్చింది, కానీ మనం కమర్షియల్ బ్రేక్ దగ్గరలో ఉన్నాం కాబట్టి ఏం చేద్దామంటే కాసేపు మాట్లాడేసుకుని బ్రేక్ అయిన తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఫాలోడ్ బై ది సాంగ్ అనమాట, అది సంగతి. సో ఇంకొక విషయం మీకు చెప్పవలసింది ఏంటి అంటే, ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్ లైఫ్ కెన్ చేంజ్ ఎనీ ఇన్సిడెంట్ కాబట్టి హెల్త్ కవరేజ్ మంచిది ఉండడం చాలా చాలా ముఖ్యం కాబట్టి ద బెస్ట్ పాసిబుల్ ఇన్సూరెన్స్ డ్యూరింగ్ యువర్ ఆల్ కైండ్స్ ఆఫ్ క్రైసిస్ ఇస్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. రీచ్ దెమ్ అవుట్ ఇస్ ఎట్ SNRinsurance.com అండ్ ఐ విల్ బి రైట్ బ్యాక్ ఆఫ్టర్ దిస్ షార్ట్ కమర్షియల్ బ్రేక్. డోంట్ గో ఎనీవేర్.
1: This is Mark Hill, and I'm running to be your next mayor of Frisco. Election day is Saturday, June 13th, and polls will be open from 7 a.m. to 7 p.m. I entered this race to be a positive ambassador for this great city, to keep this community welcoming, safe, and prosperous for everybody.
2: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
3: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
2: అవుతుంది బ్రో, యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. తత్ర ఖలు ఈమాని అష్ట ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. Malimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: Hey, Bindu. ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
2: చందు, మరి వండనా?
4: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
2: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
4: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే, ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి. నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్. స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.

జనరల్ గా పాటలు ఎలా ఉంటాయంటే పల్లవి చరణం అలా ఉంటాయి కదా, పల్లవి ఒకప్పుడైతే పల్లవి అనుపల్లవి చరణం వన్ చరణం టూ చరణం త్రీ ఇలా ఒక ఒక 5-6 నిమిషాల పాట ఉండేదన్నమాట. చాలా పెద్ద పాటలు ఉండేవి కదా. పోను పోను ఒక పల్లవి 2 చరణాలు అయిపోయింది పాట. ఈ పాటలో చివరిలో ఇంకొక చిన్న మెరుపులాగా రాశారు ఆయన. ఎవరు రాశారంటే పాట రామజోగి శాస్త్రి గారు రాశారు. చాలా బాగుంటుంది లిరికలీ, ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ మ్యూజికలీ ఆల్సో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్ సాంగ్ అండ్ సింగింగ్ వైజ్ ఆల్సో మై ఫేవరెట్ సింగర్స్ చాలా చాలా. వాళ్ళ వాయిస్ పర్ఫెక్ట్ గా సూట్ అయినాయి అనిపిస్తుంది నాకు. అటు ఆర్టిస్ట్లు కావచ్చు సినిమా కథ పరంగా ఆ సన్నివేశం పరంగా వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న ఒక ఒక బిల్డ్ అవుతున్న ఒక కొత్త అనుబంధానికి సంబంధించిన ఒక కొత్త ఇది కావచ్చు, అదంతా కూడా చాలా బాగుంటుంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. అండ్ ఇది ఒకవేళ మీరు చూసిండకపోతే ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమా, సుధీర్ బాబు అండ్ కృతి శెట్టి నటించిన సినిమా. అండ్ పాడింది అగైన్ లైక్ ఐ సెడ్ నాకు చాలా చాలా నచ్చిన వాయిసెస్ ఈ రెండు, చైత్ర అంబడిపూడి అండ్ అభయ్ జోధ్పూర్కర్ వాళ్ళిద్దరు కలిసి పాడారు ఈ పాట. చైత్ర హాజ్ అ వెరీ డిఫరెంట్ టోనల్ క్వాలిటీ టు హర్ వాయిస్ అండ్ వెరీ సూదింగ్, సో సంథింగ్ వెరీ క్లోజ్ అంటూ మన శ్రేయా ఘోషల్ లాగా. అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ హర్ వాయిస్ సౌండ్స్ లైక్ దాట్, బట్ ద వాయిస్ క్వాలిటీ ఉంటుంది కదా, ప్రతి వాయిస్ కి ఒక క్వాలిటీ ఉంటుంది. అలా ఒక విన్నా కొద్దీ ఇంకా వినాలనిపించే ఒకలాంటి వాయిస్ అండ్ ఒక మనకేదో మన సొంతమైన ఒక వాయిస్ అనమాట. అది వీ మే నాట్ నో దెమ్ బట్ అలా అనిపిస్తుంది ఒక్కోసారి. అలా కొన్ని వాయిస్లు ఉంటాయి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ బాలుగారు రైట్. అలా అయితే ఈ పాటలో నాకు చాలా ఇష్టం లైన్, ప్రతి ఒక్క లైన్ ఐ కెనాట్ పిన్ పాయింట్ ఒక ఇది అని చెప్పలేను కానీ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మొత్తం పాట అంతా కూడా. లిరికల్ గా చాలా బాగుంటుంది. నాకు ఇప్పుడే హర్ష గారు కాల్ చేసి అప్పుడప్పుడు మీరు ఇలా లిరిక్ గురించి మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు పాటల్లో, అది మళ్ళీ కంటిన్యూ చేయండి అని అడుగుతున్నారు. ఖచ్చితంగా అండి, డెఫినెట్ గా దట్ ఈస్ ద గోల్ ఆల్సో. బట్ మీరు కరెక్ట్ గా గెస్ చేశారు. మీరు ఊహించినట్టుగానే గత కొద్ది రోజుల నుంచి షో ఎలా అంటే షో చేయటం ఒక్కటే ఒక అదేమంటారు తక్షణ కర్తవ్యం లాగా అయిపోయింది జీవితానికి చాలా రోజులు మాకు, బికాస్ ఆఫ్ టూ మెనీ థింగ్స్ హ్యాపెనింగ్ అండ్ యూనో లెస్ నెంబర్ ఆఫ్ రీసోర్సెస్ అండ్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్. బట్ ఎనీవే ఇప్పుడు అన్ని సర్దుకున్నాయి కాబట్టి మళ్ళీ మేము రొటీన్ లో పడ్డాం కాబట్టి మళ్ళీ అంతా సెట్ అయింది కాబట్టి డెఫినెట్ గా నాకు కూడా చాలా ఇష్టం అలా పాటల్ని నాకు తెలిసిన నిర్వచనం నేను చెప్తూ నేనే అంత ఐ డోంట్ నో మెనీ థింగ్స్ బట్ నాకు తెలిసిందని నేను చెప్తే మీకు కరెక్షన్స్ ఉంటే మీరు చేస్తారు, లేకపోతే మీరు ఇంకా కొంచెం వాల్యూ యాడ్ చేస్తారు కాబట్టి విల్ డెఫినెట్లీ డూ దట్ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా. ఈ పాట మళ్ళీ వినండి, విన్నప్పుడు ఆ చివరి 4 లైన్లు మాత్రం ఖచ్చితంగా మిస్ అవ్వకుండా వినండి. లాస్ట్ లో ఏం రాశారంటే ఆయన, చెలిమికిలా చెరిసగమే చిటికెన వేలి చివరంచులో సఖిలతల విడివడని ముడిపడవే ప్రియతముడితో అని రాశారు. ఎంత బాగుందో 2 లైన్లు అవి, కానీ such a beautiful meaning it has. Anyway, some other day we'll discuss about it, but right now Sugma శ్రీకాంతి వచ్చేసింది మిమ్మల్ని 7 to 9 కంప్లీట్ హ్యాపీ అవర్ లోకి తీసుకెళ్ళిపోవడానికి. సో గెట్ రెడీ ఫర్ దాట్ ఫన్ వైల్ ఐ ప్లే అనదర్ సాంగ్ ఫర్ యూ. సినిమా పేరు తెలిస్తే స్టూడియోకి ఫోన్ చేయండి 9726361966. అండ్ ఐ యూ రెడీ ఫర్ దిస్ నెక్స్ట్ బీజిఎం దట్ ఐమ్ గోయింగ్ టు ప్లే ఫర్ యూ? ఈ బీజిఎం వినండి, ఈ పాటని ఐడెంటిఫై చేయండి, జాగ్రత్తగా వినండి, చాలా క్విక్ గా చెప్పొచ్చు. 9726361966 అండ్ హియర్ యు గో. అదన్నమాట. సో చాలా చిన్న బిట్ వినిపించా మీకు నేను, ఇది ఏ పాట ఇంకొకసారి వినిపిస్తా. ఇట్స్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై, వెరీ పాపులర్ సాంగ్, హియర్ యు గో. పాట ఏదో తెలిస్తే పోల్చుకుంటే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

వెల్కమ్ బ్యాక్ అండ్ ఐ హ్యావ్ ఐ గెస్ అనదర్ 10-12 మినిట్స్ మీతోటి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇవాళ అనుకోకుండా అన్ప్లాన్డ్ గా జస్ట్ ఇట్ సో హ్యాపెండ్ కొన్ని మీరు అడిగినవి కొన్ని నేను వేసినవి కలిపి చాలా వరకు ఇవాళ ఒక 5-6 శ్రీరామ్ పాటలు వినేశాము. సో నేనేం డిసైడ్ అయ్యానంటే ఇప్పుడు నాకున్న ఈ 10 నిమిషాల కార్యక్రమంలో నేను అట్లీస్ట్ ఒక 2-3 బాలుగారు పాటలు విందాము వినిపిద్దాము అని, సో దట్ ద ఫ్రైడే ఈవినింగ్ బికమ్స్ ద ఫ్రైడే ఈవినింగ్ ఫార్ మీ. అండ్ సో హియర్ యు గో, నెక్స్ట్ పాట వేస్తున్నా. బట్ ఇందాక నేను వినిపించిన బీజిఎం కి ఆన్సర్ డూ ఐ హావ్ టు టెల్ యూ? యూ ఆల్రెడీ నో కదా. ఎస్, దట్ ఈస్ ఫ్రమ్ ఖుషి. ఖుషి సినిమా నుంచి, అంటే విజయ్ దేవరకొండ ఖుషి, ఆ ఖుషి కాదు, విజయ్ దేవరకొండ ఖుషి సినిమా నుంచి మీరు విన్న ఆ బీజిఎం. అండ్ ఎస్, నాకు అందరూ కరెక్ట్ గా సమాధానం చెప్పారు. వెరీ వెరీ నైస్. ఓకే, నా రోజా నువ్వే అనే పాట అది. నెక్స్ట్ బీజిఎం నేను వినిపిస్తున్నాను, సో గెట్ రెడీ నౌ. And here you go. అదన్న మాట సంగతి. ఇంకొకసారి వినిపిస్తా, బికాస్ నేను చిన్న చిన్న బిట్ వినిపిస్తున్నా కదా మీకు. సో ఇంకొకసారి లిసన్ క్లోజ్లీ. అదన్నమాట విషయం. సినిమా పేరేంటి? 972-636-1966 and let's go.

0: కొన్ని సినిమాలకు ఇంట్రొడక్షన్లు ఉండవు, కొన్ని పాటలకి సినిమాపై చెప్పాల్సిన అవసరాలు ఉండవు. అలాంటివి సినిమా ఎస్ గ్యాంగ్ లీడర్ సినిమా నుంచి మనం విన్న పాట. అండ్ నేను ఇందాక అడిగిన ప్రశ్నకు కూడా నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది. ఐ డోంట్ హ్యావ్ టూ మచ్ టైమ్ సో ఐ కెనాట్ హోల్డ్ ఆఫ్ ఆన్ దట్. కాబట్టి శ్రీకాంత్ కూడా వచ్చేసింది కాబట్టి ఓకే, లెట్స్ ట్రై. ఈ కాలర్ ని ఆన్ ఎయిర్ తీసుకుందాం. హలో అండి, హర్ష గారు మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు. చెప్పండి.
1: నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఇందాక మీరు అంటే దీని గురించి మాట్లాడుతున్నారు కదా, లిరిక్స్ గురించి, మళ్ళీ మీరు బ్యాక్ అయినట్టు అనిపించింది నాకు. జాతర అయిపోయిందండి, మాలాంటి అవుట బయట నుంచి ఉండేవాళ్ళకి జాతర మళ్ళీ బాగా.
0: ఓకే, అలాగే అనుకుందాం అయితే.
1: అంతవరకు
0: ఎలాగో కాల్ చేశారు, మీరు ఎలాగో ఆన్ ఎయిర్ ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు టేక్ దిస్ మూమెంట్ టు స్పెషలీ థ్యాంక్ యూ హర్ష గారు. మీరు డాలస్ లో ఉండకపోయినా, అసలు అమెరికాలో ఉండకపోయినా, మీరు అక్కడెక్కడి నుంచో అయినా వింటూ, యూకే నుంచి వింటూ, రెగ్యులర్ గా మా మిగిలిన హోస్ట్ అందరినీ కూడా ఇక్కడ మీరు వినే కార్యక్రమాలు మీ టైమింగ్ ని బట్టి అందరు హోస్ట్ కి మీరు కాల్స్ చేస్తారు, ఎంకరేజ్ చేస్తారు, బోల్డ్ అంత ఉత్సాహాన్ని ఇస్తారు మాకు. స్పెషల్ థ్యాంక్స్ టు యూ అండ్ మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ వాట్ వీ స్పోక్ యెస్టర్డే. మీరు నిన్న ప్రత్యేకించి టైం తీసుకుని ఒక పాయింట్ రాసి దాని గురించి మాట్లాడడం, దాని గురించి చెప్పటం అంత మీన్స్ అ లాట్. మా అందరికీ కూడా అట్లాంటివి చాలా స్పెషల్ అవుతాయి. యూ మేక్ అవర్ డే వెరీ వెరీ మచ్ బ్రైట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ సచ్ అన్ ఆర్డెంట్ లిసనర్ ఆఫ్ రేడియో సురభి అండ్ ఫర్ ఎంకరేజింగ్ ఆల్.
1: నాకు పరిచయం కావడం ఒక విధంగా నేను చాలా సంతోషంగా అంతే, దానివల్ల వచ్చిన అవార్డ్స్ అవన్నీ.
0: డెఫినెట్లీ అండి, థ్యాంక్ యూ.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
0: సో అదనమాట సంగతి, డెఫినెట్లీ మీ కాల్స్, మీ ఇన్వాల్వ్మెంట్ విత్ రేడియో అండ్ హౌ మచ్ you connect with us, that makes a lot of difference. Ma andarki kuda ade special, ade always the chaala mandi nannu adutaru enti, what is that speciality ani. This is that speciality, the connection that you have with all of us, and that's what makes us special. That's what makes us to do worth it for every single you know challenge that we face or every single hurdle that we need to pass through. It is all definitely worthwhile because we are actually connecting with you. We're not just presenting some shows and entertaining you. We are connecting with you. We are extending our family lanti feeling. Thank you so much for being such wonderful people around. Okay, a quick reminder. Heavy traffic times untai during ee World Cup times lo Dallas lo ani cheppan kada. So, koni koni dates vallu release chesi unnaru. So, let me share those dates with you because aadivaram nunchi modalaipothundi kabatti. June 14th tariku Sunday 10 AM to 3 PM and 5 PM to 8 PM. Chala chala heavy traffic untundi ani ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ అరౌండ్ ఆర్ ఆ టైంలో మీరు ఎక్కడికైనా వెళ్లే ప్లాన్స్ లో ఉంటే కనుక బీ మైండ్ఫుల్ ఆఫ్ దోస్ థింగ్స్ అండి. సండే జూన్ 14th మార్నింగ్ 10 AM టు ఆఫ్టర్నూన్ 3 PM అండ్ 5 PM టు 8 PM అంటే టెక్నికలీ పొద్దు నుంచి రాత్రి 8 గంటల దాకా, మధ్యలో 2 గంటలు మాత్రమే చిన్న వెసులుబాటు ఉంది. బట్ ఐ డోంట్ థింక్ యూ వాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. దట్ ఈస్ సండే అండ్ మండే ట్యూస్డే దే డిడ్ మెన్షన్ ఎనీథింగ్. బట్ అగైన్ వెడ్నెస్డే జూన్ 17th సేమ్ సిచ్యువేషన్, 10 AM టు 3 PM, 5 PM టు 8 PM హెవీ ట్రాఫిక్ టైమ్స్. దేర్ ఆర్ మోర్ డేట్స్, మోర్ టైమ్స్ విల్ టాక్ అబౌట్ దమ్ యాజ్ వీ కీప్ గోయింగ్. ఇది ఇమ్మీడియట్ గా మీరు ఒకవేళ చూసుకోవాలి అనుకుంటే చూడవలసిన డేట్స్ గా వీటిని మీకు రిమైండ్ చేస్తూ ఐ ఎమ్ గోయింగ్ టు ప్లే ద నెక్స్ట్ సాంగ్ అండ్ ఈ పాటతోటి ఇవాళ కార్యక్రమానికి స్వస్తి చెప్పేయవలసిన టైం వచ్చింది. శ్రీకాంత్ ఈస్ హియర్, షీల్ టేక్ యూ త్రూ ది హ్యాపీ అవర్ ఆల్ ద వే టిల్ 9 PM. స్టే ట్యూన్, డోంట్ గో ఎనీవేర్ అండ్ ఈ పాటతో మీ అందరికీ టాటా బాబాయ్. స్టే హ్యాపీ, స్టే పీస్ఫుల్, స్టే ఫిట్ అండ్ స్టే పాజిటివ్. సైనింగ్ ఆఫ్, రాజేశ్వరి.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అదే 9-5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: Radio Surabhi Revisit.
3: Windstorm related property claims, replace residential and commercial roofs, hail to net contracting.
4: King and Cardinal, unique desi burger joint with spicy Indian fast food.
2: Thank you for being in our journey.
5: ఇండియాకి టెలిపోర్ట్ అయితే ఎంత బాగుంటుందో.
6: వాట్ ఇఫ్ ఇండియా వాజ్ జస్ట్ ట్యాప్ అవే?
7: జస్ట్ ఇమాజిన్, మీరు కళ్ళు మూసి తెరుచుకునే లోపు మీ డబ్బు ఇండియా చేరిపోతే, న్యూయార్క్ లో ఎక్కడో కూర్చొని కాఫీ సిప్ చేసే లోపు బిల్స్ పే అయిపోతే, ఒక్క క్లిక్ లో డాలస్ నుంచే మీ పేరెంట్స్ మెడికల్ బిల్స్ క్లియర్ అయిపోతే, నో ఫ్లైట్స్, నో ఫేవర్స్, నో ఫాలో అప్స్. విత్ మై పర్సూ సెండింగ్ మనీ బికమ్స్ హ్యాసిల్ ఫ్రీ. యూపీఐ పేమెంట్స్, షాపింగ్, ట్రావెల్ ఇన్సూరెన్స్, ఎల్డర్ కేర్, ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. మై పర్సూ ఇజంట్ జస్ట్ అన్ యాప్, ఇట్స్ యువర్ జీనీ ఇన్ ద క్లౌడ్. డౌన్లోడ్ ద మై పర్సూ యాప్ ఆర్ విజిట్ మై pursue.com or write to support@mypursue.com.
8: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తాం, ఖర్చు ఒకటి.
9: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
10: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, when you face an emergency, stay protected the right way with